శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ వారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 21వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 13వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 8 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సూక్తి సుధ వింటారు.
1: గురువులను గౌరవించు అంటే ఆదరించు. గురువు యొక్క మహిమను వర్ణిస్తూ ఒక కవి ఇలా అన్నాడు: అజ్ఞానతిమిరంధానాం జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. గురువు ఎవరైతే ఉన్నారో వారు అజ్ఞాన అంధకారంలో ఉన్న వ్యక్తులకు జ్ఞానప్రకాశాన్ని ఇచ్చి వాళ్లల్లో ఉండే దుర్గుణాలను దుర్వ్యసనాలను దూరం చేస్తారు. అటువంటి గురువుకు నా నమస్కారము. ఆచార్య జ్ఞానజ్యోతిని ఇచ్చి బాలకుని యొక్క నిర్మాణం చేస్తాడు. గురువు మాత్రం ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక గుణాలను శుద్ధం చేసి, అంటే వాణిలో ఉండే అజ్ఞాన అంధకారాన్ని తొలగించి నాశనం చేసి బాలకులకు యథార్థమైన జ్ఞానాన్నిచ్చి ఒక మనిషిగా మారుస్తాడు. గురువు లేకుండా విద్యను నేర్చుకోలేము. ఏ విద్యను నేర్చుకోవాలన్నా గురువు ఖచ్చితంగా ఉండాలి. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటాము. ఈదటమనేది పుస్తకాలలో విధి విధానం అంతా రాయబడి ఉంటుంది, కానీ ఎవరు కూడా ఈదటమనేది పుస్తకం చూసి నేర్చుకోరు. ఎందుకంటే పుస్తకాలను చదివి గ్రంథాల యొక్క రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోలేము. గ్రంథం యొక్క రహస్యము గురువు యొక్క సాన్నిధ్యంలో ఉంటూ ప్రత్యక్షంగా నేర్చుకోవాలి. గురువు తన విద్యను సరళంగా వినమ్రంగా ఉంటూ శ్రద్ధ భక్తి కలిగిన శిష్యులకు మాత్రమే విద్యను అందిస్తాడు. అర్జునుడు మరియు దుర్యోధనుడు ఒకే గురువు దగ్గర చదువుకున్నారు, కానీ దుర్యోధనుడు అర్జునుడికి సమానంగా ధనుర్విద్యలో నిపుణత సంపాదించలేదు. ఎందుకంటే దుర్యోధనుడికి గురువు మీద ఆదరభావన లేదు, కానీ అర్జునుడు మాత్రం గురువు యందు అత్యంత శ్రద్ధాభక్తి ఉంది. అందుకే విద్యలో నిపుణత సాధించాడు. ఒకవేళ జీవనంలో ఏదైనా విద్యను పొందాలి అంటే ఏ గురువుతో అయితే విద్యను అభ్యసిస్తున్నామో ఆ గురువు పట్ల అత్యంత శ్రద్ధ, భక్తి, వినమ్రత కలిగి ఉండాలి. అప్పుడే గురువు తన దగ్గర ఉన్న సంపూర్ణ విద్యను అందజేస్తాడు. గురు ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడు బాణ విద్యలో అత్యంత నిపుణమైనవాడు, ప్రతిభావంతుడు అని తెలుసుకుని ఆశ్చర్యచకితుడయ్యాడు. అందుకే గురు దక్షిణగా కుడి చేతి యొక్క బ్రతన వేలును అడిగాడు.

0: కాని అప్పుడు ఏకలవ్యుడు ఎటువంటి సంకోచం లేకుండా బాధపడకుండా ఆలోచించకుండా వెంటనే బ్రతన విధులు కత్తితో కోసి గురువుకు సమర్పించాడు. దీనిని బట్టి గురువు పట్ల ఎంత అపారమైన శ్రద్ధ ఉందో ఏకలవ్యుడు యొక్క ఈ త్యాగాన్ని సమర్పణ చూస్తే తెలుస్తుంది. నిజంగా అటువంటి శిష్యుడు ధన్యుడు. అదేవిధంగా మహర్షి ఆరుని యొక్క గురుభక్తి కూడా అత్యంత ఆదర్శవంతమైనది. అందుకే కాలాంతరంలో గురువు ఆ శిష్యుణ్ణి మహర్షి ఉద్దాలకుడుగా తయారు చేశాడు. ఈ రకంగా ఇతిహాసాన్ని తిప్పిచూస్తే గురుభక్తి యొక్క ఉదాహరణలు అనేకంగా కనిపిస్తాయి. ఉదాహరణల్లో శిష్యులకు అపారమైన భక్తి ఉంది కాబట్టి ఈరోజు వరకు ఆదర్శవంతంగా చెప్పుకుంటున్నాం. ఇటువంటి గురుభక్తి కలిగిన విద్యార్థులకు విద్య, కీర్తి, సంపూర్ణ వికాసము కలుగుతుంది. అంతతో గత్వా మోక్ష సుఖాన్ని కూడా పొందగలుగుతాడు.
1: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ వీర లోకేష్.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో అన్నపూర్ణాదేవి కీర్తనలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

పంటల్లో అడవి పందుల సమస్య, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఇటీవల పలు పంటల్లో అడవి పందుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. అడవి పందుల శాస్త్రీయ నామం సన్స్క్రోపా. అడవి పందుల ఉనికిని పరిశీలిస్తే ఇవి ఎక్కువగా గడ్డి ప్రాంతాలు, అడవులు, నదీ పరివాహక ప్రాంతాలు మరియు వ్యవసాయ ప్రాంతాల్లో ఉంటాయి. అడవి పందుల శరీరం నల్లగా ఉండి శరీరం నిండా బూడిద, గోధుమ మరియు తెల్లటి వెంట్రుకలు కలిగి ఉంటాయి. అడవి పందులు పొడవైన మరియు సన్నని మూతి, నిక్కపొడిచిన చెవులు కలిగి పొడవైన కుచ్చుతోకను కలిగి ఉంటాయి. మగపందులు సుమారుగా 90 సెంటీమీటర్ల ఎత్తు మరియు 135 నుండి 230 కిలోల బరువును కలిగి ఉంటాయి. అడవి పందుల్లో వాసన పసకట్టే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వినికిడి గుణం మరియు చూపు చాలా తక్కువగా ఉంటాయి. వాటి గుంపు పరిమాణాన్ని గనక మనం చూస్తే సుమారుగా 15 నుండి 35 వరకు ఉంటాయి. ఇవి వర్షాకాలంలో పిల్లల్ని ప్రసవిస్తాయి. ఒకేసారి 4 నుండి 12 పిల్లలకి జన్మనిస్తాయి. అడవి పందుల్లో ఆడపందులు గుంపుకు నాయకత్వాన్ని వహిస్తాయి. అడవి పందులు ఎక్కువగా వివిధ రకాల వ్యవసాయ పంటలు, దుంపలు, పురుగులు, పాములు అలాగే చిన్న చిన్న జంతువుల్ని కూడా తింటాయి. అడవి పందుల వల్ల లాభాల విషయానికి వచ్చినట్టయితే వాటి మూతి దగ్గర ఉన్న గట్టి ఎముక ద్వారా భూమిని తవ్వుతూ గుంతల్ని చేయడం వల్ల మట్టిలోని గాలి వాతావరణం పెంపొందుతుంది. నీరు ఇంకే స్వభావం, చెత్త మరియు వ్యర్థ పదార్థాలు గుళ్లే ప్రక్రియను పెంపొందిస్తాయి. ఇక అడవి పందుల వల్ల కలిగే నష్టాల విషయాన్ని మనం చూసినట్టయితే వివిధ పంటలకి తీవ్రమైన స్థాయిలో నష్టాన్ని కలుగజేస్తాయి. వైరస్కి సంబంధించిన జబ్బులను ఇతర జంతువులలో వ్యాప్తి చేస్తాయి. సహజంతువులకు మరియు వృక్షాలకు హాని చేస్తాయి. వివిధ పంటల్లో అడవి పందులు ఎక్కువగా పరిపక్వ దశలో విపరీతమైన నష్టాన్ని కలగజేస్తాయి. వివిధ పంటల్లో అడవి పందుల ద్వారా జరిగే నష్ట పరిమాణాన్ని పరిశీలించి బేరీ చేసినప్పుడు మొక్కజొన్నలో 23 నుండి 47%, వేరుశనగలో 20 నుండి 48%, చెరకులో 18 నుండి 36%, వరిలో 11 నుండి 30%, జొన్నలో 10 నుండి 20% నిర్ధారించారు. అడవి పందుల ఆహార ప్రాధాన్యత పంటకాలం మరియు పంటల్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రాధాన్యతలో మొక్కజొన్న 27%, వరి 21%, వేరుశనగ 16%, చెరకు 10%, జొన్న 7%, కూరగాయలు 6%, సర్కారుతుమ్మ 4%, గడ్డి 4%, నీటిగడ్డి 3%, అలాగే జంతువుల కళేబరాలు 2% నమోదయ్యాయి. అడవి పందుల సమస్యను అధిగమించడానికి కొన్ని సూచనలు పాటించాలి. కుసుమ పంటను దగ్గర దగ్గరగా మొక్కజొన్న మరియు వేరుశనగ పంటల చుట్టూ 4 నుండి 5 వరుసలు ఉండేటట్టుగా విత్తుకోవడం వల్ల అడవి పందుల బెడదని చాలా వరకు తగ్గించుకోవచ్చు.

వివిధ రకాల ముళ్ల పొదలు పరిపక్వ దశలో ఉన్న పంటల చుట్టూ కంచెలాగా అమర్చినట్టయితే అడవి పందులు చొరబడకుండా అరికట్టచ్చు. వాక్కాయ చెట్లని దగ్గర దగ్గరగా పొలం చుట్టూ నాటడం ద్వారా అడవి పందుల్ని పంట పొలాల్లోకి ప్రవేశించకుండా, పంటల్ని నాశనం చేయకుండా నిరోధించి పంటలకి పూర్తి రక్షణ కవచంలా వాడుకోవచ్చు. అంతేకాకుండా రైతుకు అదనంగా ఆర్థిక లాభం ఈ వాక్కాయ చెట్ల ద్వారా చేకూరుతుంది. చైన్ లింక్ ఫెన్స్ పొలం చుట్టూ వేయడం ద్వారా అడవి పందుల్ని పంట పొలాల్లోకి ప్రవేశించకుండా చేసి వివిధ రకాలైన ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలు మరియు పండ్ల తోటల్ని సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. ఇనుప తీగని పొలానికి చుట్టూ నేలకు ఒక అడుగు ఎత్తులో కంచెలాగా రెండు మూడు వరుసలు చుట్టడం ద్వారా అడవి పందుల్ని పొలంలోకి చొరబడకుండా నివారించవచ్చు. అడవి పందులు రాత్రి వేళల్లో పంటల్ని ఆశిస్తాయి, కాబట్టి వాటి రాక మీద నిఘా ఉంచి రైతులు సామూహికంగా శబ్ద ప్రయోగాలు చేసి వాటిని పాలదోలచ్చు. అంటే టపాకాయలు పేల్చడం, కేకలు వేయడం, ఖాళీ డబ్బాలతో శబ్దాలు చేయడం ఇలాంటివి చేయాలి. అడవి పందులు ఎక్కువగా ఉన్న చోట వేట కుక్కల్ని పెంచి అడవి పందులు పంట పొలాల్లోకి ప్రవేశించకుండా అరికట్టచ్చు. ఊరపందుల పెంటను పిడకలుగా చేసి తర్వాత కుండలలో వాటిని ఉంచి పొగ పెట్టడం ద్వారా ఆ పొగ వాసనకి అడవి పందులు ఈ పంట ప్రాంతాలకి రాకుండా నివారించవచ్చు. క్షౌరశాలలో దొరికే వెంట్రుకలను పొలం చుట్టూ అడుగు వెడల్పు భాగంలో అక్కడక్కడ వేయడం వల్ల పొలంలోకి అడవి పందులు చొరపడకుండా ఉంటాయి. ఎకోడాన్ మందు నుండి వెలువడే వింత వాసనకు అడవి పందులు పరిపక్వ దశలో ఉన్న పంట పొలాల్లోకి ప్రవేశించకుండా, పంటల్ని నాశనం చేయకుండా కొంతవరకు రక్షణ కలిగించవచ్చు. జీఐ వైర్కు గుండ్రటి ఉచ్చులు తయారు చేసి పొలం చుట్టూ నేలకు ఒక అడుగు ఎత్తులో కంచెలాగా రెండు వరుసల్లో అమర్చడం ద్వారా అడవి పందుల బెడద నుండి పంటల్ని కాపాడుకోవచ్చు. సోలార్ ఫెన్సింగ్ పొలం చుట్టూ అమర్చడం ద్వారా వివిధ పంటల్లో అడవి పందులు ప్రవేశించకుండా సమర్థవంతంగా పంటల్ని కాపాడుకోవచ్చు. రెండు అడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగు లోతు ఉన్న గుంతల్ని మరియు ట్రెంచెస్ పొలం చుట్టూ ఏర్పాటు చేయడం వల్ల అడవి పందుల్ని పొలంలోకి చొరబడకుండా నివారించవచ్చు. వన్యప్రాణుల చట్టం ప్రకారం అడవి పందులని చంపటం గాని వేటాడడం గాని చట్టరీత్యా నేరం. కాబట్టి విషపు ఎర్రని, అంటే 100 గ్రాముల గోధుమ పిండి, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక వెల్లుల్లి మెత్తగా చూర్ణం చేసి ఉండలుగా చేసి పొలం చుట్టూ అక్కడక్కడ ఒక 10 నుండి 15 ఉండలు ఎర్రగా 3-4 రోజులు ఉంచి తర్వాత జింక్ ఫాస్ఫైడ్ 0.7 గ్రాములు లేదా సోడియం మోనోఫ్లోర్ అసిటేట్ 0.025% లేక వార్ఫారిన్ 0.025% కలిపిన ఉండల్ని పంట పరిసర ప్రాంతాల్లో ఉంచడం వల్ల అడవి పందులు వాటిని తిని అజీర్ణం కలిగి మరలా పంట పొలాల్లోకి ప్రవేశించకుండా వెనుతిరిగి వెళ్లిపోతాయి. గొనడో ట్రాపిన్ హార్మోన్ అడవి పందుల ఆహారంలో కలిపి ఉపయోగించినట్టయితే వాటి పునరుత్పత్తిని చాలా వరకు నివారించవచ్చు. అడవి పందులు సంచరించే ప్రదేశాల్లో ప్రత్యామ్నాయ పంటలు పండించడం ద్వారా అవి పంట పొలాల్లోకి ప్రవేశించకుండా, పంటలని నాశనం చేయకుండా కూడా నిరోధించవచ్చు. పొలం చుట్టూ 4-8% గుళికలు వేయడం ద్వారా అడవి పందుల్ని పొలంలో పంటకి నష్టం కలగకుండా నివారించవచ్చు. వివిధ పంటల్లో నష్టపరుస్తున్న కత్తెర పురుగు నివారణ గురించి తెలుసుకుందాం. కత్తెర పురుగు 80కి పైగా పంటల్ని ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ కత్తెర పురుగును ఫాల్ ఆర్మీ వార్మ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. భారతదేశంలో మొదటిసారిగా 2018 మే నెలలో కర్ణాటక రాష్ట్రంలో ఈ కత్తెర పురుగును గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగును గమనించారు. క్రమేణా ఈ కత్తెర పురుగు జొన్న, రాగి, సజ్జ, చెరకు, పశుగ్రాస పంటలకు కూడా విస్తరించింది. ఈ పురుగుకు సమశీతోష్ణ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. దీని జీవిత దశల్లో నిద్రావస్థ ఉండదు, కాబట్టి ఏడాది పొడవునా ఇది పంటల్ని ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. ముందుగా కత్తెర పురుగు నష్టపరిచే విధానాన్ని గనక మనం చూసినట్టయితే, తల్లి రెక్కల పురుగులు ఆకుల పైభాగాన కాండం మీద సుడుల్లో గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి వచ్చిన చిన్న లార్వాలు గుంపులుగా ఉండి ఆకుల్లోని పచ్చదనాన్ని గీకి తింటాయి. లేత ఆకుల మీద తెల్లని జల్లెడ చారలు కనిపిస్తాయి. 3 దశ నుంచి లార్వాలు సుడుల్లోకి వెళ్లి తొలిచి తింటాయి. దీనివల్ల విచ్చుకున్న ఆకుల మీద గుండ్రటి పొడవాటి రంధ్రాలు వరుసల్లో మనకి కనిపిస్తాయి. పెద్ద సైజు లార్వాలు, అంటే 5వ దశ 6వ దశ ఈ లార్వాలు సుడిని, ఆకుల్ని కత్తిరించినట్లుగా తిని ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి.

0: ఒక్కొక్క సుడిలో 2-3 లార్వాలు కూడా ఉంటాయి. మొక్కజొన్న పంటని ఎక్కువగా ఇవి ఆశిస్తున్నాయి. ఈ పంట అయిపోగానే పక్క పంటలకు కూడా వ్యాపిస్తున్నాయి. సరైన నివారణ చర్యలు సకాలంలో చేపట్టకపోయినట్లయితే 3-4 రోజుల్లోనే ఇవి పంటని నాశనం చేస్తాయి. ఇక ఈ కత్తెర పురుగు నివారణకు చేపట్టవలసిన పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే, పంట విత్తడానికి వారం ముందే ఎకరానికి 10 నుంచి 15 లింగాకర్షక బుట్టల్ని పెట్టుకోవాలి. బుట్టలో పడిన రెక్కల పురుగుల్ని నలిపి నాశనం చేయాలి. లేత మొక్కల మీద రెక్కల పురుగు గుడ్ల సముదాయాలు కనిపిస్తే వాటిని ఆకుతో పాటు తుంచి నీళ్ల మగ్గుల్లో వేసి చంపేయాలి.
1: పొలం పనులు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిట్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిట్కో గృహాలను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఏదైతే 261,000 టిట్కో ఇళ్ళు అవి ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. వచ్చే మార్చి 31కి ఈ 261,000 పూర్తి అయ్యేటట్టుగా అవి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా, అదేవిధంగా ఇల్లు కట్టడమే కాదు అక్కడ ఉండడానికి ఒక స్కూల్, ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్, బస్సులు, ఆర్టీసీ బస్సులు రావటం పోవటం, అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్, అక్కడ ఉండేవాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టడం, ఇవన్నీ వచ్చే మార్చి లోపల
0: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్తో ఢిల్లీలో నిన్న సమావేశమైన మంత్రి, పెరుగుతున్న వాహనాల రద్దీ, రహదారి ప్రమాదాల దృష్ట్యా పనులను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న రహదారిని 6 లేన్లుగా విస్తరించడంతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలకు నవంబర్ 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించామని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువులో మత్స్య సంపద యోజన 2వ విడతలో భాగంగా 147,000 చేప పిల్లలను నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ,

0: మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు అర్హులకు రాయితీ అందిస్తున్నామని తెలియజేస్తూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పంతో మత్స్య సంపదను సృష్టించే దిశలో భాగంగా అనంతపురం జిల్లాలో దాదాపు 30 లక్షల చేప పిల్లల్ని మత్స్యకారుల కుటుంబాల కోసం చెరువులలో వదలడం జరుగుతోంది. దాదాపు 147,000 చేప పిల్లల్ని ఇక్కడ నీటిలో మనం వదిలేసి దాని పెంపకం కార్యక్రమాన్ని దాదాపు 89 కుటుంబాలకి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతోంది. కేంద్రం ఇచ్చినటువంటి సాయంతో దాదాపు కోట్లాది చేపల పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే మన జిల్లాకి 30 లక్షల దాకా వచ్చాయి కాబట్టి ప్రతి కుటుంబాన్ని కూడా 40,000 నుంచి 60,000 రూపాయలు వాళ్ళ ఆదాయం వచ్చేలాగా ఈ కార్యక్రమం చేపడడం జరుగుతోంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డుల్లో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించిన సందర్బంగా నిర్వహించిన ఆత్మీయ అభినందన సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొని అధికారులు సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గత 2.5 ఏళ్లలో నూజివీడు మున్సిపాలిటీలో 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
3: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: మరోవైపు శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో గత రాత్రి దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మంత్రి నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, 2028 చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద 6,700 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో విద్యుత్ కారులో మంటలు చెలరేగి నిన్న సాయంకాలం 4 మృతి చెందగా 1 గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందటం విషాదకరమని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమలులో ఉత్తమ పనితీరుకు తెలంగాణలోని నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అవార్డులను నిన్న ప్రదానం చేశారు. రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాల కల్పనలో నారాయణపేట జిల్లా, పరిపాలన సేవలు అందించడంలో నాగర్ కర్నూల్ జిల్లా తొలి బహుమతులు సాధించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రియాంక, హేమంత్ కేశవ్ పాటిల్ అవార్డులను అందుకున్నారు. ఈ పథకం కింద ఎంపికైన 100 జిల్లాలు వ్యవసాయ ప్రణాళికలను సిద్దం చేసుకోవడం సంతోషకరమని, ప్రణాళికల అమలులో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

0: రేపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. अथ वार्ताः. भारत निर्वाचनायोगेन महाराष्ट्र राज्यस्य प्रारूप मतदात्री सूचीषु आपत्त्यभियानस्य अन्तिमावधिः अक्टूबर मासस्य 26 तिथि पर्यन्तं प्रसारिता. संशोधनानुसारं आक्षेपाणां निस्तारणं नवंबर मासस्य 10 दिनांक पर्यन्तं संपाद्य अन्तिम निर्वाचन नामावल्याः प्रकाशनम् अवधारितक्रमेण नवंबर मासस्य 16 दिनांके विधास्यते. भारतस्य आतिथ्ये विम्स्टेक् गृहमन्त्रिणाम् ऐतिहासिके सम्मेलने आतंकवाद मादक द्रव्य अवैध वित्तीय प्रवाहादीनां निवारणाय गभीरा विचारणा समाचरिता. सुरक्षित सशक्त क्षेत्र निर्माणात् सामूहिक सुरक्षा दृढ़ संकल्पः अमितशाहेन पुनरुच्चारितः. केन्द्र प्रशासनेन महाराष्ट्र कर्णाटकयोः इक्षु सम्बद्ध कृषकाणां समस्याः समाधातुं सप्ताहाभ्यन्तरे उच्चस्तरीय समितेः निर्माणस्य घोषणा विहिता. कृषि कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहानः तथा उपभोक्तृ कार्य खाद्य सार्वजनिक वितरण मंत्री प्रहलाद जोशी ह्यः नवदिल्ल्यां महाराष्ट्र कर्णाटकयोः इक्षु सम्बद्ध कृषकाणां प्रतिनिधिमण्डलैः सह मन्त्रणाम् अकुरुताम्. उपवेशनानन्तरम् एषः निर्णयः च स्वीकृतः. अस्यां समितौ केन्द्रप्रशासनस्य कर्णाटक महाराष्ट्रयोः राज्यप्रशासनयोः कृषक सङ्घटनानां शर्करा उत्पादन स्थलानां च प्रतिनिधयः तथा सम्बद्ध विषयाणां विशेषज्ञाः वैज्ञानिकाः अपि समाविष्टाः भविष्यन्ति. संस्कृत वार्तायाः संस्करणमिदं आकाशवाणीतः प्रसार्यते.
2: यात्रारताः अपि जगद्वृत्तान्तेन सह एकीभूताः तिष्ठन्तु. एक्स् पटले @AIRNewsAlerts इत्यनुगच्छन्तु. पीबी शब्दमाध्यमेन च आकाशवाणी वार्ताः शृण्वन्तु.
1: केन्द्रप्रशासनेन सर्वेभ्यः राज्येभ्यः केन्द्रशासितप्रदेशेभ्यश्च नैदानिकसंस्थाभिः प्रदत्तानां सेवानां सौविध्यानां च शुल्कं प्रमुखतया प्रदर्शनं सुनिश्चेतुम् आग्रहः कृतः. अस्य उपक्रमस्य उद्देश्यं रोगिभ्यः स्वास्थ्यसेवासम्बद्धनिर्णयेषु सम्यगवबोधनाय साहाय्यं प्रदानं शुल्कसम्बद्धविवादानां निवारणम् तथा चिकित्सा सेवासु विश्वासं वर्धनं च अस्ति. केन्द्रीय स्वास्थ्य सचिवया पुण्यसलिला श्रीवास्तव इत्यनया अस्मिन् विषये सर्वेषां राज्यानां केन्द्रशासित प्रदेशानां च मुख्य सचिवेभ्यः पत्रं लिखितम्. केन्द्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः 30+2000 वर्षस्य सीमावधि पर्यन्तं भारत ब्रिटेन द्विपक्षीय व्याप

0: पारं द्विगुणीकर्तुम् आह्वानं कृतवान्। मन्त्री गोयलः नवदिल्ल्यां भारत ब्रिटेन संयुक्त आर्थिक व्यापार समित्याः षोडश सत्रे जेट्को व्यापारिक पूर्ण अधिवेशनं सम्बोध्य इदं प्रतिपादितवान्। सतत संवादेन संस्थागत तन्त्रैः प्रवर्धित सहकारित्वेन च भारत ब्रिटेन देशयोः आर्थिक सानिध्यं दृढीकरणाय भारतस्य दृढसंकल्पः वाणिज्य मन्त्रिणा समाहूतः। तेन अभिहितं यत् एतेन उपक्रमेण उभयोः देशयोः उद्यमेभ्यः नूतनाः अवसराः अनावृताः भविष्यन्ति। भारतर्तु विज्ञान विभागेन सूचितं यत् दिल्ली हरियाणा चण्डीगढ़ पंजाब राज्यानां केषुचित् क्षेत्रेषु मेघगर्जन पुरस्सरं विद्युत्पातस्य संभावना अस्ति। अद्य आन्ध्रप्रदेश जम्मू कश्मीर लद्दाख गिलगित बालिस्तान मुजफ्फराबाद राजस्थानेषु अपि एतादृश्यः ऋतु परिस्थितयः संभाव्यन्ते। एतदतिरिक्तं पूर्वोत्तर भारते हिमाचल प्रदेश केरलं तमिलनाडु पुदुचेरी एतेषु राज्येषु अपि मेघगर्जनेन सह झंझावातस्य संभावना अस्ति इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయ రేఖలు. ఈ కార్యక్రమంలో ఆలోచనాలోచనం సమర్పణ శ్రీ పులుపుల వెంకట ఫణికుమార శర్మ. అనంతరం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం గురించి డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారి విశ్లేషణ వింటారు. తరువాత సచేతన ఏకాగ్రత లోపం కారణాలు చికిత్స గురించి డాక్టర్ ఇండ్లా విశాల్ గారితో పరిచయం వింటారు. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:30 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ శ్రీ కె రామానుజాచార్యులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 9:05 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాజేశ్వరి పద్మనాభన్ గారి వీణావాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రత్యేక కార్యక్రమం. అతిథి శ్రీ పిఎస్ ఠాగూర్. పారిశ్రామిక నిపుణులు పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. 10:30 దార్శనిక భారత్లో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం డెప్యూటీ మేనేజర్ శ్రీ ఎం మారుతిరెడ్డి గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. అనంతరం శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి జయంతి సందర్భంగా సాహితీ రంగంలో కరిగితురాయి అబ్బూరి ఛాయాదేవి ఈ అంశం గురించి శ్రీమతి ఎన్బి కామేశ్వరి గారి ప్రసంగం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రగీతాలు. 12:10 లాహిర్ లాహిర్లో 12:40 జీవనలహరి కార్యక్రమంలో విద్యా విధానం నాడు నేడు ఈ అంశం గురించి డాక్టర్ డిఎస్ఎన్ శాస్త్రి గారితో పరిచయం వింటారు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో నిరతానదాయిని శ్రీ అన్నపూర్ణాదేవి ఈ అంశం గురించి శ్రీమతి చల్ల సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం భక్తి గీతం. తర్వాత శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం విశేషాలు వింటారు. 2:30 భక్తి సంగీతం. 3:00 టీంటే. 4:00 యువలయ. 4:30 ఏడవ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ పడవల శివాజీ విద్యార్థి మహమ్మద్ అజ్మతుల్లా. 4:40 శ్రీ కె వీరభద్రరావు గారి లైవిన్యాసం కార్యక్రమంలో శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ వాద్యం వింటారు. 5:00 చిత్రగీతాలు. 5:00 యువజనుల కార్యక్రమం యువవాణి. 6:30 పల్లె సిమల కార్యక్రమంలో

0: బాలవిహార్. ఈ కార్యక్రమంలో శ్రీ చింతలపాటి బాపురాజు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదమ్మ కార్యక్రమం. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశు సంపదపై ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలు, ఈ అంశం గురించి కృష్ణాజిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి ఆశాలత గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట చలపతి. 8:40 దేశభక్తి గీతం, 10:00 భక్త అంబరీష హరికథ గానం వింటారు కథకులు శ్రీమతి ఎస్ భారతి. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05. కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడి భారత్ తరపున బరిలోకి దిగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా సేవలందిస్తున్న ఓం ప్రకాష్ మాథుర్ను కేరళం నూతన గవర్నర్గా నియమించారు. కేరళం ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. సిక్కిం కొత్త గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు. అలాగే ఒడిశా గవర్నర్గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్గా డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్గా డాక్టర్ ధాల్ సింగ్ బిసెన్లను రాష్ట్రపతి నియమించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, రాజ్యాంగపు నిర్వహణ మరింత మెరుగుపరిచే దిశగా ఈ ఉన్నతస్థాయి నియామకాలు జరిగాయి. రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాడికలైజేషన్, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పులపై ప్రధానంగా చర్చిస్తారు. ఉమ్మడి భద్రతా సవాళ్లు ఎదుర్కోవడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో ఆర్థిక సాంకేతిక సహకారం పెంపొందించేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో బిమ్స్టెక్ ఏర్పడింది. ఈ 2 రోజుల సమావేశానికి బంగ్లాదేశ్ హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ స్థానంలో హోం వ్యవహారాల సీనియర్ సెక్రటరీ మంజూర్ మెర్షద్ చౌదరి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ప్రాంతీయ భద్రత పటిష్టం చేయడంలో, పరస్పర సమన్వయం పెంచడంలో, భవిష్యత్తులో ఉగ్రవాద కట్టడికి సభ్య దేశాలని ఒకే తాటిపైకి వచ్చేందుకు ఈ ఉన్నతస్థాయి సమావేశం కీలకమైందిగా భావిస్తున్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఢిల్లీలో నిన్న జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నా భారతదేశం స్థిరమైన వృద్ది సాధిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణంలో యువత కొత్త ఆలోచనలు, వినూత్న దృక్పథాలతో చురుగ్గా పాల్గొనాలని, 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో యువత ప్రధాన బలమని గోయల్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో సగటు వయస్సు 30 ఏళ్లలోపే ఉందని, వచ్చే 3 దశాబ్దాల పాటు ఇదే స్థితి కొనసాగుతుందని తెలిపారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.
2: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years, up to 2047. Let's put the

0: numbers side by side. And they realize there's no country in the world which will probably double their GDP.
1: దేశ భవిష్యత్తుపై యువత శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని గోయల్ పిలుపునిచ్చారు. వ్యవసాయ వృద్ధికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయ ఉత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారత్లో సంస్థాగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఆరోగ్య సౌకర్యాలు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. లాహోల్ స్పితి గిరిజన జిల్లాలో కిలాంగ్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ, హిమాలయ ప్రాంతాల్లో ఆరోగ్య సవాళ్లను, అలాగే ఎత్తైన ప్రాంతాల్లో మోహరించిన సిబ్బంది ఆరోగ్యంపై వాతావరణ ప్రభావాలు అధ్యయనం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని నడ్డా పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, భద్రతా సిబ్బందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటులో ఐసీఎంఆర్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మధ్య సహకారం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు పాల్గొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో హీలింగ్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ సౌత్ ఏషియన్ టెక్స్ట్ అండ్ ప్రాక్టీసెస్ ప్రదర్శన ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ, వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని నాగరికత దృక్పథం ద్వారా నిరాయమత అన్వేషిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. వైద్యులు, సర్జన్లు, హకీంలు, సన్యాసులు, మూలిక నిపుణులు అందించిన సేవలు గుర్తించి వారి జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సాంప్రదాయ విజ్ఞానం సమకాలీన పరిశోధనలకు విలువైన దృక్పథాలు అందిస్తుందని, విశ్వసనీయ పరిశోధనలతో కొత్త అవకాశాలు గుర్తిస్తుందన్నారు. మన ప్రాచీన వైద్య విధానాలు, గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. దేశ సాంస్కృతిక వారసత్వం కాపాడుకుంటూనే శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ను 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగాల్లో ఉక్కు వాడకం ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. రిటైరర్లకు 5,000 అందే గుండె స్టంట్ ధర ఎంఆర్పీ వద్ద 5,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని ఎస్టీ మెహతా బెదిరించారు. ఈ కేసు విచారణ అక్టోబర్ 27 కోర్టు వాయిదా వేసింది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కింగ్ యాత్రికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు పశ్చిమంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచలు విరిగిపడడంతో బుద్ది గండకి నది ప్రవాహం అడ్డుపడి దిగువ ప్రాంతాల్లో వరదలతో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 321 మందిని అధికారులు రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది. చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని

0: భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫరాబాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, హిమాచల్ ప్రదేశ్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్ 1 ఒలింపిక్ చాంపియన్ అన్ సే యంగ్తో సింధు తలపడుతుంది. ఈ టోర్నమెంట్లో తన్వి శర్మ, చలిహా, దేవికా సెహాగ్, ఉన్నతి హుడా కూడా ఆడనున్నారు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ చిరాగ్ జోడీ ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఉదయ రేఖలు.
1: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. సమర్పణ శ్రీ పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ.
2: శ్రీ గురుభ్యో నమః. మానవ జీవన ప్రయాణంలో అత్యంత విలువైనది, ప్రభావవంతమైనది, మన గౌరవాన్ని ఇనుమడింపజేసేది, బంధాలకు బలమైన పునాది మనం పలికే మాట. బ్రహ్మదేవుడు సమస్త ప్రాణికోటికి కల్పించని ఒక అపురూపమైన శక్తిని, స్వరపేటికను కేవలం మానవుడికి మాత్రమే అనుగ్రహించాడు. మాట అంటే వాక్శక్తి. కానీ దురదృష్టవశాత్తు సమాజంలో మనం ఎవరినైనా శారీరకంగా హింసిస్తే చట్టప్రకారం నేరమంటాం, నిందిస్తాం. మరి అదే మాటలతో ఒకరి అంతరంగాన్ని ముక్కలు చేస్తే దానికి ఏ న్యాయస్థానమూ శిక్ష విధించకపోవచ్చు. కానీ అది ఆ వ్యక్తి హృదయంలో జీవితాంతం రగిలే నివురుగప్పిన నిప్పులా మిగిలిపోతుంది. తుపాకీ గుండు శరీరాన్ని తాకితే రక్తస్రావం అవుతుంది, చికిత్స చేస్తే గాయం మానుతుంది. కానీ నాలుక కొస నుండి వెలువడే విషపూరితమైన మాట మనసును చీల్చివేస్తుంది. దానికి ఏ శస్త్రచికిత్స పనిచేయదు. ఈ గంభీరమైన సత్యాన్ని మహాభారతం ఉద్యోగ పర్వంలో విదురనీతి ప్రసంగంలో మహాత్ముడైన విదురుడు ధృతరాష్ట్రునికి ఉపదేశిస్తూ ఇలా అంటాడు. రోహతే సాయికైర్విద్ధం వనం పరశునాహతం, వాచా దురుక్తయా విద్ధం న సంరోహతి వాక్షతం. బాణాల తాకిడికి తూట్లు పడిన దేహమైనా కాలానుగుణంగా మానుతుంది, గొడ్డల వేడితో నరికివేయబడిన వృక్షాలైనా కాలక్రమంలో మళ్లీ చిగురించి పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. కాని అనుచితమైన కఠినమైన దుర్భాషల ద్వారా మనిషి అంతరంగంలో ఏర్పడే గాయం వాక్షతం ఎప్పటికీ పూడదు. ఆ గాయం ఎన్నటికీ మానదు. ఎంతటి శాశ్వత సత్యమిది! వ్యాసభారతంలోని ఈ దివ్యమైన భావాన్ని కవిత్రయంలోని తిక్కన సోమయాజీ ఆంధ్ర మహాభారతంలో అత్యంత రమణీయంగా నేరుగా హృదయానికి తాకేలా పద్యరూపంలో తీర్చిదిద్దారు. నారసమ్ముల దూసి నాటిన మానును శరములైన మాను నరవరేణ్య, వాక్షరమున జొచ్చు గాయంబు మానదు, కావునం పరుషోక్తి పలుకదగదు. ఎంత పదునైన ఇనుప బాణాలు శరీరంలోకి దిగబడినా వైద్యం చేస్తే ఆ పుండు మానిపోతుంది. కానీ ఓ రాజా, పరుషమైన మాట అనేటి బాణం గుండెల్లో దిగబడితే అది కలిగించే క్షోభను ఆపడం ఎవరి తరమూ కాదు. అందుకే ఏ వివేకవంతుడు తోటి మనుషులను నొప్పించే కఠినమైన మాటలను పలుకకూడదు అని తిక్కన హెచ్చరిస్తారు. ఈ భావనను మనం రోజువారీ జీవన విధానానికి అన్వయిస్తూ మన పెద్దలు తరచూ ఒక మార్మికమైన దృష్టాంత కథను చెబుతుంటారు. ఒకనొక గ్రామంలో అమితమైన ప్రతిభ, మంచి మనసు ఉండి కూడా తీవ్రమైన కోపం, దూకుడు స్వభావం కలిగిన ఒక యువకుడు ఉండేవాడు. అతనికి క్షణికావేశంలో ఎదురుగా ఉన్నది తండ్రా, మిత్రుడా.

0: అశ్రితుడా అనేది గుర్తుండదు. నోటికి వచ్చిన తిట్లతో, అత్యంత కటువైన నిందలతో ఎదుటివారిని గుండెలు పగిలేలా మాట్లాడేవాడు. ఆవేశం తగ్గాక పశ్చాత్తాపడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయేది. అతని స్వభావం వల్ల ఆప్తులందరూ ఒక్కొక్కరుగా దూరమయ్యారు. ఒకనాడు అతని తండ్రి అతన్ని పిలిచి ఒక సంచి నిండా ఇనుప మేకులను ఒక సుత్తిని చేతికిచ్చాడు. కుమారా, నీకు ఎప్పుడు కోపం వచ్చినా, ఎవరి మీద పరుషమైన మాట అనాలనిపించినా ఆ క్షణంలో ఏమీ మాట్లాడకు. వెంటనే పెరట్లోని మన చెక్క కంచె వద్దకు వెళ్లి ఒక మేకును బలంగా కొట్టు అని చెప్పాడు. తండ్రి మాటను విన్న ఆ కుమారుడు, మొదటి రోజే ఆ యువకుడు తన ఆవేశాన్ని నియంత్రించుకోలేక పాతికకు పైగా మేకులు కొట్టాడు. కానీ క్రమంగా అతనికి విషయం అర్థమైంది. ఆ కంచె వద్దకు నడిచి వెళ్లి బలంగా మేకును కొట్టడానికి పడే శ్రమ కంటే ఆ క్షణంలో నాలుకను అదుపులో ఉంచుకోవడమే ఎంతో సులువని గ్రహించాడు. నెమ్మదిగా రోజురోజుకు కొట్టే మేకుల సంఖ్య తగ్గింది. కొన్ని వారాల తరువాత ఒకరోజు ఒక్క మేకు కూడా కొట్టాల్సిన అవసరం రాలేదు. సంతోషంతో తండ్రి వద్దకు పరిగెత్తికెళ్లి, నాన్నా, ఇప్పుడు నేను కోపాన్ని పూర్తిగా జయించాను, ఎవరితోనూ ఒక్క పరుష పదం కూడా మాట్లాడడం లేదు అన్నాడు. అప్పుడు తండ్రి ప్రశాంతంగా, చాలా సంతోషం నాయనా, అయితే ఇప్పుడు నీ ప్రవర్తనలో పరిపూర్ణత రావాలంటే మరొక పని చెయ్యి. నువ్వు ఒక్కసారి కూడా కోపగించుకోకుండా, ఎవరి మనసు నొప్పించకుండా గడిపిన ప్రతిరోజూ వెళ్లి ఆ కంచెలోంచి ఒక్కొక్క మేకును తీసివెయ్ అని ఆదేశించాడు. యువకుడు అలాగే చేశాడు. కొన్ని నెలల సాధన తరువాత కంచెలోని మేకులన్నీ బయటకు వచ్చేశాయి. తండ్రిని ఎంతో గర్వంగా ఆ కంచె వద్దకు పిలుచుకుని వెళ్లాడు. తండ్రి ఆ చెక్క కంచెపై చేయి వేసి నిమురుతూ, నాయనా, నువ్వు సాధించిన మార్పు అభినందనీయం. మేకులన్నీ పీకేశావు, నిజమే. కాని ఒక్కసారి ఈ చెక్కను నిశితంగా చూడు. ఎన్ని వందల రంధ్రాలు పడిపోయాయో, ఇదివరకు ఈ చెక్క ఎంత నునుపుగా అందంగా ఉండేదో గుర్తుందా? ఇప్పుడు ఎన్ని పూతలు పూసినా ఈ రంధ్రాలు పూర్వస్థితికి వస్తాయా? రావు కదా. మనిషి మనసు కూడా అచ్చం ఈ చెక్క కంచెలాంటిదే. కోపంలో, ఈర్ష్యలో, అహంకారంలో మనం ఎదుటివారిపై విసిరే ఒక్కొక్క కటువైన మాట ఆ హృదయంపై మేకులా దిగబడి ఒక శాశ్వతమైన గాయాన్ని చేస్తుంది. ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపంతో ఎన్ని వేలసార్లు క్షమించండి అని పలికిన పీకేసిన మేకుల ఆ మాట బయటకు వస్తుందేమో, కానీ వారి అంతరంగంలో పడిన ఆ రంధ్రం, ఆ గాయం తాలూకు మచ్చ ఎప్పటికీ చిరిగిపోదు అని హితబోధ చేశాడు. తండ్రి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన ఆ యువకుడు జీవితంలో మరొకరి మనసు గాయపడేలా ఎన్నడూ మాట్లాడకూడదని దృఢ సంకల్పం తీసుకున్నాడు. బాణాలు వేటగాడి చేతిలో ఉంటాయి, మాటలు మన పెదవుల వెనక ఉంటాయి. బాణం వదిలిన తరువాత ఎలా వెనక్కి రాదో, నోరుజారిన మాట అంతే. ఎదుటివారి కన్నీటికి, నిస్సహాయతకు మన వాక్కు కారణం కాకూడదు. సత్యం మాట్లాడడం ఎంత ధర్మమో, ఆ సత్యాన్ని ప్రియంగా హితంగా చెప్పడం అంతకంటే గొప్ప వివేకం. అందుకే మన పెద్దలు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం అన్నారు. ఎదుటివారిని శాసించే అధికారం మనకున్నా, వారి లోపాలను ఎత్తిచూపే సందర్భం వచ్చినా సానుభూతితో, సంస్కారంతో, వారి గౌరవాన్ని నిలబెట్టే పదాలతో మాట్లాడటమే ఉత్తమ లక్షణం. పువ్వుని తాకితే పరిమళం రావాలి, కానీ ముళ్ళులా గుచ్చుకోకూడదు. మన మాట వింటే శాంతి కలగాలి, కానీ వేదన మిగలకూడదు. ఈ సుమధురమైన భావనతో మన వాక్కును పవిత్రంగా ఉంచుకుందాం. స్వస్తి.
1: మీరింతవరకు లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం విన్నారు. సమర్పణ శ్రీ పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ.
2: కార్యక్రమంలో ఇప్పుడు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం గురించి డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారి విశ్లేషణ వింటారు.
3: నిత్యానందకరీ వరాభయకరీ

పార్వతీదేవి అనుగ్రహించిన వివిధ రూపాలలో అన్నపూర్ణాదేవి అత్యంత ప్రశస్తమైన రూపం. ఏ విధంగా శ్రీమన్నారాయణుని అనేకానేక అవతారాలలో సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవమో, అలాగనే పరమేశ్వరి అనేకానేక అవతారాలలో అన్నపూర్ణాదేవి ప్రత్యక్ష దైవం వంటిది.

ബാന്ധവാസിവ ഭക്താശ്ച സ്വദേശോ ഭുവനത്രയം അനി ശങ്കരുല വാരു జ్ఞాన వైరాగ్యముల కొరకు ఆమెను ప్రార్థించారు. అదే నేడు సనాతన ధర్మ పక్షపాతులందరికీ ప్రార్థనా శ్లోకమయ్యింది. అన్నపూర్ణ అనే పేరు రెండు సంస్కృత పదాల కలయిక. అన్న అంటే ఆహారం లేదా ధాన్యం, పూర్ణ అంటే సంపూర్ణమైనది, నిండైనది లేదా సమృద్ధిగా ఉన్నది. అందువల్ల అన్నపూర్ణ అనే నామానికి ప్రపంచాన్ని అన్నంతో నింపే తల్లి, పోషణ ద్వారా జీవనాన్ని సంపూర్ణం చేసే దేవి అనే అర్థం వస్తుంది. ఈ నామంలోనే ఒక గంభీరమైన తాత్విక భావన దాగి ఉంది. భారతీయ ఆలోచన సాంప్రదాయంలో అన్నం అనేది కేవలం తినే పదార్థం మాత్రమే కాదు. ప్రాచీన గ్రంథాలు అన్నాన్ని పవిత్రమైనదిగా పదే పదే వర్ణించాయి. అన్నం శరీరాన్ని పోషించడమే కాకుండా సామాజిక వ్యవస్థను నిలబెట్టడంలోనూ, ధార్మిక మరియు నైతిక బాధ్యతలను నిర్వర్తించడంలోనూ కీలక

ప్రత్యేకమైనదిగా భావించబడింది. అన్నదానం అత్యున్నత దానాలలో ఒకటిగా ప్రశంసింపబడింది, ఎందుకంటే అది జీవనాన్నే ప్రత్యక్షంగా పోషిస్తుంది. ఈ భావనకు అన్నపూర్ణాదేవి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఆమె పూర్ణతకు ప్రతిరూపం. ఆమె సూచించేది కూడబెట్టుకునే సమృద్ధి కాదు, పంచుకుంటూ అందరికీ చేరుతూ జీవనాన్ని పోషించే సమృద్ధి. అన్నపూర్ణాదేవి ఆరాధనలో అత్యంత ముఖ్యమైన కార్యం అన్నదానం. ఆహారాన్ని సమర్పించడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం కేవలం దాన ధర్మంగా మాత్రమే చూడబడదు, అది జీవనాన్ని ప్రత్యక్షంగా పోషించే పవిత్ర కార్యం. అన్నపూర్ణాదేవి అన్నం, పోషణ మరియు జీవనాన్ని నిలబెట్టే సమృద్ధికి అధిష్టాన దేవత. ఆమె పరిధి కేవలం శారీరక ఆకలిని తీర్చడానికి పరిమితం కాదు. జీవాన్ని సంరక్షించడం, పోషించడం, దాని పట్ల నైతిక మరియు ఆధ్యాత్మిక బాధ్యతను నిర్వర్తించటం కూడా ఆమె తత్వంలో భాగమే. హిందూ సాంప్రదాయంలో వ్యక్తులు, సమాజాలు జీవించడానికి, తమ కర్తవ్యాలను నిర్వర్తించడానికి, ఉన్నతమైన ఆదర్శాలను అనుసరించడానికి అవసరమైన పరిస్థితులను ప్రసాదించే శక్తిగా ఆమెను భావిస్తారు. అన్నపూర్ణాదేవి అన్నదానంతో అత్యంత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది. ఆహారాన్ని సమర్పించడం, పంచడం పవిత్రమైన కార్యంగా భావించబడుతుంది, ఎందుకంటే అది కులం, స్థాయి, విశ్వాసం వంటి భేదాలు లేకుండా నేరుగా జీవనాన్ని పోషిస్తుంది. సంపద, అధికారం లేదా విజయానికి సంబంధించిన దేవతలతో పోలిస్తే అన్నపూర్ణాదేవి పాత్ర మరింత మౌలికమైనది. మానవుని ప్రతి ఇతర కార్యానికి సాధ్యమైన పునాది అయిన అన్నం తినే నిత్య కార్యానికి ఆమె అధిష్టాత్రి. అన్నపూర్ణాదేవిని సాధారణంగా యవ్వనవతిగా, కరుణామయిగా, సౌమ్యంగా దర్శింపచేస్తారు. ఆమె చీరను ధరించి అనేక రాజోచిత ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఆమె చేతుల్లో కనపడే రెండు వస్తువులు ఆమె స్వరూపానికి ప్రతీక అయినవి. ఒకటి అన్నంతో నిండిన పాత్ర, సాధారణంగా అన్నం లేదా పాయసం ఇందులో ఉంటుంది. రెండవది గరిట, ఆహారాన్ని ఇతరులకు వడ్డించడానికి ఉపయోగించే సాధనం. ఈ రెండు వస్తువులు కలిపి ఒక లోతైన సందేశాన్ని ఇస్తాయి. సమృద్ధి అంటే కేవలం కలిగి ఉండటం కాదు, దానిని ఇతరులతో పంచటం కూడా. ఆమె చిత్రాలు మరియు దేవాలయ శిల్పాలలో కనిపించే అత్యంత విశిష్టమైన అంశాలలో ఒకటి ఆమె పక్కన శివుడు ఉండటం. సర్వసంగ పరిత్యాగి, మహావైరాగ్యమూర్తి అయిన శివుడు తన చేతిలో భిక్షాపాత్రను పట్టుకుని అన్నపూర్ణాదేవి నుండి ఆహారాన్ని స్వీకరిస్తున్నట్లు దర్శనమిస్తాడు. ఈ దృశ్యం ఒక మహత్తరమైన సత్యాన్ని తెలియజేస్తుంది. వైరాగ్యానికి ప్రతిరూపమైన శివుడే పోషణకు ప్రతిరూపమైన అన్నపూర్ణాదేవిపై ఆధారపడుతున్నాడు. ఏ ఆధ్యాత్మిక ఆదర్శమైనా, ఏ పరమార్థ జ్ఞానమైనా ఆకలి అనే వాస్తవాన్ని విస్మరించలేదు. అత్యున్నతమైన జ్ఞానం కూడా జీవుల పట్ల శ్రద్ధ మరియు సంరక్షణ అనే అవసరానికి తలవంచవలసిందే. ఈ రూపం ద్వారా భారతీయ సంప్రదాయం ఒక గొప్ప సత్యాన్ని ప్రతిపాదిస్తుంది. భౌతిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం పరస్పర విరుద్ధాలు కావు, అవి ఒకదానిని ఒకటి పోషించుకుంటాయి. ఆధ్యాత్మికంగా అన్నపూర్ణాదేవి జీవనాన్ని నిరంతరం కొనసాగించే పోషణ శక్తికి ప్రతీక. అధికారం లేదా కేవలం వైరాగ్యం వల్ల మాత్రమే జీవితం కొనసాగదు. పోషణ, సంరక్షణ, జీవుల పట్ల బాధ్యత, వీటి వల్లనే అది మనకు నిలుస్తుంది. హిందూ తత్వశాస్త్రంలో అన్నపూర్ణాదేవి ప్రకృతికి, అంటే సమస్త సృష్టిని చైతన్యపరిచే ఆదిమ శక్తికి ప్రతిరూపంగా భావించబడుతుంది. ప్రతి జీవిని తన కర్తవ్యాలలో ప్రవృత్తి చేయించే శక్తి ఆమె. ఆమె లేకుండా మహాదేవుడు కూడా నిశ్శేష్టుడై చలనము, ప్రయోజనము లేని నిద్రాణ శరీరంలా ఉంటాడనే భావన ఈ తత్వంలో వ్యక్తమవుతుంది. అన్నాన్ని ప్రసాదించే దేవతగా అన్నపూర్ణాదేవి మానవ జీవితంలోని నాలుగు పురుషార్థాలకు, అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు అవసరమైన ప్రాథమిక ఆధారాన్ని అందిస్తుంది. శరీరానికి, మనసుకు తగిన పోషణ లభించినప్పుడే మనిషి ధర్మ మార్గంలో స్థిరంగా నడవగలడు. సమతుల్యతను కోల్పోకుండా అర్థాన్ని సంపాదించగలడు. అతిశయానికి లోను కాకుండా కామాన్ని అనుభవించగలడు. చివరికి మోక్ష మార్గంలో పయనించగలడు. అందువల్ల అన్నపూర్ణాదేవి నాలుగు పురుషార్థాలకు పునాదిగా నిలిచే తల్లి. ఆ శక్తి ఆమె.
ఆమె మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మోక్షం వంటి

అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యం కూడా జీవితం పట్ల శ్రద్ధ మరియు సంరక్షణ అనే పునాదిపైనే నిలుస్తుంది. అన్నపూర్ణాదేవిని భారతదేశమంతటా ఆరాధిస్తారు. అయితే ఆమెకు

ఆలయం 18వ శతాబ్దంలో పేష్వా బాజీరావు ఆధ్వర్యంలో నిర్మించబడినదిగా చెప్పబడుతోంది. కాశీ నివాసులకు యాత్రికులకు ఈ ఆలయం ఒక ముఖ్యమైన భక్తి కేంద్రంగా నిలుస్తోంది. అన్నపూర్ణాదేవికి అంకితమైన అనేక దేవాలయాలలో యాత్రికులకు అవసరంలో ఉన్నవారికి ఉచితంగా భోజనం అందించే వంటశాలలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ కార్యాలను అన్నపూర్ణాదేవి కృపలో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యే పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. అనేక హిందూ కుటుంబాలలో వివాహాది శుభకార్యాలలో అన్నపూర్ణాదేవిని స్మరిస్తారు. ఎందుకంటే గృహ జీవితంలో అన్నం, అతిథి సత్కారం, ఆతిథ్యం, పరస్పర సంరక్షణ ఎంత ముఖ్యమైనవో ఈ సంప్రదాయం తెలియజేస్తుంది. అధికారిక పూజలు, ఆచారాలకు మాత్రమే ఆమె ప్రభావం పరిమితం కాదు. భక్తి శ్రద్ధలతో వంట చేయడం, ఇంటి యజమాని భోజనం చేయకముందు అతిథులకు భోజనం పెట్టడం, ఆహారాన్ని పంచుకోవడాన్ని ఒక ఆరాధనగా భావించటం, ఇవన్నీ అన్నపూర్ణాదేవి తత్వాన్ని నిత్య జీవితంలో ఆచరించే రూపాలే. హిందూ సాంప్రదాయంలో ఇదే భావన ధాన్యలక్ష్మి రూపంలో కూడా కనిపిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అష్టరూపాలలో ఒకరైన ధాన్యలక్ష్మి వ్యవసాయ సమృద్ధిని, పుష్కలమైన పంటలను, ధాన్య సంపదను ప్రసాదించే దేవతగా భావించబడుతోంది. అన్నపూర్ణాదేవి మరియు ధాన్యలక్ష్మి ఈ రెండు దేవతాస్వరూపాల ఉనికి భారతీయ సంస్కృతిలో ధాన్యాన్ని ఎంత లోతుగా పవిత్రమైన సంపదగా భావించారో తెలియజేస్తుంది. అన్నపూర్ణాదేవి కేవలం అన్నాన్ని ప్రసాదించే దేవత మాత్రమే కాదు, జీవనాన్ని పోషించే శక్తి, పంచుకునే మనస్సు, పరస్పర సంరక్షణ, సమృద్ధిని ఇతరులతో పంచుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన భౌతిక పునాది. ఈ సమస్త తత్వాలకు ఆమె ప్రతిరూపం. శ్రీ మహాత్రిపుర సిద్ధాంతంలో అన్నపూర్ణ మంత్రస్తవం అనే స్తోత్రంలో రక్తాం విచిత్ర వసనాం నవచంద్రజూటాం అన్నప్రదాన నిరతాం స్తనభరణం స్తనభారణం రాం అన్నప్రదాన నిరతాం నవహేమ వస్త్రాం అంబాం భజే కనక మౌక్తికమాల్య శోభం అని వర్ణిస్తూ ఈమె ఎర్రని వస్త్రాలు ధరించేదిగా, ముత్యాలు బంగారు ఆభరణాలు ధరించి ఉండేదిగా వర్ణించారు. ఆదిశంకర్ల వారు ఆమెను ప్రార్థిస్తూ దృశ్య

0: అని ప్రార్థిస్తూ ఆమెను అత్యున్నతమైన ఆధ్యాత్మ విద్యాప్రదాయినిగా మోక్షప్రదాతగా వర్ణించడం గమనార్హం. అన్నం ఆతిథ్య కుటుంబానికే పరిమితం కాక సమాజానికి అవసరం. అతిథి అభ్యాగతులను ఆదరించే విషయాలలో ఓర్పు నేర్పు ఉంటేనే కుటుంబానికి పేరు ప్రతిష్టలు. అటువంటి బాధ్యత గల ప్రతి గృహిణీ అన్నపూర్ణయే. పసిమి చందనపు రంగు చీర ధరించిన తల్లి మాతృత్వానికి ప్రతీకగా నిలిచి ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఈ రోజున దద్దోజనం, కట్టె పొంగలి, పూర్ణంబూరెలు, రవ్వకేసరి, చక్ర పొంగలి ప్రసాదంగా సమర్పిస్తారు. ఆశ్వేయుజ శుద్ధ పంచమి నాడు తెలంగాణలో అలిగిన బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు అమ్మవారు అలిగింది అని భావించి ఏ విధమైన ప్రసాదము సమర్పించరక్కడ. అన్నం లేని ఇల్లు ఉంటుందా? అన్నపూర్ణ లేని ఊరు ఉంటుందా? ప్రతి చోటా కొలువై ఉన్న ఆ దేవిని పూజిద్దాం, అన్నాన్ని గౌరవిద్దాం, అన్నం వ్యర్థం చేయడం మానేద్దాం. అన్నం పుట్టించడం ఎంత కష్టమో వ్యర్థం చేయడం అంత సులభం. పిల్లలకు అన్నం గొప్పతనాన్ని తెలియచేసి వారికి అన్నం పట్ల గౌరవం పెంపొందింప చేయగలిగితే అదే మనం ఆ తల్లికి చేసే అసలైన పూజ. జై దుర్గే, జై జై దుర్గే.
1: ఇంతవరకు మీరు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం గురించి డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారి

0: విశ్లేషణ విన్నారు.
1: కార్యక్రమంలో తర్వాత సచేతన ఏకాగ్రత లోపం కారణాలు చికిత్స గురించి డాక్టర్ ఇండ్ల విశాల్ గారితో పరిచయం వింటారు.
2: డాక్టర్ విశాల్ ఇండ్ల గారు నమస్కారం అండి.
3: నమస్కారం.
2: డాక్టర్ విశాల్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులుగా, ముఖ్యంగా చిన్నపిల్లల మానసిక సమస్యలకు సంబంధించి మానసిక వైద్య సేవలో అపార అనుభవజ్ఞులు. ఈ మానసిక వ్యాధుల్లో అందరికి తెలిసి కొంచెం పిచ్చి లేదా టెన్షన్, డిప్రెషన్ ఈ పదాలే రొటీన్ గా ఉంటుంటాయి. ఇంకా కొన్ని కొన్ని తాగుడుకు బానిసయ్యాడండి, ధూమపానానికి బానిసయ్యాడండి, ఇంతవరకే బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటి డిజార్డర్స్ డాక్టర్ గారు చాలా చాలా ఉన్నాయి మానసిక సమస్యలకు సంబంధించి. సమస్యలు వేరు, రోగం వేరు అని కూడా చెబుతూ ఉంటారు. అయితే వీటిలో భాగంగా సచేతన ఏకాగ్రతాలోపం, దీన్ని అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని మీ వైద్య పరంగా అంటుంటారు, ADHD అనే అబ్రివేషన్తో వింటున్నాం ఈ మధ్య కాలంలో. డిజార్డర్ ని ఎక్కువగా వింటుంటాం. అసలు అంటే ఏంటి, ఎందుకు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది, ఎవరిలో వస్తుంది అనేటువంటిది కూడా ఒక్కసారి చెప్పండి.
3: ADHD అంటే మీరు అన్నట్టుగా అటెన్షన్ డెఫిషియన్సీ అండ్ హైపర్ యాక్టివిటీ, ఈ రెండు మెయిన్ గా ఉంటాయి. వీటితో పాటు ఇంపల్సివిటీ అంటాం. చాలా మంది అంటుంటారు అసలు ఇలాంటి జబ్బే లేదేమో, ఇది ఏదో డాక్టర్లు మందుల కంపెనీ వాళ్ళు కనిపెట్టిన జబ్బేమో అని ఒక అభిప్రాయం ఉంది. కానీ మీరు తెలుసుకోవాల్సిందంటే మెడికల్ లిటరేచర్ లోనే ఇది 1904 1904 మొదటిసారి దీని గురించిన ప్రస్తావన వచ్చింది. అయితే మరి అప్పుడు మనకు డౌట్ ఏమొస్తుంది అంటే 1904 ముందు అసలు ఈ జబ్బే లేదా అంటే కాదు. కానీ ఈ జబ్బు మెయిన్గా చూస్తే పరిశోధనలో దీని యొక్క ఆరిజిన్ హెరిటబిలిటీని బట్టి ఉంటుంది. అంటే మన వారసత్వంలో ఎవరికైనా గనక ADHD ఉన్నట్లయితే మన కుటుంబంలో కానీ మనలో కానీ ADHD లక్షణాలు ఉండే అవకాశాలు ఎక్కువ. సో 1904 మొదటిసారి దీని యొక్క లక్షణాలు అందుకు సైంటిఫిక్ లిటరేచర్లో కనిపెట్టినప్పటికీ అప్పుడు ఉంది అంటే వారి పూర్వీకుల్లో కూడా ఖచ్చితంగా అది ఉండే ఉంటుంది. వారి అన్నదమ్ముల్లో, మేనమామల్లో, మేనతలు ఎక్కడో ఉండే ఉంటుంది. అయితే అంతకుముందుకి 1900 తర్వాతకి ఉన్న తేడా ఏంటి, అంతకుముందు ఎట్లా ఉండేదంటే ఎక్కువగా పొలం పనులు చేసేవాళ్ళు, ఎక్కువగా ఫిజికల్ వర్క్ ఉండేది. కాబట్టి చాలా వరకు ఈ ఓవర్ యాక్టివిటీ కానీ రెస్ట్లెస్నెస్ కానీ వారి యొక్క పనిలో ఛానలైజ్ అయిపోయేది. తద్వారా అంతగా అది గమనికకు వచ్చేది కాదేమో. కానీ 1900 తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, సంపాదన పెరిగింది, డెస్క్ జాబ్స్ పెరిగినాయి అంటే కూర్చుని చేసే పనులు పెరిగినాయి, ఇలాంటివి వచ్చిన తర్వాత వీటి యొక్క ప్రాచుర్యం పెరిగింది. ఎందుకంటే వారిలో ఉన్న ఈ ఏకాగ్రత లోపం కానివ్వండి, లేకపోతే ఈ రెస్ట్లెస్నెస్ కానివ్వండి, ఈజీగా బయటపడడం స్టార్ట్ అయినాయి. అందువల్ల ఆ 1904 సంవత్సరంలో వచ్చింది. ఇంకా అప్పటి నుంచి దాని స్పీడ్ ఎలా ఉందంటే దాని యొక్క ప్రివలెన్స్ అంటాం, అంటే జనాభాలో ఎంత కనిపిస్తా ఉందనేది పెరుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది. యాక్చువల్గా US ఇప్పుడు అడల్ట్స్లో పెద్దవారిలో చేసే డయాగ్నోసిస్లో ADHD అనేది నెంబర్ 2 టాప్ మోస్ట్ డయాగ్నోసిస్ డిప్రెషన్ తర్వాత. చాలా మందికి ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే ADHD అనేది చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది అని. కానీ ఇవాళ ప్రోగ్రాంలో ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సింది ఇది చిన్నపిల్లల్లోనే కాకుండా పెద్దవారిలో కూడా ఉంటుంది. అండ్ ADHD అంటే చాలా మందికి ఉన్న అభిప్రాయం హైపర్ యాక్టివ్గా ఉండేది మగపిల్లలే కదండి, వారిలోనే ఎక్కువ ఉంటుందని. కానీ మేము చూస్తూ ఉంటాము అండ్ పరిశోధనలు కూడా తెలిపేది ఏంటంటే మగవారిలో ఉంటుంది, ఆడవారిలో కూడా ఉంటుంది. ఆడవారిలో ప్రజెంట్ అయ్యే లక్షణాలు కాస్త వేరుగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఇవి మాస్క్ అయ్యి పాపం వారు ఎంతో తర్జన్ భర్జన్ పడుతూ ఉంటారు, కానీ బయటికి రావడం కానీ వారు దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ జరగకుండా ఉంటుంది.
2: డాక్టర్ విశాల్ గారు, ఇప్పుడు మానసిక జబ్బు అయినా శారీరక జబ్బు అయినా లక్షణాలు అనేటువంటి సింప్టమ్స్ అంటారు మీరు, వీటిని బట్టే మీరు నెక్స్ట్ వైద్యం కానీ ఏం చెయ్యాలి, అసలు ఈ జబ్బు ఏంటి ఓ నిర్ధారణకు వచ్చి అప్పుడు డిసైడ్ చేస్తారు. మరి ఈ ADHD అనేటువంటి ఈ డిజార్డర్ యొక్క లక్షణాలు ఏంటి, దానికి ఏమైనా మూల కారణం ఏంటి అనేటువంటిది కూడా చెప్పండి.
3: ముందు కారణం చూద్దాం. కారణం ఏంటంటే మన బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఉంటుంది. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టూర్కి వెళ్తున్నాం అనుకోండి, టూర్కి వెళ్లే ముందు మనం ఏం చేస్తాము, ముందు రోజు చక్కగా ప్యాక్ చేసుకుంటా ఉంటాం మనకి ఏమేం కావాలి, బట్టలు పెట్టుకోవాలి, తర్వాత షూస్ పెట్టుకోవాలి, తర్వాత నా బ్రష్ పేస్ట్ పెట్టుకోవాలి. ఇలాంటి ప్లానింగ్ అంతా చేసే ఆర్గన్ బ్రెయిన్లో ఉన్న పార్ట్ని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఒక ఫోకస్డ్గా ఒక ప్లాన్ చేస్తూ ముందుకు సాగించే ప్లానింగ్ అంతా చేసేది ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. ఎవరికైతే ADHD ఉంటుందో వారికి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ ప్లానింగ్ అనేది చాలా లోపిస్తూ ఉంటుంది. వీరికి IQలో లోపం ఉండదండి. చాలామంది అనుకుంటారు ADHD ఉన్న పిల్లలకి IQ లోపం ఉంటుంది. IQ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్, బుద్ధిమాంద్యత కూడా ఉంటుందని అనుకుంటారు. కానీ ADHDకి IQకి సంబంధం లేదు. అంటే హై IQ ఉన్న వాళ్లకు ADHD ఉండొచ్చు, లో IQ ఉన్న వాళ్లకు

0: హెచ్డి ఉండొచ్చు, కానీ ముఖ్యమైన విషయము ఏడిహెచ్డి వాళ్లకు ఎప్పుడు తక్కువ ఐక్యూ ఉంటుందని అనుకోవద్దు. ఇంకా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా కూడా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, ఆ ఇంటెలిజెన్స్ని ప్లానింగ్ రూపంలో వారు దాన్ని ట్రాన్స్లేట్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమవుతుంది. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఒకటి పెట్టుకుంటారు ఇంకోటి మర్చిపోతూ ఉంటారు. మైండ్ ఎప్పుడు ఉరకలేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది, సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోవడం కష్టమవుతుంది. చిన్నపిల్లల్లో ముఖ్యంగా హైపర్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే స్కూల్లో పాటను టీచర్ చెప్తామంటే మామూలుగా ఏంటి, పిల్లలందరూ కామ్గా కూర్చుని వింటారు, టీచర్ అంటే భయం కాబట్టి. ఈ పిల్లవాడు పక్క నుండి గిల్లడం, గిచ్చడం, పెన్సిల్ ఇసిరుగొట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు, క్లాస్లో కదులుతూ ఉంటాడు, దాన్ని హైపర్ యాక్టివిటీ అంటాం. అట్లాగే ఇన్అటెన్షన్ అని కూడా ఉంటుంది. ఇన్అటెన్షన్ అంటే ఏదో వీడియో గేమ్స్ లాంటివి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న వాటిలో బాగా ధ్యాస పెట్టగలరు, కానీ కొంచెం బోరింగ్గా ఉండే సబ్జెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు చదవాలి లేదా ఇంగ్లీష్ పాఠం చదివి అప్పు చెప్పాలి, సోషల్ చదవాలి, అలాంటి చోట్ల వీరికి అస్సలు కుదరదు. మైండ్ ధ్యాస పెట్టాలంటే చాలా చిరాగ్గా, రెస్ట్లెస్గా అనిపించి ఎప్పుడెప్పుడు బుక్ పక్కన పడేసి పక్కకి వెళ్దామా అనేటట్టుగా ఉంటుంది. సో వీరిలో అటెన్షన్ ఉండదు, అంటే ఏకాగ్రత లోపం, హైపర్ యాక్టివిటీ ఉంటుంది, అంటే విపరీతమైన యాక్టివిటీ ఉంటుంది. ఈ రెండింటితో పాటు ఇంకోటి ఇంపల్సివిటీ అని ఉంటుంది. ఇంపల్సివిటీ అంటే వారి యొక్క టర్న్ కోసం ఆగలేరనమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు అనుకో, మధ్యలో వీళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తారు, వాళ్ళు మాట్లాడేది కంప్లీట్ చేయనీరు. స్కూల్లో టీచర్ కూడా క్వశ్చన్ అడగకముందే వీడు ఏదో ఒకటి చెప్పేస్తాడు, ఆ క్వశ్చన్ వేరే, వీడు చెప్పే ఆన్సర్ వేరే. ఎగ్జామ్లో అన్నీ తెలిసినా కానీ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏ అని ఆన్సర్ తెలుసు కానీ ఫైనల్గా బి సర్కిల్ చేస్తారు. సో అట్లా సిల్లీ మిస్టేక్స్ చేయడము, తొందరపాటు ఎక్కువగా ఉండడము, అక్కడ ఇక్కడ దెబ్బలు ఎక్కువ తగిలించుకుంటూ ఉండడము, ఇలాంటివి చిన్నపిల్లల్లో పర్యావసనం ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి అనే ఆలోచన లేకుండా తొందరపాట్లో పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు, దాన్ని ఇంపల్సివిటీ అంటాం. అంటే వీళ్ళల్లో హైపర్ యాక్టివిటీ ఉంటుంది, ఇన్అటెన్షన్ అంటే ధ్యాస లోపం ఉంటుంది, ఏకాగ్రత లోపం, ఇంపల్సివిటీ అంటే విపరీతమైన తొందరపాటు, దూకుడుతనం ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో కనిపించే లక్షణాలు. అయితే ఇది పెద్దవారిలో కనుక ట్రాన్స్లేట్ అయితే పెద్దవారికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఉండవు. ఇవే లక్షణాలు పెద్దవారులు ఎట్లా ఉంటాయి, వాళ్ళు స్కూల్లో క్లాస్ రూమ్లో పిల్లలు డిస్టర్బ్ అలాంటివి ఉండవు. కానీ వాళ్ళు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఉందనుకోండి, రెడ్ ఉంది, ఇంకా కొంచెంసేపులో ఎల్లో పడిపోతుంది, వీడు ఆగలేడు, ముందు వెళ్ళిపోవాలి, తోసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళ బాస్ ఏదో చెప్పబోతూ ఉంటాడు, ఆయన అయ్యేలోపు ఈయన ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు. అండ్ ఏదన్నా ఇందాక చెప్పినట్టు ఒక జర్నీకి కానీ లేదా ఒక జాబ్కి కానీ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అంటే వీరికి బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. చిన్న శబ్దం వచ్చినా తట్టుకోలేరనమాట, వాళ్ళు చేసే పని అంతా పక్కన పడేసి మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఒక టాస్క్ మీద సరైన ఏకాగ్రత పెట్టి దాన్ని ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేయలేరు. అందుకని ఏం చేస్తారు పెద్దవాళ్ళు అయితే, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, బా ఇది మన వల్ల కాదులే, పక్కన పడేసే, మనం ఏకాగ్రత కూర్చోలేం కదా అని. సో పాపం చూసేవాడికి ఏమనిపించింది, వీడు పెద్ద ఆల్సి, బాగా లేజీగా ఉంటాడు, ఏ పని చేయడు, అన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు, చాలా బలహీనమైన వాడు, వీక్ మైండ్ అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ పాపం వాడు సఫర్ అయ్యేది ఏడిహెచ్డి అనే స్వభావంతో. దీనివల్ల పాపం వాళ్ళు చేయాలంటే ఆ డ్రైవ్ రాదు, ఎందుకంటే లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఆగిపోతుంది. పోస్ట్పోన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లక్షణం. అండ్ ఇందాక చెప్పినట్టు లేడీస్లో ఈ లక్షణాలు కొంచెం వేరుగా కనిపిస్తూ ఉంటాయి. లేడీస్లో ఎలా ఉంటుంది, సరిగ్గా వాళ్ళ పనులను ఆర్గనైజ్ చేసుకోలేరు. ఇప్పుడు అందరు రెడీ అయి ఉంటారు, వీళ్ళు మాత్రం పాపం లాస్ట్ దాకా కూడా ఇంకా ఏదో సర్దుతా ఉంటారు. చాలామంది అంటుంటారు లేడీస్ కొంచెం లేట్గా రెడీ అవుతారని, కానీ ఇది అలాంటిది కాదు. వాళ్ళు ముందు రోజు రాత్రే దీనికి ప్రిపేర్ అవుతారు, రేపు పొద్దున ఫంక్షన్కి వెళ్ళాలి, నేను అన్ని సర్దుకోవాలి, ముందే ఉండాలి, నాకు చెడ్డ పేరు రాకూడదు అని అనుకున్నప్పటికీ లాస్ట్ మినిట్కి వచ్చేప్పటికి అది ఎక్కడ పెట్టారు గుర్తురాదు, ఇది కన్ఫ్యూజ్ అవుతారు, అది కన్ఫ్యూజ్ అవుతారు. ఆఖరికి ఫైనల్గా వీళ్ళు వెళ్ళేది, దాని ద్వారా అందరూ వీళ్ళని ఏదో ఒక మాట అండము, దానివల్ల యాంగ్జైటీ పెరగడం ఇలాంటివి జరుగుతుంటాయి. వీరికి కొంచెం మతిమరుపు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఏదో ఎక్కడో పెడతారు పరధ్యాసగా, ఎక్కడ పెట్టారో మర్చిపోతూ ఉంటారు. వంట చేసేటప్పుడు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ వేస్తారు, లేదా ఒకటి వేయడం మర్చిపోతూ ఉంటారు. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే వీళ్ళకి యాంగ్జైటీ ఎక్కువైంది, టెన్షన్ ఎక్కువ ప్రతిదానికి, లేదా మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, కొంచెం ఆలస్యంగా ఉంటారు అని వీళ్ళ మీద ముద్రలు వేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా వీళ్ళకున్న ప్రాబ్లము ఏడిహెచ్డికి సంబంధించిన లక్షణాలు.
1: సో ఏ తర్వాత చిన్నపిల్లలకు మొదలుకొని యువకుల్లోనూ పెద్దవాళ్లలోనూ మహిళల్లోనూ కూడా వచ్చే అవకాశం ఉందనే చెప్పారు మీరు డాక్టర్ గారు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఉద్యోగస్తుల విషయానికి కూడా వద్దాం మనం. ఇప్పుడు ప్రతి ఆఫీసులోనూ ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ సిస్టమ్స్ మీద వర్క్ చేయడం ఎక్కువగా ఉందండి, డిజిటలైజేషన్ అని ఇలా రకరకాలుగా అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి ఉద్యోగస్తులు ఇప్పుడున్నటువంటి ఆధునిక పరిజ్ఞానం పరంగా ఉద్యోగం చేయడంలో వెనకబడుతున్నారు, అంటే ఏకాగ్రత దాని మీద పెట్టలేరని అంటుంటారు. సో ఈ సమస్య అని కూడా చెప్పుకోవచ్చా, లేదనుకుంటే సాధన చేస్తే ఏదైనా సాధ్యమే అని పెద్దలు అంటారు. సో అలా సాధన చేస్తే కొందరికి వస్తుంది, అందరూ అయినా కూడా నాకు ఎక్కట్లేదు అని అంటారు. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో ఈ ADHD అని అనుకోవచ్చా దీన్ని?
0: సో చాలాసార్లు కొత్త వర్క్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చాలామంది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తారు కానీ కంప్యూటర్ సైన్సెస్లో జాబ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆబ్వియస్గా కొంచెం సాధన చేస్తే కానీ వారు దాంట్లో రాణించడం కష్టమవుతుంది. సాధన చేస్తే తప్పకుండా బాగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి

0: చేయగలుగుతారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ADHD అనేది ఒక బ్రెయిన్ డిజార్డర్. నేను ఇందాక చెప్పినట్టు బ్రెయిన్లో ఉన్న ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది రిపేర్లో ఉంది. దాంట్లో ప్రవహించాల్సిన కొన్ని కెమికల్స్, నారెడ్రినాలిన్ లాంటివి సరిగ్గా సమతుల్యంలో ఉండవు ఈ రిపేర్ వల్ల. దానివల్ల అవి సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ ప్లానింగ్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఒక టాస్క్ని, ఒక పనిని పూర్తి చేయడం కానీ వీరికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు పాపం ఎంత సాధన చేయాలనుకున్నా వాళ్ళ వల్ల కాదు, నిస్సహాయత. వీళ్ళకు చాలాసార్లు ఏమని డయాగ్నోసిస్ వస్తుందంటే, ఒకసారి ADHD అనేది చిన్నపిల్లల డయాగ్నోసిసే, పెద్దవాళ్ళలో అంత ప్రాముఖ్యత లేదు కాబట్టి మాలాంటి డాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి దీన్ని మిస్డయాగ్నోస్ చేయడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సాధారణంగా వీళ్ళకి వచ్చే వేరే డయాగ్నోసిస్లు ఏంటి, యాంగ్జైటీ అంటే వీడికి టెన్షన్ ఎక్కువగా ఉంది అందుకనే పాపం పనులు సరిగ్గా చేయలేకపోతున్నాడు, లేదా డిప్రెషన్ అంటే వీడికి కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంది అందుకనే పాపం వీళ్ళు సరిగ్గా రాణించలేకపోతున్నారు. ఈ రెండు కూడా ADHD యొక్క కాన్సిక్వెన్సెస్, కానీ యాక్చువల్ ప్రాబ్లం రూట్ కాజ్ అనేది ADHD. ADHD ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా ఉండడానికి అవకాశం ఉంది, బట్ మూలం అనేది ADHDలో ఉంటుంది. సో ADHD అనేది ఒక జబ్బులాగా మనం పరిగణించి దానికి చేయాల్సిన వైద్యం చేస్తే అసలు చాలామంది, మీరు ఆశ్చర్యపోతారు రావు గారు, చాలామంది మా పేషెంట్స్ అయితే వన్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు అంటూ ఉంటారు, డాక్టర్ నా లైఫ్లో ఇప్పుడు దాకా నేను ఏం మిస్ అయ్యానో నాకు ఇప్పుడు తెలుస్తా ఉంది, నా లైఫ్ ఒక మిరకిల్ లాగా, ఒక మ్యాజిక్ లాగా మారిపోయింది, నా పొటెన్షియల్ ఇప్పుడు దాకా ఒక రకంగా ఉంటే నేను చేసేదేమో ఇంకొక రకం, నేను 90% ఇంజిన్ అయితే వాడికి వచ్చేది మాత్రం 40-50% మార్క్స్ అవ్వచ్చు, ఎఫిషియన్సీ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, నాకు ఇప్పుడు నా లైఫ్ మారిపోయింది, నాకు నేను జస్టిస్ చేయగలుగుతున్నాను. ADHD ఉన్న వాళ్ళకు వైద్యం చేస్తే వచ్చే మార్పు మెడికల్ సైన్స్లో బహుశా చాలా తక్కువ సమస్యలు అలా ఉంటాయి, అంటే అంత బ్లాక్ అండ్ వైట్ లాంటి తేడా వస్తుంది. నిజంగా వాళ్ళ డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసి సరైన వైద్యం చేస్తే నలుపు తెలుపు ఎంత తేడాగా ఉంటాయో అంత మార్పు ఆ పేషెంట్లో ఒక మ్యాజిక్ లాగా వారి జీవితమే మారిపోతుంది.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా మీ దగ్గర ఎంతో మంది పేషెంట్లు వస్తుంటారు మానసిక సమస్యలకు సంబంధించి, అంటే ప్రవర్తనలో అసహజమైనటువంటి మార్పుకు సంబంధించి ఎక్కువగా వస్తుండటం పరిపాటి. అయితే ఈ టెన్షన్ అండి, డిప్రెషన్ అండి, యాంగ్జైటీ అండి, ఇలాంటి ఇబ్బందులతో కూడా వస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా చైతన్యవంతులు అయ్యారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కూడా, ఇలాగే మనం నిర్లక్ష్యం చేస్తే ముందు ముందు సమస్య తీవ్రతరం పెరుగుతుంది అన్న ఇదిలో దీనికి సంబంధించి కూడా వస్తూ ఉండుంటారు. మీ దగ్గరకు వచ్చిన సమస్య ఒకటి చెబుతారు, మీరు మొత్తం ఏదైనా హిస్టరీ తీసుకుంటారు, వాళ్ళదంతా తీసుకున్న దాంట్లో ADHDతో కూడా బాధపడుతున్నాడు అని కూడా మీరేమైనా నిర్ధారణ చేస్తుంటారా? ఆ దానికి చికిత్స అనంతరం ఆ ఫలితాలు కూడా బాగానే ఉంటున్నాయా, ఉంటున్నట్టు చెబుతున్నారా? కొంచెం విపులంగా వివరణాత్మకంగా కూడా చెప్పండి.
0: చాలాసార్లు పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు డిప్రెషన్ ఉందండి అంటారు, అంతే, అది మోస్ట్ కామన్ థింగ్ వాళ్ళు మాకు చెప్పేది, లేదా మాకు యాంగ్జైటీ టెన్షన్ ఉన్నాయండి అంటారు. కానీ లోతుకు వెళ్ళి ఒకసారి వారి లక్షణాలు ఏంటి, మీ టెన్షన్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటని వారిని వివరణ తీసుకున్నప్పుడు, వారి రోజువారీ దినచర్య ఎలా ఉంటుంది, వారి రిలేషన్షిప్స్ వర్క్లో ఎట్లా ఉన్నాయి, ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా ఉన్నాయి, చదివే పిల్లవాడైతే చదువులో ఎట్లా ఉన్నాడు, స్కూల్లో చాలాసార్లు మేము, ఇంకోటి రావు గారు, పిల్లల్లో ఇలాంటిది వస్తే స్కూల్ టీచర్ యొక్క రిపోర్ట్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే చాలాసార్లు పేరెంట్స్ కరెక్ట్ అంచనా వేయలేరు ఇలాంటి పిల్లల్ని, ADHD ఉన్న పిల్లల్ని పేరెంట్స్ని కనుక అడిగితే ఐదర్ అంచనా తక్కువన్నా వేస్తారు, లేదా ఒక్కొక్కసారి ఉన్నదానికంటే కాస్త ఎక్కువ చెప్పడానికి కూడా అవకాశం ఉంది. కరెక్ట్ జడ్జెస్ పిల్లల్లో ఇలాంటి డయాగ్నోస్ చేయడానికి మేము టీచర్కి ఒక చిన్న క్వశ్చనేర్ లాంటిది పంపిస్తాం. సో టీచర్స్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్ పిల్లల్లో అయితే. పెద్దవారిలో అయితే అఫ్కోర్స్ ఆ పేషెంట్ ఎవరైతే వచ్చారో వారిని, వారి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నప్పుడు, అట్లాగే వారి స్పౌజ్ అంటే వారి ఫ్యామిలీ మెంబర్ కానీ, భార్యలు కానీ, భర్త కానీ, వారితో మాట్లాడినప్పుడు ఎన్నో వివరాలు చాలా క్లియర్గా వచ్చేస్తాయి. సో ఫేస్ వాల్యూలో వాళ్ళు ఏదో మాకు డిప్రెషన్ ఉందని టగటగా మనం, సరే డిప్రెషన్ మీకు దేంట్లో ఇంట్రెస్ట్ లేదా, మీకు శక్తి తక్కువ ఉందా, కాన్ఫిడెన్స్ తక్కువ ఉందంటే అన్ని ఎస్ అంటారు. అంత మాత్రం చేత వారికి ADHD ఉందా లేదా అనేది మనము రూల్ అవుట్ చేసుకోకుండా, డెప్త్లోకి వెళ్ళి వారిని మిగతా ప్రశ్నలు అడగకుండా, కేవలం ఈ 2-3 ప్రశ్నలతో డిప్రెషన్ అని మాత్రమే మనం డయాగ్నోస్ చేసి దానికి వైద్యం చేస్తే వారికి పూర్తి బెనిఫిట్ జరగదు. ఏదో కాస్త టెంపరీగా కాన్ఫిడెన్స్ పెరిగినట్టు ఉంటుంది, కానీ లోపల మూల కారణం ADHD ఉండడం వల్ల దాన్ని ట్రీట్ చేయకుండా డిప్రెషన్ని కానీ యాంగ్జైటీని కానీ ట్రీట్ చేస్తే ఉపయోగం ఉండదు. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ ADHDకి చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మందుల పరంగా ఉన్నాయి, అట్లాగే కౌన్సిలింగ్ థెరపీస్ కానీ, లేకపోతే RTMS అంటే ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అని, ఇది చాలా అత్యాధునికమైన ట్రీట్మెంటు. మన బ్రెయిన్లో ఏదైతే రిపేర్లో ఉన్న పార్ట్ అని చెప్పాను, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఆ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ని టార్గెట్ చేస్తూ దాంట్లో ఉన్న సర్క్యూట్స్ని రిపేర్ చేయడానికి, ఆ పార్ట్ని ఫోకస్ చేస్తూ మ్యాగ్నెటిక్ తరంగాలు బ్రెయిన్కి పంపించడం ద్వారా దాంట్లో మార్పులు తీసుకొచ్చి వారిలో మంచి బెనిఫిట్ వచ్చేటట్టు చేయడానికి ఆర్టీఎంఎస్ అనే థెరపీ ఉంది, అది మ్యాగ్నెటిక్ థెరపీ. అట్లాగే మంచి కౌన్సిలింగ్ ప్రక్రియలు అంటే మైండ్ ఫుల్నెస్, రిలాక్సేషన్ థెరపీస్ ఉన్నాయి. అట్లాగే ఈ మధ్య మా దగ్గర వర్చువల్ రియాలిటీ అనేది ఒకటి ఉంది. వర్చువల్ రియాలిటీ అంటే మనం ఇప్పుడు వీడియో గేమ్స్ కొంతమంది కళ్ళకు అద్దాలు లాంటివి పెట్టుకుని వాడతారు, అలాంటి దాంట్లో వీరికి కావాల్సిన

0: రిలాక్సింగ్ ఎక్సైజెస్, వీరు డిస్ట్రాక్ట్ కాకుండా ఏకాగ్రత పెరిగే కొన్ని ఎక్సైజెస్, స్టిమ్యులేటెడ్ మాడ్యూల్స్ దాంట్లో ఉంటాయి. మందులు కూడా చాలా ఎఫెక్టివ్ మందులు ఉన్నాయి. సో మనకు అనేక ఆయుధాలు ఉన్నాయి ఇది టార్గెట్ చేయడానికి. ఓన్లీ కావాల్సింది ముందు అసలు ఆ మనిషికి తెలియాలి ప్రాబ్లం ఉందని, అండ్ వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ దాన్ని పట్టుకోగలిగితే వారికి తీసుకురాగలిగే మార్పు లైఫ్ చేంజింగ్గా ఉంటుంది.
1: మీరు ఒక కొత్త విషయం చెప్పారు డాక్టర్ విశాల్ గారు, ఆర్టీఎం థెరపీ అంటున్నారు. అంటే చాలా వాటికి ఫలితం చూపించిన వాటికి కూడా ఈ ఆర్టీఎం చాలా వరకు ఫలితాలు రాబడుతోందని అన్నారు. ఆ ఆర్టీఎం అనే విధానం వల్ల ఇప్పుడే చెప్పారు ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేటువంటి బ్రెయిన్లో ఉండేటువంటి ఇబ్బందులు దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. ఈ ఆర్టీఎం ద్వారా అక్కడ మరి చికిత్సలు చేస్తే బ్రెయిన్కి వేరే రకమైన సైడ్ ఎఫెక్ట్లు వచ్చి లేనిపోని ఇబ్బందులు ఏమైనా తలెత్తే అవకాశం ఉంటుందేమో అని భయపడే అవకాశం ఉంటుంది, మీరేమంటారు?
0: మంచి ప్రశ్న. చాలా మందికి ఆ డౌట్ ఉండడం సహజమే కదా. బ్రెయిన్ అనేది బాడీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అవయవం. సో దాని మీద ఏది పెట్టినా కానీ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అయితే ఇంతకుముందు మనకు ఈసీటీ లాంటి ట్రీట్మెంట్స్ ఉండేవి. ఈసీటీ అంటే ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అని. అది అఫ్కోర్స్ ఏడిహెచ్డీకి ఉపయోగపడే ట్రీట్మెంట్ కాదు, కానీ వేరే వాటికి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మన ఫోన్లో ఏదైనా డ్యామేజ్ ఉందనుకోండి, హార్డ్ రీసెట్ అంటే మొత్తం మళ్ళీ రీసెట్ చేస్తాం, ఫోన్నే రీసెట్ చేస్తాం, మొత్తం మన డేటా గీటా అన్నీ పోతాయి, కొత్తగా మళ్ళీ ఫోన్ ఆన్ అవుతుంది. ఈసీటీ అలాంటి ట్రీట్మెంట్, అది ఎఫెక్టివే కానీ దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆర్టీఎంఎస్ అనేది రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇది ఏం చేస్తుంది, మనం బ్రెయిన్ని మొత్తాన్ని స్టిమ్యులేట్ చేయము. మనకు ఇప్పుడు సైన్స్ మనకు చెప్తుంది ఓసిడి అంటే పలానా సర్క్యూట్లో కొంత రిపేర్ ఉంది, ఏడిహెచ్డి అంటే పలానా చోట డ్యామేజ్ ఉంది, డిప్రెషన్ అంటే పలానా చోట ప్రాబ్లం ఉంది. మనకు అవి క్లియర్గా ఇప్పుడు న్యూరో సైన్స్ ద్వారా తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ పార్ట్స్ని టార్గెట్ చేస్తూ ఈ ఆర్టీఎంఎస్ థెరపీ సుమారుగా ఒక 15 నుండి 20 సెషన్లు ఆ సర్క్యూట్ని రిపేర్ చేసేదానికి ఏ ఫ్రీక్వెన్సీలో మనం మ్యాగ్నెటిక్ తరంగాల్ని పంపించాలనేది ముందే ప్రీసెట్, ముందే సెట్ చేసి ఉన్న ప్రోటోకాల్స్ ఉంటాయి. దాని ప్రకారం చేయడం వల్ల మంచి మార్పులు వస్తాయి. ఇది యాక్చువల్గా సైకియాట్రీలో న్యూరాలజీలో ఒక విప్లవాత్మకమైన ట్రీట్మెంట్. ఇంతకుముందు ఏదైనా కరెంట్ లాంటి ట్రీట్మెంట్ పెట్టాలంటే పేషెంట్ 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి, మత్తు డాక్టర్ ఉండాలి, అవన్నీ చేయాలి. దీనికి అట్లా కాదు, మా పేషెంట్లు వాళ్ళే డ్రైవింగ్ చేసుకొని వస్తారు, చక్కగా అదొక 1 గంట 30 గంట పెట్టించుకుంటారు, అవగానే వాళ్ళే డ్రైవ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. దీనికి హాస్పిటల్ అడ్మిషన్ కానీ, ఎనెస్థీసియా కానీ, వేరే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండడానికి అవకాశం లేదు. ఇది ఒక రెవల్యూషనరీ ట్రీట్మెంట్. అయితే ఇంకా అంత బాగా అన్ని చోట్ల అవైలబుల్గా లేదు, ఫారిన్ నుంచి తీసుకొచ్చే ఎక్విప్మెంట్ కాబట్టి అన్ని చోట్ల ఉండకపోవచ్చు, కానీ చాలా ఎఫెక్టివ్ నావెల్ ట్రీట్మెంట్ సైకియాట్రీలో ఇది.
1: ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు చూసేటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది అర్థమవుతుంది. ఏదైతే ADHD సచేతన ఏకాగ్రత లోపం అనేటువంటిది, మరి అలాగే మహిళల్లో కూడా ఉందనుకోండి, వీళ్లకు చికిత్సలు చేసినందువల్ల, అంటే పిల్లలంటేనేమో చిన్న ప్రాయం వాళ్ళు, మరి ఏ రకమైన వైద్యం చేసినా వాళ్ళకి మందులు ఇచ్చేటప్పుడు, శారీరక రుగ్మతలకు మందులు ఇచ్చేటప్పుడు కూడా పీడియాట్రిక్ డ్రగ్స్ అనేదో ఇస్తుంటారు పిల్లలకు సరిపడా డోసులవి, మరి ఇక్కడ వీళ్లకు కూడా అవసరాన్ని బట్టి ఒకవేళ మందులే ఇవ్వాల్సి వస్తేనో, మీరు చెప్పినప్పుడు ఈ ఆర్టీఎం అనే అధునాతన పద్ధతి ద్వారా చికిత్స అందించేటప్పుడు, అలాగే మహిళల్లో కూడా వాళ్ళు కూడా కొంచెం సున్నితమైన మనస్తత్వం గలవాళ్ళు, సున్నితమైనటువంటి శారీరక ఇది గలవాళ్ళు కాబట్టి ఈ వైద్యం ద్వారా ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా సత్ఫలితాలు విజయవంతంగా ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉందా?
0: 6 ఏళ్ళలోపు పిల్లలకైతే మేము జనరల్గా మందుల కంటే కూడా మిగతా మన దగ్గర ఉన్న టూల్స్ వాడతాం. ఉదాహరణకి థెరపీ వాడతాము, పేరెంటల్ ట్రైనింగ్ వాడతాము. మందులు అనేది 6 ఏళ్ళు దాటిన తర్వాత వాడడం జనరలీ బెటర్ ఆప్షన్. కానీ మందులు వాడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం చాలా చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ చిన్న చిన్న ఉండొచ్చు, ఆకలి తగ్గడం అలాంటివి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్. కానీ వాటికి ఏం చేయాలనేది మనం పేరెంట్స్తో ముందే మాట్లాడి వాటికి సొల్యూషన్స్ చెప్తాం కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. ADHD వల్ల వచ్చే డ్యామేజ్తో పోలిస్తే వారు ఈ చిన్న ట్యాబ్లెటో ఈ థెరపీనో తీసుకుంటే వచ్చే బెనిఫిట్ అసలు పోలిక లేని విషయం. ఇకపోతే లేడీస్ విషయంలో ఏంటంటే బాగా ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఏంటంటే చాలాసార్లు లేడీస్కి అసలు ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళు పాపం తెలుసుకోలేరు, వారి ఇంట్లో వాళ్ళు గ్రహించరు. ఎంతసేపు అది వేరే విధంగా ముద్రించబడుతుంది, వీరికి సరైన అవగాహన లేదనో, వీరు కొంచెం మెచ్యూరిటీ లేకుండా ఉన్నారనో, లేదా వీళ్ళకి బద్ధకం ఎక్కువనో, ఎందుకంటే పోస్ట్పోన్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో, వీళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కువనో, ఎందుకంటే ఏదో ఎక్కడో పెడతారు మర్చిపోతారు, కన్ఫ్యూజ్గా తిరుగుతూ ఉంటారు, పాపం కష్టపడతా ఉంటారు కానీ ఫలితం సరిగ్గా ఉండదు. పాపము అలాంటి వాళ్ళకు హెల్ప్ అనేది ముందు అసలు దొరకట్లేదు, వాళ్ళు టోటల్గా మాస్క్ అయిపోతున్నారు. కానీ వాళ్ళ వల్ల కేవలం వాళ్ళకే డ్యామేజ్ కాకుండా ఇంట్లో వాళ్ళ పిల్లవాడిని సరిగ్గా చూసుకోలేరు, ఇంట్లో హస్బెండ్ వచ్చినప్పుడు సరిగ్గా కేర్ తీసుకోలేకపోతారు. దీన్ని తప్పించుకోవడానికి వారు వేరే పద్ధతులను ఏమన్నా అవలంబిస్తూ అంటే ఏదైనా వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే దేంట్లోనూ ఒక దాంట్లో కొంచెం స్పీడ్ కావాలి కాబట్టి ఏదో ఒక దాంట్లో అలవాటు పడడం వల్ల వారి జీవితాన్ని ఇంకా అయోమయ పాలు చేసుకునే అవకాశం ఉంది. సో ముఖ్యంగా లేడీస్లో కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు

0: Excellent. In 2024, Prime Minister Narendra Modi inaugurated the new campus of Nalanda University. The inauguration was attended by heads of mission from 17 countries. Nalanda's identity is not defined by its antiquity alone. It is also known for its tradition of sharing knowledge with the world. At the inauguration, the Prime Minister recalled this rich legacy.
1: Nalanda ke dhons ne Bharat ko andhkar se bhar diya. Ab iski punarsthapna Bharat ke स्वर्णिम युग की शुरुआत करने जा रहा नालंदा का नवजागरण ये नया कैंपस विश्व को भारत के सामर्थ्य का परिचय देगा नालंदा बताएगा जो राष्ट्र मजबूत मानवीय मूल्यों पर खड़े होते हैं वो राष्ट्र इतिहास को पुनर्जीवित करके बेहतर भविष्य की नींव रखना जानते हैं
0: नालंदाज न्यू जर्नी टू गोज बियॉन्ड बॉर्डर्स Today's students from more than 20 countries are studying here. Coming from different parts of the world, these students carry forward the Indian philosophy of Vasudev Kutumbakam. The world is one family. Vice-Chancellor of Nalanda University, Professor Sachin Chaturvedi says the university is moving ahead with the vision of Vikas Bhi, Virasat Bhi.
2: Ye jab hum Nalanda Vishwavidyalay mein alag-alag tarah ki koshish shuru karte hain, alag-alag tarah ke chintaye jatate hain, to main samajhta hoon ki ye jo nayi peedhi hai, uske madhyam se usi gyan परंपरा को आगे बढ़ाने का काम हम करते हैं
0: नियरली 1600 ईयर्स ओल्ड नालंदाज लेगेसी इज टुडे बिकमिंग अ न्यू फोर्स फॉर डेवलपमेंट एंड मॉडर्न एजुकेशन थ्रू द प्राइम मिनिस्टर्स एफर्ट्स वेयर द लेसन्स ऑफ द पास्ट आर गाइडिंग इंडियाज फ्यूचर निधिश्री फॉर आकाशवाणी न्यूज पटना
3: The centre has informed the Supreme Court that it has decided to regulate trade margins on anti-cancer medicines by capping them at 30% of the maximum retail price or MRP while the Apex Court called for a broader review of medicine pricing across the pharmaceutical sector. Solicitor General Tushar Mehta, appearing for the Union Government, told a bench of Justices Vikram Nath and Sandeep Mehta that the centre would notify a list of cancer drugs to which the trade margin cap would apply. The centre's second highest law officer submitted that the list could be periodically updated to include additional anti-cancer medicines, depending on market developments and public health considerations while excluding inexpensive drugs. The development came after the Apex Court repeatedly questioned the substantial disparity between the price at which medicines are supplied to retailers and the MRP printed on them, raising concerns over the financial burden on patients and the need for an effective regulatory framework. The Karnataka High Court has struck down provisions of a 2022 state law that increased reservation for scheduled castes from 15% to 17% and scheduled tribes from 3% to 7%. A two-judge bench ruled that sections 3 and 4 of the Karnataka Scheduled Castes and Scheduled Tribes Reservation Act 2022 were unconstitutional as the enhanced quota breached the 50% reservation ceiling laid down by the Supreme Court in the 1992 Indira Sahani case. The law had increased the overall reservation for SC, STs and other backward classes from 50 to 56%. In badminton, PV Sindhu and the men's doubles duo of Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty will lead India's campaign at the Denmark Open 2026, which begins today. Sindhu faces a formidable opening round challenge against Olympic champion and world number one Aung San Young of Korea in women's singles. She will be joined in the women's singles draw by compatriots Tanvi Sharma, Ashmita Chalaiha, Devika Sehag and Unnati Hooda. And now for a look at today's newspapers. It's over to Shagun Chopra.
4: Thank you, Sarabjit. The news that hawks the limelight today is that of the country's most iconic site for dissent. The Hindustan Times leads with, after 33 years, cops bar all protests at Jantar Mantar. Jantar Mantar no longer a protest site, says the Asian Age. Under the caption, course correction, rupee jumps 96 paise against dollar as measures take effect. Banks seek RBI relief, more time on strict forex curbs, writes the Financial Express. On the firecracker-induced air pollution, the Statesman writes, SC backs balanced approach to firecrackers ahead of Diwali. And finally, the Hindu notes global warming is turning sex reversal in frogs into extinction risk. And with that, it's back to you, Sarabjit.
3: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu appoints six governors. Rajendra Vishwanath Arlekar moved to Tamil Nadu and O.P. Mathur to Kerala.
4: India to host first ever BIMSTEC Home Ministers meeting in New Delhi today. Election Commission launches nationwide outreach drive to ensure no eligible voters left out of electoral rolls. 4 Lashkar-e-Taiba terrorists killed in landmine blast at LOC in Poonch district of Jammu and Kashmir. India's internet subscriber base crosses 111 crores. And in badminton, Denmark Open 2026 to begin today in Odense. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
5: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచారాలకు వింటారు.
6: ఎన్టీఆర్ జిల్లాలో స్పేస్ ఆన్ వీల్ అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శన, రైతు బజార్లలో ఉల్లిపాయలను కిలో 35 రూపాయలకు అందించే కార్యక్రమం, పద్మభూషణ్ కవిసామ్రాట్ గురంజాష్వా 131 జయంతి వేడుకలు వంటి అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పాఠశాల కళాశాల విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇస్రో ఎస్డిఎస్సీ షార్ ఆధ్వర్యంలో స్పేస్ ఆన్ వీల్ అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శనను విజయవాడ సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య మల్టీపర్పస్ స్టేడియంలో నిర్వహించారు. విద్యార్థులకు భారత అంతరిక్ష పరిశోధన, రాకెట్ సాంకేతికత, ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాలు తదితర అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వ విప్ బొండ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇస్రో తన అంతరిక్ష పరిశోధన, రాకెట్ సాంకేతికత, ఉపగ్రహాలు, వివిధ అంతరిక్ష ప్రయోజనాలను ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు చేరువ చేయడానికి ఇలాంటి స్పేస్ ఆన్ వీల్ అనే పేరుతో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. రాష్టంలోని రైతు బజారులలో ఉల్లిపాయలను కిలో 35 రూపాయలకు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని ఏఐసీసీ కాలనీ రైతు బజార్లో ఉల్లిపాయల పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒక్కో రేషన్ కార్డుదారునికి 2 కిలోల చొప్పున ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలతో ధరలు పెరుగుతున్నాయని వివరించారు. బియ్యం, ఉల్లి, పప్పులు రాయితీపై అందించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కవి గుర్రంజాష్వా ఆశయ సాధనకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. రాష్ట సృజనాత్మక సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో పద్మభూషణ్ కవిసామ్రాట్ గుర్రంజాష్వా 131వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు షేక్ కరీముల్లా, డాక్టర్ జాలాది విజయకుమారి, విల్సన్ రావు, గడ్డం ఈశ్వరమ్మలకు నవయుగ కవి చక్రవర్తి గుర్రంజాష్వా సాహితీ పురస్కారాలను మంత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, తన కవితలతో ప్రజల్లో జాష్వా చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి స్వచ్ఛాంధ్ర అవార్డు 2026 దక్కింది. పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పురస్కారానికి దేవస్థానాన్ని ఎంపిక చేసింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్స్ లో భాగంగా స్వచ్ఛ ఆలయాలు, ఆధ్యాత్మిక సంస్థల విభాగంలో ఈ పురస్కారాన్ని ప్రకటించింది. విజయవాడలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్, ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఈవో వికే సీనానాయక్ మాట్లాడుతూ, ఇంద్రకీలాద్రిపై పారిశుద్ధ్య నిర్వహణకు రాష్ట ప్రభుత్వం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అందిస్తున్న మార్గదర్శకత్వంతో పాటు దేవస్థాన పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది నిరంతరం చేస్తున్న కృషికి లభించిన గుర్తింపుగా ఈ అవార్డును భావిస్తున్నామని తెలిపారు. భారతీయ భక్తి విశ్వాసాలు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ వైపు విజయవాడ 4వ తారీఖున భక్తుల ప్రత్యేక రైలు 4వ తారీఖున బయలుదేరింది. సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తవుతున్న చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 1060 మంది భక్తులతో ప్రత్యేక ఎఫ్టీఆర్ రైలు సోమనాథ్కు బయలుదేరి వెళ్లింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, భాష, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రను ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ దేవ

ఆదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. 1951లో ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నిర్వహిస్తున్నట్లు

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యకిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం.
3: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దసరా బ్రహ్మోత్సవములలో ఈనాడు చిన్నశేష వాహన సేవలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నిన్నటి రోజున 7 పడగలు కలిగినటువంటి పెద్ద శేష వాహనంలో కొలువు తీరి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులందరికీ కూడా కలియుగ వైకుంఠాన్ని చూపించినటువంటి ఆ స్వామివారు ఈనాడు మరల శేషుని మీద ఉన్నటువంటి మక్కువతోటి, శేషుని మీద ఉన్నటువంటి ఆదరంతో మరల శేషవాహనాన్ని, చిన్నశేష వాహనాన్ని అధిష్ఠించి స్వామివారు గోచరిస్తూ ఉన్నారు. అయితే పెద్ద శేషవాహనంలో ఉభయదేవేరులతో కూడి ఉండేటటువంటి స్వామి చిన్నశేషవాహనంలో మరి ఆ దేవేరులను తన హృదయంలోనే ఉంచుకుని తానొక్కడే మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ భక్తులందరినీ కూడా ఆనంద పరవశలను చేస్తూ ఉంటే ఈ తిరుమాడ వీధులలో అధికారులు, అనధికారులు, భక్తులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి అనేక మంది భక్తగణము అందరూ కూడా మరి వారి వారి యొక్క కళలను ప్రదర్శింపజేస్తూ అలాగే స్వామివారి యందు స్వామివారికి సేవలను అందిస్తూ తరిస్తూ ఉన్నారు. మరి శేషే శయనశీలస్య శేషాచల నివాసినః ద్వితీయ దివసే చాద్యం భూయోభూత్ శేషవాహనం అని చెప్పినట్లుగా మరి శేషుని మీద శయనించి ఉంటాడు ఎప్పుడూ కూడా ఆ శ్రీవైకుంఠంలో స్వామి. అటువంటి స్వామి శేషాయి కలియుగ వైకుంఠంలో ఈ భూమండలంలో శేషాచలం మీద నివాసం ఉంటూ ఉన్నాడు. మరి శేషుని మీద శయనిస్తూ ఉండేవాడు వైకుంఠంలో ఈ భూలోకంలో శేషాచలంలో నివాసం ఉండేటటువంటి స్వామి మరి తనకు అత్యంత ప్రియకరుడైనటువంటి ఆ శేషుని మీద భూయ మరలా ఇంకొకసారి అధిష్ఠించాలి అనుకున్నాడు. అందుకనే మరి రెండవసారి, మొదటిసారి పెద్ద శేషవాహనం అనే పేరుతోటి, రెండవసారి చిన్న శేషవాహనం అనే పేరుతోటి శేషవాహనంలో దర్శనమిస్తూ ఉన్నాడు. మరి 5 పడగలు కలిగినటువంటి శేషుని నీడలో స్వామివారు చక్కగా గోచరిస్తూ ఉన్నారు. అంతేకాదు మరి శేషుడు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి అత్యంతము సన్నిహితుడిగా ఉండేటటువంటి వాడు, అదేవిధంగా స్వామిని సేవించేటటువంటి వాడు. మరి అటువంటి శేషవాహనాన్ని అధిష్ఠించినటువంటి స్వామి ఇదిగోండి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివరకు అనంతాళ్వారు తోట వద్దకు వేయించేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి తెల్లనైనటువంటి వెల్ల గొడుగులు, ఆ గొడుగుల కింద 5 పడగలు కలిగినటువంటి శేషుడు, ఆ శేషుని కింద గజమాలల నడుమ స్వామివారు రాజఠీవితో గోచరిస్తూ అందులోనూ చాలా గొప్పగా నాట్యం చేస్తున్నటువంటి భంగిమలోను స్వామివారు మరి గోచరిస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనందాలకు, అంటే ఆ స్వామి యొక్క దర్శనాన్ని చూచినటువంటి భక్తుల యొక్క ఆనందాలకు అవధులు లేవు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములన్నింటినీ కూడా తొలగించి మనలో సాత్వికమైనటువంటి బుద్ధిని పెంపొందించడానికే స్వామివారు అదిగోండి ఆ విధంగా చిన్నశేషవాహనాన్ని అధిష్ఠించి దక్షిణ మాడవీధి చివరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆ విశేషములను మధుర వాక్కుల ప్రశాంత శర్మ గారి యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
4: కృతజ్ఞతలు రామానుజాచార్యుల వారు. అదిగో అందమైనటువంటి ప్రభాత వేళ.

శ్రేష్టమైనటువంటి నవాహ్నిక నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆకాశవాణి భక్తుల హృదయాలలోనికి శ్రేష్టమైనటువంటి ఆ వెంకట నాయకుడు ఆనంద నర్తన తాండవ కృష్ణుడుగా ఈనాడు రా వస్తూ ఉన్నారు. చాలా శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద ఆరంభించబడినటువంటి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పరాభవనామ సంవత్సర దక్షిణాయన ఆశ్వయుజమాసంలో అద్భుతమైనటువంటి జ్యోతిశాస్త్రరీత్యా చెప్పేటట్టుగా 3 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి అధిక మాసంలో ఇదిగో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలు సాగుతూ ఉండగా 2వ దినన్నాడు అద్భుతమైనటువంటి జయవారం అనేటువంటి మంగళవారం నాటి ప్రభాత వేళ స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ త్రిభంగి నటన రూపంలో మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, చక్కగా పాదాల దగ్గర మరొక వంపుతో ఆ భగవానుడు సాక్షాత్ ఆనంద తాండవ కృష్ణుడుగా ఇక్కడ ప్రత్యక్షమై తమ యొక్క వాహన మండపం దగ్గర నుంచి కూడా కదిలి తనను ఎంతగానో ఆరాధించి తన యొక్క స్వరూపాన్ని భక్తుల కనుల ముందుకు తెచ్చేటువంటి బాధ్యతను స్వీకరించినటువంటి ఆ శేషస్వరూపానికి గొప్పగా అవకాశమిచ్చి శేషుని యొక్క ఫణా మండలం మీద తాను అందమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. చిన్నశేష వాహనం మీద ఇంతవరకు మనం అనుకున్నట్లుగా అందమైన ఆచార్యుల మాటలలో నుంచి జాలువారినటువంటి స్వామివారి యొక్క స్వరూపం 5 పడగలతో కూడినటువంటి అందమైనటువంటి శేషుని పడగల కింద అద్భుతమైన ఆనంద తాండవ కృష్ణుడుగా వస్తూ ఉన్నాడు స్వామివారు. ఇప్పటికిప్పుడు చక్కగా జియంగార్లు తమ యొక్క పరివారంతో కలిసి స్వామివారిని ప్రబంధ పారాయణాది విశేషాలతో చక్కగా ఆరాధించగా ఉగ్రాణ స్థానం అనబడేటువంటి దక్షిణమాడ వీధి నుంచి తిరిగి చక్కగా పడమరమాడ వీధి యొక్క మలుపు తిరుగుతూ తనను ఎంతగానో ఆరాధించినటువంటి ఆనందాళ్వాన్ తోట దగ్గరగా శ్రేష్టమైనటువంటి పడమర దిక్కులో వసంత మండపం యొక్క చివరలో ఆనందాన్ని భక్తులకు అందిస్తున్నటువంటి వారై వెళ్ళగొడుగుల కింద తెల్లని కన్నులతో ప్రశాంతమైనటువంటి చూపులతో ఉన్నటువంటి నల్లని దేవుడుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో ఎలాగైతే శాస్త్ర మర్యాదను చెల్లిస్తున్నాడో శేషుడు దానిని గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. నివాసన శయ్యాసన పాదుకంశుకోపధాన వర్షాతపవరణాదిభి శరీర భేదైస్తవ శేషతంగతై యథోచితం శేషయితీర్యతే జనై. ఏమంటే అందరు కూడా అంటున్నారు, మహాత్ములు అంటున్నారు, మానవులు అంటున్నారు, పామరులు అంటున్నారు, పండితులు అంటున్నారు, చూసేటువంటి ప్రతివాడు అంటున్నాడు ఏమని, అదిగో ఎవరి మీద నుంచి వస్తున్నాడో స్వామి ఆ శేషుడు, ఆదిశేషుడు శ్రీనివాసుని అన్ని విధాలుగా కూడా చక్కగా ఆయనకు సేవ చేస్తాడని మాట. శాస్త్రం చెప్పినట్లుగా తానే ఆయనకు నివాస స్థానం. ప్రతి ఒక్క ఈ సంఘటనకు కూడా పురాణం, ప్రతి ఒక్క కథను, అలాగే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని, శేషుని యొక్క శేషభావాన్ని చక్కగా తెలియజేస్తుంది. అన్ని విధాలుగా కూడా తానే స్వయంగా శ్రీనివాసునికి నివాస స్థానంగా ఆయన పడుకుంటే చాలు చక్కగా ఆయన శేషసేనుడుగా కావడానికి చెయ్యగా, అలాగే కూర్చుంటే ఆసనంగా, అలాగే బయలుదేరితే నడవడానికి ఆ పాదాలకు అందమైన పాదుకలుగా, అద్భుతమైనటువంటి ఉత్తరీయంగా తలగడగా ఎండవానల నుంచి రక్షించేటువంటి ఛత్రంగా కూడా, ఎవరైతే పదపీఠం చివరికి దాసానుదాసుడుగా వైష్ణవ సంప్రదాయాన్ని ప్రకారం అడియేం దాసన్నంటూ ఆ వైనాన్ని చూపిస్తూ తానే స్వయంగా పాదపీఠంగా మారి కనబడతాడు స్వామి శేషుడు. అలాగే సేవకుడు ఏ విధంగా సేవ చేయాలి తమన్న నాయకుడికి, అలా యజమానిని ఏ విధంగా తాను సేవించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని తాను చక్కగా చూపిస్తాడు. అందుకనే ఆదిశేషుణ్ణి చక్కగా పూజిస్తూ అంటారు శ్రీమద్విష్ణు.

0: भोज पीठायुत पणातलम् शेषत्वैक स्वरूपं तम् आदिशेषमुपास्महे. ఉపాసనలోకి వచ్చినప్పుడు ఉపాసనాభావంతో ఆ నాయకుడైనటువంటి భగవాను పట్టుకోవడానికి ఎవడైతే సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ విష్ణువు ఉన్నాడో అటువంటి విష్ణువు యొక్క పాదానికి అందంగా అమరినటువంటి పాదపీఠంగా తన యొక్క అందమైన ఐదు పడగలను ఇప్పుడు చక్కగా అందించాడో అటువంటిది దేవదేవుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని తాను స్వయంగా ధరించి శివస్వరూపం. శివుడు అంటే భవ్యమైనటువంటి శుభాన్ని ఆనందాన్ని కలిగించేవాడు. అటువంటి శివస్వరూపుడైనటువంటి ఆనందరూపుడైనటువంటి ఆనంద నిలయుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా ఇక్కడ ప్రతి ఒక్క భక్తుని యొక్క హృదయానికి తీసుకొస్తున్నాడు. అంతేకాదు సుమా, సమస్తమైన భక్తులు కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలుగా కేవలం తమ చెవులను రిక్కించి వింటూ ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని తమ హృదయాలలోనికి తీసుకునేదానికి చక్కగా భగవానుడు ఇక్కడ ఆదిశేషుని పడగల మీద చక్కగా వస్తూ ఉన్నాడు. ప్రభో గోవింద, మీ యొక్క అనంతమైన అద్భుతమైనటువంటి సేవా విశేషాలు అందించేటువంటి భాగ్యం నాకు కలిగించినందుకు నమోవాకాలంటూ ఆ భగవంతుడికి తాను శేషుడు అందిస్తున్నటువంటి సేవా విశేషాలను అదిగో భక్తులందరూ కూడా దర్శిస్తుండగా ఆచార్యుల వారి యొక్క అందమైన వాణిలో అందుకుందాం ఇంకా అనేక విశేషాలను. అందుకోండి స్వామి. ఏడుకొండలవాడ గోవింద.
1: అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిహి. మరి ఆదిశేషుడు అయినా పెద్ద శేషుడు చిన్న శేషుడు అయినా ఎవరైనా సరే పరమాత్మ యొక్క స్వరూపంగానే మనకు చెబుతారు. మరి అలాగా తనకు అత్యంత ప్రియమైనటువంటి శేషుణ్ణి అధిష్ఠించి సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా, అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా, ఈ కలియుగంలో భగవద్ రామానుజులుగా అవతరించి స్వామివారిని ఎల్లప్పుడూ సేవిస్తున్నటువంటి ఆ శేషుని యొక్క వాహనంలో మరొకసారి స్వామివారి చిన్న శేష వాహనంలో అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి లక్ష్మణస్వామిగా ఉన్నప్పుడు మరి ఆ శేషావతారమూర్తి అనేటువంటి ఆయన అంటారు, సీతాదేవి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరితే ఆ సందర్భంలో లక్ష్మణస్వామిని వద్దు అని అంటే మరి అప్పుడు సీతాదేవితో అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా సీతాదేవి, నీవు రామచంద్రమూర్తిని సేవించాలి అనుకుంటున్నావు, నీ ఒక్కదానివే కాదు, నీవు ఆ కుడిపాదాన్ని సేవించుకో, నేను ఎడమ పాదాన్ని సేవించుకుంటూ రాముడితో ఉంటాను. పైగా రాముణ్ణి విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి రాముడు ఉండలేడు. ఎందుకు అంటే బహిప్రాణ ఇవాపరహ లక్ష్మణో లక్ష్మీ సంపన్న బహిప్రాణ ఇవాపరహ అని చెప్పి అంటూ రాముడికి ఆ పరమాత్మకు బహిప్రాణంలాగా ఉండేటటువంటి వాడు మరి లక్ష్మణుడు. మరి ప్రాణం దూరంగా విడితే ఎవరు ఉండలేరు కదా, కాబట్టి లక్ష్మణుడు లేకుండా శేషాంశ లేకుండా పరమాత్మ కూడా ఉండలేడు. అందుకనే లక్ష్మణుడు రామచంద్రమూర్తితోటి వచ్చి నిద్రాహారాలు మాని రాముణ్ణి సేవించి తాను తరించాడు. ఇంకా కృష్ణావతారంలో బలరాముడిగా ఉన్నటువంటిది ఒక విశేషము అయితే మరొక విశేషం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన వెంటనే మరి ఆ కారాగారము నుండి నందవ్రజానికి తీసుకువెళ్లే సందర్భంలో ప్రకృతి అంతా కూడా పులకిస్తూ ఉన్నది. వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి గర్జిస్తూ మరి వర్షించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. యమునా నది ఉప్పొంగుతూ ఆ స్వామివారి పాదాలు తాకాలని చెప్పి వస్తూ ఉన్నది. మరి ఆ సందర్భంలో వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్ని కృష్ణుని తీసుకు వెళుతూ ఉంటే ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడుతూ ఆదిశేషుడు తన పడగలతోటి గొడుగుగా బట్టి ఆ పరమాత్మను నందవ్రజానికి, ఆ చిన్ని కృష్ణుణ్ణి నందవ్రజానికి చేర్చాడు. ఈ విధంగా కృష్ణావతారంలో కూడా శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పటి నుండి వెంట ఉండి స్వామిని సేవించినటువంటి వాడు ఆ శేషుడు. అందుకనే కదా అన్నగారిగా గౌరవించి మరి శేషుని యొక్క మాటలను వింటూ శేషునికి తమ్ముడుగా కూడా ఉన్నాడు చిన్ని కృష్ణుడు ఆ కృష్ణ పరమాత్మ. మరి అటువంటి శేషుడు ఈనాడు చిన్న శేషునిగా స్వామివారిని వహిస్తే మరి స్వామివారు శేషుని మీద విహరిస్తూ చిన్న శేష వాహనం మీద విహరిస్తూ

0: పశ్చిమ మాడ వీధిలో వడివడిగా ముందుకు అడుగులు వేస్తూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. అసలు భగవంతునికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. స్వామివారు ధరించినటువంటి వస్త్రం శేష వస్త్రం, స్వామివారు ధరించినటువంటి మాల శేష మాల. స్వామి యొక్క భక్తుణ్ణి శేషుడు అని అంటారు, స్వామిని శేషి అని అంటారు. ఈ విధంగా స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. ఎందుకు అంటే శేషుడు అంటే దాసుడు, శేషుడు అంటే కైంకర్యపరుడు, శేషుడు అంటే స్వామివారికి అత్యంతము ఆప్తుడు. అందుకనే శేష శబ్దంతో చెబుతూ శేషభూతాస్తస్వ స్వతస్సర్వే హ్యాత్మనః పరమాత్మనః అతోహమిపి తే దాస ఇతి మత్వా నమామ్యహం అని అంటూ దాసభూతాః తత స్వతస్సర్వే అని కూడా అంటారు. అంటే స్వామి అందరూ కూడా నీకు శేషులే, అందరూ కూడా నీకు దాసులే, కావున వారందరిలో నన్ను కూడా చేర్చుకుని నీ దాసుడిగా భావించి నన్ను అనుగ్రహించవయ్యా శేషాద్రీష అని చెప్పి అంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. మరి మనము కూడా ఆ శేషుని యొక్క దాసభావనతోటి స్వామివారిని ఆశ్రయించి స్వామివారి ఎందే మనస్సు నిలిపి స్వామివారిని సేవించి ధరించాలి. మరి అటువంటి స్వామివారి యొక్క మరిన్ని ఆ వాహన విశేషములను, మాడవీధిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషమును మధుర వాక్కుల ద్వారా మనం తెలుసుకుందాము. అయ్యా అందుకోండి ప్రశాంత్ శర్మ గారు.
1: ఓం నమో భగవతే వెంకటేశాయ శేషవాహనారూఢాయ నమో నమః. అందమైన మాడవీధులలో చక్కని ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వములనేటువంటి వేద భాగాలలో చక్కగా నాలుగు మాడవీధులకు నాలుగు వేదముల పేర్లను పెట్టుకున్నటువంటి శుభ సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక వేద భాగానికి చిహ్నంగా ఉన్నటువంటి పడమర మాడవీధిలో స్వామి చక్కగా ఇప్పుడు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి క్షణాలిది. స్వయంగా వెంగమామ వారు అంటారు తమ యొక్క బ్రహ్మోత్సవాలను వర్ణిస్తూ, అలగు శేషవాహనోత్సవంబును మరునాడు ఉదయంబును లఘుశేషవాహనోత్సవంబును అని శేషవాహన వైవిధ్యాన్ని నిన్నటి రోజు సాయంత్రం జరిగినది, అలాగే ఈరోజు ఉదయం జరుగుతున్నటువంటి ఈ శేషవాహన విశేషాన్ని చరిత్రలో ఆమె చక్కగా ఆమె తమ కావ్యంలో తెలియజేస్తారు. అట్లాగే భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయుల కాలంలో కూడా 1830 ఒకనొక ఆంగ్లేయ అధికారి ఈ తిరుమల బ్రహ్మోత్సవాలను దర్శించి చిన్న శేషవాహనాన్ని బాలశేషవాహనం అనేటువంటి పేరుతో చక్కగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వాహనం యొక్క విశేషం బాలవాహన బాలశేషవాహనం అని ఆనాడు జరిగిన విశేషాన్ని అంటాడు ఆయన. దీన్ని ఏషియాటిక్ జనరల్లో 1831 భారతదేశంలో కలకత్తా నుంచి వాళ్ళు ఇచ్చున్నారు. ఇలా చరిత్రలో చూసినప్పుడు మనకు వాహన సేవలలో శేషవాహన విశేషం ఇలా మనకు ఒక అద్భుతమైన ధోరణిలో కనబడుతుంది. అలాగే శాస్త్ర మర్యాదను చూసినప్పుడు శేషశేషి భావం అనేటువంటి భావంతో ఏ విధంగా శరణాగతి తత్వంతో ఆ పరమాత్మను చేరాలనేటువంటి దానికి అద్భుతమైన సంకేతంగా ఇక్కడ శేషుడే కనబడతాడు. అందులో ముఖ్యంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారి బ్రహ్మోత్సవాలలో శేషవాహన వైభవాన్ని ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటాడు, వీడు గదే శేషుడు వెంకటాద్రిశేషుడు వేడుక గరుడునితో పెన్నుద్దైన శేషుడు, వీడు గదే శేషుడు వెంకటాద్రిశేషుడు అంటూ ఎవరైతే 1000 పడగలతో సమస్త విశ్వాన్ని అలవోకగా తన యొక్క పరాక్రమంతో భగవాను యొక్క సంకల్పాన్ని అనుసరించి భరిస్తున్నాడో, అలాగే అనేక ప్రాణుల యొక్క సుఖ దుఃఖాలకు కారణభూతమైన శరీరాలకు తాను ఎలా కారణమవుతున్నాడో ఆ విశేషాలను తెలియజేస్తాడు. అలాగే అంటూ అంటాడు కదా ఆయన, 1000 పడగళ్లతోడా వెలసిన శేషుడు ఛాయమేని తళ్ళుకు వజ్రాల శేషుడు మాయన్ని శిరసులపై మాణిక్యాల శేషుడు ఏ ఎడహరికి ఈడై ఏగేటి శేషుడు. ఎందుకంటే శేషుని యొక్క చెహరా, శేషుని యొక్క చేష్టలు, శేషుని యొక్క వైభవం, శేషుని యొక్క స్వభావం ఎలాగైతే పరమాత్మను నమ్మి

0: అయినటువంటి వాడు సేవకుడు ఏ విధంగానైతే తాను వ్యవహరిస్తున్నాడో లోకంలో ఆ భావాన్ని శేషభావంలో చక్కగా చూపిస్తాడు. ఆయన పరాక్రమంతో 1000 పడగలతో ఉన్నటువంటి శేషుడు అద్భుతమైన పురాణ గాథలను గుర్తు చేస్తూ అనేక 1000 పడగల మీద వెలిగేటువంటి రత్నాలు వజ్రాల కాంతులతో వెలిగేటువంటి ఆయన యొక్క పడగల వైభవాన్ని తెలియజేస్తాడు. అంతేకాదండి, మా శేషుడు అద్భుతమైనటువంటి రూపంతో ఆయనకు చక్కగా ఏ విధంగా సేవ చేస్తున్నాడో అది కూడా చెప్తున్నాడు. పట్టపు వాహనమైన బంగారు శేషుడు చుట్టూ చుట్టుకొనిన మినుచులా శేషుడు పట్టుకొన్న 2000 నాలుకల్లా శేషుడు ఎట్టిన నెట్టిన వారిని పొగడ నిరుపరి శేషుడు. ఆయనలో ఉన్నటువంటి నేరుపత్వం, ఎందుకంటే తానే స్వయంగా లక్ష్మణస్వామిగా తాను మారి అద్భుతంగా శ్రీరామచంద్రుని తాను సేవించాడు. అలాగే మాటలతో మేళమాడి రామచంద్రుడి ద్వారా తాను స్వయంగా ఆయనకు అన్నగారుగా బలరాముడుగా మారినటువంటి వైభవాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాడు. అంతేకాదు, శేషుడుగా ఒక సర్పరూపంతో ఉన్నప్పుడు 2000 నాలుకలతో తాను ఎలా ప్రవర్తించాడో ఆ నాలుకల వైభవాన్ని పతంజలి మహర్షి లాంటి చాలా గొప్పవారైనటువంటి వ్యాకరణ పండితుడుగా వ్యాకరణ మహర్షిగా తాను అద్భుతంగా ఇక్కడ ఆయన ప్రభావాన్ని చూపిస్తాడు. స్వయంగా మహర్షి పతంజలి ఆ శేషుని యొక్క అవతారమని చెప్పి పెద్దల యొక్క మాట. ఈ విధంగా అనేక విధాలుగా ఆయన ఏ పని అంటే ఆ పని చెయ్యగలడయ్యా, పరమాత్మ యొక్క భావాన్ని పరమాత్మ యొక్క సంకల్పాన్ని తాను చక్కగా ఇక్కడ తెలియజేస్తూ అంటాడు. కదిసి పనులకెల్లా కాచుకున్న శేషుడు మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు అని శ్రీ వెంకటపతి కల మేలు మంగకును వదరక ఏ పొద్దు పాను పైన శేషుడు. ఇంత గొప్ప పరాక్రమంతో ప్రభావంతో వైభవంతో ఉన్నటువంటి శేషుడు ఎప్పుడూ కూడా తాను ఏమాత్రం వెనక ముందు జంకకుండా అలమేలు మంగతో కూడినటువంటి ఆ స్వామికి వెంకటగిరి నాయకునికి ఎవరినైతే నిరంతరం భజేహం శ్రీనివాసమ్మని గొప్పదైనటువంటి భావంతో ఆ వెంకట నాయకుణ్ణి భక్తులు ఎవరైతే పూజిస్తారో ఆరాధిస్తారో భావిస్తారో సంభావిస్తారో అనుభవిస్తారో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవడు నన్ను ఎట్లా పిలిస్తే తలిస్తే కొలిస్తే వలచి వస్తే గోపికనైనా సరే కుబ్జనైనా సరే అద్భుత సుందరాంగిగా మార్చగల సామర్థ్యం నా సొత్తని నిరూపించినటువంటి వెంకట నాయకుడు. అదిగో అద్భుతమైనటువంటి తన ప్రభావంతో ఉత్తరమాడ వీధిలోకి తిరుగుతున్న శుభ సందర్భంలో స్వామి ఆచార్యులు రామానుజాచార్యుల వారి యొక్క అందమైన పలుకులలో అందుకుందాం అయ్యవారి యొక్క వైభవాన్ని. గోవింద
1: దాసోహం స్వామి. దాస్యభావనకు ప్రతీక అయినటువంటి శేషుని మీద స్వామివారు కొలువు తీరి ఉంటే తనను ఆశ్రయించినటువంటి దాసులందరికీ కూడా తానెప్పుడూ అందుబాటులో ఉంటాను వారితోటే ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించాడు స్వామివారు. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ, అంటే మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి గుణములను పైగా శత్రువులను కూడా తొలగించి మనలో సాత్విక భావన పెంపొందించడం. ఏమిటి మనలో ఉన్నటువంటి శత్రువులు అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనే అరిషడ్ వర్గములు మనలో ఉండి ఎప్పుడూ కూడా మనలను పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. అటువంటి శత్రువులన్నింటినీ తొలగించి మనను సరైనటువంటి మార్గంలో, భక్తి మార్గంలో, ముక్తి మార్గంలో, చైతన్య మార్గంలో నడిపించడానికే తానెప్పుడూ కూడా మనతో ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించారు. అంతేకాదు, మనలో ఉండే ఆ కుండలిని శక్తి కూడా ఒక శేషుని యొక్క అవతారంలో ఉంటుంది అని చెప్పి అంటారు. మరి అటువంటి శేషుణ్ణి స్వామి అధిష్ఠించాడు అంటే మనలో ఎప్పుడూ స్వామివారు కొలువు తీరి ఉండి మనలను సరైనటువంటి చైతన్య మార్గంలో నడిపిస్తాడు. అయితే ఎప్పుడు స్వామివారిని మనం భక్తితో ఆశ్రయించినప్పుడు అని. మరి అలా ఈ తిరుమాడ వీధులలో కూడా చిన్న శేషవాహనం మీద స్వామివారు కొలువు తీరి మునుముందుకు వస్తూ ఉంటే ఆ వాహనం ముందు భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతముల నుండి వచ్చినటువంటి వారు వారి వారి సంప్రదాయానుగుణము వారి వారి నృత్యములతోటి ఆ వేషధారణలతోటి స్వామివారిని సేవిస్తూ ఆనందిస్తూ ఉంటే మరి ఒక పక్క గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి రాజ లాంఛనములని కూడా ముందుకు నడుస్తూ

0: వీస్తూ ఉన్నాయి. గజరాజులు తమ చెవులతోటే వింజామరలు వీస్తూ ముందుకు వెళుతూ ఉంటే మరి ఆ వృషభములు స్వామివారి యొక్క టీవీకి రాజమర్యాదకు ప్రతీకలుగా ఉంటూ ఉంటే మరి ఆ అశ్వములు స్వామివారి యొక్క కరుణ ఎంత వేగంగా భక్తులను చేరుకుంటుంది అని చెప్పడానికి ప్రతీకగా మరి ఆ తిరుమాడ వీధులలో వస్తూ ఉంటే మరి స్వామివారి యొక్క పురాణ గాథలను అదేవిధంగా పౌరాణిక నేపథ్యములను కూడా గుర్తు చేసేటటువంటి అనేకమైనటువంటి రూపములతోటి అనేకమైన వేషధారణలతోటి మరి సమస్తమైనటువంటి లోకములను కూడా అంటే వైకుంఠమును బ్రహ్మలోకమును కైలాసమును అలాగే స్వర్గమును కూడా ఈ కలియుగ వైకుంఠంలోనే ఈ తిరుమాడ వీధులలోనే చూపిస్తూ అనేక మంది దేవతామూర్తులు ఈ తిరుమాడ వీధులలో స్వామివారి యొక్క వాహన సేవలో పాల్గొన్నారా అన్నట్లుగా మరి ఆ దేవతామూర్తుల యొక్క వేషధారణలతోటి భక్తులు గోచరిస్తున్నారు. అదిగోండి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుని యొక్క ఆ రూపంలో మునుముందుకు సాగుతూ ఉంటే దేవతలందరూ కూడా సేవిస్తున్నట్లుగా ఒక పక్క కనిపిస్తూ ఉంటే మరి ఒక పక్క మరి ఆటవికమైనటువంటి ఆ నృత్యములు అదేవిధంగా అంటే ఇక్కడ స్వామిని సేవించడంలో ఎవరు కూడా ఎటువంటి భేదము లేదు, జాతి లింగ వయోభేదములనేవి లేవు అనే విషయాన్ని తెలియజేస్తూ అనేకమైనటువంటి నృత్యములు అందులోనూ కూడా పెద్ద పెద్దవారు వయోవృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా స్వామివారి యొక్క శేషవాహన సేవలో రాజలాంఛనములు అదేవిధంగా భక్తుల యొక్క సందోహముతోటి ఆ శేషవాహన సేవ మునుముందుకు సాగుతూ ఉన్నది. మరి ఒక విశేషం ఏమిటి అంటే భగవద్గీతలో స్వామివారు చెప్పినట్లుగా ఆ శేషుడు వాసుకి అనంతుడు ఎవరైనా సరే పరమాత్మే అని చెబుతున్నారు. కేవలం అక్కడ చెప్పటమే కాదు భవిష్య పురాణంలో కూడా చెబుతున్నారు. ఏమని అంటే శ్రీవైకుంఠంలో పరమాత్మను స్వామివారిని సేవించిన తరువాత మహర్షులు దేవతలు అందరూ కూడా మరి ఆ పక్కనే ఉన్నటువంటి శేషుణ్ణి కూడా దర్శించుకుంటారట. అదేమిటండి, శేషుడు సర్పాకారంలో కనిపిస్తాడు కదా స్వామివారితో పాటే అని అంటే కేవలం సర్పాకారంలో ఉండటమే కాదు శేషునికి తనతో సమానమైనటువంటి రూపాన్ని స్వామివారు అనుగ్రహించాడు. ఏ విధంగా అయితే స్వామివారు శంఖచక్రములను ధరించి ఉంటాడో అదేవిధంగా శేషుడు కూడా శంఖచక్రములను ధరించి స్వామివారి యొక్క అపరావతారంగా శ్రీవైకుంఠంలో కనిపిస్తారట. అందుకనే స్వామిని చూచినటువంటి వారు ఆ శేషుడిని కూడా చూచి అప్పుడు స్వామివారిని దర్శించినటువంటి పూర్తి ఆ ఫలితాన్ని పొందుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారట. ఈ విధంగా మరి తనతో పాటు సమానమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి ఆ శేషుణ్ణి స్వామివారు తాను అధిష్ఠించి మనందరికీ కూడా కన్నుల విందు చేస్తూ ఉంటే ఈ కలియుగ వైకుంఠంలో ఉత్తర మాడవీధిలో స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషవాహనంలో ఉన్నటువంటి స్వామిని మనం ఆనంద కర్పూర నీరాజనములతోటి దర్శించుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే స్వామివారిని దర్శించుకుని ఆనంద కర్పూర నీరాజనములను సమర్పించడానికి ఆయా ప్రదేశములు నిర్దేశించారు. అక్కడ అందరూ కూడా ఆ హారతి పళ్ళెములతోటి వేచి ఉండి స్వామివారికి హారతి సమర్పించి ఆ వాహనము కిందగా వెళుతూ ఉన్నారు. దాదాపు 40 మంది వాహన చోదకులు ఆ వాహనాన్ని మోస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషుని యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని చెప్పి చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించినటువంటి ఆ శ్రీనివాసునికి నమస్కరిస్తూ శ్రీ కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండవాడ వెంకట రమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాజేశ్వరి పద్మనాభన్ గారి వీణావాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా నాటకు రంజిరాగంలో రంగస్వామి నట్టువన రచించిన వర్ణం ఆదితాళం.

కార్యక్రమంలో తరువాత స్వాతి తిరునాళ్ళ రచన రామ రామ గుణసీమ సింహేంద్ర మధ్యమం ఆదితాళం.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాజేశ్వరి పద్మనాభన్ గారి వీణావాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి. ఈ కార్యక్రమంలో చిత్రగీతలు వింటారు.

0: కార్యక్రమంలో ముందే మీరు విన్న పాట ఆయనకిద్దరు. ఈ చిత్రానికి చిత్ర, శ్రీలేఖ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎస్ జానకి పాడిన పాట చిత్రం కిల్లర్.

0: తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025పై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరిప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్మిక రంగంలో సంస్కరణల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం 4 నూతన లేబర్ కోడ్స్ ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త లేబర్ కోడ్స్ వల్ల కార్మిక

0: బ్యాంకులు, సంస్థలు, పరిశ్రమలు, యాజమాన్యాలు ఏ విధంగా ప్రభావితమవుతాయి, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పరిశ్రమల హెచ్ఆర్ నిపుణులు. దాదాపు 40 సంవత్సరాలకి పైగా వివిధ ఇండస్ట్రీస్లో పనిచేసిన అనుభవంతో పాటు కార్మిక చట్టాలు, హెచ్ఆర్ పాలసీలు, పరిశ్రమల నిర్వహణ విధానాలపై నైపుణ్యం కలిగి ఉన్న నిపుణులలో ఒకరైన డాక్టర్ పిఎస్ ట్రాగూర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి కొత్త లేబర్ కోడ్స్ గురించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఈ నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ యొక్క కీ స్టాటిస్టిక్స్ కి సంబంధించిన వివరాలు సార్.
1: దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే గనక సెంట్రల్ లాస్ 1923 నుంచి 2008 వరకు 29 వివిధ చట్టాలు ఉన్నాయండి. దాన్ని 4 యూనిఫైడ్ కోడ్స్ అంటే ఏకీకృతమైన కోడ్లని 2019-20 సంవత్సరాల మధ్యలో తీసుకురావడం జరిగింది. దీని వల్ల ఏంటంటే 80% కన్సాలిడేట్ అయింది, అంటే అన్ని కలిసి ఒక నూతన కోడ్ గా ఆవిర్భవించాయి ఇవన్నీ కూడా. ఇదే భాగంగా తీసుకున్నట్టయితే స్టాట్యూటరీ రూల్స్ నిబంధనలు, ఈ నిబంధనలు తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 1436 నిబంధనలను 351 నిబంధనలుగా కుదించడం జరిగింది. ఇది కుదించడంతో ఏమైందంటే 75% ఇది కుదింపబడింది, అంటే 25% దాన్ని ఇప్పుడు అమలు చేసుకుని దాన్ని తీసుకురావటం వలన ఎంతో ఈజీగా ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా జరిగింది. తర్వాత రిజిస్ట్రేషన్స్, లైసెన్స్ విధానం, 8 సపరేట్ లైసెన్సెస్ తీసుకోవాల్సి వచ్చేది, దాన్ని ఇప్పుడు ఒకటే యూనిఫైడ్ లైసెన్స్, ఏకీకృత రిజిస్ట్రేషన్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఏంటంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కంప్లయన్స్, అంటే ఒక పాయింట్ లోనే జరుగుతోంది. ఇవి కాకుండా 250 మిలియన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్నారు. అయితే ఈ కొత్త విధానం అమలుకు వస్తే కనుక 600 మిలియన్ మంది వివిధ రంగాల నుంచి దీంట్లో కలిసి దాంట్లో అన్ఆర్గనైజ్డ్ అంటే ఇప్పటి వరకు ఎవరైతే గనక ఉన్నారో వాళ్ళెవరూ కూడా దీంట్లోకి రారు. నార్మల్ గా ఆర్గనైజ్డ్ అంటే రెగ్యులర్ గా మనకి ఏదైతే చట్టాలు వర్తిస్తాయో వాటిని, అన్ఆర్గనైజ్డ్ అంటే అప్పుడప్పుడు కార్మికులుగా ఉండి కొంతకాలం కార్మికులుగా లేకుండా ఉండి వాళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉంటారు. అలాగే వివిధ రంగాల్ని కొన్ని ఐడెంటిఫై చేసింది గవర్నమెంట్, అవి లేని వాటికి ఇంతవరకు కూడా వాటికి ప్రాధాన్యత లేదు, వాటిని కూడా ఇప్పుడు ప్రాధాన్యత తీసుకొచ్చి వారందరూ కలిసి 600 మిలియన్ మంది రావటం జరుగుతుంది. అంటే 140% మంది ఈ కార్మిక చట్టాల్లో దీన్ని కవర్ అవుతున్నారు. ముఖ్యంగా వారందరికీ కూడా ఎన్నో సదుపాయాలు, ఎన్నో సంస్కరణలు వాళ్ళందరికీ వచ్చే దిశగా ముందుకు వెళ్తుంది. ఇది డిస్ప్యూట్ రిజల్యూషన్. డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఏ విధంగా వివాదాలు వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకున్నప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి. అంతకుముందు అంటే 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్నట్టయితే కనుక ఇండస్ట్రియల్ కోర్టులు వాళ్ళు చేయటం జరిగేది. అది చేసినప్పుడు ఏంటంటే వివాదం నెరవేర్చాలంటే 1 నుంచి 3 ఏళ్ళు పట్టేది మనకి అది చెయ్యాలన్నా కూడా. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం దానికి ఒక నిబంధన విధించడం జరిగింది, 45 రోజుల నుంచి 75 రోజుల్లోపు పరిష్కరించాలి, ఒకళ్ళు కాదు ఇద్దరు మెంబర్లు ఉండే ట్రిబ్యునల్ ద్వారా చేయాలి అని చెప్పి ఒక నిబంధన తీసుకురావచ్చింది. దీని మూలన ఏంటంటే 95% పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలుగా కాలానుగుణంగా ఎంతో మంది కార్మికులు వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా ఇది పరిష్కార దిశగా ముందుకెళ్తోందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రాట్యుటీ, ఒక పరిశ్రమలో గాని ఒక సంస్థలో గాని ఎవరైనా సరే కదా 5 సంవత్సరాలు అంతకు మించి పనిచేసిన రెగ్యులర్ ఉద్యోగులందరికీ కూడా ఈ గ్రాట్యుటీ వర్తించేవారు. కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ లో ఏంటంటే 1 సంవత్సరం పైన ఉన్న వారికి కూడా గ్రాట్యుటీ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరికి? ఫుల్ టైం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఒక కొత్త నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సందర్భం ప్రకారం జరుగుతోంది. దాని వల్ల సంవత్సరంలో పనిచేసిన వారికి కూడా వారందరికీ కూడా ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతున్నాయి. అలాగే ఓవర్ టైం, అంతకుముందు 1.5% వరకు ఓవర్ టైమ్ అంటే 1.5 టైమ్స్ ఇచ్చేవారు, ఇప్పుడు 2 టైమ్స్ ఖచ్చితంగా అమలు చేయవలసిన అవకాశం ఉంది. ఇప్పుడు దీని వల్ల 33% మందికి వాళ్ళ యొక్క జీత బత్యాల్లో మార్పులు వస్తాయి. అదేవిధంగా ఫ్యాక్టరీని ఉంటే కనుక ఎవరిని కవర్ చేయాలి అనుకున్నట్టయితే కనుక 10 మంది వర్కర్లు ఉండి వాళ్ళు విద్యుత్తో నడిపినట్టయితే వాళ్ళందరూ కవర్ అయ్యి ఉండేవారు. కానీ ఇప్పుడు 20 మంది వర్కర్లు అంతకంటే ఎక్కువ ఉంటే కనుక కవర్ అవుతుంది. అంటే చిన్న యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని నుంచి కొంత విముక్తి పొందుతున్నారు. అలాగే మినిమం వేజెస్, మినిమం వేజెస్ అనేది చాలా రాష్ట్రాలు చాలా విధాలుగా మినిమం వేజెస్ ని రూపొందించేవారు. మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే కనుక 56 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ ఉండి మిగిలిన 4 వివిధ ఎంప్లాయ్మెంట్లు కలిపి 60 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లు మనకు ఉండేవి. కానీ ఇప్పుడు ఏకీకృతమైన నేషనల్ వేజ్ అంటే జాతీయ వేతన విధానాన్ని తీసుకురావటం వలన ఇది యూనిఫామ్ ఫ్లోర్ ప్రొటెక్షన్, అంటే అందరికీ కూడా ఒకే విధానంలో వీళ్ళందరికీ కూడా ఉపయోగకరమైనది ఉంటుంది. దాని వలన మీకు ఒకటే ముందుకు వచ్చేది ఏంటంటే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి వేతన విధానంలో తేడా ఉండటం, వేతన పేమెంట్

0: తేడా ఉండటం, వేతనాన్ని ఫిక్స్ చేయడంలో తేడా ఉండటం అనేది ఇక నుంచి జరగదు. దాని మూలాన కార్మికులందరికీ కూడా ఎంతో ప్రయోజనం పొందుతారు. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రం అయినప్పటికీ, ఇండస్ట్రియల్ సిటీ అవనప్పటికీ, ఇండస్ట్రియల్ సిటీ కానప్పటికీ కూడా వారందరూ కూడా అందరు కార్మికులకు ఏకీకృతమైన విధానంలో జాతీయ విధానం రూపొందించారో ఆ నేషనల్ ఫ్లోర్ వేజ్ అన్నది వారందరికీ అనువర్తిస్తుందని తెలియజేస్తున్నాను.
1: సరే, దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 నూతన లేబర్ కోడ్స్ గురించి వివరంగా చెప్తూ, ఈ లేబర్ కోడ్స్ ప్రధానంగా ఎటువంటి లక్ష్యంతో తీసుకురావడం జరిగిందంటారు సార్? ఆ వివరాలు కూడా మా శ్రోతలకు ఒకసారి తెలియపరుస్తారా?
0: ముందుగా ఈ 4 కోడ్స్ ఏమిటి? 1 కోడ్ ఆన్ వేజెస్, 2 ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 3 ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ OSH కోడ్, 4 కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. దీంట్లో తీసుకున్నట్టయితే కనుక ఆల్మోస్ట్ ఏంటంటే ఇది 4 విధాలుగా తీసుకుంటుంది. 1, 1436 నిబంధనలు వస్తున్నాయి, దీంట్లో దీన్ని రీప్లేస్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే దాంట్లో ఫెయిర్ వేజెస్, మినిమం పే, బోనస్, ఈక్వల్ రెమ్యూనరేషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటుంది. అదే విధంగా ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 3 లాస్ తీసుకొచ్చి ఒకే కోడ్ కింద వచ్చి ట్రేడ్ యూనియన్స్, ఎంప్లాయ్మెంట్ టర్మ్స్, డిస్ప్యూట్ రెజల్యూషన్ ని కీ ఫోకస్ ఏరియా కింద తీసుకుంటుంది. అదే విధంగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 తీసుకున్నట్టయితే 9 అనుబంధ లాల్ని ఒకే ఏకీకృతం చేసి దాంట్లో యూనివర్సల్ కవరేజ్ ఫర్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ జిగ్ వర్కర్స్. ఎవరండి జిగ్ వర్కర్స్? అంటే మనం రోజు స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాటిలందరి ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇంటికి తెప్పించుకుంటాం వస్తువులు, వాళ్ళందరూ కూడా తక్కువ సమయం మనకి పనిచేస్తారు. ఆ తక్కువ సమయం పనిచేసిన వారికి కూడా సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అన్నది దీంట్లో అనువర్తిస్తారని చెప్పి ఈ కొత్త నిబంధనలో తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ 2020 తీసుకున్నట్టయితే 13 లాస్ ని ఏకీకృతం చేసి వర్క్ ప్లేస్ సేఫ్టీ, హెల్త్, వెల్ఫేర్ స్టాండర్డ్స్ ని తీసుకురావడం జరిగింది. వీటిల్లో ఎందుకు వీటిని మనం ఈ 4 కోడ్ల వలన వచ్చే మన యొక్క లక్ష్యం ఏంటి? ఈ లక్ష్యంలో ఏంటంటే ఫస్ట్ ది సింప్లిఫై చేయటం, 2 క్రమబద్ధీకరించడం అంటే స్ట్రీమ్ లైన్ చేయటం, కలపటం అంటే అమాల్గమేట్ చేయటం అని ఒక కొత్త చట్టంగా రూపొందించడం. ఈ రూపొందించే దాంట్లో టు రేషనలైజ్ అండ్ సింప్లిఫై అనేది ఒక బెనిఫిట్, అంటే హేతుబద్ధీకరించడం, సరళీకృతం చేయటం, వ్యాపారం కోసం సమ్మతిని సులభతరం చేయటం, టు ఫెసిలిటేట్ కంప్లైంట్స్ ఫర్ బిజినెస్, 3 అన్ని ఉద్యోగులకు మరియు కార్మికులకు సంస్థీకృత అసంఘటిత ఇతర రంగాలకు సామాజిక భద్రత ప్రయోజనాలు కల్పించడం, అంటే ఇట్ విల్ ఎక్స్టెండ్ సెక్యూరిటీ బెనిఫిట్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్. ఇది మన యొక్క ప్రయోజనాలు తీసుకున్నట్టయితే దీన్ని దేని గురించి మనం ప్రమోట్ చేస్తున్నాము? ఇదేంటంటే 1, టెక్నాలజీని పెంపొందించడానికి, టెక్నాలజీ ద్వారా ఈ కోర్సును కూడా అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అంటే ప్రభావవంతంగా అమలు చేయడాన్ని. ఈ లాస్ అన్ని కూడా ప్రభావవంతంగా ఇప్పటిదాకా అమలు కలగలేదు. వీటిల్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే కనుక ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఎంతో మంది మల్టీనేషనల్స్, ఎన్నో విదేశీ సంస్థలు, ఎన్నో ఐటీ కంపెనీలు మన దగ్గర నుంచి పనిచేస్తున్నాయి. వీరందరికీ కూడా కొన్ని సౌలభ్యాలు తీసుకుని వచ్చినట్టయితే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గరికి వస్తాయి. అంటే వీటన్నిటి వలన ఏంటంటే కొత్త సంస్థలు రావటానికి, వాళ్ళ దాని ద్వారా తద్వారా మనకి ఉద్యోగ ఉపాధి కల్పించడానికి ఈ కొత్త చట్టాలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను.
1: సార్, మనం చూస్తే కనుక వేజ్ కోడ్ 2019లో వేతన నిర్వచనంలో జరిగిన ప్రధాన మార్పులు ఏంటంటారు సార్? అంటే దీనివల్ల ఉద్యోగులు, యాజమాన్యంపై ఎటువంటి ప్రభావం అనేది ఉంటుందంటారు?
0: ఈ కొత్త జాతీయ వేతన కోడ్ అది గణనీయమైన ప్రభావం చూపెడుతుందండి. ఎందుకంటే దాంట్లో బేసిక్ వేజ్, ప్రాథమిక వేతనం, CTC కాస్ట్ టు కంపెనీ మినిమం గా 50% ఉండాలి. ఇప్పటి దాకా చాలా కంపెనీలు 50% ఉంచకుండా జరగటం జరుగుతోంది, కానీ ఇక్కడ నుంచి అది మనకందరికీ కూడా కంపల్సరీ చేయడం జరిగింది. దాని వల్ల ఏమవుతుందంటే ఈ సాలరీ స్ట్రక్చర్ ఈ రోజు వరకు ఏదైతే పెట్టి ఉన్నారో కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ అందరూ కూడా ఏంటంటే వాటిని రీస్ట్రక్చర్ చేయవలసిన అవకాశం ఉంది. అంటే మళ్ళీ తప్పనిసరిగా జీతం నిర్మాణంలో మార్పులు చేయాలి. అది చేయటం వలన తక్కువ నెట్ శాలరీ అంటే మన యొక్క టేక్ హోమ్ పే తక్కువ వస్తుంది. అదే విధంగా మనకి దీని వలన ఏంటంటే బేసిక్ వేజ్ అన్నది పెరుగుతుంది. ఈ పెరుగుతున్న వలన మనకు వచ్చే లాభం ఏంటి? దాంట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇదే కాకుండా ఏంటంటే మనం ఏదైతే మనం తక్కువ సమయంలో మనం అప్పుడప్పుడు మనకు కావాలి పని అని చెప్పి మనం అనుకుంటున్నామో అప్పుడు మన యొక్క కార్మికులని అంటే ఓవర్ టైం అని పెడతాము, ఎక్స్ట్రా పని దినాలు, ఎక్స్ట్రా పని గంటలు. ఆ పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడా డబుల్ ద వేజ్, అంటే 2 times of the wage, 2x wages వాళ్ళకి వస్తుంది. దాని వల్ల వాళ్ళ చేతిలో ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంది. వీటిల్లో ఉద్యోగులపై ప్రభావం ఏంటుంది, వాళ్ళు ఈ రోజుకి తక్కువ జీతాన్ని చేతికి తీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ వారి బేసిక్ బేస్ పెరగడం వలన వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

0: ఎందుకంటే బేసిక్ వేజ్ బట్టే మనకి ప్రావిడెంట్ ఫండ్ భవిష్య నిధి, అదే విధంగా గ్రాట్యుటీ మనం 5 సంవత్సరాల పాటు పనిచేసిన కాలానుగుణంగా మనకి ఇచ్చే బెనిఫిట్ వైద కంపెనీ గాని ఆర్గనైజేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి, మరియు మనకి బోనస్ సంవత్సరాంతంలో మనకి ఇచ్చే బోనస్ ఏదైతే ఉందో వాటికి, వీటన్నిటికీ కూడా ఏంటంటే ఈ బేస్ ఫేజ్ అన్నది ఇంక్రీజ్ అన్నది ఎప్పుడు కూడా మనకి ఉపయోగపడుతుంది. లెస్ టేక్ హోమ్ పే అన్నది కొద్ది సమయం మాత్రమే ఇది ఉంటుంది. ఈ కొద్ది సమయం తర్వాత మనకి రిటైర్ అయిన తర్వాత మన చేతిలో ఏముంది, మన దగ్గర ఎలా ఉంటాము అనే బాధలు మనకి క్రించి ఉండవు. కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఏకీకృతంగా అందరూ కూడా బాగుండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఇది. దీంట్లో ఎన్హాన్స్డ్ రిటైర్మెంట్ సెక్యూరిటీ, రిటైర్మెంట్ అయిన తర్వాత నాకేముంటుంది, నా ఫ్యామిలీకి ఏముంటుంది, నేను దేంతో బతకాలి, ప్రైవేట్ ఉద్యోగిని, నాకు పెన్షన్ అంతగా లేదు, అటువంటి సందర్భాల్లో నాకేం కావాలి అనుకున్నట్టయితే కనుక ఈ PF గ్రాట్యుటీ పదవి విరమణ కోసం చేసేవన్నీ కూడా స్ట్రాంగ్ కార్పస్ నిర్మిస్తాయి. స్ట్రాంగ్ కార్పస్ అంటే ఏదైతే టోటల్ అమౌంట్ మనం ఈ భవిష్య నిధి పుంజుకుంటామో నిధి అన్నది పెరుగుతుంది మనకి. అదే విధంగా మనకి మినిమం వేజెస్, స్టాండర్డైజ్డ్ మినిమం వేజెస్. మినిమం వేజెస్ అంత ముందు రోజుల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉండేవి, ఇప్పుడు జాతీయ విధానం అమలు రావడంతో అందరికి ఒకటే వస్తుంది, అందరి కార్మికులకి ఒకటే తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సేఫ్టీ, ఎవరైతే ఇప్పుడు ఉమెన్ మహిళలు ఎవరైతే రాత్రిపూట వర్క్ చేస్తున్నారో వారందరికీ అంటే లింగ సమానత్వము, అదే విధంగా సమాన వేతనం కూడా ఉంటుంది. అలాగే వాళ్ళ కుటుంబ నిర్వచనం ప్రకారం వారి పిల్లలకు కూడా ఇటువంటి ప్రయోజనాలు అందడానికి చట్టాలు మనకు ఉపయోగపడతాయన్నది మీకు తెలియజేస్తాను. ఇది కాకుండా యజమానులపై ప్రభావం ఏముంది, యజమానులకు ఏంటంటే మన యొక్క మ్యాన్ పవర్ కాస్ట్ హయ్యర్ మ్యాన్ పవర్ కాస్ట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బేస్ వేజ్ పెరుగుతోంది, దాని వల్ల గ్రాట్యుటీ పేమెంట్, PF పేమెంట్ అంటే ప్రావిడెంట్ ఫండ్, ఓవర్ టైం పేమెంట్ ఎక్స్ట్రా పని చేసిన పని గంటలకు ఇచ్చే ఖర్చులు 5 నుంచి 15% పెంచుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీని మూలాన శాలరీ స్ట్రక్చర్ అన్నది మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శాలరీ స్ట్రక్చర్ లో 50% ప్రాథమిక వేతనాన్ని ఫిక్స్ చేయాలి. అదే విధంగా జీతభత్యా నమూనాల్లో అంత ముందు రోజుల్లో ఏంటంటే ఎక్కువ ఎలవెన్సుల్లో ఉండి బేస్ వేస్ తక్కువ ఉండేది, వాటిని మళ్ళీ పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. దానికి HR ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సంస్కరణలో భాగంగా వాటన్నింటిని అమలు చేయవలసిన అవకాశం ఉంది. అదే విధంగా ఇందులో లేబర్ ఇంటెన్సివ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో MSMEల్లో వారికి కూడా ఏంటంటే ఇంక్రీజ్డ్ కాంప్లయన్స్ బర్డెన్ అన్నది కొంత పెరుగుతుంది. వారు కూడా వారి యొక్క సంస్థలో ఉండే HR నిపుణుల్ని ట్రైన్ చేసి వారు కూడా వాటిని ఈ అమలు దిశగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. అదే విధంగా సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేషన్, దీంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్లు కానీ తనిఖీలు కానీ ఏకీకృత సమ్మతి అంటే యూనిఫైడ్ కాంప్లైన్స్ కానీ లక్ష్యంగా పెట్టుకొని జరగడం జరిగింది. దీని మూలాన ఏంటంటే అధిక గ్రాట్యుటీ తర్వాత ఇంక్రీజ్డ్ బేసిక్ వేజ్ గ్రాట్యుటీ ఉండటం వలన ఈ కీలక వేతన డెఫినేషన్ తాలూకు మార్పు రావటం వలన ముందుగా కష్టం అనిపించవచ్చు. పాత కాలంలో ఉన్న డెఫినేషన్ కి కొత్త కాలంలో ఉన్న డెఫినేషన్ కి ఉన్న మార్పు ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. అదే విధంగా ఇన్స్పెక్టర్ అనేవారం, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనేవారం, ఇప్పుడు ఏంటి ఫెసిలిటేటర్ అంటున్నాం, అంటే మనల్ని ఫెసిలిటేట్ చేస్తారు. ఇన్స్పెక్షన్ రాసిపోయింది, ఇంకా మన దగ్గరికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి మనకి నోటీసులు ఇవ్వటం కంటే మన యొక్క వ్యాపారాన్ని పెంపొందించడానికి ఏ విధంగా ఫెసిలిటేట్ చేస్తుంది ప్రభుత్వము, వారి యొక్క అనుబంధాల యొక్క కోడ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయన్నది, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని మీకు తెలియజేస్తున్నాను.
1: సార్, అదేవిధంగా మనం చూస్తే కనుక పరిశ్రమల సంబంధాల కోడ్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లో ట్రేడ్ యూనియన్ల గుర్తింపు విధానంలో ఎటువంటి మార్పులు వచ్చాయంటారు సార్?
0: ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఎన్నో సందర్భాల్లో ఎన్నో యాజమాన్యాలు, ఎన్నో కార్మికులు సంస్థలు దీన్ని చాలా ఇబ్బందికి గురి చేయబడ్డాయి. ఎందుకంటే వీటిలో ఏ యూనియన్ కి దానికి గుర్తింపు ఇవ్వాలి, ఏ యూనియన్ గుర్తింపు ఇవ్వకూడదు, వీటికి ఎలక్షన్లు చేయటము, ఆ ఎలక్షన్లు మళ్ళీ ఒక ఆఫీసర్ను పెట్టడము, ఎలక్షన్ విధానం మీద కోర్టులకు వెళ్ళటము, ఇవన్నీ కూడా చాలా మార్పులు తీసుకురావడానికి ఇది ఈజీ అయిందండి. ఇది దీంట్లో ఏంటంటే నెగోషియేటింగ్ కౌన్సిల్ కింద తీసుకురావటము, దాంట్లో ఎలాగున్న వాటిని ఎలా తీసుకురావాలన్న దాని గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020లో స్పష్టమైన చట్టపరమైన మార్గాన్ని సృష్టించడం ద్వారా యూనియన్ గుర్తింపు కోసం గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. దీంట్లో ఏంటంటే క్రియేటింగ్ ఏ క్లియర్ లీగల్ పాత్, చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ బై దిస్ గవర్నమెంట్. ఏంటి, 51% మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యత్వం ఉన్న ఏదైతే యూనియన్ ఉన్నారో వాళ్ళు ఎక్స్క్లూజివ్ బార్గైనింగ్ యూనియన్ కింద గుర్తింపు సాధిస్తుంది. అదే దానికి ప్రత్యేకమైన బేరసారాలను వాళ్ళు చేయవచ్చు యాజమాన్యంతో. అలాగా సింగిల్ నెగోషియేటింగ్ యూనియన్ కింద వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. అలా లేని సందర్భంలో ఏమిటి, ఇంతవరకు దానికి ఎటువంటి చట్టం లేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ చట్టంలో వచ్చిన భావం ఏంటంటే 20% మంది ఎవరైతే గనక ఏ యూనియన్ ని కనుక వారు వాళ్ళ దగ్గర సభ్యత్వం ఉందో వాళ్ళందరూ కూడా నెగోషియేటింగ్ కౌన్సిల్ లో ఒక భాగస్వామి అయ్యి వారు కూడా నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంది.

0: అందువల్ల ఏంటంటే అంతకుముందు ఉన్న అంబిగ్యూటీ పోయి వీటిలో చాలా ఈ విధి విధానాలు యూనియన్స్ కూడా చాలా ఈజీగా ఎలా తెచ్చుకోవాలి మన రికగ్నిషన్ లేదా నెగోషియేటింగ్ కౌన్సిల్ ద్వారా ఏ విధంగా మనం చేస్తే మనకు బాగుంటుంది అన్నది బాగా వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను.
1: సార్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థకు కొత్త చట్టాలలో ఇచ్చిన ప్రాధాన్యం ఏంటి సార్? అంటే ఈ సంస్థలకు, ఉద్యోగులకు ఈ యొక్క ఇచ్చిన ప్రాధాన్యం ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అన్నదండి, అంత ముందు రోజుల్లో కూడా మనం కాంట్రాక్ట్స్ చేసుకునేవారం. అగ్రిమెంట్స్ అగ్రిమెంట్ అయిపోయిన కాంట్రాక్ట్ పూర్తి అయిపోయిన వెళ్ళిపోయేవారు. కానీ కాంట్రాక్ట్ కంటే చట్టబద్ధత, ఒక ఎంప్లాయీ ఒక ఎంప్లాయర్ దాంట్లో ఏ విధమైన కాంట్రాక్ట్ లో కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ వరకే వర్తించేవి. కానీ ఇప్పుడు ఈ చట్టబద్ధత ఎలా తీసుకొచ్చారంటే కనుక, ఒక పర్మనెంట్ ఎంప్లాయీ అంటే రెగ్యులర్ గా ఉండే ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏంటంటే ఎటువంటి బెనిఫిట్స్ ప్రయోజనాలు, ఎటువంటి సాలరీ జీతభత్యాలు ఇస్తున్నామో అటువంటివే వీరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. అందువల్ల ఏమైందంటే, ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నట్టయితే కనుక ఈ భాగంగా ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ టర్మ్ ఎంప్లాయీస్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో కొత్త కార్మిక నియమావళి ప్రకారం స్థిరకాలిక ఉపాధి అంటే ఫుల్ టర్మ్ ఎంప్లాయీస్, ఉద్యోగ వేతనాలు భత్యాలు మరియు సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీ, తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్. అంతకుముందు రోజుల్లో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేవారండి లేకపోతే కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ లెటర్ అనేవారు, కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ అనేది తప్పనిసరి అయింది. అదే విధంగా గ్రాడ్యుయేటీ నీకు ఒక సంవత్సరంతో నీకు అవకాశం లేదని చెప్పేవారు, కానీ ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ కూడా ప్రోరేటా మీద ఇవ్వటం జరుగుతుంది, అది కొత్త యొక్క కోడ్ ద్వారా. అదే విధంగా దీని వలన ఏమవుతుందంటే అండి, రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏదైతే అవకాశం ఉందో అటువంటి బెనిఫిట్స్ కానీ ప్రయోజనాలు కానీ చితభత్యాలు కానీ ఇటువంటి కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అనువర్తిస్తుంది కోడ్. దీంట్లో ఉద్యోగులకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయన్నది మీరు అడిగారు. దీంట్లో ఏమిటంటే సమానమైన పని దినాలు, సమానమైన పని గంటలు, సమాన వేతనాలు, సమాన ప్రయోజనాలు ఇవన్నీ వస్తాయి. అదే విధంగా ఎన్హాన్స్డ్ సోషల్ సెక్యూరిటీ అంటే ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈఎస్ఐ ఆరోగ్య బీమా కానీ లేదా ఎలిజిబిలిటీని ఎలా ఉండాలి అనే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేసిందండి ఇప్పుడు, అంటే క్రమబద్ధీకరించింది. అలాగే ప్రోరేటా గ్రాట్యుటీ, సాంప్రదాయబద్ధంగా 5 సంవత్సరాలు ఉండాలి, 1 సంవత్సరంలో 240 పని దినాలు చేయాలన్న దాన్ని కూడా దాంట్లో ఏం చేశారంటే వీటిని కంపల్సరిగా 240 డేస్ ఉండొచ్చు, కానీ 1 ఇయర్ లో 240 డేస్ ఉంటే మీరు గ్రాట్యుటీ పే చేయాలనే నిబంధన తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే, ఒకటి జాబ్ సెక్యూరిటీ, 2 ట్రాన్స్పరెన్సీ అంటే ఉద్యోగ భద్రత, పారదర్శకత నిబంధనలు దీంట్లో ప్రయోజనాలు అనువర్తిస్తున్నాయి. దీని ప్రకారం ఏంటంటే నియమలేఖ స్పష్టతనిస్తాయి, వాడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ఎంప్లాయర్ అనువర్తించాలి, వీటన్నిటికీ నియమ నిబంధనలు అంత ముందుగా కాంట్రాక్ట్ లా కాకుండా పర్మనెంట్ ఎంప్లాయీకి ఏవైతే అనువర్తిస్తాయో అవన్నీ కూడా వీరికి కూడా అనువర్తించడం వలన ఈ ఫార్మలైజింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అంటే వాళ్ళ యొక్క సంబంధాలని మెరుగుపరచడానికి ఈ కోడ్ ఉపయోగపడుతుందండి.
1: సార్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితులు ఏదైతే మనకి ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ OHS కోడ్ లో వలస కార్మికుల కోసం ఎటువంటి కీలక మార్పులు చేశారంటారు సార్?
0: వలస కార్మికుల గురించి అందరికీ కూడా గుర్తుండే ఉంటుందండి, కోవిడ్ సందర్భంగా వలస కార్మికులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా ఒక చోటు నుంచి వాళ్ళని ఒక చోటుకి తీసుకువెళ్లాలంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా కష్టతరమైన పని ఏర్పడింది, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చాలా కష్టం ఏర్పడింది. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు, వీళ్ళకి ఏ ప్రయోజనాలు ఉన్నాయి, ఏ ప్రయోజనాలు లేవు, వీటన్నింటినీ కూడా అప్పటి నుంచి దాన్ని దృష్టి సారించడం ఏం చేశారు. అదే సందర్భంలో ఏమైందంటే, ఈ కోడ్ లో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏం చెయ్యాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి వీటి గురించి ఒక యూనిఫామ్ లా తీసుకొస్తే గానీ వాళ్ళందరికీ కూడా ప్రయోజనాలు కలగవనే ఉద్దేశంతో ఏం చేశారంటే, OHS కోడ్ లో అంటే వృత్తి భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్, వలస కార్మికుల నిర్వచనాన్ని అంటే డెఫినేషన్ ని వైడర్ అంటే విస్తృతం చేయడం ద్వారా స్వీయ చలన వర్తకులు అంటే ఏంటంటే అండి సెల్ఫ్ మొబిలిటీ, వాడి కాంట్రాక్టర్ కాకుండా వాడంతర వాడు చేసేవారికి కాంట్రాక్టర్ ద్వారా వచ్చేవారికి వీళ్ళందరూ మైగ్రెంట్ వర్కర్స్ అందరికీ కూడా శాశ్వత సిబ్బందికి ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో అటువంటి ప్రయోజనాలందరికీ కూడా వీళ్ళందరికీ కల్పించాలని చెప్పి ప్రయత్నించారండి. వీటిలో భాగంగా ఏంటంటే, ఒకటి ప్రయాణ భత్యాలు, ఎలా అంటే సొంతంగా వెళ్లే కార్మికులు కాంట్రాక్ట్ ద్వారా వచ్చే వారికి కూడా రక్షణ వలకు తీసుకురావడం, వీళ్ళలో 5 అంతకంటే అంతర్రాష్ట్ర వలస కార్మికులు ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది, మన దేశం అంటే స్వదేశం మరియు హోస్ట్ రాష్ట్రాలకు అంటే ఏ రాష్ట్రం అయితే దాన్ని ఎంప్లాయ్ చేసుకుంటుందో వాళ్ళు హోస్ట్ రాష్ట్రం అయితే వాళ్ళు కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ ని తప్పనిసరి చేయడం జరిగింది. వీళ్ళలో ఏమిటి, ప్రతి యజమానులు కూడా ఒకసారి ప్రతి 12 నెలలకు స్వస్థలానికి తిరిగి ప్రయాణం వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు ఇవ్వాలి. అదే విధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఎలాగైతే టాయిలెట్ టాయిలెట్స్ కానీ, విశ్రాంతి కానీ, నీరు కానీ, విశ్రాంతి ప్రదేశాలు కానీ, క్యాంటీన్లు కానీ ఎలాగైతే ఉన్నాయో వీళ్ళకు కూడా మెరుగు

0: ప్రదేశాలను వీళ్ళకి కూడా కల్పించవలసిన అవసరం ఉంది. మహిళలు ఎవరైతే రాత్రిపూట పనిచేస్తారో, ఇలా వచ్చి పనిచేసే వారందరికీ కూడా, వాళ్ళకి కూడా భద్రత, లైటింగ్ రవాణా, రాత్రి షిఫ్ట్ లో పనిచేసే వాళ్ళకి భద్రత ఇవ్వటం వల్ల మరిన్ని మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాయండి. అదే విధంగా స్థిరకాల ఒప్పందాలు, కొంతమంది ఫుల్ టైం ఎంప్లాయీస్ ఇప్పుడే మాట్లాడుకున్నాము, వాళ్ళకు కూడా ఏంటంటే గ్రాట్యుటీ ప్రోరేటాతో ఇవ్వడంతో వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో పనిచేయడానికి, ఈ విధంగా పనిచేయడానికి కూడా వలస కార్మికులుగా ఉపయోగపడుతుందండి. ఒకరుగా రావచ్చు, అదే విధంగా కార్మికులు కొంతమంది కలిసి ఒక కాంట్రాక్టర్ ద్వారా రావచ్చు. ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను.
1: సార్, కార్యక్రమంలో చివరిగా ఏదైతే మనం ఇంతవరకు ఈ కార్మిక చట్టాల గురించి మాట్లాడుకున్నామో, సో ఇవి పూర్తిగా అమల్లోకి రావడంతో కార్మిక రంగంలో సాధికారత సాధిస్తుందని చెప్పవచ్చంటారా?
0: దీంట్లో మనం చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటేనండి, కొత్త కోడ్లు ఏవైతే 4 ఉన్నాయో, వేతనాలు, సామాజిక భద్రత, OSHIR, ఇవి అమలు చేసింది. ఇది ఏకరూప చట్టం కింద తీసుకురాచారు. ఇలాగా 29 చట్టాలను ఏకీకృతం చేయడం జరిగింది. అది దీంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటి, దీని తాలూకు వ్యాపారాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయన్న దాంట్లో తీసుకున్నట్టయితే గనక, ఒకటి ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏంటంటే ఎలా ఉపయోగపడుతుందంటే కన్సాలిడేషన్, ఈ చట్టాలన్నీ కూడా ఒకే చోట చిన్నవిగా రూపొందించడం వలన ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే డిజిటల్ కంప్లైన్స్, ఇన్నాళ్ళు ఏంటంటే పేపర్ రూపంగా చేయాలి, ఇప్పుడు డిజిటల్ కంప్లైన్స్ చేయడంతో ఈజీ అవుతుంది. ఎన్హాన్స్డ్ రైట్స్, 300 మంది కార్మికులు అండి, ఇది చాలా విశేషమైన ఉపయోగం. 300 మంది కార్మికులు లోపు ఉన్నట్టయితే కనుక వారు ఒక ఉద్యోగిని తొలగించాలన్నా, ఒక ఉద్యోగస్తు లే ఆఫ్ చేయాలన్నా కూడా దానికి ఎటువంటి రాష్ట్రం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది, అవి వచ్చేవి కావు. ఇప్పుడు అవి రాకుండా ఉన్నప్పటికీ కూడా 300 మంది లోపు ఉన్న వాళ్ళు వారంతర వాడుగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని వలన ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి కార్మికులకి. ఏంటి అడ్వాంటేజ్? ఈ 300 మంది లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతవరకు పర్మనెంట్ ఎంప్లాయీస్ పెట్టుకునేవారు కాదు, వారందరూ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఇప్పుడు అపాయింట్ చేసుకుంటారు. ఎందుకంటే 300 మంది లోపు ఉన్న వాళ్ళని ఏ విధంగానైనా వాళ్ళ యొక్క పరిశ్రమని నడిపించడానికి వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏదైతే ఉందో ఆ ఫ్రీ హ్యాండ్ మూలాన చాలా మందికి ప్రయోజనాలు కలుగుతాయి కార్మికులకు కూడా. అదే విధంగా ఒకే లైసెన్స్, దాని మూలన కూడా చాలా ఇబ్బందులు తొలగిపోయాయి. అదే విధంగా కార్మికుల ప్రయోజనాలు, యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ, ఎన్హాన్స్డ్ రోల్స్, తర్వాత జెండర్ న్యూట్రలైజేషన్, రాత్రి షిఫ్ట్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికి ఉపయోగకరమైంది. అలాగే ఫార్మలైజేషన్, ఇవన్నీ కాకుండా చట్టాలు వీటి వలన మనకి ఏం జరుగుతుంది, కార్మిక మార్కెట్ పై చాలా ఉపయోగపడుతుందండి, మెరుగైన కార్మికుల భద్రత వస్తుందండి. ఎందుకు, జిగ్ వర్కర్స్ అందరికీ కూడా ఎస్ఏపీఎఫ్ వచ్చిందండి, నేషనల్ వేజ్ వచ్చిందండి, దాని మూలన అందరికీ కూడా క్లియర్ అండ్ బేసిక్ తెలుస్తుంది. అదే విధంగా సేఫ్టీ, అలాగే ఇంక్రీజ్డ్ బిజినెస్ ఫ్లెక్సిబిలిటీ, 300 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ ఎవరైతే వ్యాపారిస్తున్నారో వారందరూ వారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా షిఫ్ట్ ఇన్ పే స్ట్రక్చర్ ని మార్చడం వలన ఎంప్లాయీస్ చాలా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారని చూసుకున్నట్టయితే కనుక మనం ఒకటే, ఇప్పటి వరకు రూల్స్ అనేది రూపొందించలేదండి. రూల్స్ రూపొందించిన తర్వాత ఈ చట్టం అమలు ఏ రోజు నుంచి ఎఫెక్టివ్ గా మన రాష్ట్రంలో జరుగుతున్నదని మనకు తెలుస్తుంది. బట్ కోర్ట్స్ అన్నది ఎఫెక్టివ్ గా 21 నవంబర్ 2025 నుంచి ఆల్రెడీ గెజెట్ మనకి ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దాని మూలాన కోడ్లు ఆల్రెడీ మనకి అమల్లోకి రావడం జరిగిందండి.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: మీ అందరికీ కూడా ధన్యవాదాలండి.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి పిఎస్ ఠాగూర్, పారిశ్రామిక నిపుణులు. పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సినీ గీతం. చిత్రం ముకుంద, పాడినవారు శ్వేతా పండిట్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దార్శనిక్ భారత్ ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం డెప్యూటీ మేనేజర్ శ్రీ ఎం మారుతిరెడ్డి గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. దార్శనిక భారత్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. భారత ప్రభుత్వము, ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు కూడా అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి, చాలామంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇందులో లోన్లు అనేటివి చాలా ముఖ్యమైనవి. అందులో ప్రధానమంత్రి ముద్రా యోజన అనే కార్యక్రమంలో లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్నే పిఎంఎంవై అని కూడా అంటూ ఉంటారు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ఎవరెవరికి వర్తిస్తుంది, మరి ఎవరెవరు ఇందులో భాగస్వాములు కావచ్చు, వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి, మరి వారు బ్యాంకుకి ఏమేమి సమర్పించాలన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ ఎం మారుతిరెడ్డి గారు. నమస్కారం సార్.
2: నమస్తే సార్.
1: మారుతిరెడ్డి గారు, ఈ పిఎంఎంఐ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ముద్రా లోన్ అంటే ఏమంటారు, ఎన్ని రకాలుగా ఉంటాయంటారు?
2: సార్, ముద్రా లోను అంటే దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసి ముద్రా, ఎంయుడిఆర్ఏ, మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ సార్. మనం సింపుల్గా పిఎంఎంవై అంటారు, ప్రధానమంత్రి ముద్రా యోజన అంటారు. ఇది 2015 ఆగస్ట్ 8న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది సార్. ఈ స్కీమ్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనం 57 crore అకౌంట్స్ ఓపెన్ చేశాం సార్. 40 lakh crore అమౌంట్ డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది మొత్తం ఆల్ బ్యాంక్స్ కలుపుకొని. ఇందులో మెజారిటీకి వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సార్ ఈ స్కీమ్లో వచ్చేసి. ఇందులో రకాలు వచ్చేసి, ఇది 4 రకాలు ఉంటాయి జనరల్గా వచ్చేసి, శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్. శిశువులో వచ్చేసి అప్ టు 50,000 వరకు ఇస్తాం సార్. కిషోర్లో వచ్చేసి 50,000 to 2 lakhs. తరుణ్ వచ్చేసి 5 lakhs to 10 lakhs ఇస్తాం. తరుణ్ ప్లస్లో వచ్చేసి 10 lakhs to 20 lakhs ఇస్తాం మనము. ఈ తరుణ్ ప్లస్లో వచ్చేసి ఎవరైతే రీపేమెంట్ బిలో 10 lakhs తీసుకొని లోన్ రీపేమెంట్ బాగా చేశారు వాళ్ళకి మాత్రం తరుణ్ ప్లస్లో ఇస్తాం సార్ మనం.
1: శిశు, కిషోర్, తరుణ్ ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళకి తరుణ్ ప్లస్ అప్లికేబుల్ అవుతుంది.
2: ఎస్ సార్. డైరెక్ట్గా మనం తరుణ్ లోన్ తీసుకోవచ్చు, కిషోర్ లోన్ తీసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ వాళ్ళ యూనిట్ స్కేల్ బట్టి, సైజు బట్టి మన అమౌంట్ లోన్ డిసైడ్ చేయడం జరుగుతుంది.
1: సరే మారుతిరెడ్డి గారు, ఇప్పుడు ముద్రా లోన్కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటారు?
2: సార్, ముద్రా లోన్కి దరఖాస్తు చేసుకొని 2 విధాలుగా చేసుకోవచ్చు సార్. ఒకటి వచ్చేసి డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేసుకోవచ్చు. మన సెంట్రల్ గవర్నమెంట్ జనసమర్థ పోర్టల్ లాంచ్ చేశారు కదా, ఆ జనసమర్థ పోర్టల్లోంచైనా అప్లై చేసుకోవచ్చు. దానికి ఎట్ ఏ టైం డైరెక్ట్గా డిజిటల్ అప్రూవల్ వచ్చేస్తుంది, లోన్ సో అండ్ సో అమౌంట్ ఇది శాంక్షన్ అని చెప్పి డిజిటల్ అప్రూవల్ వస్తుంది. ఆ అప్రూవల్ తీసుకొని బ్యాంక్ వెళ్తే కన్నా వాళ్ళు మనం ప్రీ శాంక్షన్ ఇన్స్పెక్షన్ చేసుకొని ఆ యూనిట్ ఉందా లేదా, ఇది యూనిట్ ఏంటి అని తెలుసుకొని డైరెక్ట్గా లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. లేదా డైరెక్ట్గా కస్టమరు బ్యాంక్ వచ్చేసి ఇట్లా ముద్రా లోన్ స్కీమ్ కింద అప్లై చేసుకుంటున్నాం సార్ అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని ఇమీడియట్గా లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది సార్.
1: సరే మారుతిరెడ్డి గారు, ఈ ముద్రా లోన్కి ఎవరెవరు అర్హులు అంటారు?
2: సార్, దీనికి స్వయం ఉపాధిగా పొందేవాళ్ళు, చిన్న మరియు సూక్ష్మ రైతులు, అగ్రి అలైడ్ యాక్టివిటీస్, డైరీ ఫార్మ్స్ పెట్టుకునే వాళ్ళు కానీ, షిప్ రేరింగ్ కానీ, లైవ్ స్టాక్ మెయింటైన్ చేసేవాళ్ళని ఆల్ అగ్రి అలైడ్ యాక్టివిటీస్ కింద ఇస్తాం సార్ మనము. అదేవిధంగా ఎస్ఎంఈలో వచ్చేసి ట్రేడింగ్ చేసేవాళ్ళు, సర్వీస్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, మ్యానుఫ్యాక్చర్ ఉన్నవాళ్ళు, సర్వీస్లో ఉన్న వెహికల్స్ పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ వస్తారు స్కీమ్కి సార్. ఓవరాల్గా సార్ ఇది ముద్రా స్కీమ్ అనేది.
1: అంటే ముద్రా లోన్ అనేది ఇది మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకే కాదు, అందరికీ వర్తిస్తుందంట?
2: ఎస్ సార్, ఆడ మగ దాని తేడా ఏం లేదు, మొత్తం అందరికీ సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉపయోగిస్తాం సార్.
1: సరే మారుతిరెడ్డి గారు, లోన్స్ ఇవ్వాలంటే చాలా డాక్యుమెంట్లు అవసరమవుతాయి, ముద్రా లోన్ కొరకు మరి ఎటువంటి డాక్యుమెంట్స్ బ్యాంకుకి ఇవ్వాలంటారు?
2: సార్, ముద్రా లోన్ సంబంధించి మినిమం డాక్యుమెంటేషన్ తీసుకుంటాం సార్. అందులో భాగంగా ఫస్ట్ మనం పర్సనల్ డాక్యుమెంట్ తీసుకుంటాము, ఆధార్ కార్డు, పాన్ కార్డు. బిజినెస్ సంబంధించి ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకుంటాము. తర్వాత వచ్చేసి మనకు ఏ టైప్ ఆఫ్ లోన్ ఇవ్వాలా అన్నప్పుడు మనం వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలా, టర్మ్ లోన్ ఇవ్వాలన్నప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అయితే కనుక మనం అప్ టు 2 lakhs వరకు అయితే మనకు జిఎస్టీ ఏం ఐటీ ఏం అవసరం లేదు. అదే 5 lakhs 10 lakhs లోన్ తీసుకోవాలంటే అందులో 2 రకాలు ఉంటాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా, లేకుంటే ఆల్రెడీ బిజినెస్ ఉందా? కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక ఆ బిజినెస్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ అవుతుంది, ఒకవేళ మిషనరీ పర్చేజ్ చేయడానిక లేకుంటే నా సామాన్లు ఏమైనా సరుకులు కొనడానిక అని ఎస్టిమేషన్ చేసుకోవడానికి, ఒకవేళ మిషనరీ పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి దానికి సంబంధించిన కొటేషన్ ఎవరితో ఆథరైజ్డ్ వెండర్తో తీసుకుంటున్నారా లేదా, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ చేసుకుంటాం. అదే మనం వర్కింగ్ క్యాపిటల్ తీసుకున్నప్పుడు ఆ స్టాక్ అయితే ఎంత తీసుకున్నామో ఆ స్టాక్ సేల్ చేసి మనకి ఎంత సేల్ వస్తుంది డైలీ కౌంటర్, దానివల్ల ఎంత మార్జిన్ బెనిఫిట్ వస్తుంది అనేది దీంట్లో మనం ఎన్ష్యూర్ చేసుకుంటాం సార్. అదే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ బిజినెస్ ఆల్రెడీ ఉంది మన దగ్గర సార్, నాకు లోన్ కావాలని వచ్చారు, అప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్కడైతే ఆయన బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడో ఆ బ్యాంక్ నుంచి మనం 6 మంత్స్ స్టేట్మెంట్ తీసుకుంటాం. 6 మంత్స్ స్టేట్మెంట్ తీసుకొని ఒకవేళ ఐటీ కానీ జిఎస్టీ కానీ ఏమైనా ఫైల్ చేస్తున్నారంటే దాని ప్రకారం అసెస్మెంట్ చేసుకొని మనం లోన్

0: లో ఉద్యమ రిజిస్ట్రేషన్ ఫస్ట్ సర్టిఫికేట్ చేసుకోవాలా. దాని తర్వాత వచ్చేసి వాళ్ళు ఒకవేళ ఏమన్నా ప్రొఫెషనాలిటీ ఏమైనా ఉంటే, ఉదాహరణకు మెడికల్ షాప్ రన్ చేసుకోవాలా లేదంటే ఏదన్నా ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకో, అట్లా అంటే సపరేట్గా వాళ్ళకి ప్రొఫెషనల్ ఉన్న సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది సార్ దీనికి.
1: ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటున్నారు కదా, ఇది ఏ విధంగా మరి ఎక్కడ చేసుకోవాలో ఒకసారి వివరించండి.
0: సార్ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎక్కడైనా మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఉద్యమ రిజిస్ట్రేషన్ .gov.in పోర్టల్లోకి వెళ్తే కనుక ఆటోమేటిక్గా దాని సైట్ వస్తుంది. దాంట్లో మనం ఆధార్ ఎనేబుల్ ద్వారా మనం ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి ప్రతి ఒక్క వ్యాపారానికి ఒక NIC కోడ్ అని ఉంటుంది సార్. అది ఆ కోడ్ మనం సెలెక్ట్ చేసుకొని మన యూనిట్ వచ్చి ట్రేడింగ్ కింద వస్తుందా, సర్వీసింగ్ కింద వస్తుందా, మ్యానుఫ్యాక్చరింగ్ కింద వస్తుందా, దాంట్లో క్లాసిఫికేషన్ చేసుకొని మన యూనిట్ అడ్రస్ అని దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకు ఒక నెంబర్ వస్తుంది సార్, ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ స్టేట్ బట్టి ఒక నెంబర్ డివైడ్ అవుతుంది. ఉద్యమ్ .ap.01 +7 digits అందరికీ వేరే వేరే డిఫరెంట్ కోడ్స్ వస్తాయి సార్. అది ఆ నెంబర్ ఉంటే కనుక బ్యాంకులో లోన్ పొందడమే కాకుండా ఏమైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమైనా రావాలి అన్నా కూడా, ప్లస్ ఏమైనా సపరేట్ ట్రైనింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానీ ఆ ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా మనకి ఇస్తారు సార్.
1: అంటే ముందుగా ఎవరన్నా ఈ లోన్ కావాలనుకున్నప్పుడు ఉద్యమ రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ చేసుకోవాలి.
0: ఎస్ సార్, జస్ట్ మాక్సిమం 15 మినిట్స్ కానీ టైం ఎక్కువ పట్టారు సార్. అది
1: చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాలంటారు.
0: ఎస్ సార్.
1: ఇప్పుడు చాలామంది ఈ నిరుద్యోగులు వీళ్ళంతా ఉంటారు కదా, వ్యాపారం చేసుకోవాలనుకునే వాళ్ళు, అంటే మనము ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీరి గురించి మాట్లాడుకుంటున్నాం.
0: ఎస్ సార్.
1: అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమంటారు
0: సార్? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కంటే మామూలుగా బ్యాంక్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి మనం ఫిజికల్ డాక్యుమెంట్ ఇస్తాం సార్. జనరల్గాను ముద్రలోన్ అప్లికేషన్ ఇస్తాము. ముద్రలోన్ అప్లికేషన్ ఇచ్చి వాళ్ళకి మనం ఫిల్ గైడ్ చేస్తాం. ఫిల్ చేయించేసి వాళ్ళకి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఒకవేళ వీలైతే బ్రాంచ్లోనే ఫిల్ చేస్తాం టైం ఉంటే, లేదంటే సపరేట్గా గైడ్ చేసి వాళ్ళకి మనమే ఉద్యమ రిజిస్ట్రేషన్ చేపిస్తాం సార్ సపరేట్.
1: అలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదా?
0: ఇబ్బంది అయితే ఏముండదు సార్.
1: సరే, మారుతిరెడ్డి గారు, ఏదైతే ఈ ముద్రా లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకి బ్యాంకు సెక్యూరిటీ అంటే స్థిరాస్తి అవసరం ఉందంటారా?
0: సార్, దీనికి స్థిరాస్తి అది ఏమి ఉండదు సార్. దీనికి ప్రైవేట్ ఫైనాన్స్లో ఇక్కడ చూసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కానీ చాలా ఉంటాయి. ఇక్కడ మన దగ్గర ఏమి ఉండవు. జస్ట్ మినిమం డాక్యుమెంటేషన్తోనే ఏ కొల్లాటరల్ కానీ ఏ సెక్యూరిటీ ఇవ్వకోకుండానే మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం సార్ దీంట్లో.
1: అంటే ఎలాంటి ఫీజు అవసరం లేదంటారు?
0: ఫీజు ఎలాంటి ఫీజు అవసరం లేదు సార్ దీనికి.
1: వీళ్ళు అప్లై చేసుకుంటే మీరు ఇచ్చేస్తారు?
0: ముద్రా లోన్ ఇస్తాం మనము.
1: సరేనండి. అంటే ఏమన్నా ఛార్జెస్ అప్లికేబుల్ అవుతూ ఉంటాయా?
0: ఛార్జెస్ అంటే రెండు రకాల ఛార్జెస్ ఉంటాయి సార్. యాక్చువల్గా CGFMU అండ్ CGTMSE అంటారు. CGFMU అంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ ఉంటుంది. CGTMSE అంటే క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. అప్ టు 10 lakhs వరకు CGFMU కింద కవరేజ్ చేస్తాం సార్. 10 lakhs to 20 lakhs వచ్చేసి CGTMSE కింద కవరేజ్ చేస్తారు. ఒక నామినల్ ఫీ ఉంటుంది. ఆ నామినల్ ఫీ అనేది బ్యాంకు ద్వారా మన గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ అనేది కస్టమరే బేర్ చేయాల్సి ఉంటుంది సార్.
1: మారుతిరెడ్డి గారు, ఈ ముద్రా లోన్లు వచ్చి దాదాపుగా చాలా సంవత్సరాలు అయ్యింది, భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో. మరి ఇంతవరకు మీరు ఈ రీజనల్ ఆఫీస్ అనంతపురంలో ఉంది, మీరు డిప్యూటీ మేనేజర్గా ఉన్నారు కదా, ఎంతమందికి ఇచ్చారంటారు?
0: సార్, చాలామందికి అది ఇచ్చాం సార్ లోను. మనం ఈ ఇయర్లో వచ్చేసి ఓన్లీ అనంతపూర్ జిల్లాలోనే ఇప్పటికి ఆల్మోస్ట్ 60 crores ఇచ్చాం సార్ ఈ ఇయర్లో ఓన్లీ.
1: ఏ సెక్టర్లకు అంటారు?
0: డిఫరెంట్ సెక్టర్స్ సార్. అగ్రికల్చర్ కానీ బిజినెస్ MSME సెక్టర్స్లో కానీ రకరకాల సెక్టర్లో ఇచ్చాం సార్. రీసెంట్గా వచ్చేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ 90 applications రిసీవ్ చేసుకున్నాం సార్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. ఓన్లీ అనంతపూర్ జిల్లాలోనే 90 applications తీసుకున్నాము. వితిన్ 1 week లోపల అవన్నీ డిస్బర్స్మెంట్ చేస్తాం సార్.
1: సరేనండి. ఇప్పుడు ఫిషరీస్ అంటున్నారు కదా, ఇవి సంఘాలకు సంబంధించా?
0: సంఘాలకు సంబంధం లేదు సార్. అవి మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోర్స్ చేసి అప్లికేషన్ ఇచ్చారు మనకు. వాళ్ళ నుంచి మనం వాళ్ళ యూనిట్కి వెళ్ళేసి మనం ఇన్స్పెక్షన్ చేసుకుని లోన్ ప్రొవైడ్ చేస్తాం సార్ త్రూ డిపార్ట్మెంట్ వచ్చేసి లీడ్స్. అవి
1: వాళ్ళకి ఎంత ఎంత అంటారు? ఏదైతే క్రెడిట్ లైన్ ఉంటుందో అది
0: అది అమౌంట్ వచ్చేసి డిపెండింగ్ అప్ ఆన్ యూనిట్ సార్. అది 50,000, 1 lakh, 2 lakhs అట్లా డిపెండింగ్ అప్ ఆన్ అమౌంట్ బట్టి ఉంటుంది సార్. అది వాళ్ళ యూనిట్ స్కేల్ బట్టి.
1: సరే, మారుతిరెడ్డి గారు, యూనిట్ అంటున్నారు కదా, యూనిట్ స్కేల్ అంటున్నారు, అది గ్రూప్గా ఇవ్వాల్సి ఉంటుందా ఇండివిజువల్ కూడా ఇస్తారా?
0: ఇండివిజువల్కి ఇస్తాం సార్. దీంట్లో ఎలా ఉంటారంటే ఇండివిజువల్కి ఇస్తారు, పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా వస్తారు. ఒకరిద్దరు ఉంటారు, ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కానీ అంటే వేరే డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకతను స్కిల్ ఉంటారు, నాన్న స్కిల్ ఉంటారు, ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ లాగా ఏర్పాటేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు పార్ట్నర్షిప్ ద్వారా ఇస్తాం. ఇండివిజువల్గా వచ్చిందనుకో ఇండివిజువల్గా ఇస్తాం సార్, దానికి ఏమైనా ప్రయారిటీ అలా లేదు.
1: ఇండివిజువల్గా రావచ్చు, లేకపోతే
0: గ్రూప్ కానీ రావచ్చు, పార్ట్నర్షిప్ ద్వారా రావచ్చు.
1: వాళ్ళకి ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది అయితే
0: ఎటువంటి ఇబ్బంది ఏముండదు సార్.
1: సరే, మారుతిరెడ్డి గారు, ఈ ముద్రా లోన్లోకి సెక్యూరిటీగా క్రెడిట్ గ్యారంటీ ఫీ ఏమైనా ఉంటుందంటారా?
0: ఎస్ సార్, క్రెడిట్ గ్యారంటీ ఫీ 100% ఉంటుంది సార్. అది నామినల్ ఫీనే ఉంటుంది. అది మనము బ్యాంక్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తాం. అది ఒకవేళ ఎప్పుడైనా డిఫాల్ట్ అయినప్పుడు, నేచురల్ కెలామిటీస్ కానీ, చేంజెస్ ఆఫ్ ఇన్ గవర్నమెంట్ పాలసీస్ కానీ, ఏమైనా కోవిడ్ సిచ్యువేషన్స్ కానీ, డిఫరెంట్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, బిజినెస్ లాస్ అయినప్పుడు, ఒక దివాలా తీసినప్పుడు, జెన్యున్గా చేసినప్పుడు, వాళ్ళ తరపున, కస్టమర్ తరపున అదైతే కంపెన్సేషన్ అయితే ఎంతైతే ఉంది అమౌంట్ ఆఫ్ లోన్లో, అంత అమౌంట్ ఏజెన్సీ వాళ్ళు పే చేస్తారు సార్. క్రెడిట్ గ్యారంటీ ఏజెన్సీ వాళ్ళు పే చేస్తారు మనకు.
1: సరే మారుతిరెడ్డి.

0: ఇప్పుడు శిశు లోన్ అన్నారు అప్ టు 50,000.
1: ఎస్
0: ఏదైతే 50,000 మీరు ఇస్తున్నారు అంటే
1: ఎస్
0: ఫర్మ్ కానివ్వండి ఇండివిజువల్ కానివ్వండి, వీళ్ళు రీపేమెంట్స్ ఏ విధంగా చేసుకుంటారు?
1: సార్ రీపేమెంట్ వచ్చేసి 5 ఇయర్స్ to 7 ఇయర్స్ ఉంటుంది సార్, యూనిట్ బట్టి ఉంటుంది. శిష్యులు వచ్చేసి మనం మాక్సిమం 5 ఇయర్స్ ఇస్తాము. అది ఇది రెండు రకాలుగా ఇస్తాం మామూలుగా మనం. ఒకటి వచ్చేసి టర్మ్ లోన్గా ఇస్తాము, సీసీగా ఇస్తాం. టర్మ్ లోన్ అంటే ఏదైనా ఒక మిషనరీ కొంటున్నారు, ఉదాహరణకు ఒక కెమెరా కొంటున్నారు, ఒక కెమెరా కాస్ట్ ఆఫ్ 50,000 అనుకోండి, శిష్యుకు వచ్చేసి మార్జిన్ 100% పే చేస్తాం. 50,000 యూనిట్ అండ్ మిషనరీ అనుకోండి, మనం 50,000 పే చేస్తాం డైరెక్ట్గా. ఆ 50,000 సెట్ అయిన 5 ఇయర్స్ అనుకోండి, 5 ఇయర్స్కి మనం డివైడ్ పే చేసుకొని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకొని మంత్లీ ఈఎంఐగా పే చేస్తాం. అదో రకము. రెండో రకం ఎలా ఉంటుందంటే, ఆ 50,000కి ఏమైనా స్టాక్ పర్చేజ్ చేస్తారు, కిరాణా షాప్ ఉంది, వాళ్ళ రకరకాల స్టాక్స్ ఉంటాయి మామూలుగా, ఒకటి మనం ఫైనాన్స్ చేయలేం, ఆ రకాల స్టాక్స్ అన్ని పర్చేజ్ చేసుకొని మంత్లీ కానీ వీక్లీ ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ ఉంటారు సార్. వాళ్ళు యాక్చువల్గా 50 లిమిట్ ఇస్తాం వాళ్ళకి 50,000, ఆ లిమిట్ వరకు వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. బిజినెస్ డెవలప్మెంట్ అయిందనుకోండి, ఎవ్రీ ఇయర్ దీన్ని రినీవల్ చేస్తాం సార్. ఎవరు 50,000 ఇచ్చాం మనం, నెక్స్ట్ ఇయర్ బిజినెస్ బాగా డెవలప్ అయింది అప్పుడు 2 లాక్స్ 3 లాక్స్ అట్లా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతుంటాం అనమాట.
0: సరే మారుతిరెడ్డి గారు, ఈ కిషోర్ అంటే అప్ టు 2 లాక్స్ అని ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా రీపేమెంట్?
1: సార్ రీపేమెంట్ సేమ్ యాజ్ ఇస్ ఉంటుంది సార్, కిషోర్ కానీ తరుణ్ కానీ అంటే రీపేమెంట్ సేమే ఉంటుంది. డిపెండింగ్ అపాన్ స్కేల్ బట్టి మనం మారుతూ ఉంటాం సార్ అంతేను.
0: అంటే మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా
1: సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే బిలో 12% ఉంటుంది సార్. ప్రజెంట్ మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి 10.6 అట్లా వస్తుంది. ఆల్మోస్ట్ 80 to 90 పైసా కన్నా ఎక్కువే ఉంటుంది సార్, తక్కువే ఉంటుంది.
0: ఇప్పుడు ఎవరైతే శిశు కిషోర్ ఉన్నారో తరుణ్,
1: ఎస్ సార్,
0: వారు ఎలిజిబుల్ ఫర్ తరుణ్ ప్లస్?
1: ఎస్ సార్.
0: మారుతిరెడ్డి గారు, మీరు లోన్స్ ఇస్తారు చాలా మందికి, వాళ్ళు మీకు రీపేమెంట్ చేస్తూ ఉంటారు, ఈ క్రెడిట్ హిస్టరీ ఏ విధంగా మీరు చూడగలుగుతారు?
1: సార్ క్రెడిట్ హిస్టరీ వచ్చేసి మన సిబిల్ రిపోర్ట్ తీస్తాం సార్. కస్టమర్ ఏమైనా ప్రీవియస్గా ఏమైనా డిఫాల్టర్ అయ్యాడా, లేదంటే రీపేమెంట్ ఎలా పే చేస్తున్నాడు అని క్యాలిక్యులేషన్ చేసుకొని మనం అమౌంట్ ఇస్తాం సార్. క్రెడిట్ హిస్టరీ ఈజ్ మ్యాండేటరీ. స్పెసిఫిక్ సిబిల్ స్కోర్ అంటే ఏం లేదు, వాళ్ళ రీపేమెంట్ బట్టి మనం ఇస్తాము.
0: సరే మారుతిరెడ్డి గారు, ఎవరైతే మీ దగ్గరకు వచ్చి అప్లై చేసుకుంటున్నారో అంటే ఎంత ఏది నుంచి ఎంత వరకు ఇస్తారు?
1: సార్ యాజ్ పర్ ముద్రా స్కీమ్ గైడ్లైన్స్ వచ్చేసి సార్ మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ 65 ఇయర్స్ సార్.
0: 18 నుంచి 65 ఏళ్ళ లోపల ఎవరు
1: అప్లై చేసుకోవచ్చు సార్?
0: బాగుందండి. ఎం మారుతిరెడ్డి గారు, మీరు అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్లో డిప్యూటీ మేనేజర్గా ఉంటూ ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ఏందో, ఇందులో ఎలాంటి లోన్లు ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు, ఆ లోన్లకి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, మరి బ్యాంకుకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.
2: మీరింతవరకు దార్శనిక్ భారత్లో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం డెప్యూటీ మేనేజర్ శ్రీ ఎం మారుతిరెడ్డి గారితో పరిచయమైనారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి జయంతి సందర్భంగా సాహితీ రంగంలో కలికితురాయి అబ్బూరి ఛాయాదేవి అనే అంశం గురించి శ్రీమతి ఎన్బి కామేశ్వరి గారి ప్రసంగం వింటారు.
4: జీవితంలోని ఒకానొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్ప నైపుణ్యంతో కళ్లకు కట్టినట్లు చూపించి హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతితో నింపి పదే పదే చదవాలనిపింపజేసేది గొప్ప కథ. కథా సాహిత్యంలో పేరెనకగన్నవారిలో అబ్బూరి ఛాయాదేవి గారు ఒకరు. ఛాయాదేవి గారు వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డెప్యూటీ లైబ్రేరియన్గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. మంచి కథారచయిత్రిగా, స్త్రీవాద రచయిత్రిగా పేర్గాంచిన వీరు రాజమహేంద్రవరంలో 1933 అక్టోబర్ 13లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో వెంకటరమణమ్మ, మద్దాలి వెంకటచలం పుణ్యదంపతులకు జన్మించారు. వీరి భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా తెలుగు రచయిత. వీరు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డెప్యూటీ లైబ్రేరియన్గా పనిచేశారు. ఛాయాదేవి 1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎంఏ చదివారు. 1953లో కాలేజీ మ్యాగజైన్లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ. అప్పటినుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన

స్త్రీల గురించి చాలా కథలు రాశారు. కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠీ, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి కథల్లో బోన్సాయి బ్రతుకు, ప్రయాణం, ప్రయాణ సుఖాంతం, ఆఖరికి 5 నక్షత్రాలు, వుడ్రోజ్ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ఆడపిల్లల పెంపకంలోనూ, మగపిల్లల పెంపకంలోనూ వివక్ష చూపిస్తూ ఆడవాళ్ల బ్రతుకుల్ని బోన్సాయి చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్సాయి బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురింపబడింది. 1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000వ సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 2005వ సంవత్సరంలో తన మార్గం అనే కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రకటించిన అవార్డు గెలుచుకున్నారు. తెలుగు సమాజంలో, సాహిత్య జీవితంలో స్త్రీ దృక్పథం, స్త్రీ చైతన్యం, స్త్రీవాదం 3 ప్రధాన దశలు అనుకుంటే, ఆ 3 దశల ద్వారా ప్రయాణం చేసిన ఒక రచయిత్రి స్వీయ సాహిత్య వికాసాన్ని మనం అబ్బూరి ఛాయాదేవి కథాప్రస్థానంలో చూడవచ్చు. దాదాపుగా 6 దశాబ్దాల కథాయాత్రలో అబ్బూరి ఛాయాదేవి కథలు స్త్రీ దృక్పథంతో మొదలై స్త్రీవాద దృక్పథంతో సంభాషించే దశ వరకు ప్రయాణిస్తాయి. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల స్త్రీల జీవన చిత్రణ మొదలుకుని స్త్రీలు ఉద్యోగ వ్యవస్థలోకి, ప్రపంచీకరణ పరిణామాల్లోకి ప్రవేశించే వరకు పడే మానసిక, సామాజిక ఒత్తిళ్లను ఛాయాదేవి గారి కథలు సాధ్యమైనంత సమతౌల్యంతోనూ, సంయమంతోనూ చర్చకు తీసుకువస్తాయి. ఈ మొత్తం పరిణామాల మధ్య ఎక్కడా కూడా ఎటో ఒకవైపు తెగేదాకా లాగడం ఆమె ధోరణి కాదు. భిన్న దృక్పథాల మధ్య ఓ కొత్త వాస్తవికత వైపు వెలుగు ప్రసరించే మధ్యమార్గం తనకు ఇష్టమని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. ఆమె కథలు అందుకు ఉదాహరణ. ఈ 60 ఏళ్ల కథాజీవితంలో ఛాయాదేవి కథలు ఇతివృత్తంలోనూ, దృక్పథంలోనూ సాధించిన మార్పుని గమనిస్తే 3 ప్రధానమైన అంశాలు కనిపిస్తాయి. అవి స్త్రీపురుష సంబంధాల్లోని అసమత్వం, పట్టణ నగర జీవితాల్లో స్త్రీలు కొత్తగా ఎదుర్కొనే కుటుంబ సామాజిక ప్రభావాలు, ఉద్యోగ వ్యవస్థ, అది కల్పించే ఆర్థిక ఒత్తిళ్లు. ఇవి కాకుండా ఇప్పుడు స్త్రీవాద కథారచయిత్రులు ముఖ్యంగా చర్చిస్తున్న ప్రపంచీకరణ గురించిన ప్రాథమిక రూపాల్ని కూడా ఛాయాదేవిగారి కథల్లో చూడవచ్చు. ఛాయాదేవిగారి కథాయాత్రని అర్థవంతం చేసిన మరో ముఖ్యమైన అంశం 1965లో రాసిన ప్రయాణం కథ. ఈ కథ నుండి ఇటీవలి కథలదాకా కథాకథనంలో, కథన దృక్పథంలో సాధించిన పరిణామం. ఫెమినిజం అన్నమాట తెలుగు సాహిత్య రంగంలో వినిపించడానికి ముందు నుంచే ఆమె తన కథల్లో ఛాయల్ని సున్నితంగా చూపించగలిగారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకున్నట్లు, ఫెమినిజాన్ని తీవ్రంగా, సూటిగా చెప్పకుండా షుగర్ కోటెడ్ మాత్రలాగా చెప్పటం వల్ల ఆమె ఎక్కువ మంది పాఠకులకు దగ్గరయ్యారు. చాలామంది సాహిత్య విమర్శకులకు, కథాభిమానులకు ఆమె అభిమాన రచయిత్రి కాగలిగారు. ముఖ్యంగా ఆమె కథల్లో అందర్నీ ఆకట్టుకునేది చక్కటి భాష, తెలుగు నుడికారం, కథను సహజంగా నడిపించే తీరు. విద్యార్థి దశ నుండే కలం పట్టి తన అనుభవాల్ని, అనుభూతుల్ని కథలుగా చెప్పటం మొదలెట్టారు ఛాయాదేవి గారు. 1952లో రాసిన అనుబంధం కథతో ఆమె కథాప్రస్థానం మొదలైంది. కుటుంబంలో పురుషాధిపత్యం ఎలా ఉంటుందో, అందులోనే స్త్రీలు ఎలా ఆనందాన్ని వెతుక్కుంటారో ఆ కథలో చెప్పారు. ఆ తరువాత వైవాహిక జీవితంలోని మంచి చెడుల్ని విశ్లేషిస్తూ రాసిన కథ 1955లో తెలుగు స్వతంత్రలో అచ్చయింది. దాదాపు 10 ఏళ్లకు 1965లో ఆమె రాసిన ప్రయాణం కథ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. స్థూలంగా 60వ దశకంలో ఆమె రాసిన కథల్లో స్త్రీ దృక్పథం నుండి జీవితాన్ని సునిశితంగా పరిశీలించటం కనిపిస్తుంది. వాటిలో ప్రయాణం కథ ఇవాళ్టికీ నిత్యనూతనంగా ఉంటుంది. తల్లిదండ్రుల్ని ఎదిరించైనా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలన్న రమ వాల్తేరు వెళుతూ మధ్యలో రాజమండ్రిలో దిగి స్నేహితురాలింటికి వెళుతుంది.
అక్కడ స్నేహితురాలి భర్త ఆమెపై అత్యాచారం

వ్యవహారం చేస్తే ప్రేమించిన వ్యక్తి ఆమెతో పెళ్లికి వెనకడుగు వేస్తాడు. రామకృష్ణ మిషన్లో చేరిపోవాలి అనుకుంటున్న రమను శరీరం మలినపడటం అనే భావన ఎంత తప్పో వివరించి తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్న శేఖరం. 1960ల్లో ఈ కథకు ఇచ్చిన పరిష్కారం అప్పట్లో స్త్రీకి కుటుంబం పట్ల జీవితం పట్ల ఉన్న అవగాహనను చూపిస్తుంది. ఆ కథ ముగింపు స్త్రీ చైతన్యవంతం కావాలనడానికి ఓ సంకేతం. అయితే ఈ కథలో గొప్పతనం పరిష్కారం రమవైపు నుండి చూపించకపోవడం, పురుషపాత్ర నుండి అభ్యుదయ భావాన్ని సంస్కారాన్ని చూపించటం వల్ల ఆనాటి పాఠకుల నుండి ఆ పరిష్కారం పట్ల ఎలాంటి నిరసన కాని వ్యతిరేకత కాని ఎదురుకాలేదు. ఈ కథను ఛాయాదేవి గారు 90ల్లో రాసి ఉంటే తప్పనిసరిగా అది రమ తీసుకున్న నిర్ణయంగా చూపించి ఉండేవారు. జీవితంలోని సంఘటనను తార్కికంగానే కాకుండా తాత్విక దృక్కోణం నుండి కూడా చూపటం ఆమెకున్న ప్రత్యేకమైన నేర్పు. మధ్యతరగతి కుటుంబ జీవితంలో స్త్రీ పురుషుల మధ్య అసమస సంబంధాలు కుటుంబపరంగా ఆర్థికపరంగా సాహిత్యపరంగా ఎలా ఉంటాయో ఆలోచనాత్మకంగానే కాకుండా వ్యంగ్యంగా ఆవిష్కరిస్తాయి ఆమె కథలు. ఉపగ్రహం 1 కథలో పెళ్లి తరువాత భర్తే సర్వస్వం అనుకుని తనకంటూ సొంత ప్రపంచం లేకుండా మానసికంగా అతనిపై ఆధారపడి అతని చుట్టూ ఉపగ్రహంలా తిరగాల్సి రావడం ఎంత బాధాకరమో చూపిస్తారు. తన ఆఫీసు తన స్నేహితులే తప్ప భార్య అనే మనిషి జవజీవాలతో తనతో కలిసి ఇంట్లో కాపురం చేస్తోందన్న కనీస స్పృహ లేని భర్తతో కాపురం ఎంత నరకమో ఆమె ఈ కథ ద్వారా చెబుతారు. ఉద్యోగం చేయడం ఈ సమస్యకు పరిష్కారమేమో అనుకుంటుంది ఈ కథలో నాయిక. అయితే భార్య బయటకెళ్లి ఉద్యోగం చేసినా కుటుంబ జీవితంలో భార్య హోదాలో ఎలాంటి మార్పు రాదని చెప్తారు శ్రీమతి ఉద్యోగిని కథలు. స్త్రీల జీవితంలో సుఖనిద్ర ఎంత కరువో చివరకు నిద్రమాత్రలు మింగితే తప్ప ఆదమరచి కంటినిండా నిద్రపోవడం ఎలా సాధ్యం కాదో సుఖాంతం కథ చెబుతుంది. స్త్రీల జీవితాలు కుండీల్లో ఎదగకుండా కత్తిరించేసిన బోన్సాయ మొక్కల్లాంటివని, ఆడపిల్లలు మగపిల్లల పెంపకంలో తేడా వల్ల మగపిల్లలు స్వేచ్ఛగా తురాయి చెట్లలాగా ఎత్తుగా ఎదిగితే ఆడపిల్లలు బోన్సాయ మొక్కల్లా కుదించుకుపోయి ఉంటారని చెప్పే ఈ కథ ప్రపంచవ్యాప్తంగా మంచి కథగా గుర్తింపు తెచ్చుకుంది. స్త్రీలు కుటుంబం నుండి బయటకు కాలుమోపి ఉద్యోగం చేస్తున్నప్పుడు మగబాసుల నుండి తోటి కొలీగ్స్ నుండి ఎదురయ్యే సమస్యలను చర్చకు పెడతారు కర్త కర్మ క్రియా కథలు. సాహిత్యలోకంలో స్త్రీ పురుషుల మధ్య అసమత్వం ఎలా ఉంటుందో చెప్పే కథ సతి. భార్యాభర్తలిద్దరూ రచయితలైనప్పుడు దురదృష్టవశాత్తు భర్త చనిపోతే భార్యను కూడా సాహితీ సతి చేసే విధానాన్ని వేలెత్తి చూపుతూ పాఠకుల్ని ఆలోచింపచేస్తారు ఈ కథలు. ఛాయాదేవిగారి కథల్లో స్త్రీపాత్రలు కుటుంబంలోనూ సమాజంలోనూ తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తిస్తాయి, వాటి గురించి ఆలోచింపచేస్తాయి, చివరకు వాటితో రాజీపడిపోతాయి. తప్ప వాటికి ఎదురు తిరిగి నిలబడటం 80వ దశకం వరకు ఆమె రాసిన కథల్లో పెద్దగా కనిపించదు. స్త్రీలు తమ సమస్యల్ని తాము గుర్తించగలగడం, వాటి గురించి ఆలోచించటమే ఆనాటి స్త్రీ చైతన్యం కింద లెక్క. ఆ తరువాత రాసిన కథల్లో మాత్రం పరిస్థితులకు తలొగ్గకుండా ధైర్యంగా తాము నమ్మిన మార్గంలో ప్రయాణిస్తాయి ఆమె స్త్రీపాత్రలు. తన మార్గం పరిధి దాటిన వేళ లాంటి కథలు అందుకు మంచి ఉదాహరణ. భర్త చనిపోతే కొడుకు దగ్గరకో కూతురు దగ్గరకో వెళ్లనక్కరలేదని, తన బతుకు తనిష్టం వచ్చినట్టు తాను బతకవచ్చని చెప్తారు తన మార్గం కథలో. ఛాయాదేవి గారు రాసిన చాలా మంచి కథల్లో ఇదొకటి. జీవితం పట్ల ఆమెకున్న సునిశితమైన అవగాహన, లోతైన పరిశీలన ఆమె కథల్లో మనకు స్పష్టంగా కనిపించే అంశం. ఒకప్పుడు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడపిల్లలకు అరుదుగా లభించేది తండ్రి స్పర్శ. పిల్లలపై ప్రేమ ఉన్నా గంభీరంగా కఠినంగా కనిపిస్తూ ఆమడ దూరంలో ఉంచే నాన్న ముసలి వయసులో ఆప్యాయంగా కూతురు చేయి పట్టుకున్నప్పుడు ఆ తండ్రి స్పర్శ ఎంత అపురూపంగా కనిపిస్తుందో ఆర్ద్రంగా మనసుకు హత్తుకునేలాగా చెప్పిన కథ స్పర్శ. ఈ కథే కాదు, తన తండ్రి తనకు రాసిన ఉత్తరాల ఆధారంగా ఛాయాదేవి గారు రాసిన మృత్యుంజయ కూడా ఉత్తమ రచనగా విలక్షణ ప్రయోగంగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే
ఎక్కడా కూడా

0: ఆమె కథల్లో స్త్రీ పాత్రలు హఠాత్తుగా స్త్రీవాద చైతన్యం తెచ్చుకుని తిరుగుబాటు చేసినట్టు కథనంలో కాని శిల్పరీత్యా కాని చూపించకపోవడం ఛాయాదేవిగారి ప్రత్యేకత. దృక్పథపరంగా ఆమెలో వచ్చిన మార్పుకు తార్కాణం 90ల నుండి ఆమె రాసిన కథలు. మొదటినుంచి జీవితాన్ని స్త్రీల దృక్కోణం నుండి ఆలోచించటం, విశ్లేషించడం, చైతన్యవంతం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడం వల్ల స్త్రీవాదం ఆమె ఆలోచనలకు మరింత పదును తెచ్చింది. దాంతో కథాయాత్రలో తన మార్గం ఏమిటో ఆమెకు స్పష్టం చేసుకోగలిగారు. అందుకే ఆమె ఆ తరం రచయిత్రులకు, నవతరం రచయిత్రులకు కూడా సన్నిహితం కాగలిగారు. ఆమె కథల్ని విశ్లేషించడానికి పెద్ద పెద్ద సాహిత్య గ్రంథాలు తిరగెయ్యక్కరలేదు. మధ్యతరగతి స్త్రీల జీవితం గురించి తెలిసి ఉంటే చాలు. ఆమె ఎక్కువగా తన కథల్లో పట్టణ మధ్యతరగతి స్త్రీల జీవితాన్ని తన జీవితానుభవంతో విశ్లేషించారు. స్వాతంత్ర్యానంతరం స్త్రీలు విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రవేశించడంతో క్రమంగా వారి జీవన ఆలోచనల్లో, వారి జీవితాల్లో అంతర్గతంగా వచ్చిన మార్పుని పట్టుకుంటాయి ఆమె కథలు. అవి ఊహించి రాసినవి కావు, తన చుట్టుప్రక్కల ఉన్న సమాజం నుంచి తీసుకున్నవి. అందుకే ఆమె పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. పాత్రలన్నీ మనింట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాయి. కథల్లో ఆమె చూపించిన ఈ సహజత్వమే ఆమెను ఉత్తమ రచయిత్రిని చేశాయి. కేవలం స్త్రీల సమస్యలపైనే కాకుండా జీవితంలోని ఇతర సమస్యలపై కూడా ఆమె కర్ఫ్యూ, ఆఖరి 5 నక్షత్రాలు లాంటి మంచి కథలు రాసి అందరి మెప్పు పొందారు. అవార్డులే ప్రతిభకు తార్కాణం కాకపోయినా ఛాయాదేవిగారి లాంటి ఉత్తమ రచయిత్రికి ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ వారు అవార్డు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకి గౌరవం తెచ్చారు. 2019 జూన్ 28న 85 సంవత్సరాల వయసులో వారు స్వర్గస్థులైనా వారు రాసిన కథల ద్వారా వారు చిరాయులుగానే ఉన్నారు.
1: మీరింతవరకు తెలుగు కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి జయంతి సందర్భంగా సాహితీ రంగంలో కలికితురాయి అబ్బూరి ఛాయాదేవి అనే అంశం గురించి శ్రీమతి ఎన్.బి. కామేశ్వరి గారి ప్రసంగం విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఇప్పుడు గుర్తు చేసుకుందాం, ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నరేష్ అయ్యర్ పాడిన పాటల చిత్రం కార్తికేయ.

ఇప్పుడు మీరు విన్న ఆ పాట కృష్ణాష్టమి చిత్రానికి సిరివెన్నెల రచన. పాడినవారు విజయప్రకాష్, రమ్య బెహరా. కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట ఇష్క చిత్రానికి హరిహరన్ సైంధవి పాడారు, రచన అనంత శ్రీరామ్.

కార్యక్రమాల తర్వాత ఆర్ఎక్స్ 100 ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు. రచన చైతన్య వర్మ, సంగీతం చైతన్య భరద్వాజ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సరైనోడు చిత్రానికి జుబిన్ నౌత్యాల్, సమీరా భరద్వాజ్ పాడిన పాట వింటారు. రచన శ్రీమణి, సంగీతం థమన్.

తర్వాత మీరు వినబోయే పాట శ్రావణ భార్గవి దేవిశ్రీ ప్రసాద్ పాడారు. ఈ పాట రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్, చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: తర్వాత మీరు వినబోయే పాట మిర్చి చిత్రానికి మీకా సింగ్ పాడారు. రచన రామజోగయ్య శాస్త్రి.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు, హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. అధికారాన్ని సాధికారితగా మార్చడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోమ్ మంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సేయంగ్తో తలపడుతుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే మా ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రసంగిస్తూ దేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కేవలం ముందుకు సాగడమే కాకుండా ఇతరులకు సాధికారత కల్పించడమే అసలైన శక్తి అన్నారు. ప్రస్తుత కాలంలో ఈ పరివర్తనకు డిజిటల్ శక్తి కీలక చతుశక్తికి ఉద్భవించిందని, డిజిటల్ శక్తి భారత్కు మరిన్ని అవకాశాలు తెరిచిందని మోదీ పేర్కొన్నారు.
2: Is not just the ability to move ahead, it is also the ability to empower others to move ahead. Bharat ka manna hai competition zaruri hai lekin compassion bhi hona chahiye.
1: 21వ శతాబ్దంలో సాంకేతికత, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ముఖ్యమైన వనరులుగా మారాయని ప్రధానమంత్రి అన్నారు.

0: భారత సామర్థ్యాలు ఇతర దేశాలకు కొత్త అవకాశాలు తెరుచుకునేలా చూడటమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తెల్లని ఇక్కడ 100కి పైగా భాషలు, సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ప్రచురణలు, 1000కి పైగా శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయని మోదీ చెప్పారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందని మోదీ తెలిపారు.
1: పవర్ కే పర్పస్ పర్ జో ఫోకస్ హై యహీ సోచ్ గవర్నెన్స్ మే భీ జరూరీ హై. సర్కార్ కే పాస్ అథారిటీ హై లేకిన్ ఇస్కా ఉద్దేశ్య యే నహీ హోనా చాహియే కి దేశ్ కా నాగరిక్ సిస్టమ్ పర్ హీ నిర్భర్ హో జాయే, బల్కి ఇస్కా మక్సద్ యే హోనా చాహియే కి దేశ్ కే నాగరిక్ సక్షమ హో, సశక్త హో. ఔర్ భారత్ ఇసీ రాస్తే పర్ చల్ రహా హై. ఇసీ రాస్తే పర్ చల్తే హుయే భారత్ నే బీతే ఏక దశక్ మే 25 కరోడ్ లోగో కో గరీబీ సే బహార్ నికాలా.
0: 2014 నుంచి భారత్లో స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని, స్టార్టప్ల సంఖ్య 2,50,000 చేరుకుందని తెలిపారు. అలాగే 45% పైగా స్టార్టప్లలో ఒక మహిళా భాగస్వామి ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు నవరాత్రుల 3వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, శాంతి, దైవిక శక్తికి ప్రతిరూపమైన అమ్మవారు చంద్రఘంట అవతారంలో పూజలు అందుకుంటున్నారని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయం కలగాలని సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సమన్వయంతో సురక్షితమైన, బలమైన బిమ్స్టెక్ ప్రాంతం నిర్మించుకునేందుకు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్, దాని పరిసర ప్రాంతాల దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించుకునేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ 7 సభ్య దేశాలతో 1997లో బిమ్స్టెక్ ప్రాంతీయ సంస్థ ఏర్పడింది. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగంలో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్దికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారతదేశంలో సంస్థగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. కేవలం క్యాన్సర్ మందులకే కాకుండా అన్ని రకాల మందులు, వైద్య పరికరాలపై ఉన్న అధిక మార్జిన్ల సమస్య ఈ నిర్ణయం పరిష్కరిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. రిటైలర్లకు 5,000 కందే గుండె స్టెంట్ ధర ఎంఆర్పీ వద్ద 25,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టెంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని మెహతా బదులిచ్చారు. ఈ కేసు విచారణ 27 అక్టోబర్కి కోర్టు వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో ప్రతి అర్హులైన పౌరుడికి చోటు దక్కేలా చూసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈసీఐ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు, వ్యక్తిగత వివరాలు సవరించుకునేందుకు, జాబితాలో లోపాలు సరిదిద్దుకునేందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిస్టిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, తప్పులు సవరణ సేవలు మరింత సులభతరం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడీపీ వృద్ధి అంచనా జూలైలోని 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం, సర్వీసెస్ రంగంలో రాణించడంతో

0: హౌస్ రౌండ్ బోట్, పటేల్ చౌక్, గురునానక్ చౌక్, లోధి రోడ్ ఫ్లైఓవర్, సర్దార్ పటేల్ మార్గ్, ఖన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, పరిస్థితికి అనుగుణంగా ఢిల్లీలో కొన్ని ప్రధాన జంక్షన్లు, మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలవనున్నారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారీ పెట్టుబడులతో పాటు ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం వృద్దికి గొప్ప అవకాశాలు అందిస్తుందని పేర్కొన్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రయల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్స్ వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెలు విరిగిపడడంతో భుది గండకీ నదికి అడ్డుకట్టపడి దిగువ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన సహాయక చర్యలు కొనసాగుతాయని సైన్యం తెలిపింది. ఆగస్టులో సంభవించిన విపత్తులో 1457 మంది మరణించగా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. తాజా వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారతదేశం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు ఓడెన్స్లో ప్రారంభం కానుంది. భారత క్రీడాకారిణి పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 ఆన్ సే యంగ్తో తలపడుతుంది. అలాగే తన్వి శర్మ జపాన్కు చెందిన నత్సుకి నిదేరాతో పోటీ పడనుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ బరిలో దిగనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ రేపు ఆడనుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్తో తలపడుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు జీవన లహరి. ఈనాటి కార్యక్రమంలో విద్యా విధానం నాడు నేడు డాక్టర్ దువ్వూరి సత్యనారాయణ శాస్త్రి గారితో పరిచయం విందాం.
2: నాటికి నేటికి విద్యా విధానంలో చాలా మార్పులొచ్చాయి. మరి నాటి విద్యా విధానం ఎలా ఉంది, నేటి విద్యా విధానం ఎలా ఉంది, ఈ అంశాల గురించి మనతో చర్చించడానికి బీఎడ్ కళాశాలలో ప్రిన్సిపల్గా వర్క్ చేసి రిటైర్ అయిన డాక్టర్ దువ్వూరి సత్యనారాయణ శాస్త్రి గారు మనతో ఉన్నారు. వారిని గురించి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి దువ్వూరి సత్యనారాయణ శాస్త్రి గారు. మరి ముందుగా మీరు ఎక్కడ పుట్టి పెరిగారు, విద్యాభ్యాసం ఎలా సాగింది?
3: నేను పుట్టింది పెరిగింది అంతా కాకినాడలోనే జరిగింది. చదువు ప్రాథమిక విద్య మున్సిపాలిటీ స్కూల్లో చదివాను. 6, 7, 8 తరగతులనేమో పిఆర్ గవర్నమెంట్ మిడిల్ స్కూల్లో చదివా. 9, 10, 11, 12 క్లాసుల్ని పిఆర్ గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్లో చేశా. అది అయిపోయిన తర్వాత బీఎస్సీని గవర్నమెంట్ పిఆర్ కాలేజీలో చేశా. పిఆర్ కాలేజీలో అది అయిపోగానే బీఎడ్ ఎంఎడ్ రాజమండ్రిలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చేశా. ఆ తర్వాత ఎంఎస్సీని విక్రమ్ యూనివర్సిటీ ఉజ్జయిన్లో చేశా. ఈ విధంగా నా చదువు అంతా కూడా ప్రభుత్వ చదువే. అప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి, కానీ వాటిలో ఇప్పుడు ఉండేటంత ఇదేమీ దాంట్లో ఏమీ లేదు. మేము చదివినప్పుడు అంతా కూడా ప్రభుత్వ చదువులేదు కాబట్టి ఫీజు కూడా ఎక్కువే ఉండేది కాదు, 1-2 రూపాయలు అట్లా ఉండేది. అది కూడా ఆ క్లాసును 2వ సారి చదివిన వాళ్ళు, అంటే ఆ 35 మార్కులు వచ్చి సబ్జెక్ట్ పాస్ అవ్వలేకపోతే, ఏ సబ్జెక్ట్ పాస్ అవ్వలేకపోయినా మళ్ళీ మమ్మల్ని అదే క్లాసులో రిపీట్ చేసేవారు. అలాంటప్పుడు మాత్రమే 2 రూపాయలు 3 రూపాయలు ఫీజు కట్టి చదవాల్సి వచ్చేదమ్మా.
2: చదువంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానన్నారు కదా, మరి అప్పటి విద్యా విధానం ఎలా ఉండేది?
3: అప్పటి విద్యా విధానంలోకి వచ్చేసరికి పేరెంట్సే టీచర్స్ దగ్గరికి వచ్చి మా వాడికి ఎలాగైనా సరే ఓ నాలుగు ముక్కలు వచ్చేలాగా చెప్పండి, మీరు దానికోసం మీరు నాలుగు దెబ్బలు వాడిని వేసినా పర్వాలేదు అనేవారు.

0: దానివల్ల ఏమవుతుందంటే ఉపాధ్యాయులు ఉన్నటువంటి రెండు రకాలు, ఒకటి దండన చేసేవారు, రెండో వాళ్ళు దండన చేయని వాళ్ళు. దండన చేయని వాళ్ళు దేవుడి మాస్టర్లు, దండన చేసేటువంటి వాళ్ళని దెయ్య మాస్టర్లు అని అంటలేదు కానీ కొంచెం కరుగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు
1: అవును
0: ఇదిగా ఉండేది. మేము చదువుకున్నప్పుడు 6, 7, 8 తరగతుల్లో చదువుకునేటప్పుడు ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన ఏమైనా తేడా చేస్తే చాలు డ్రాయర్ సొరుగు బయటికి లాగి దాంట్లో వేళ్లు పెట్టమని, కుడిచే పెట్టమని పటక ముందు దోసేసేవారు. ఈ ముణికలన్నీ దెబ్బ తినేవాళ్ళం గాని. ఇంకో మాస్టర్ ఉండేవారు, డస్టర్ తిరగేసి నెత్తి మీద టపటపటపటప బాధేసేవారు వాళ్ళం గాని.
1: మాకైతే ఈత బెత్తిని తీసుకొని కొట్టడం అలా చేసేవాళ్ళు.
0: అలా కూడా ఉన్నాయండి. ఇంకో మాస్టరు స్టాఫ్ రూమ్ లో బయలుదేరినప్పుడే లెక్క చెప్పడం మొదలు పెట్టేసి ఇక్కడికి వచ్చేసరికి అయిపోతుంది కదా, ఎరా రాసుకున్నారా లేదా అని చెప్పిన ఫస్ట్ బెంచ్ వాళ్ళందరినీ ఫటపట కూడా వాయించేవారు వాళ్ళం గాని. ఈత బెత్తం తీసుకున్న వాళ్ళం గాను వాయించేవారు. ఇట్లాగా తర్వాత బెంచీల మీద నించోవడం, క్లాస్ బయట నించోవడం, ఇలాంటి రకరకాలైనటువంటి, తర్వాత గుంజీలు తీయడము, గోడ కుర్చీలు వేయడము, ఇలాంటివన్నీ కూడా అప్పుడు ఉండేవి. అలా వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళమే ఇలాగా ఉన్నామమ్మా.
1: ఇంకో విశేషం ఏంటంటే మమ్మల్ని కొట్టి ఈత బెత్తాన్ని మా చేతే తెప్పించేవాళ్ళు.
0: అవును, అంటే మళ్ళీ వాళ్ళు వెతుక్కుని తెచ్చుకోకర్ లేకుండా. తర్వాత నేను బీఈడి కాలేజీలో పనిచేస్తానని చెప్పాను కదా, బీఈడిలో నా సబ్జెక్టు మ్యాథమెటిక్స్. అంటే ఇక్కడ ఏంటంటే నేను మ్యాథమెటిక్స్ చెప్పను, మ్యాథమెటిక్స్ ఎలా చెప్పాలో వాళ్ళకి చెప్తా టీచర్లకి. అంటే వీళ్ళే తర్వాత స్కూల్లో టీచర్లుగా వచ్చేటువంటి వాళ్ళు, బీఎస్సీ బీఈడి చేసినటువంటి వాళ్ళు
1: టీచర్ అన్నమాట.
0: టీచర్లకే టీచర్. కొంచెం మీరు ఇదిగా చెప్పాలంటే గురువులకే గురువుని కాబట్టి గుగ్గురు అనుకున్నా మీరేమీ ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళకి నేను మొట్టమొదటి నేర్పింది ఏంటంటే సమయపాలన నేర్పాను, టైం సెన్స్ నేర్పాను. మిగతా మామూలుగా ఏదైనా పుస్తకాలు చదువుకున్నానే నేర్చుకుంటారు, ఇది వాళ్ళ దగ్గర నేర్చుకుంటేనే కానీ మనకు వచ్చేటటువంటి వ్యవహారం కాదు. మళ్ళీ ఏదైనా మీటింగ్ ఏదైనా మనం వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు మన కోసమే, వాళ్ళు వీళ్ళు ఎప్పుడు వస్తారు అని చెప్పని ఎదురు చూడకుండా మనమే అక్కడ ముందర ఉంటే మాస్టర్ ముందరే వచ్చారు మనం తొందరపడాలి అని చెప్పి ఆ మీటింగ్ని త్వరగా వాళ్ళు టైం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే ఎప్పుడు బాల్ మన కోర్టులో ఉండకూడదు, ఎదుటివాడి కోర్టులో ఉండాలి అని చెప్పని వాళ్ళకి చెప్పేవాడిని.
1: అంటే మనం చూసే ఇతరులు కూడా అనుకరిస్తారు కదా,
0: అనుసరించాలి కదా అన్నటువంటి ధోరణి మీద చెప్పేవాడిని. అలాగే వాళ్ళకి రికార్డులు ఇవ్వడానికి కానీ దేనికైనా ఏదన్నా సరే ముందర టైం వాళ్ళతో డిస్కస్ చేసేవాడిని. ఏమిటంటే ఈ వర్క్ చేయడానికి ఇన్ని గంటలు పడుతుంది, అన్ని గంటలు మనం కంటిన్యూస్గా వర్క్ చేయలేము, రోజుకు ఒక గంట చేస్తున్నాం అనుకుంటే ఇన్ని రోజులు పడుతుంది, సరే ఆ రోజులు ఇంకొని 2-3 రోజులు కలిపి టైం సరిపోతుందా అని అడిగేవాడిని. అలా కాదన్నది ఇంకో 1 వారం రోజులు ఎక్కువ అడిగేవారు వాళ్ళు. అది అయిన తర్వాత ఒకవేళ కనుక ఆవేళ మనకి వాళ్ళు సబ్మిట్ చేయకపోతే ఏమిటి అని వాళ్ళ చేత చెప్పించేవాడిని. డ్యూ డేట్ని ఇచ్చినట్లుగా మీరు నోట్ చేసుకుని మీరు వాల్యూ చేసి ఎన్ని రోజులు లేట్గా ఇచ్చారో అది మార్కులు తగ్గించండి అని చెప్పి వాళ్లే చెప్పేవారు. దాని మూలన నాకేమిటంటే ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండేది కాదు వాళ్ళ కనుక. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నేర్పినటువంటిది భిన్నంగా ఆలోచించండి. ఒక ప్రశ్నకి ఒకే సమాధానం కాకపోవచ్చు, భిన్నంగా ఆలోచించినట్లయితే మీకు కొంచెము మెదడు యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరికి కనపడదు, నాకు మాత్రమే కనపడుతుంది, అక్కడ 19 ఉంది, దాంట్లోంచి ఒకటి తీసి నేను జేబులో వేసుకున్నా అక్కడ ఎంత ఉంటుంది అని అడిగా. సాధారణంగా ఏం చేస్తారంటే ఒకటి అన్నా కాబట్టి 9 అని చెప్పని వాళ్ళు ఆన్సర్ చెప్తారు. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే 9 ఇలా సున్న చుట్టి ఒకటి కింద గీత గీస్తాం కదా అంచేత ఆ గీత తీసేసి 10 అని చెప్పని వాళ్ళు చెప్పారు. కానీ నేనేం చెప్పంటే నాకు అక్కడ 20 కనపడుతుంది అని చెప్పా.
1: ఎలా సార్?
0: ఎలాగంటే రోమన్ నంబర్స్ కనుక వేసినట్లయితే మీరు ఎక్స్ ఓ గీత ఎక్స్ వేస్తాం.
1: అవును,
0: అందులోంచి ఒకటి నేను తీసేసుకున్నా, 2 ఎక్స్లు ఉన్నాయి అక్కడ. ఎక్స్ అంటే రోమన్ నంబర్ ప్రకారం 10 కాబట్టి 2 బదులు 20. అట్లాగా రోమన్ నంబర్స్ తోటి మనం ఆడుకుందికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమంటే నంబర్స్ అనేసరికి మనకి ఎంతసేపు 1 నుంచి 9గా మామూలుగా మనం వాడేట అంకెలే మన దృష్టిలో ఉంటాయి, కానీ ఈ రోమన్ నంబర్స్ అన్నటువంటి దానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు.
1: మరి పిల్లలకి మ్యాథ్స్ అంటేనే బోర్ సబ్జెక్టు, అది ఆసక్తికరంగా ఎలా నేర్పించాలనేది ఇప్పటి టీచర్లకు చెప్తేనే కదా వాళ్ళు రేపు పిల్లలకు చెప్పగలరు.
0: దాని మీద నేను చాలా నాటికలు రాశాను, అవి కూడా చాలా మటుకు ఎనాక్ట్ చేసి చూపించారు. ఒక నాటిక్ అయితే తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సాంస్కృతిక ఉద్దేశం వాటిల్లో 1 సంవత్సరం ఫస్ట్ ప్రైజ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫీమేల్ యాక్ట్రెస్ కూడా దానికి వచ్చింది బలంగాని.
1: ఇంకా ఏమేమి బుక్స్ ఎలాంటి వర్డ్లు పొందారు సార్?
0: ఈ మధ్యనే రీసెంట్ గా గణిత భేతాళ కథలు అని చెప్పని ఒకటి రాశా, దాంతో పాటుగానే గణిత యక్ష ప్రశ్నలు కూడా రాశా. భేతాళ కథలో నేను తీసుకున్నది ఏమిటంటే భేతాళుడు ఒక సమస్యని విక్రమార్కుడికి చెప్తాడు, విక్రమార్కుడు ఆ సమస్యకి సమాధానాన్ని చెప్పాలి. చెప్పగానే మామూలుగా పాత కథల్లో ఉన్నట్లుగానే విక్రమార్కుడు నోరు విప్పాడు కాబట్టి భేతాళుడు మళ్ళీ వెళ్ళిపోయి ఆ చెట్టు మీద వాలిపోయాడు. మళ్ళీ ఈయన తర్వాత ప్రశ్న కోసం చెప్పాను, మళ్ళీ అతను తీసుకొచ్చి మళ్ళీ 2వ కథ వెళుతుంది. అలాగా 23 కథలు రాశా. ఈ 23 కథల్ని గణిత భేతాళ కథలు, గణిత ఎక్స్ప్రెషన్లు అనేటువంటి టైటిల్ తోటి తెలుగు అండ్ సంస్కృత అకాడమీ వాళ్ళు జనవరి 26లోనే పబ్లిష్ చేశారమ్మా. ఇక యక్ష ప్రశ్నలు తోలికొస్తే దాంట్లో నేను చేసింది

0: ఏమిటంటే మధ్యలో ఇంగ్లీష్ కూడా వాడాల్సి వస్తుంది కదా. అందుకోసం చెప్పని ఏమిటంటే యక్షుడికి ఇంగ్లీష్ ఎలా తెలుసును అని చెప్పని క్వశ్చన్ ఎవడైనా అడగవచ్చు. అందుకోసం అని చెప్పని నేనేం చేశానంటే, అంత ముందర విశ్వనాథ్ సత్యనారాయణ గారు విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అని చెప్పని ఒక నవల్ రాశారు. ఆ నవల్ని ఆధారం చేసుకుని ఈ విష్ణు శర్మ మళ్ళీ యక్షలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల లోకాల వాళ్ళకి వీళ్ళు ఎవరో ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చారు అని చెప్పి తెలిసి ఆ ప్రభుత్వాది నేతలు కొంతమందిని వీళ్ళ దగ్గరికి పంపించి డెప్యూట్ చేసి వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పించారు. అలా నేర్చుకున్నటువంటి దాంట్లో ఒక యక్షుడు వచ్చి ఈ ఊళ్ళోనే డాక్టర్ ప్రఖ్యా సత్యనారాయణ శర్మ గారిని ఒక ఆయన సత్యనారాయణపురంలో ఉంటారు. ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారు, ఈయన ప్రఖ్యా సత్యనారాయణ గారు. ఆయన సత్యనారాయణపురమే, ఈయన సత్యనారాయణపురమే. ఈయన దగ్గరకు వచ్చి ఆ యక్ష ప్రశ్నలన్నీ దాదాపు 300 ప్రశ్నలకి ఈయన దగ్గర నుంచి సమాధానాలు రాబట్టుకుని మళ్ళీ పైలోకం నుంచి కవర్ వచ్చిందని చెప్పని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడుగుతానని అంటాడు. అది 2వ వాల్యూమ్కి ఇంట్రడక్షన్ అనమాట.
1: చాలా బాగుంది సార్, చాలా ఆసక్తిగా పిల్లలకి నేర్పిస్తున్నారు ఇలా కథల ద్వారా, నాటికల ద్వారా. ఇంకా ఏమేమి బుక్స్ రాశారు, ఇంకా ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి సార్ ఇందులో, ఎలాంటి సత్కారాలు?
0: 1997-98 సంవత్సరంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ వాళ్ళ దగ్గర నుంచి ఒక అవార్డు నేషనల్ అవార్డు తీసుకున్నాను. అది ఆ నేషనల్ అవార్డుకి ఏమిటంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఇన్ క్లాస్ రూమ్స్ అన్నటువంటి టైటిల్ తోటి రీసెర్చ్ పేపర్స్ అని ఇన్వైట్ చేస్తుంటారు. ఆ చేసినటువంటి దాంట్లో నాకు ఆ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం టీచర్ ఎడ్యుకేటర్స్ అంటే బీఎడ్ కాలేజీలో పనిచేసే వాళ్ళకి కంట్రీ మొత్తం మీద 9 వచ్చింది. ఆ 9లో నేనొక్కడిని, మన స్టేట్ నుంచి నేనొక్కడినే.
1: చాలా గర్వించదగ్గ విషయం.
0: థ్యాంక్ యూ అమ్మా. దాంట్లో చేసింది ఏమిటి అంటే ఒక సమస్య ఇస్తే సాల్వ్ చేసి సమాధానం చెప్తారు. నేను అలా కాకుండా ఇందాకనే చెప్పా కదా విభిన్నంగా ఆలోచించాలని చెప్పిన, ఆ విభిన్నంగా ఆలోచించి నేను సమాధానం ఇచ్చి ప్రశ్నలు రాయమన్నా.
1: మరి ఏదైనా ఒకటి మాతో పంచుకోగలరా?
0: దాంట్లో 164 బీఈడీ స్టూడెంట్స్ తోటి సమితులన్నటువంటి పాఠం తీసుకున్నాను. దాంట్లో 12, 14, 16, 18 అనేది ఏదైనా మీరు సమస్య ఇస్తే దానికి ఆన్సర్ అవుతుంది, దీన్ని బట్టి మీరు ఆన్సర్లు తయారు చేయండి అని చెప్పని చెప్పా. ఇంకా దాన్ని మామూలు మాటల్లో కనుక మనం చెప్పాలి అనుకుంటే నాకు ఆన్సర్ 4 రావాలి, మీరు ఎలా ఎలా తయారు చేస్తారు, 2 రోజులు ఎంత అని అడగవచ్చు, 10లోంచి 6 పోతే ఎంత అని అడగవచ్చు, ఇట్లాగా దాన్ని బట్టి మీరు ఏదో ఒక వస్తువు నేను 10 రూపాయలు కొని కారణాంతరాల్లో 6 రూపాయలకు అమ్మాల్సి వచ్చింది, నాకు వచ్చినటువంటి లాభమా నష్టమా ఎంత అని అడగవచ్చు.
1: మరి ఇలా విభిన్నంగా ఆలోచించే మాస్టర్లు ఉంటే పిల్లలకి మ్యాథ్స్ అనేది నిజంగానే బోర్ కొట్టదు. అప్పటి విద్యా విధానం ఎలా సాగింది ఏంటి అని చెప్పారు, ఇప్పటి విద్యా విధానం ఎలా ఉంది, దీని గురించి మీరేమైనా సలహాలు సూచించండి.
0: ఇప్పటి విద్యా విధానంలో దాంట్లోకి వచ్చేసరికి మీకు ఏంటంటే గవర్నమెంట్కి కానీ పేరెంట్స్కి కానీ కావాల్సిందల్లా మార్కులు, గ్రేడ్లు, ర్యాంకులు, అంత మించి ఇంకోటి ఏం అక్కర్లేదు. అప్పుడు మేము చదువుకునేటప్పుడు కానీ మా పిల్లలు చదువుకున్నప్పుడు కానీ సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత గంట గంటన్నర ఆడుకుని తర్వాత మళ్ళీ రిఫ్రెష్ అయ్యి చదువుకునేటువంటి అవకాశాలు ఉండేవి. ఇప్పుడు వీళ్ళకి అసలు ఎక్కడ అవకాశాలు మీకు ఎక్కడ ఏం కనపడవు. ఎంతసేపు వాళ్ళకి చదువు చదువు చదువు అంత మించి ఇంకోటి ఏం కనపడదు. దానివల్ల ఏమైపోతుందంటే వీళ్ళకి రిక్రియేషన్కి ఏమి అవకాశం లేకుండా వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఈ మధ్యన పేపర్లో చూసే ఉంటాము, వినే ఉంటాము కూడాను. ఒకటి ఏంటంటే ఒక స్కూల్ ప్రిన్సిపాల్ని కత్తితో పొడిచి చంపేసినటువంటి ఆ స్కూల్ విద్యార్థి, 10th క్లాస్ విద్యార్థి తెలంగాణలో జరిగిందని చెప్పి ఈ మధ్యన విన్నాము. అలాగే ఇంకా రీసెంట్గా జరిగినటువంటిది ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటున్నారని చెప్పని ఉపాధ్యాయుడు బెత్తం తీసి వాళ్ళని బెదిరించాడు, కొట్టలే. మీకు తెలియదు ఏమంటే ఒక కేసు కింద అయ్యి 2 రోజులు ఈయన పోలీస్ స్టేషన్లో కూర్చొని 15,000 రూపాయలు ఫైన్ కట్టాడు. ఇంకా మూడోది కొంచెం వెనకదనుకోండి వీటిలో కంటేను, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని మందలించాడు, కొట్టలే, మందలించాడు అంతే. ఈ కుర్రాడు వెళ్ళి తండ్రికి చెప్పాడు. ఆ తండ్రి శుభ్రంగా మందు తాగేసి వచ్చి టీచర్ని క్లాస్ రూమ్లోంచి బయటికి లాక్కొచ్చి చితకబాది వదిలిపెట్టాడు. ఇంకొకటి ఏమిటంటే అది కూడా కాకినాడలో జరిగింది, గర్ల్స్ స్కూల్లో 9వ క్లాస్ చదువుతున్న అమ్మాయి జుట్టు విరబోసుకుని వచ్చేది. పాపం ఆ టీచర్ చూడలేక అమ్మ అలా కాదు జడేసుకుని రా అని చెప్పి ఒక నెలల పాటు చెప్పింది. ఆ అమ్మాయి అసలు ఏమీ లేదని కేర్ చేయలేదు టీచర్ మాటనే. దాంతో పాపం ఆవిడకి కోపం వచ్చేసి ఏం చేసిందంటే జుట్టు కత్తిరించేసింది. జుట్టు కత్తిరించేస్తే మీకు తెలియదు. ఇంకా తర్వాత వచ్చేసరికి పేరెంట్స్ తోటి గొడవ, మా అమ్మాయిని మేమే ఇది ఏమి చేయం, మీరు చేస్తారు అచ్చేస్తారు ఇచ్చేస్తారు అంటూ పేరెంట్స్ తోటి గొడవైంది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఉపాధ్యాయురాలకి ఒక బహుమతి ఇచ్చారు, ఏమిటంటే అది సస్పెన్షన్. సస్పెండ్ అయ్యేవిడ ఇంటి దగ్గర కూర్చున్నారు. ఇలాంటివి మనకి కొన్ని బయటకు వచ్చినవి తెలియనటువంటి కూడా ఎన్నో ఉండుండొచ్చు. అందువల్ల ఏంటంటే ఉపాధ్యాయులకి కొన్ని సూచనలు చేస్తే బాగుంటుంది అని చెప్పని అనిపించింది. ఉపాధ్యాయులారా, మీరు మీ విద్యార్థుల్ని మీ పిల్లలుగా చూసుకుంటూ ఉంటారు, అది ఎవరు వేరే అనుకోవాల్సిన అవసరం లేదు. వారిని దారిలో పెడదామని మీ తాపత్రయం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీ ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. కానీ మీ ప్రయత్నాలను మీరు మానొద్దు, పదే పదే

0: చెప్పద్దు, కొన్నిసార్లు చెప్పండి. వాళ్లలో మార్పు రాకపోతే మీలో మార్పు తెచ్చుకోండి, అంటే చెప్పడాన్ని ఇంకా తగ్గించేసేయండి. రెండవది, ఏ విద్యార్థిని కూడా ఆ వ్యక్తి వెనకబడిన వ్యక్తి, బ్యాక్వర్డ్ స్టూడెంట్ అనేటువంటి ముద్ర ఎవరికి వేయకండి. ఎందుకంటే వాళ్ళు అన్ని సబ్జెక్టులో కానీ అన్ని లెసన్స్లో కానీ వెనకబడి ఉండరు. అంచేత వాళ్ళు రాసినటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ని డయాగ్నాస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దాన్ని దిద్దండి, చూడండి ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారో గ్రహించండి, ఆ అంశాన్ని తిరిగి బోధించండి. ఆ బోధించేటప్పుడు మునపటి విధంగా కాకుండా వేరే రకంగా చెప్పినట్లయితే బాగుంటుంది. దానికోసం ఆటల్ని కూడా మీరు ఉపయోగించండి. మళ్ళీ ఇంకో మాట అంటారు, మీరు సిలబస్ పూర్తి చేయడమే కష్టంగా ఉంటే ఇది కూడానా అని అనొద్దు, ప్రయత్నం లోపం లేకుండా చూసుకోండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. శ్రీకాకుళం జిల్లాలో బోర్రగాం అనేటటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో తిరుపతిరావు అనేటటువంటి ఒక మా స్టూడెంట్ ఉన్నాడు. అతను అవధానం నేర్చుకున్నాడు. నేను అక్కడ దగ్గరలో ఉండేటటువంటి, ఊరి పేరు సరిగ్గా గుర్తురావట్లేదు, అక్కడ దగ్గరలో ఉండేటటువంటి బాలయోగి గురుకుల పాఠశాలకి ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఇతను అవధానం అరేంజ్ చేశాడు, అక్కడ గణితాష్ట అవధానం. ఆ అవధానం అరేంజ్ చేసినప్పుడు ఏం చేసామంటే కొంతమంది టీచర్స్ని కొంతమంది స్టూడెంట్స్ని కూడా అక్కడ మేము పృచ్ఛకుల కింద పెట్టుకున్నాం. ఆ స్కూల్లో టీచర్లు అందరూ ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ కూడా ఏదో బ్యాక్లాగ్ ఉండిపోయినాయి, సెకండ్ ఇయర్లో ఉన్నాడు. వాళ్ళు అతనికి బ్యాక్వర్డ్ స్టూడెంట్ అని చెప్పిన ముద్ర పడేస్తారు. అలాంటి వాడిని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నా. కూర్చోబెట్టుకుని అవధాన గారిని ఒక ప్రశ్న అడిగా. ఆ ప్రశ్నకి ఆయన కొంచెం సమాధానానికి ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఈ కుర్రాడు నా దగ్గరికి వచ్చి, సార్ అమ్మాయి బీసీలో పుట్టిందండి అన్నాడు. అంటే క్రీస్తు పూర్వం వచ్చేసరికి ఏమిటంటే లెక్క వేరేగా ఉంటుంది కదా, ఇప్పుడు లెక్కలా కాకుండా ఇతను క్యాచ్ చేశాడు. అంచేది ఏం చేశానంటే, అవధాన గారు మీరు నా ప్రశ్న సమాధానం చెప్పట్లేదు, మా ఫ్రెండ్ చెప్పేశాడు, ఇది సమాధానం అని చెప్పి నేనే అనౌన్స్ చేశాను. చేసిన తర్వాత ఇతనికి ఏం చేశామంటే, మేము ముగ్గురు వెళ్ళాము అక్కడికి ఇన్స్పెక్టర్స్ని, ముగ్గురం తొలగ 100 రూపాయలు చెప్పిన అతనికి మేము క్యాష్ ప్రైజ్ అవార్డ్ చేశాము. వాళ్ళ ప్రిన్సిపాల్ గారు కూడా కొంత చదివించారు. అదే అతనికి టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత మిగిలినటువంటి ఆ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ ఇది కూడా పూర్తి చేసుకుని 4-5 ఏళ్ళ పాటు అతను మాతో టచ్లో ఉన్నాడు. ఎక్కడ మళ్ళీ బ్యాక్వర్డ్ అన్నటువంటి
1: సరైన మార్గంలో నడిపించే గురువు
0: లేదు, అంటే ఏం లేదు, ఆ ముద్ర వేసేస్తే నేను బ్యాక్వర్డ్ లా ఉంది అని అనుకుంటాడు. ఎక్కడో ఏదో పాయింట్ ఉంటుంది, అది మనం పుచ్చుకుని బయటికి లాగలిగితే వాళ్ళు షైన్ అవుతారు బలంగానికి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఏ స్టూడెంట్ అయినా సరే మీతో మాట్లాడేటప్పుడు అతని కళ్ళను పరిశీలించండి. సునిశ్చితంగా కనుక మీరు పరిశీలిస్తే మనకి ఏదైనా స్పార్క్ దొరకవచ్చు. ఆ స్పార్క్ దొరికింది అంటే అతను మనం షైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ తిరుపతిరావు అన్న అతనే, అతను బిఎడ్ చేస్తున్నప్పుడు,
1: అందుకే మనకి బిఎడ్ లో సైకాలజీ కూడా ఒక ముఖ్యమైన అంశంగా చెప్తారు. పిల్లల సైకాలజీ ఎలా ఉంది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, ఈ అంశాలను కూడా విశ్లేషించాలి కదా బ్లాక్ టీచింగ్ మెథడ్ లో.
0: అవును. ఇతను ఏం చేశాడంటే నా దగ్గరకు వచ్చి, మాస్టర్ నేను ప్రశ్న అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పాలి సార్ రా, చెప్తాను అడగవయ్యా అని. అతను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, 4 ఏళ్ళ అబ్బాయికి 3 ఏళ్ళ అమ్మాయికి పెళ్ళి అయింది, వాళ్ళకి 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి బాలుడు ఉన్నాడు, ఇది ఎలా సాధ్యం సార్ అని అడిగాడు. నేను దానికి సమాధానం చెప్పా, నేను తర్వాత మళ్ళీ మీకు చెప్తాను, సమాధానం చెప్పా. చెబితే అతను కొంచెం షాక్ అయ్యాడు. షాక్ అయ్యి, ఈ ప్రశ్న మీరు ఎప్పుడైనా విన్నారా అన్నాడు. విన్నానయ్యా అన్న. ఎప్పుడు సార్ అన్నాడు. ఇప్పుడు నువ్వు అడిగినప్పుడేనన్నా. ఈ కాన్వర్సేషన్లో చూస్తే అతని కళ్ళల్లో నాకు ఒక స్పార్క్ కనపడింది. ఇంతకీ దాంట్లో ఉన్నటువంటి ఇదేమిటంటే, 4 ఏళ్ళు 28 సంవత్సరాల అబ్బాయికి, 3 ఏళ్ళు 21 అమ్మాయికి, కాబట్టి రిప్రొడక్టబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 1 సంవత్సరం వయసు ఉన్న బాలుడు ఉన్నాడంటే అబ్బురమేం కాదు కదా. అది అతని కళ్ళలో ఆ చూసినటువంటి డార్క్నెస్ని బట్టి నేనేం చేశానంటే, అతనికి అవధారాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో, కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలో పాయింట్లు చెప్పా. అది దాని మీద అతను చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అతనే మా దగ్గర ఇంకో 1 సంవత్సరం తర్వాత ఎంఎడ్ చేయడానికి వచ్చాడు. ఆ చేయడానికి వచ్చినప్పుడు అతనికి గణిత అష్టావధానం నేర్పా. అతను ఇప్పటికి దాదాపుగా 300 గణిత అష్టావధానాలు చేశాడు. కాకపోతే అతను అష్టావధానం కాదు, ఏం చేశాడంటే అందరూ అష్టావధానాలు అంటున్నారు కదా అని చెప్పి ఇతను 10 ఐటమ్స్ పెట్టుకుని డిఫరెంట్గా ఆలోచించాలని చెప్పాను కదా, అందుకని గణిత దశావధాని అని చెప్పి అతను పెట్టుకున్నాడు. దాంట్లో ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటంటే, కళ్ళకి గంతలు కట్టుకుని 100 ఐటమ్స్ బ్లాక్ బోర్డ్ మీద, ఐటమ్ నంబర్ 1 మైక్, నంబర్ 2 వైట్ పేపరు, నంబర్ 3 వంకాయ, నంబర్ 4 బ్యాగు, ఇలాగా 100 ఐటమ్స్ చెప్తారు, ఆడియన్స్ చెప్తారు. అవి వాళ్ళకి బోర్డు మీద రాస్తారు ఒక అతను, ఇతను బ్రెయిన్ లో రాసుకుంటాడు దాన్ని. ఆ తర్వాత మీరు ఐటమ్ అడిగితే నంబర్ చెప్తాడు, నంబర్ చెప్తే ఐటమ్ చెప్తాడు. అట్లాగా మెమరీ పవర్ ని బాగా డెవలప్ చేస్తున్నాడు అమ్మా. అది సంగతి అతనిది.
1: మరి ఇప్పుడు మనకి స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ జరుగుతుంటాయి కదా, వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటారు?
0: పేరెంట్ టీచర్ అసోసియేషన్స్ జరగాలి, దానివల్ల పేరెంట్స్ టీచర్స్ కూడా కోఆపరేటివ్గా ఉండాలి. కానీ ప్రస్తుతం చాలా చోట్ల జరుగుతున్నది ఏమిటంటే, పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేటటువంటి క్రిటిసిజము టీచర్లని పేరెంట్ టీచర్ మీటింగ్లోనే, మా అబ్బాయికి

0: మేము బోర్డు అంత ఫీజు కడుతున్నామండి, మీరు మా అబ్బాయికి ఎందుకు మార్కులు వేయరు, మా అబ్బాయి హోంవర్క్ చేయడు, టీచర్లు మీరు ఏం చేస్తారు, మీరే వాడు వర్క్ చేయండి, తల్లిదండ్రులు ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం, ఇంటికి వచ్చేసరికి సుమారు 7:30-8 అవుతుంది, అప్పుడు ఇంటి పనులు చూసిన భోజనం చేసేసరికి 9:30-10 అవుతుంది, ఆ సమయంలో పిల్లల వర్క్లు మేము ఎలా చూడగలం, అందుకేగా అంతంత ఫీజులు కట్టి స్కూల్కి అప్పచెప్తున్నాం, అంతా మీరే చూసుకోవాలి, మీకు అప్పచెప్పేశాం కదా, తర్వాత ప్రాజెక్ట్ వర్క్ చేయలేదు, చేయకపోతే 0 మార్కులేస్తారా, మేము ఫీజులు కడుతున్నాం కాబట్టి పరీక్ష పేపర్లో వాళ్ళు ఏం రాసినా రాయకపోయినా ఉపాధ్యాయులు ఎక్కువ మార్కులు వెయ్యాల్సిందే అన్నటువంటి డిమాండ్స్ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తాయి. కానీ మరి టీచర్లు మాత్రం సాధారణంగా చేసేది ఏమంటే, ఒక పరీక్ష రాసామన్నప్పుడు దాంట్లో జవాబును బట్టే వాళ్ళు మార్కులు వేసేది, వీడు రాసిన దాన్ని బట్టి కాదు కదా, వీళ్ళు ఆ పేపర్లు వాళ్లే దిద్దుకుంటే మార్కులు వేసుకుంటారు, కానీ టీచర్ కదా దిద్దుతుంటా, అంచేత మార్కులు వేయడానికి అవకాశం లేదు అన్నటువంటి కఠినంగా ఉండేటువంటి కఠినమని నేను అన్నక్కడ రూల్ ప్రకారం వెళ్దాం అనుకుంటే టీచర్స్ ఉంటారు, వాడికి మార్కులు వేస్తే మనసొమ్మేం పోయిందిలే అని చెప్పి మార్కులు వేసేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో. మరి ఇలాంటి వాళ్ళకి తల్లిదండ్రులకి కొన్ని సూచనలు చేద్దామని అనుకుంటున్నానమ్మా. ఉపాధ్యాయులు పాఠశాలలో కానీ హాస్టల్లో కానీ సబ్స్టిట్యూట్ పేరెంట్స్ గా ఉంటారు, అంటే అక్కడ ఉన్నంతసేపు వాళ్లే వాళ్ళ పేరెంట్స్, ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు పేరెంట్స్ ఉంటారు, ఆ చేయడం అన్నటువంటిది వాళ్ళ విధేది. తర్వాత ఇద్దరు ఉద్యోగస్తులు అన్నటువంటి కేసు కూడా వచ్చింది కదా మనకి, అక్కడ ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి వీళ్ళకి వాళ్ళ వర్క్ను గానీ చదువు సంజయలు గానీ పట్టించుకునేటటువంటి సమయం ఉండదు, దాన్ని ఎవళ్ళు కాదనలేము మనం, కానీ వారి సంక్షేమం కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం వీళ్ళు ఏదో ఒక పని చేస్తే గానీ తప్పదు కదా. అదేమిటంటే అనేక మంది విద్యావంతులైనటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు, ఉద్యోగం దొరక్క ఉండి తిరిగేట వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, డిగ్రీ హోల్డర్స్ వాళ్ళు, అందరినీ మనం పెట్టుకోలేంగా, అంచేత మీ సన్నిహితుల నుంచి మీకు బాగా కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని గ్యాదర్ చేసుకుని ఎవడో ఇతను పర్వాలేదు ఈ అమ్మాయి పర్వాలేదు అన్నటువంటి వాళ్ళని తీసుకుని మీరు వాళ్ళని వీళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళు మీ బదులుగా మీ సంతానం యొక్క చదువు సంజల్ని చూస్తుంటారు, వాళ్ళు ఏదో మనకి పనిచేసి పెడుతున్నారు కాబట్టి కొంత ప్రతిఫలం ఇవ్వండి. అంటే మీరు ఏం చేశారు ఇప్పుడు, ఒక నిరుద్యోగిని చిరుద్యోగిగా మార్చారు.
1: అవును,
0: దానివల్ల వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడతారు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఇలా 10 మంది మీకు తెలిసినట్లు వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి ఇంకొంత ప్రతిఫలం ఎక్కువ ముట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంకోటి ఏంటంటే, ప్రైవేటు పాఠశాలలో తక్కువ జీతానికి పనిచేసేటువంటి ఉపాధ్యాయులు, వాళ్ళని మీ పిల్లలు ఎదురుకుండా మాత్రం దండించకండి, నిందించకండి, ఎందుకంటే రేపొద్దున మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈ టీచర్ అంటే ఏముందిలే అనేటటువంటి ఒక విధమైనటువంటి నిర్లక్ష్య భావం పిల్లల్లో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా డిగ్రీ చేశారు, లేకపోతే పీజీ చేశారు, బీఎడ్ చేశారు, కారణాంతరాల వల్ల అంటే డిఎస్సిలో రాక ఇక్కడ ఈ స్కూళ్ళల్లో పనిచేసి మీ పిల్లలు వాడాలి చదువుతున్నారు.
1: మరి తల్లిదండ్రులకే కాదు విద్యార్థులకి
0: ఒకటి ఏంటంటే, ఫీజు కట్టినంత మాత్రం చేత పరీక్షలో అసంపూర్ణంగా రాసినా ఏమీ రాయకపోయినా మార్కులు వేయాలంటే ఎలాగా, వాళ్ళు రాసినటువంటి సమాధానాలు చూసే కదా ఎంతపటికి సరైనవో మదింపు చేసిన తర్వాత వాళ్ళు తగినన్ని మార్కులను కేటాయిస్తారు. ఇది ఉపాధ్యాయుల విధి, వాళ్ళు ఆలోచించేది ఈ సంవత్సరం గురించి కాదు, భవిష్యత్తులో 10వ తరగతిలో పబ్లిక్ పరీక్షలు రాసేటప్పుడు వీటి పరిస్థితి ఏమిటి అని చెప్పిన కురాన్ గురించి ఆలోచిస్తారు, వీళ్ళు 7వ క్లాస్లో ఉన్నా 8వ క్లాస్లో ఉన్నా దాన్ని ఆలోచిస్తారు. వీళ్ళు ఇలాగ సగం సగమే చేయడం కనుక అలవాటైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పేపర్లు వీళ్ళు దిద్దారు, బయట వాళ్ళు ఎవరో దిస్తారు, ఇంకో జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో మాస్టర్లు దిస్తారు, అందువల్ల ఎవరిని ఇక్కడ సగం సగం ఉంటే వాళ్ళు మార్కులేరు. వీళ్ళు ఏం చేసినా మార్కులు వేసేస్తుంటే నేను ఏం చేసినా రైట్ అనేటటువంటి ఒక నిర్లక్ష్య భావం వీళ్ళు వచ్చేసి ఉంటుంది. అందుకోసం వాళ్ళు టీచర్లు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ దర్శనం చేసిన తర్వాత మాత్రమే పిల్లలకి ఎలా ఉంటున్నారు తప్పిస్తే, మీ పిల్లలంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి కక్షలు కారుణ్యాలు ఏమీ లేవు వాళ్ళకి. మీరు ఇప్పుడు విద్యార్థుల గురించి అడిగారు, విద్యార్థుల్లో కనుక మనం తీసుకుంటే ముందర సినీ హీరోయిన్స్ని సినిమా హీరోల్ని మోడల్గా తీసుకుని డ్రెస్ చేసుకోవడము, జుట్టు రకరకాలుగా పెంచుకోవడము, ఇవన్నీ వీళ్ళు ఎప్పుడు చేయాలంటే విద్యార్థి దశలో కాకుండా వీళ్ళు ఉద్యోగంలో స్థిరపడ్డ తర్వాత అప్పుడు చేసుకుంటే ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే ఒక పాఠశాలలోకి వచ్చేసరికి మిగతా వాళ్ళందరూ ఒక రకంగా ఉండి ఇతను ఒక్కడ డిఫరెంట్గా ఉండేసరికి కొంత ఇబ్బందిగా కనబడుతుంది వాళ్ళకి. అందుకోసం అని చెప్పని జీవితంలో స్థిరపడ్డ తర్వాత అంటారా, నా జీవితంలో స్థిరపడ్డాను కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. విద్యార్థి దశలో మాత్రం మీరు మీ టీచర్స్ ఏం చెప్తే దాన్ని చెయ్యండి, వాళ్ళు మీ మంచిని కోరుతారు కానీ వేరే రకంగా ఆలోచించరు. భవిష్యత్తులో మీరు ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటూ ఎప్పుడైనా మీ టీచర్ని కలిస్తే ఫలానా సంవత్సరంలో మీ దగ్గర నేను చదువుకున్నాను సార్ అని చెబితే నిజంగా ఆయన ఉబ్బిపోతాడు, ఏనుగంత లావు అయిపోతాడు. తర్వాత వాళ్ళల్లో ఈ చెప్పినటువంటి వాళ్ళలో పిల్లలను చూసుకుంటారు.
1: అవును,
0: అలాగా అందుకని ఓ ఉదాహరణ చెప్తాను. అంటే యాక్చువల్గా ఇది టీచర్ని కలిసినటువంటిది కాదు, పలాస దగ్గర చెప్పా కదా ఇందాక మీకు ఒక గురుకుల పాఠశాల ఉందని చెప్పని, ఆ పాఠశాలలో చదువుకున్న ఆయన తదుపరి ఆయన డాక్టర్ అయ్యాడు.

0: పలాసలో బాగా లీడింగ్ డాక్టర్, పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఆయన నెలలకు ఒకసారి ఈ స్కూల్కి వచ్చి ఈ స్టూడెంట్స్ హెల్త్ ఎలా ఉంది ఏమిటి అని చెప్పని చూసి వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మందులు ఇస్తూ ఉండము, తర్వాత స్కూల్కి కానీ పిల్లలకు కానీ ఏదైనా అవసరం అయితే వాళ్ళకి ఆయన డొనేట్ చేస్తుంటే వాళ్ళకి. ఆయన చదువుకునేప్పుడు వెళ్ళిపోయాడు. విశేషం ఏంటంటే ఆయన చదువుకున్నప్పుడు టీచర్ ఒక్కళ్ళు కూడా ఇక్కడ లేరు. ఇప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా, ట్రాన్స్ఫర్లు ఉంటాయి, రిటైర్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఆయన చదువుకున్నటువంటి దాన్ని అలాగా అంతేత, ఎప్పుడు కూడా మనకి చదువు చెప్పినటువంటి స్కూల్ని కానీ టీచర్ని కానీ ఆ రూట్స్ మనము మర్చిపోకూడదు. అలాగే ఇంకోటి ఏంటంటే, నేను కుప్పంలో స్కూల్కి వెళ్తున్నప్పుడు బస్సులో ఒక అమ్మాయి నా పక్కన కూర్చుని ఉంది. ఆ అమ్మాయి ఏంటమ్మా అంటేను, నేను సెకండ్ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయ్యానండి, వాళ్ళ స్కూల్లో పనిచేస్తానండి అని చెప్పింది. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివావమ్మా అన్న. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివా అంటే కుప్పం స్కూల్లో చదివానండి, నేను ఆ స్కూల్కి ఇన్స్పెక్షన్కి వెళ్తున్నానమ్మా అన్న. ఎంత సంతోషించిందో అమ్మాయి, వాళ్ళ టీచర్ని చూసినట్టుగానే నాలో చూసుకుందాం వాళ్ళని. తర్వాత ఇంకోటి కూడా చెప్పా అమ్మాయికి, నువ్వు ఎప్పుడన్నా సరే నువ్వు చదువుకున్నటువంటి స్కూల్కి వెళ్ళు, నువ్వు చదువుకున్న టీచర్స్ ఉంటే వాళ్ళని పలకరించు, లేకపోతే వాళ్ళకి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో. తర్వాత నువ్వు ఏ క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నావు ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళి గో ఇక్కడ కూర్చున్నా నేను, ఇలా అలర చేశాను అలా చేశాను అని చెప్పి ఒక మాట స్వీట్ మెమరీస్
1: చాలా ఆనందంగా ఉంటుంది
0: అది, అందుకోసం చెప్పని చెప్పా. అలాగే మీకు నేను చెప్పా కదా, రాజమండ్రి కాలేజీలో నేను బిఎడ్ ఎంఎడ్ చేశాను. మొన్న ఫిబ్రవరిలో నేను ఏదో పని మీద రాజమండ్రి వెళ్ళా, వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళా, వెళ్ళినప్పుడు వెళ్ళగానే నేను చేసిన పని ఏంటంటే క్లాస్ రూమ్కి వెళ్ళిపోయి నేను ఎక్కడ కూర్చుని ఉన్నా ఆ బెంచ్లో అదే అదే అంటుంటాము కూర్చున్నా. చూసరికి ఏమంటే వాళ్ళందరికీ ఈయన ఎవడో బాగా ముసలాయన ఇక్కడ వచ్చి కూర్చున్నాను ఏమిటని అనుకుంటే నేను చెప్పా అమ్మా నేను ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ని, పూర్వం ఇక్కడే కూర్చొని చపాటాలు విన్నాను అనేసరికి ఇంకో 10 మంది దగ్గరకు వచ్చి తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులను పూజిస్తాం. ఈ స్టూడెంట్స్ అందరూ పూజిస్తారు ఎన్ని, సెప్టెంబర్ 6 దాన్ని మర్చిపోతాం. ఆ తర్వాత నుంచి వాళ్ళని దండించడము నిందించడము చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకని దాన్ని ఏమిటంటే అట్లాగా అది మర్చిపోకుండా టీచర్ అనేటువంటి వాళ్ళు మనం మంచి కోరేటటువంటి వ్యక్తులే తప్పిస్తే వాళ్ళ మనకి హాని చేయాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కారు, అలాంటి టీచర్లు ఎవరు ఉండరు. ఎందుకంటే నేను ఉపాధ్యాయ కళాశాలలో పనిచేసి చెప్పాను కాబట్టి నా స్టూడెంట్స్ ఇంకా ఇప్పటికీ 40 సంవత్సరాల క్రితం నా దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏదో గట్ టుగెదర్ పెట్టుకుంటే నన్ను కాకేశారు, కాకినాడలో పెట్టినారు వాళ్ళు. నేను వెళ్ళాను, వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దిగితే వాడు అన్నాడు, మరి నిన్ను వాళ్ళు ఎలా గుర్తుపడతారా అన్నాడు. నేను వాళ్ళని గుర్తుపట్టను, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు 20-21 సంవత్సరాలు వస్తారు, ఇప్పుడు వచ్చరికి అందులో రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత వచ్చేసరికి చంద్రమండలాలు సూర్యమండలాలతో జుట్టు అటు ఇటు వెళ్ళిపోయి ఇవంతాయి. తర్వాత నేనంటే అప్పటి నుంచి ఇప్పటికీ 72 ఎలా ఉన్నాను, ఇవాళ కూడా అలాగే ఉన్నాను. అంచేత వాళ్లే నన్ను గుర్తుపడతారా అని చెప్పా. మేము వచ్చేసరికి నేను చెప్పినట్టుగానే ఆ రోడ్ మీకు రాగానే ఆ స్టూడెంట్ నమస్తే మాస్టర్ గారు అనేవాళ్ళు కానీ నాకు అర్థమైంది రాని మా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం కానీ వాళ్ళ మనసుల్లో మనము ఉండిపోతాం. అలా ఉండిపోయేలాగా టీచర్లు ఉండాలి, ఉండిపోయేలా చూసుకునేటటువంటి స్టూడెంట్స్ కూడా ఉండాలి కూడా.
1: మీ జీవితంలో చూసిన ఎన్నో అనుభవాలని మాతో పంచుకున్నారు. మరి రిటైర్ అయ్యాక మీ జీవనాన్ని ఎలా గడుపుతున్నారు సార్?
0: నేను రిటైర్ అయిపోయిన తర్వాత చెప్పా కదమ్మా డిఫరెంట్గా ఆలోచించాలని చెప్పాను. అందుకోసం చెప్పాను నేను చేసింది ఏమిటంటే, సర్వీస్లో ఉండగానే దాదాపు 12 మందికి గణిత అష్టావసానం నేర్పాను. ఆ అష్టావసానం నేర్పినప్పుడు దాంట్లో కొన్ని దాన్ని ఏంటంటే వాళ్ళు అప్రస్తుత ప్రసంగం ఉంటారు, మేము ఇక్కడ దాన్ని సరస ప్రసంగం కింద మార్చాము. ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళు అన్నటువంటిది కానీ, తర్వాత ఇందాక మిమ్మల్ని ఇంకోటి అడిగి 19 ఉన్నాయి అందులో ఒకటి తీసుకుంటే

0: ఆ తర్వాత వచ్చరికి ఫస్ట్ న్యూమన్ రోమరల్ ఐ చివరిది డి డేవిడ్ అవుతుంది. తర్వాత గణిత నాటికలు కొన్ని రాశా, ఇందాక చెప్పా కదా గణిత నాటికలు రాశా, గణిత క్విజ్ పుస్తకాలు రాశా, గణిత సహపాఠ్య కార్యక్రమాలు అని చెప్పిన ఒకటి రాశా, గణిత మ్యాథ్స్ క్లబ్ అనేటువంటిది ఒకటి రాశా. ఇట్లాగా ఇవి కాక పిహెచ్డి స్కాలర్స్ నా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళని గైడ్ చేస్తుంటాను. ఇప్పటికీను
1: విశ్రాంత జీవనం గడుపుతున్నా కూడా విశ్రమించకుండా పయనిస్తున్నారు.
0: ప్రస్తుతం నేను తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ దాంట్లో పబ్లికేషన్ అసిస్టెంట్ అంటే అకాడమిక్ కన్సల్టెంట్ గా యాక్ట్ చేస్తాను. అంటే దాంట్లో బిఎడ్ పుస్తకాలు, టీచర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన టెట్ పుస్తకాలు, డిఎస్సి పుస్తకాలు అన్ని కూడా నేను వాటిని అన్ని సబ్జెక్టులో నేను చూస్తూనే ఉంటాను వాటిని.
1: మరి ఆల్ ఇండియా రేడియోకి వచ్చి నేటి విద్యార్థులకి తల్లిదండ్రులకి అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు. నమస్తే.
2: జీవనలహరి కార్యక్రమంలో మీరింతవరకు విద్యా విధానం నాడు నేడు డాక్టర్ దువ్వూరు సత్యనారాయణ శాస్త్రి గారితో పరిచయం విన్నారు.

జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. శివ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు, రచన వేటూరి.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నూతన బైపాస్ రోడ్డును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రి పి నారాయణ శంకుస్థాపన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారి 67 నూతన బైపాస్ రోడ్డును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఆత్మకూరులో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బైపాస్ రహదారి అందుబాటులోకి రావడంతో ఆత్మకూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం కానుందని తెలిపారు.

0: రవాణా సౌకర్యాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామని రామనారాయణ రెడ్డి పేర్కొంటూ
1: అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద 2 కోట్లు 160 లక్షలు కలిపి ఈ రోడ్డు సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైన్ బ్యూటిఫికేషన్ తో పాటు ఈ రోజు 8 కోట్ల 91 లక్షలతో ఈ పని పూర్తయింది.
0: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1,10,00,000 రూపాయల నిధులతో 325 మంది దివ్యాంగులకు 540 సహాయ ఉపకరణాలను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామనాయుడుతో కలిసి ఈ రోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉంటాయని పేర్కొన్నారు. మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పింఛన్లు అందని దివ్యాంగులకు సొంత నిధులు దాతల సహకారంతో ప్రతి నెలా ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సాయంత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో చెన్నైకి కృష్ణా జలాల సరఫరా, గోదావరి కృష్ణా కావేరీ నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. అనంతరం విజయవాడలోని పున్నమిఘాట్లో నిర్వహించే విజయవాడ ఉత్సవ్ 2.0లో ముఖ్యమంత్రి విజయ్ పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత చెన్నైకి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు. రాజధాని అమరావతిలోని ఉదయనరాయన పాలెంలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ది చేయనున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 11 ఎకరాల్లో ఈ భారీ జంట టవర్లను నిర్మించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టవర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. శంకుస్థాపన అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ
2: అమరావతి క్యాపిటల్ సిటీలో ముఖ్యమంత్రి గారు 1,50 ఎకరాల ల్యాండ్ ని క్వాంటమ్ వ్యాలీకి మార్చేసి దాంట్లో 8 టవర్లు కట్టేటట్టుగా ప్లాన్ చేశారు. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ మిషన్ పెట్టడానికి ఆల్రెడీ 50,000 చదరపు అడుగులతో ఒక బిల్డింగ్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది ఫిబ్రవరి పూర్తయితే ఆ యొక్క బిల్డింగ్ లో ఆ మిషన్ యాక్చువల్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అనేక మంది ఐటీ ఉద్యోగస్తులకి అటు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి.
0: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఎల్లుండి 2 రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం రాష్ట్రపతి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 15వ తేదీ ఉదయం పున్నమిఘాట్లో నిర్వహించే జాతీయ సరస్మేళ 2026ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులు లఖపతి దీదీలతో కలిసి విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విజయవాడలో అన్ని శాఖల సమన్వయంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. అత్యంత నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని వారికి జీవనోపాధి కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం సమావేశీ ఆజీవిక యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీన్దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 10,000 అత్యంత నిరుపేద కుటుంబాలను పేదరికం నుంచి బయట తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశ కార్మిక రంగ సంక్షేమం కోసం తీసుకువచ్చిన కార్మిక చట్టాలు 2025 గురించి ఈరోజు తెలుసుకుందాం. 29 పాత కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో దేశంలో 4 కొత్త కార్మిక చట్టాలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, కార్యాలయ భద్రతకు సంబంధించిన 29 కార్మిక చట్టాలను ఈ 4 చట్టాల పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో సంస్థలకు నిబంధనల అమలు సులభతరమై కార్మికులకు రక్షణ మరింత విస్తరించింది. ప్రతి కార్మికుడికి కనీస వేతనాన్ని చట్టబద్దమైన ఒక్క గుర్తించడంతో పాటు గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులను కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యంత సమగ్రమైన ప్రగతిశీల కార్మిక ఆధారిత సంస్కరణలో 4 కొత్త

0: కొత్త కార్మిక చట్టాలు ఒకటే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: चार सरल लेबर कोड्स में बदला गया, इससे हमारे श्रमिक भाई बहन न्यूनतम सैलरी, रोजगार की सुरक्षा, सामाजिक सुरक्षा और स्वास्थ्य सुरक्षा जैसे विषयों पर और सशक्त होंगे। नए लेबर कोड्स में इंटर स्टेट माइग्रेंट लेबर्स की परिभाषा को भी सुधारा गया है। हमारे प्रवासी श्रमिक भाई बहनों को वन नेशन వన్ రాషన్ కార్డ్ జేసి యోజన సేవి బహత్ మదద్ మిలి హై.
0: గ్రామీణ ప్రాంతాల అభివృద్దితో పాటు రైతులకు వ్యవసాయ సేవలు అందించడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, కొత్త భవనం అందుబాటులోకి వస్తే రైతులకు వ్యవసాయ సహకార సేవలు మరింత సులభతరం కానున్నాయని అన్నారు. గ్రామీణ వ్యవసాయ అభివృద్దికి ఈ భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడంతో పాటు విపత్తుల పట్ల ప్రజల్లో అవగాహన, అప్రమత్తత పెంపొందించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. ఐక్యరాజ్య సమితి 1989 నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 13 తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దేశంలో విపత్తు నిర్వహణ చట్టం 2025 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని రూపొందించారు. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తూ కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ ప్రణాళికలను అమలు చేస్తోంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఉదయం మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 5 తలల శేషవాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కాగా ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మలయప్ప స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళ్ళలో శ్రీ కొత్తమ్మ తల్లి 101వ వార్షిక జాతర మహోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు, కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్తాలు సారీ సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా 3వ సారి ఈ జాతరను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటుదక్కడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బోలార్ సాధక ప్రాజెక్టు శ్రీశైలమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నూతన బైపాస్ రోడ్ను ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉంటాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రి పి నారాయణ శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన వనితావాణి కార్యక్రమంలో నిరతానదాయని శ్రీ అన్నపూర్ణాదేవి గురించి శ్రీమతి చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు.

అంటూ పరవశిస్తూ ప్రార్థిస్తారు ప్రజలందరూ అన్నపూర్ణాదేవిని. ఈ దేవీ నవరాత్రులలో మూడవ రోజు దుర్గాదేవిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రజలంతా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సర్వజీవకోటికి పోషణదేవత అన్నపూర్ణాదేవి. ఈమె అనుగ్రహం లేనిదే జీవులకు ఆహారం దొరకదు. అన్నం నుండే ప్రాణశక్తి వస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆమెనిలా ప్రార్థిద్దాం, భక్తిపూర్వకంగా స్మరించుకుందాం. అక్షయంబుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివై సాక్షి.

శిక్ష జేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక. అన్నింటికీ మూలశక్తి ఆదిశక్తి. ఈనాడు ఆ జగదంబ అన్నపూర్ణాదేవిగా అవతరించి ఎర్రని చీరతో దివ్యాభరణ భూషితయై ఒక చేతిలో స్వర్ణభాండం, మరొక చేతిలో బంగారు గరిట, వరద అభయహస్తాలతో చిరునవ్వులొలికిస్తూ ఆర్తుల ఆకలి బాధలు తీరుస్తూ దర్శనమిస్తుంది. కాశీపట్టణంలో కొలువైన కాశీ అన్నపూర్ణాదేవి కాలంతో పని లేకుండా ఆకలిగొన్నవారికి ఎల్లవేళలా అన్నం పెడుతూ ఉంటుంది. మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే, శరీర పోషణకు అన్నం కావాలి, ఆత్మకు జ్ఞానం కావాలి. ఈ రెండిటినీ ఇవ్వగల తల్లి ఈ అన్నపూర్ణాదేవి. ఆహారంతో కడుపు నిండిన పిదప చిత్తశుద్ధి కలిగి జ్ఞానంతో పాటుగా భక్తి వైరాగ్యాలనిచ్చే దేవతగా అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తారు. అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్ష వేసింది అంటే, మన పురాణాల్లో అనేక కథలున్నాయి. ముందుగా ఒక దాని గురించి చెప్పుకుందాం. పరమశివుడికి ఒకనొక సందర్భంలో బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుని కపాలం చేతికి అంటుకుని ఉండిపోయింది. దాంతో పరమశివుడు చింతాక్రాంతుడయ్యాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఇలా చెప్పాడు, ఈ కపాలం ధరించి భిక్షాటన చేస్తూ వెళ్ళు. ఎక్కడైతే ఏ మహా ఇల్లాలు నీకు భిక్ష వేస్తుందో, ఎక్కడైతే నీ చేతనున్న కపాలం విడిపోతుందో, అక్కడ నీవు స్థిర నివాసం ఏర్పరచుకో అని చెప్పగా, ఆనాటి నుండి పరమశివుడు భిక్షువై తిరుగుతూ కాశీనగరం దాకా వచ్చాడు. ఆ వారణాసిలో శివుని అర్ధాంగి అయిన పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా తన బంగారు కుండలో నుండి బంగారు గరిటతో తొలిసారి భిక్ష పెట్టగానే పరమశివుని చేతనున్న కపాలం ఊడిపోయి ఆ ప్రాంతంలో కింద పడిపోయిందిట. అక్కడే పరమేశ్వరుడు స్థిర నివాసం చేసుకున్నందున ఆ క్షేత్రం వారణాసిగా ప్రసిద్ధి చెందింది. ఎక్కడైతే కపాలం కింద పడిందో ఆ ప్రాంతం

హేమకపాలం అనే పుణ్యక్షేత్రమైందని, పార్వతీదేవి నుండి తొలిభిక్ష స్వీకరించిన పరమశివుడు ఆదిభిక్షువైనాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ బ్రహ్మకపాల క్షేత్రంలో పితృదేవతల పేరిట దానధర్మాలు చేస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి. మరొక కథ ఏమంటే, శివుడు ఆదిభిక్షువైంది తన మీద ఆధారపడ్డ జీవుల కోసం గాని తనకోసం కాదు, అనగా తన కుటుంబం కోసమే అని లింగ పురాణం చెబుతోంది. అన్నపూర్ణాదేవి జ్ఞానానికి మూలం అని మరియు ప్రధాన దేవత అని అన్నపూర్ణ ఉపనిషత్తులో చెప్పబడింది. ఇంకా ఈ దేవి గురించి అన్నపూర్ణ కవచం, అన్నపూర్ణ మంత్రోత్సవం, భైర్వహ్య తంత్రం వంటి హిందూ మత గ్రంథాలలో చెప్పబడింది. 3-4 శతాబ్దాలలో దేవీ భాగవతంలో అన్నపూర్ణాదేవిని కాంచీపుర దేవతగాను, వారణాసిలో విశాలాక్షిగాను పేర్కొన్నారు. స్కాంద పురాణంలో వ్యాసుడు

లో భిక్ష కోసం తిరుగుతున్నాడు. కాశీ విశ్వనాథుడు వ్యాసుని పరీక్షింపదలిచి 7 రోజులు భిక్ష దొరకకుండా చేశాడు. వ్యాసుడు, అతని శిష్యులు ఆకలితో అలమటిస్తూనే తిరుగుతున్నారు. అక్కడ ఆ కాశీ మహానగరంలో ఒక్కొక్క వనిత ఏముంటుందో చూడండి. వండుచున్నారమనే ఒక్క వనజనేత్ర, తిరిగి రమ్మనే ఒక్కలే తీగబోడి, ఇలా చెబుతూ దేవతార్చన అవలేదని ఏదో ఒక సాకి చెప్పి అందరూ పంపించేస్తున్నారు. శిష్యులతో సహా ఆకలి బాధకు తాళలేక కమండలం నుండి నీటిని చేతిలోకి తీసుకుని కాశీని వల్లకాడై పొమ్మని శపించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అంతలో పార్వతీదేవి పెద్ద ముత్తైదువులా వచ్చి అతనిని శిష్య సమేతంగా భిక్షకు ఆహ్వానించింది. వ్యాసుడు ఆరగించిన పిదప అతనిని ఇలా మందలించింది. ఏముందో చూడండి, కోపంగా ఇలా అంటోంది. ఆకంఠంబుగ వెడ్కతో నిపుడు భిక్షాన్నంబు భక్షింపగా, ఆకంఠంబుగ వెడ్కతో నిపుడు భిక్షాన్నంబు భక్షింపగా, లేకున్నంకడు అంగలార్చి

టింపచుల్ శాకాహారులు కందభోజులు శిలోంచ ప్రకరముల్ తపసుల్ అంటూ నీకు ఆకలి వేస్తే కాశీ వంటి పుణ్యనగరాన్ని వల్లకాడే పొమ్మంటావా? అందరికీ అన్నం దొరికే కాశీలో నీకు మాత్రమే ఎందుకు అన్నం దొరకలేదు? శాంతం సహనం లేని నువ్వేం తాపసివి? నువ్వు తక్షణం కాశీని వదిలి వెళ్ళిపో అంటూ కన్నులెర్రజేసింది. ఆకలిగొన్నవారు ఎంత పనైనా చేస్తారు అని చెప్పడానికి, ఆహారం లేకపోతే శాంతం సహనం కోల్పోతారు అని చెప్పడానికి ఇంతకంటే ఇంకే నిదర్శనం కావాలి? అయినా తాపసులకిది తగదు. జగద్గురు శంకరాచార్యుల వారు రచించిన అన్నపూర్ణాదేవి స్తోత్రంలో అన్నపూర్ణాదేవి లక్షణాలను కీర్తించారు. ఈ దేవిని పూజిస్తే వాక్శుద్ధి మరియు వాక్సిద్ధి అనుగ్రహిస్తుందని అన్నారు. ఇంకా అన్నపూర్ణాదేవిని ఇలా స్తుతించారు.

0: యవ్వనత్రయం. శివపార్వతులే నాకు తల్లిదండ్రులు, శివభక్తులే నాకు బంధువులు, మూడు లోకాలు నా కుటుంబం. కనుక అన్నపూర్ణ రూపంలో ఉన్న నువ్వు మాకు జ్ఞాన వైరాగ్యాలనిచ్చి కాపాడు తల్లి అంటూ అన్నపూర్ణ తత్వాన్ని కీర్తిస్తారు. మనం కూడా అన్నపూర్ణాదేవిని ఈ జగత్తులో ఉన్న సర్వ ప్రాణికోటికి అన్నపూర్ణానుగ్రహం కలగాలని త్రికరణ శుద్ధిగా ప్రార్థిద్దాం, సేవిద్దాం, తరిద్దాం. స్వస్తి.
1: మీరింతవరకు నిరతాన్నదాయని శ్రీ అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత గురించి శ్రీమతి చెల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు భక్తిగీతం వింటారు.

0: మీరింతవరకు భక్తిగీతం విన్నారు. ఇప్పుడు శ్రీ అన్నపూర్ణాదేవి అవతార విశేషాలు వింటారు.
1: ఈరోజు ఆశ్వీజ శుద్ధ తదియ. ఈరోజు అమ్మవారు విజయవాడ ఇంద్రగిరాద్రిపై శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఆరోగ్య భాగ్యాలు, అన్న సమృద్ధి కలగాలని కోరుకుంటూ అమ్మవారిని పసుపు చందనం రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అమ్మవారికి పాలు, అన్నం, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. అప్పాలు, క్షీరాన్నం కూడా చేస్తారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ పాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయ స్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. కట్టి పొంగలి, దద్యాన్నం నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరాలు, స్తోత్రాలు పఠించి అమ్మవారి కరుణ కటాక్షాలకు పాత్రులమవుదాం.
0: మీరింతవరకు శ్రీ అన్నపూర్ణాదేవి అవతార విశేషాలు విన్నారు. ఇప్పుడు మరొక భక్తిగీతం వినండి.

శక్తి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కలబంద, దీన్నే ఎలోవెరా అంటారు. అలాగే మరీ ముఖ్యంగా సంస్కృతంలో కుమారి అంటారు. మన ఆయుర్వేద వైద్యులు అంటే పూర్వీకులు కూడా ఈ మొక్క యొక్క గొప్పతనాన్ని గుర్తించి మనకు తెలియజేశారు. చర్మం, జుట్టు మెరుపు సంతరించుకోవడానికి ఈ ఎలోవెరా అంటే కలబంద లేదా కుమారిని రోజూ కనుక వాడుకుంటే మంచిది. జుట్టు మెరుపు కోసం అలాగే మృదుత్వంగా ఉండాలి అంటే ఈ చిట్కాని పాటించండి. కొద్దిగా కొబ్బరి నూనెను ఒక గిన్నెలో తీసుకోండి. దానిలో ఎలోవెరా గుజ్జును వేసి బాగా కలపండి. దీన్ని తలకు పట్టించండి. ప్రతి వెంట్రుకకు కూడా ఈ గుజ్జు అంటేలా పట్టించి ఒక అరగంట సేపు ఉంచి తలస్నానం చేయండి. ఇలా నెలకు 4 సార్లు కనుక చేసినట్లయితే మార్పు మీకే తెలుస్తుంది. అలాగే ఈ గుజ్జుని చర్మానికి కూడా రాసుకుని స్నానం చేసినట్లయితే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ఈ కలబంద మన ఇంట్లో కుండీలోనే పెంచుకోవచ్చు. ఇది విరివిగా పెరుగుతుంది. అయితే కలబందని మనం కోశాక వాడుకోవాలి అంటే ముందుగా దీని నీటితో బాగా కడిగి కనుక వాడుకుంటే కలిగే ప్రయోజనాలు ఎన్నో విన్నారు కదా. ఇక చివరిగా భక్తిగీతం వినండి.

0: వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు మరొక లలిత గీతం, కాలం కాలం.

0: కాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: తర్వాత వినబోయే లలిత గీతం కన్నులలో దాచుకోనా. ఆలపించినవారు వెంజమూరి లక్ష్మి, పి సూర్యారావు గారు.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు మా కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆరాధన చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. రచన ఆనంద్ బక్షీ.

తర్వాత మీరు వినబోయే పాట అందాజ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు. రచన హసన్ జైపురి, సంగీతం శంకర్ జయకిషన్.

తర్వాత రాజేంద్ర కిషన్ రచన, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ, పాడినవారు కిషోర్ కుమార్, చిత్రం బ్లాక్మెయిల్.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: తర్వాత వినబోయే పాట గైడ్ చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడారు. రచన శైలేంద్ర, సంగీతం ఎస్డి బర్మన్.

తర్వాత మీరు వినబోయే పాట మేరే జీవన్ సాథీ. ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు, రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఆర్డి బర్మన్.

0: కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఆన్మిలో సజ్జన. ఈ చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.
1: అచ్చా, తో హమ్ చల్తే హై.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబర్ 8662488812. సో ఈ నెంబర్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం. అమృతం కురిసిన రాత్రి రచయిత ఎవరు? అమృతం కురిసిన రాత్రి రచయిత ఎవరు?

సో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, అమృతం కురిసిన రాత్రి రచయిత ఎవరు అని. సో ఆన్సర్స్ అయితే చక్కగా వచ్చేసాయి, చాలా కరెక్ట్ ఆన్సర్స్ కనిపిస్తూ ఉన్నాయి కూడా. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. మరి వీరితో పాటుగా అదే టైంకి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే దోర్నాల బాలరాజు వనస్థలపురం హైదరాబాద్ నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ నుంచి, ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప డిస్ట్రిక్ట్ నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి, కాసుల పద్మ గుంటూరు నుంచి, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, మహేంద్ర తెనాల్ నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి, దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రాధిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మూసాపేట గ్రామం మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, ఇంకా వారి మిత్రబృందం, ఇంకా గ్రామ ప్రజలు, నాగమణి ఒంగోలు నుంచి. సో నేమ్ లేదు, ఆన్సర్ మాత్రం అయితే కరెక్ట్గా పంపించేశారు ఎవరనేది, మరి నేమ్ కూడా పంపిస్తే బాగుండేది కదా. సో మరి వీరందరూ కూడా ఒకే టైంకి రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. మరి ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే మంచిర్యాల నుంచి చంద్రమొగుళి పద్మారాణి అక్షరకృప, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి యశోద జానకిరాజు, ఇంకా చాలా డీటెయిల్స్ తోటి ఆన్సర్ పంపించేశారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, పాలెం రమణమ్మ రమ్య, యశిత జాహ్నవి, హేమశ్రీ, ఇంకా వారి మిత్రబృందం, హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మి చరితవ్య రేవంత్, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మురు తాలూకా కర్ణాటక నుంచి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శ్రీవాన్వి స్వీటీ, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, తాళ్లూరు శ్రీనివాస్ చక్రవర్తి మాధవి యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి, దస్గిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు ఇంకా వారి మిత్రబృందం, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, ఎం రామ్మోహన్ రావు సత్యవతి హారిక మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయిపూజ దిలీప్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి గ్రామం నుంచి. సో అందరూ రైట్ ఆన్సర్సే పంపించేశారు, సూపర్ అని అనుకుంటున్నానండి. ఒక్క రాంగ్ ఆన్సర్ అయితే వచ్చేసింది. మరి రాంగ్ ఆన్సర్ తోటి పాటుగా ఇంకొక రిక్వెస్ట్ కూడా, రిపీట్ ద క్వశ్చన్ అనేసి. సో క్వశ్చన్ సరిగ్గా వినలేదని అనుకుంటున్నాను, బట్

నీవే నెక్స్ట్ క్వశ్చన్ మీరు కరెక్ట్గా విని ఆన్సర్ పంపించేసేయండి. ఓకే, సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి రాజేష్, శ్రీవల్లి, కుమార్, భాగ్యాబాయి, లతా, సుహాస్ హోస్కోట నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రాధా ఖమ్మం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం హేమలత. సో ఆన్సర్ తోటి పేరు పంపించలేదు అంటే నా ఆన్సర్ అని పంపించారు. నా ఆన్సర్ అంటే మరి మీ పేరు కావాలి కదా, మీ పేరు పంపిస్తే మీరు ఆన్సర్ పంపించారని నాకు తెలుస్తుంది, మీ పేరు చెప్పడానికి అవుతుంది. ఓకే, సో ఇంకా తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి, మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధికా, హరికృష్ణ, చంద్రబాయి, నాగమణి, నరేష్, మాధవి, లతా ఉయ్యూర్ నుంచి, ఎర్రన్న ఆదోని కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, ఇస్మాయిల్, సయ్యద్ జాకీర్, మొహమ్మద్ రఫీ, ఖాదర్ భాషా, వంశీ కిషోర్, ఇంకా వారి మిత్ర బృందం, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విజయశేఖర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు నంద్యాల నుంచి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి, చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్టిక్ నుంచి, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. సో వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో కేవలంగా ఒక్కళ్ళు మాత్రమే రాంగ్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అమృతం కురిసిన రాత్రి రచయిత ఎవరు అని. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే దేవరకొండ బాలగంగాధర్ తిలక్. సో ఇదండి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పెన్సిలిన్ అంటే ఏంటి, అది ఎవరు కనిపెట్టారు? పెన్సిలిన్ అంటే ఏంటి, అది ఎవరు కనిపెట్టారు?

సో సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేశాను, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా మీరు పంపించేశారు. సో క్వశ్చన్ మరోసారి రిపీట్ చేస్తున్నాను, పెన్సిలిన్ అంటే ఏంటి, అది ఎవరు కనిపెట్టారు అన్నది నా క్వశ్చన్. సో ఆన్సర్ అయితే ఫస్ట్ పంపించేసిన వాళ్ళు ఎవరు అని అంటే మహీంద్రా తెనాల నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. మరి వారితో పాటుగా ఇంకొకరు మాత్రమే పంపించారు అదే టైంకి, రాధా ఖమ్మం నుంచి. సో మరి వీరిద్దరూ ఫస్ట్ పంపించారు, మరి మహీంద్రా తెనాల నుంచి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. సో తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, అనంతపురం నుంచి, అనురాధ కాసుల పద్మ గుంటూరు నుంచి, ఇంకా విజయశేఖర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, హైదరాబాద్ బాచుపల్లి నుంచి, రామారావు లక్ష్మీ చిరతవ్య రేవంత్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లం కవనిగడ్డ నుంచి, ఇంకా దోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి ఆన్సర్ పంపించారు, ఇంకా రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, బొమ్మిదేరి లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుంచి ఆన్సర్ పంపించారు, చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ట్ నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, తాళ్లూరి శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఇంకా దివ్య ఎర్రన్న శైలు ఆదోని కర్నూలు డిస్టిక్ట్ నుంచి, లతా సుహాస్ హోస్కోట నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఇంకా రమణమ్మ రమ్య యశ్విత జాహ్నవి హేమశ్రీ ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఎం సత్యనారాయణ శిరీష మను హారిక బొమ్మూరు రాజమహేంద్రవరం నుంచి, మూసాపేట గ్రామం మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి, ఎం నరేష్ రోజా లడ్డూబాబు ఇంకా మూసాపేట గ్రామ ప్రజలు రైట్ ఆన్సర్. సో ఇంకా బాలగంగాధర్ తిలక్ గారి దగ్గరే ఆగిపోయారు. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ క్వశ్చన్ అడిగేశాను సెకండ్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు ఇంకా వారి కుటుంబ సభ్యులు, బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, సో మీరు

ఆన్సర్ తోటి పాటు మీ పేరు పంపిస్తే మీ పేరు ఖచ్చితంగా చదవడానికి అవుతుంది. ఓకేనా? సో మీ పేరు పంపించకుండా ఆన్సర్ ఒకటి పంపిస్తే నేను ఎవరు పంపించారని అనుకోవాలి. సో అందుకని తప్పకుండా మీ క్వశ్చన్ మీ ఆన్సర్ తోటి పాటు మీరు తప్పకుండా మీ పేరు కూడా పంపించండి. ఓకేనా? సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శ్రీవాన్వి, నారాయణపేట ఉట్కూర్ నుంచి అరుణ మోహన్జీ దివ్యబాయ్, అజయ్ శృతి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మి చర్తవ్య రేవంత్, మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మారాణి అక్షరకృప, తెనాల్ నుంచి కుమార్, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధనరావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కి మీరాబాయి మోతీబాయ్. సో ఇట్లా వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారనమాట. ఇంకా లతా ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్, మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధికా హరికిషన్ చంద్రబాయి వారి కుటుంబ సభ్యులు. సో వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఏంటంటే, ఇది ఒక యాంటీబయాటిక్, దీన్ని కనిపెట్టిన వాళ్ళు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనమాట. సో అదండి మరి ఈరోజు యువలయాల క్వశ్చన్స్. మరి మీకోసం అయితే బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తే వింటూ ఎంజాయ్ చేయండి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు. మీడియం

0: ఇవలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో ధాతు ఔర్ మై 7వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ పడవల శివాజీ, విద్యార్థి మహమ్మద్ అజంతుల్లా. వినండి 7వ తరగతికి హిందీ పాఠం ధాతు ఔర్ మై.
6: నమస్తే అధ్యాపక్ జీ.
7: నమస్తే అజ్మతుల్లా, బయట హో.
6: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
7: ఆజ్ హమ్ సాత్వీ కక్షా కే పాఠ్యపుస్తక్ సే తాతు ఔర్ మై నామక్ గద్యపాఠ్ కే బారే మే జాన్ లేంగే. పహలే తుమ్ పాఠ్ మే పహలా అనుచ్ఛేద్ పడో.
6: జీ హాన్ అధ్యాపక్ జీ, మై అపనే దాదాజీ కే సాత్ రహతీ హూ, ఉన్హే మై తాతా కహతీ హూ. లేకిన్ జబ్ ఉన్ పర్ బహుత్ ప్యార్ ఆతా హై తో మై ఉన్హే తాతు బులాతీ హూ.
7: అచ్చా అజ్మతుల్లా, సునో, ఇది గీతా ధర్మరాజన్ గారి ఆత్మకథ. ఇక్కడ నేను అంటే రచయిత్రి గీతా ధర్మరాజన్ గారు. మై అప్నే దాదాజీకే సాత్ రహతీ హూ, ఉన్హే మై తాతా కహతీ హూ. నేను మా తాతగారి దగ్గర ఉంటున్నాను, నేను వారిని తాతా అంటాను. లేకిన్ జబ్ ఉన్ పర్ బహుత్ ప్యార్ ఆతా హై తో మై ఉన్హే తాతు బులాతీ హూ. అంతేకాకుండా వారి మీద ఎక్కువ ప్రేమ కలిగినప్పుడు వారిని నేను తాతు అని పిలుస్తాను. అజ్మతుల్లా, మైకుచ్చి ప్రశ్న పూచుంగా జవాబ్ దో.
6: జీ హా అధ్యాపక్ జీ.
7: యహ కహానీ హమే కౌన్ సునా రహే హై?
6: యహ కహానీ హమే లేఖిక గీతా ధర్మరాజన్ సునా రహీ హై.
7: లేఖిక దాదాజీ కో ప్యార్ సే క్యా బులాతీ హై?
6: లేఖిక దాదాజీ కో ప్యార్ సే తాతు బులాతీ హై.
7: అచ్చా అజ్మతుల్లా, అబ్ తుమ్ దూసరి అనుచ్ఛేద్ పడో.
6: జీ అధ్యాపక్ జీ, కభీ కభీ తాతు ముజే సినిమా దిఖానే బాహర్ లే జాతే హై, మై ఉనకి గోద్ మే బైఠకర్ హానర్ బజాతీ హూ. రాస్తే కే సబ్ బకరియా ఔర్ గాయే దూర్ హట్ జాతీ హై, తాతు క్యో నా హమ్ చాంద్ పర్ చలే మై పూచతీ హూ. వే సిర్ హిలాకర్ హస్ దేతే హై, జబ్ వే హసతే హై తో ఏక గులాబీ సీ దివార్ దిఖాయి దేతీ హై, ఔర్ ఫిర్ ఏక గులాబీ సీ గుఫా.
7: అబ్ సునో, కభీ కభీ తాతు ముజే సినిమా దిఖానే బాహర్ లే జాతే హై, మై ఉన్కి గోద్ మే బైట్ కర్ హార్న్ బజాతీ హూ. రాస్తే కి సబ్ బకరియా ఔర్ గాయే దూర్ హట్ జాతీ హై. అప్పుడప్పుడు తాతయ్య నన్ను సినిమా చూపించడానికి బయటికి తీసుకువెళ్లేవారు. నేను వారి ఒళ్ళో కూర్చుని హార్న్ మోగించేదాన్ని. ఆ సౌండ్కి దారిలోని మేకలు ఆవులు పక్కకి దూరంగా జరిగి అవతలికి వెళ్ళేవి. తాతు క్యోనాహం చాంద్ పరచలే మై పూచ్తీ హూ, వే సిర్ హిలాకర్ హస్దేతే హై. తాతయ్య మనం చంద్రుడి మీదకి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్దామా అని అడిగేదానిని. అందుకు తాతయ్య నవ్వుతూ తలాడించేవారు.

0: ఏమైనా రహస్యాలతో మంత్రాలతో కూడిన పుస్తకమా అని నేను అడిగాను. తాతగారు నవ్వుతున్నారు. ఈ పుస్తకం చదివితే నేను కూడా మాంత్రికురాలు అవుతానా? నేను మరలా తాతగారిని అడుగుతాను, మీలాగా నేను కూడా అవుతానా అని. అప్పుడు తాతగారు, నువ్వు ఇప్పుడు నిద్రపో అని చెప్పారు. ఉన్కి గోద్మే సిర్ రక్కర్ మై సోజాతి హూ, ముజే అప్నే తాతూసే బేహద్ ప్యార్ హై, మై ప్రార్థనా కర్తీ హూ కి ఏక్ దిన్ మై బి ఉన్కే జైసీ బను, వారి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతాను. నాకు మా తాతగారంటే అమితమైన ప్రేమ. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, ఏమంటే నేను కూడా మా తాతగారిలాగా అవ్వాలని కోరుకుంటున్నాను. అజ్మతుల్లా, అబ్ మై ఏక్ ప్రశ్న పూచూంగా, జవాబ్ దో.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: యహ్ కోయి జాదూయీ కితాబ్ హై, ఇస్కా క్యా మతలబ్ హై?
1: జాదూయీ కితాబ్ కా మతలబ్ హై కి ఇస్ కితాబ్ మే కోయి జాదూ కర్నే కా మంత్ర కోయి హై, జానానా చాహతీ హై.
0: అచ్చా అజ్మతుల్లా, అబ్ మై పాఠ్ కి లేఖికా కే బారే మే బతావుంగా, సునో.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: పాఠ్ కి లేఖికా కా నామ్ గీతా ధర్మరాజన్ హై. ఇన్కి జన్మ 19 సితంబర్ 1948 మే హుయి. ఇన్కి జన్మస్థాన్ చెన్నై తమిళనాడు మే హై. గీతా ధర్మరాజన్ కో పద్మశ్రీ పురస్కార్ 2012 మే దియా గయా. పాఠం యొక్క రచయిత్రి గీతా ధర్మరాజన్ గారు. ఈమె 19 సెప్టెంబర్ 1948 పుట్టారు. ఈమె జన్మస్థలం తమిళనాడులోని చెన్నై నగరం. గీతా ధర్మరాజన్ గారికి 2012 పద్మశ్రీ పురస్కారం లభించింది. అజ్మతుల్లా, అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగా, ఉత్తర్ దో.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: పాఠ్ కి లేఖిక కౌన్ హై?
1: పాఠ్ కి లేఖిక గీతా ధర్మరాజన్ హై.
0: గీతా ధర్మరాజన్ కి జన్మ కబ్ ఔర్ కహా హువా?
1: గీతా ధర్మరాజన్ కి జన్మ 19 సితంబర్ 1948 చెన్నై తమిళనాడు మే హువా.
0: అచ్చా అజ్మతుల్లా, అబ్ తుమ్ ఇస్ పాఠ్ కా సారాంశ దేఖో. లేఖిక అప్నే బచ్పన్ కి యాదే బతాతీ హుయి కహతీ హై కి మై అప్నే దాదాజీ కో ప్యార్ సే తాతూ కహతీ హూ. తాతూ ముజే సైర్ పర్ లే జాతే హై, హమ్ సాత్ మే బహుత్ మజే కర్తే హై, కభీ హమ్ సినేమా దేఖ్నే జాతే హై, కభీ బారిష్ మే ఖేల్నే నికల్తే హై, హమ్ సముద్ర తట్ పర్ జాతే హై, జహా లహరే మఛలియా ఔర్ చాంద్ హమారే సాతీ బన్ జాతే హై, జబ్ వే కితాబ్ పడతే హై తో మై ఉన్కి గోద్ మే సిర్ రక్కర్ సో జాతీ హూ, ముజే అప్నే తాతూ సే బహుత్ ప్యార్ హై, మై చాహతీ హూ కి మై బి ఉన్కే జైసీ బను. తాతూ మరియు నేను అనే కథ యొక్క రచయిత్రి గీతా ధర్మరాజన్ గారు. రచయిత్రి తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి తెలుపుతున్నది. ఆమె తన తాతయ్యను తాతు అని పిలుస్తుంది. తాత ఆమెను సినిమాలకు తీసుకువెళ్తాడు. ఇద్దరూ కలిసి చాలా సరదాగా గడుపుతారు. వానలో తడుస్తూ ఆడుకుంటారు. సముద్ర తీరానికి వెళ్తారు. అక్కడ అలలు, చేపలు, చంద్రుడు వారికి తోడుగా జోడవుతాయి. తాతయ్య పుస్తకం చదువుతున్నప్పుడు రచయిత్రి అతని ఒడిలో నిద్రిస్తుంది. ఆమె తాతయ్యను అమితంగా ప్రేమిస్తుంది. పెద్దయ్యాక తాను కూడా తాతవలే అవ్వాలని కోరుకుంటుంది. నీతి: పెద్దలను ప్రేమించాలి, వారి సాంగత్యమే అద్భుతము. అబ్హం శబ్దార్థ దేఖేంగే మై కహూంగా తుంబి మేరే సాత్ కహో.
1: జీ అధ్యాపక్ జీ.
0: దాదా తాతయ్య.
1: దాదా తాతయ్య.
0: దీవార్ గోడ.
1: దీవార్ గోడ.
0: బారిష్ వర్షం.
1: బారిష్ వర్షం.
0: సముద్ర తట్ సముద్రపు ఒడ్డు.
1: సముద్ర తట్ సముద్రపు ఒడ్డు.
0: లహర్ కెరటం.
1: లహర్ కెరటం.
0: బుట్ట మొక్కజొన్న.
1: బుట్ట మొక్కజొన్న.
0: అంధేరా చీకటి.
1: అంధేరా చీకటి.
0: జాదు ఇంద్రజాలం.
1: జాదు ఇంద్రజాలం.
0: అబ్హం విలోమ శబ్ద భీ జాన్ లేంగే తుంబి మేరే సాత్ కహో.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: ఉట్నా బైఠనా.
1: ఉటనా బైఠనా.
0: బాహర్ అందర్.
1: బాహర్ అందర్.
0: ప్యార్ ద్వేష్.
1: ప్యార్ ద్వేష్.
0: హసనా రోనా.
1: హసనా రోనా.
0: अच्छा अजमतुल्ला, अब यह पाठ समाप्त हो गया है।
1: धन्यवाद अध्यापक जी।
0: शुभाशीष।
2: మీరింతవరకు

0: ధాతు ఔర్ మై 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ పడవల శివాజీ, విద్యార్థి మొహమ్మద్ అజంతుల్లా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు లైవ్ విన్యాస కార్యక్రమంలో శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగంపై లైవ్ విన్యాసం వింటారు. దివ్య సంకీర్ణ జాతి త్రిపుట తాళం, రెండు కళల చౌకం, శబ్ద పల్లవి.

చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా మీరు వింటున్న ఆ పాట ద్వారకా, చిత్రానికి సమీరా భరద్వాజ్ గానం, సాయి కార్తీక్ సంగీతం, రెహమాన్ సాహిత్యం.

0: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట హిట్లర్. ఈ చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వేటూరి గీతం.

0: హే ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మీరు వింటున్న ఆ పాట చలో. ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి గానం, మహతి స్వరసాగర్ సంగీతం, భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం.

చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మహానుభావుడు. ఈ చిత్రానికి గీతామాధురి, ఎంఎం మానసి గానం, ఎస్ఎస్ తమన్ సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం.

0: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. ఇవాళ కార్యక్రమం ఓ మంచి మాటతో ప్రారంభించుకుందాం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అని స్వామి వివేకానంద చెప్పారు. ఇక ఇవాళ విషయానికొస్తే, ఇవాళ ఇంటర్నేషనల్ డే ఫర్ డిసాస్టర్ రిస్క్ రిడక్షన్, అంతర్జాతీయ విపత్తు ప్రమాదం తగ్గింపు రోజు. మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో ప్రకృతి ఎంతో అందమైనది. అదే ప్రకృతి కొన్నిసార్లు భయంకరమైన రూపాన్ని చూపిస్తుంది. భూకంపం, వరదలు, తుఫాన్లు, కరువు, అగ్ని ప్రమాదాలు వంటివి మానవ జీవితాన్ని, ఆస్తులను నష్టపరుస్తున్నాయి. వీటినే విపత్తులు అంటారు. ఈ విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా అవసరం. ఈ ఆలోచననే ఐక్యరాజ్య సమితి ఓ ప్రత్యేకమైన రోజును ప్రకటించింది. అదే ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. దీనిని ప్రతి సంవత్సరం అక్టోబర్13న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును మొదటిసారిగా 1989లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. దీని ముఖ్య ఉద్దేశం విపత్తులను ఆపడం సాధ్యం కాదు, కానీ వాటి వలన కలిగే ప్రమాదాన్ని ముందే గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకు భూకంపం, సునామీ, తుఫాన్ వంటివి. రెండవది మానవ తప్పిదం, అంటే మనిషి యొక్క నిర్లక్ష్యం లేదా తెలియకనో వలన వచ్చేవి. ఉదాహరణకు రోడ్డు ప్రమాదాలు, పరిశ్రమల్లో గ్యాస్ లీక్ అవ్వడం, అడవులను నరకడం వలన వచ్చే వరదలు, రెండు రకాల విపత్తులకు ముందు జాగ్రత్తలు అవసరం. ఈ విపత్తుల ప్రమాదాన్ని తగ్గించడానికి సెండై ఫ్రేమ్వర్క్ అనే అంతర్జాతీయ ఒప్పందం 2015లో రూపొందించబడింది. ఇందులో 4 ముఖ్య అంశాలున్నాయి. విపత్తు యొక్క ప్రమాదాన్ని అర్థం చేసుకోవటం, ప్రమాద నిర్వహణను బలోపేతం చేయడం, అత్యవసర సమయంలో త్వరగా స్పందించడం. ప్రభుత్వం ఈ విషయంలో అనేక చర్యలు తీసుకుంటుంది. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. పాఠశాలల్లో, కళాశాలల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. విపత్తు వచ్చినప్పుడు ఎలా బయటపడాలో ప్రజలకు శిక్షణ ఇస్తారు. విద్యార్థులు పాఠశాలల్లో విపత్తుల గురించి ఎలా తెలుసుకోవచ్చు? మాక్ డ్రిల్స్ లో తరచుగా పాల్గొనాలి. టీచర్స్ చెప్పే జాగ్రత్తలను వినడం ద్వారా మరియు వాల్ పేపర్స్ లేదా పోస్టర్స్ లో విపత్తులపై సమాచారాన్ని రాయడం ద్వారా తెలుసుకోవచ్చు. మనం చెట్లు నాటడం వల్ల విపత్తులు ఎలా తగ్గుతాయి? చెట్లు నాటడం వల్ల భూమి కోత తగ్గుతుంది, వరదల తీవ్రత తగ్గుతుంది, గాలి నాణ్యత పెరుగుతుంది, మరియు భూమి చుట్టూ ఉన్న ఓజోన్ లేయర్ ను కాపాడుకోవచ్చు. వీటి వలన ప్రకృతి విపత్తుల ప్రమాదం తగ్గుతుంది. సాధారణ ప్రజలుగా మన బాధ్యత కూడా ఉంది. అదే చెట్లు నాటడం, నీటిని వృధా చేయకపోవడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ఇళ్లను బలంగా కట్టుకోవటం వంటి చిన్న చిన్న పనులు పెద్ద విపత్తులను నివారిస్తాయి. ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్, టార్చ్ లైట్, ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. విపత్తుల సమయంలో భయపడకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. విపత్తులు ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేరు, కానీ ముందు జాగ్రత్తతో ఉంటే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మనకు ఇదే సందేశాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటేనే సురక్షిత సమాజాన్ని నిర్మించగలం. ప్రకృతిని కాపాడుకుంటూ, జాగ్రత్తలను పాటిస్తూ జీవించడం మనందరి కర్తవ్యం. ఇప్పుడు కార్యక్రమంలో ఓకే బంగారం చిత్రం నుండి కె. కృష్ణ చైతన్య, జోనీతా గాంధీ పాడిన పాట వింటారు.

మన దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే రెండు ముఖ్యమైన వ్యవస్థల్లో వ్యవసాయం ఒకటి, అయితే రెండవది పరిశ్రమలు. పరిశ్రమలు అనగానే మనకు పెద్ద పెద్ద కంపెనీలు, భారీ ఫ్యాక్టరీలు గుర్తుకొస్తాయి. కానీ మన దేశానికి నిజమైన బలం చిన్న చిన్న పరిశ్రమలే. వీటిని ఎంఎస్ఎంఈ అని అంటారు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇవి తక్కువ పెట్టుబడిలో ప్రారంభించి చాలామందికి ఉపాధిని చూపిస్తున్నాయి. అందుకే వీటిని భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా భావిస్తారు. ప్రభుత్వం పెట్టుబడి మరియు సంవత్సర టర్నోవర్ ఆధారంగా ఈ పరిశ్రమలను మూడు రకాలుగా విభజించాయి. ఒకటి, 1 కోటి రూపాయల వరకు పెట్టుబడి మరియు 5 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన వాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అని అంటారు. వీటికి ఉదాహరణగా ఇంట్లోనే పచ్చళ్ళు, అప్పడాలు తయారీ చేసే యూనిట్లు, చిన్న టైలరింగ్ షాపులను చెప్పుకోవచ్చు. 10 కోట్ల వరకు పెట్టుబడి మరియు 50 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వాటిని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని అంటారు. అలాగే 50 కోట్ల వరకు పెట్టుబడి మరియు 250 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన వాటిని మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. మన దేశంలో ఈ ఎంటర్ప్రైజెస్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నది ఈ రంగమే. దాదాపు 12 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దీనిపై

ఆధారపడి జీవిస్తున్నారు. ఈ పరిశ్రమలు ఎక్కువగా గ్రామాల్లో మరియు చిన్న పట్టణాల్లో ఉండటం వలన ప్రజలు ఉద్యోగాల కోసం పెద్ద నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీని వలన

ప్రారంభించవచ్చు అనేదే వీటి ప్రత్యేకత. ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టాయి. కొత్తగా పరిశ్రమ పెట్టాలనుకుంటే వారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా సబ్సిడీతో కూడిన రుణాన్ని అందిస్తున్నారు. చిన్న వ్యాపారులకు 10 లక్షల వరకు రుణం ఇవ్వడానికి ముద్రా యోజన పథకాన్ని తీసుకొచ్చారు. కరోనా సమయంలో దెబ్బతిన్న ఈ పరిశ్రమలను ఆదుకోవడానికి ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద 3 లక్షల కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఉద్యమ్ రిజిస్టర్ ద్వారా ఎవరైనా ఆన్లైన్లో తమ పరిశ్రమను చాలా సులభంగా నమోదు చేసుకోవచ్చు. అసలు మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ పరిశ్రమలు పాత్ర ఏంటి? ఇవి 12 కోట్ల మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నాయి. దేశ జీడిపిలో దాదాపు 30% వాటా కలిగి ఉన్నాయి మరియు ఎగుమతుల్లో 45% వాటా కలిగి ఉన్నాయి. అందుకే వీటిని ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అన్నారు. ఎన్ని ప్రయోజనాలున్నా ఈ రంగానికి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటో తెలుసుకుందాం. బ్యాంకు రుణాలు సులభంగా రాకపోవడం, ఆధునిక టెక్నాలజీ లేకపోవటం, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవటం మరియు పెద్ద కంపెనీలతో పోటీ చేయలేకపోవటం వీటి ప్రధాన సమస్యలు. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం డిజిటల్ మార్కెటింగ్ పై శిక్షణ ఇవ్వాలి. బ్యాంకులు సులభంగా రుణాలు ఇచ్చేలా చూడాలి మరియు యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి. ఈ MSME పరిశ్రమలు కేవలం పరిశ్రమలు మాత్రమే కాదు, అవి మన దేశ ఆత్మ గౌరవానికి ప్రతీకలు. దేశం ఆత్మ నిర్భరత సాధించాలన్నా, మేక్ ఇన్ ఇండియా కల నెరవేరాలన్నా ఈ చిన్న పరిశ్రమలు బలంగా ఉండాలి. ప్రభుత్వం, బ్యాంకులు మరియు ప్రజలు అందరూ కలిసి వీటిని ప్రోత్సహిస్తే నిరుద్యోగ సమస్య తగ్గి భారతదేశం త్వరగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది. మనం ఒకప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి నెలల తరబడి ఉత్తరాల కోసం ఎదురు చూసేవాళ్ళం. తర్వాత ల్యాండ్ లైన్ వచ్చింది, ఆ తర్వాత మొబైల్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు ప్రపంచమే మన చేతిలోకి వచ్చేసింది. దీనికి కారణం వైర్లెస్ కమ్యూనికేషన్లో వచ్చిన అద్భుతమైన మార్పులే. 1G కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే పనిచేసింది, 2G మెసేజ్లను పంపేది, 3G ఇంటర్నెట్ను పరిచయం చేసింది, 4G ఇంటర్నెట్ను చాలా వేగవంతం చేసి యూట్యూబ్, వీడియో కాల్స్ను సాధ్యం చేసింది. ఇప్పుడు 4G కంటే 100 రెట్లు వేగవంతమైన 5G టెక్నాలజీ వచ్చింది. భవిష్యత్తులో దానికంటే వేగవంతమైన 6G కూడా రాబోతోంది. 5G అంటే 5th జనరేషన్ ఆఫ్ వైర్లెస్ టెక్నాలజీగా పరిగణించుకోవచ్చు. దీని ముఖ్య లక్షణం అత్యంత వేగం. 4G ఒక సినిమా డౌన్లోడ్ కావడానికి కొన్ని నిమిషాలు పడితే 5G అదే సినిమా కొన్ని సెకండ్లలో డౌన్లోడ్ అవుతుంది. దీని వేగం 1 GB/s నుండి 20 GB/s వరకు ఉంటుంది. 5G మరో ముఖ్యమైన అంశం తక్కువ లేటెన్సీ. లేటెన్సీ అంటే ఒక సమాచారం ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్ళడానికి పట్టే సమయం. 5G ఈ సమయం 1 ms కంటే తక్కువ. దీనివలన ఎటువంటి ఆలస్యం లేకుండా పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా 5G ఒకేసారి లక్షల కొద్ది పరికరాలను కనెక్ట్ చేయగలదు. ప్రస్తుతం మన దేశంలో కొన్ని కంపెనీలు 5G సేవలను అందిస్తున్నాయి. దీని వలన స్మార్ట్ సిటీస్, డ్రైవర్ లేని కార్స్, రిమోట్ సర్జరీస్, ఆన్లైన్ గేమింగ్, 4K వీడియో స్ట్రీమింగ్ వంటివి సాధ్యమయ్యాయి. ప్రతి సాంకేతికతలో మంచి చెడు రెండు ఉంటాయి. 5G వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. వేగవంతమైన ఇంటర్నెట్, మెరుగైన వీడియో కాల్ నాణ్యత, పరిశ్రమల్లో ఆటోమేషన్ పెరగడం, విద్య వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావడం దీని లాభాలు. అయితే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. 5G టవర్లను ప్రతి 200 మీటర్లకు ఒకటి ఏర్పాటు చేయాలి. దీనికి చాలా ఖర్చు అవుతుంది. పాత ఫోన్లో 5G పనిచేయదు, కొత్త ఫోన్ కొనాలి. ఎక్కువ టవర్ల వల్ల కొత్త రేడియేషన్ పెరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనికి ఎక్కువ విద్యుత్ అవసరమవుతుందని అంచనా వేశారు. అసలు 5G 6G టెక్నాలజీల వలన కలిగే ప్రధాన నష్టం ఏంటంటే వీటికి చాలా ఎక్కువ టవర్లు మరియు ఖరీదైన ఫోన్లు, పరికరాలు అవసరం. దీని వలన ఖర్చు పెరుగుతుంది మరియు డేటా భద్రత, ప్రైవసీకి ముప్పు పెరుగుతుంది. 5G వలన ప్రస్తుతం మనకు కలిగే 2 ఉపయోగాలను తెలుసుకుందాం. 1, వైద్య రంగంలో రిమోట్ సర్జరీ సాధ్యమైంది.
రెండోది పరిశ్రమల్లో రోబోట్లను 5G ద్వారా నియంత్రించి ఉత్పత్తిని పెంచారు. అలాగే స్మార్ట్ క్లాస్ రూమ్ లో 4K వీడియోల ద్వారా చదువుకోడు. ఇప్పుడు 6G గురించి మాట్లాడుకుందాం. 6G అంటే 6th జనరేషన్ టెక్నాలజీ. ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. 2030 నాటికి అందుబాటులోకి వస్తుందని శాస్త్ర

శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 6G వేగం 5G కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే 1 TB పర్ సెకండ్ వరకు వేగం వెళ్తుంది. 6G కేవలం వేగం మాత్రమే కాదు, అది కృత్రిమ మేధస్సు అంటే AIతో కలిసి పనిచేస్తుంది. దీనిలో హోలోగ్రామ్ కమ్యూనికేషన్ అంటే ఎదుటి వ్యక్తి మన ముందే ఉన్నట్లు కనిపించడం అత్యంత నిజమైన వర్చువల్ రియాలిటీ. స్మార్ట్ హోమ్స్, ఇవి పూర్తిగా ఆటోమేటిక్ గా పనిచేయడం వంటివి సాధ్యమవుతాయి. అయితే ఈ 6G వలన కూడా లాభ నష్టాలున్నాయి. లాభాలేంటంటే అపారమైన వేగం, ఎటువంటి ఆలస్యం లేని కమ్యూనికేషన్, మానవ మెదడుకు కంప్యూటర్కు అనుసంధానం సాధ్యం కావడం. కానీ దీని నష్టాలు కూడా ఎక్కువే. దీనికి చాలా ఖరీదైన పరికరాలు కావాలి, భద్రతా సమస్యలు ఎక్కువవుతాయి, హ్యాకింగ్ ప్రమాదం పెరుగుతుంది, మరియు సామాన్యులకు అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. 1G నుంచి 6G వరకు ప్రయాణం మనిషి ఆలోచన శక్తికి నిదర్శనం. 5G నేటి వాస్తవం అయితే 6G రేపటి భవిష్యత్తు. 6G మన జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. అయితే సాంకేతికతను మనం సరైన విధంగా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వేగంతో పాటు భద్రత, ప్రకృతి పరిరక్షణ కూడా చాలా ముఖ్యం. సాంకేతికత మనిషికి సేవ చేయాలే తప్ప మనిషిని శాసించకూడదు. ఆ విధంగా వాడితేనే 5G లేదా 6G లాంటి టెక్నాలజీలు నిజంగా సమాజానికి మేలు చేస్తాయి. కార్యక్రమంలో ఇప్పుడు సరిలేరు నీకెవరు చిత్రం నుండి రామజోగయ్య శాస్త్రి, బి ప్రాక్ పాడిన పాట, DSP సంగీతం

అగ్రికల్చర్ వ్యవసాయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. పూర్వకాలంలో రైతులు సాంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు పండించేవారు. కానీ ఆధునిక యుగంలో వ్యవసాయ అభివృద్ధి, కొత్త సాంకేతికత పద్ధతులు, యంత్రాలు, మెషినరీ, శాస్త్రీయ ఆవిష్కరణలతో మరింత వేగంగా ముందుకు సాగుతోంది. ఈ మార్పులు రైతుల కష్టాన్ని తగ్గించడమే కాకుండా దిగుబడిని పెంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు రైతులు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఇవి నీటిని ఆదా చేస్తూ పంటలకు అవసరమైనంత మాత్రమే అందిస్తాయి. అలాగే బయోటెక్నాలజీ ద్వారా కొత్త రకాల విత్తనాలు, ఎరువులు తయారవుతున్నాయి. ఇవి పంటలకు రోగనిరోధక శక్తిని పెంచి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని ఇస్తున్నాయి. డ్రోన్లు కూడా ఇప్పుడు వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. ఇవి పొలాల్లో ఎరువులు, పురుగుల మందులు సమానంగా పిచికారీ చేయడంలో సహాయపడుతున్నాయి. అలాగే డిజిటల్ టెక్నాలజీ రైతులకు కొత్త అవకాశాలను తెచ్చింది. మొబైల్ యాప్స్, ఆన్లైన్ మార్కెట్స్ ద్వారా రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. దీనివల్ల మధ్యవర్తులు తగ్గి రైతులకు ఎక్కువ లాభం వస్తోంది. స్మార్ట్ అగ్రికల్చర్ అనే పద్ధతి ద్వారా సెన్సార్స్, ఇంటర్నెట్ ద్వారా పంట యొక్క స్థితిని తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆధునిక వ్యవసాయంలో సెన్సార్ల ఉపయోగం ఏమిటి? సెన్సార్లు నేలలో తేమ స్థాయిని, ఉష్ణోగ్రత, టెంపరేచర్ని, పంట యొక్క హెల్త్ కండిషన్స్ వంటి వివరాలను తెలియజేస్తుంది. రైతులు ఈ సమాచారం ఆధారంగా నీటి వినియోగం, ఎరువుల వాడకం వంటి నిర్ణయాలను సులభంగా తీసుకోగలుగుతున్నారు. ఈ ఆధునిక మార్పులు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. సాంప్రదాయ పద్ధతులు, ఆధునిక సాంకేతికత కలిసినప్పుడు వ్యవసాయం మరింత బలపడుతుంది. కాబట్టి రైతులు కొత్త పద్ధతులను స్వీకరించి శాస్త్రీయ ఆవిష్కరణలను ఉపయోగించడం ద్వారా భవిష్యత్తులో మరింత విజయవంతమవుతారు. వ్యవసాయం కేవలం ఆహార ఉత్పత్తి చేసే రంగం మాత్రమే కాదు. ఇది మన సంస్కృతి, మన జీవన విధానం. ఆధునిక సాంకేతికతతో కలిసినప్పుడు వ్యవసాయం మరింత శక్తివంతమై రైతులకు సుస్థిరమైన భవిష్యత్తును అందిస్తుంది. కాబట్టి ఆధునిక పద్ధతులు, ఆవిష్కరణలు రైతుల జీవితాలను మార్చే శక్తిగా నిలుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్ అనే మాటను అందరూ వినే ఉంటారు. ఆర్గానిక్ వ్యవసాయం అంటే రసాయన ఎరువులు, పురుగుల మందులు లేకుండా సహజ పద్ధతుల్లో పంటలు పండించడం. ఇది రైతులకు, వినియోగదారులకు, పర్యావరణానికి మేలు చేసే విధానం. ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ అగ్రికల్చర్లో కంపోస్ట్, వర్మి కంపోస్ట్ వంటి సహజ ఎరువులు ఉపయోగిస్తారు. ఇవి నేలలో పోషకాలను పెంచి పంటలకు ఆరోగ్యకరమైన వృద్ధిని కలిగిస్తాయి. ఆర్గానిక్ వ్యవసాయం వల్ల నేలలో జీవక్రియలు అంటే మట్టి యొక్క జీవన ప్రక్రియ మెరుగుపడుతుంది. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. రసాయనాలు లేకుండా పండిన పంటలు ఆరోగ్యకరంగా ఉంటాయి. వినియోగదారులు ఇలాంటి పంటలకు ఎక్కువ ధర చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు. అందువల్ల రైతులకు ప్రత్యేక మార్కెట్ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం కోసం ప్రజలు ఆర్గానిక్ ఉత్పత్తులను ఎక్కువగా కోరుకుంటున్నారు. రైతులు ఈ పద్ధతిని స్వీకరించడం ద్వారా భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం పొందగలరు. ఆర్గానిక్ ఫార్మింగ్ కేవలం పంటల పద్ధతి మాత్రమే కాదు, అది ఆరోగ్య

ఆరోగ్యకరమైన జీవన విధానం. ఇది రైతులకు లాభం, వినియోగదారులకు ఆరోగ్యం, పర్యావరణానికి రక్షణను అందిస్తుంది. కాబట్టి ఆర్గానిక్ వ్యవసాయం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందే మార్గం ఉంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు సమావేశమయ్యారు. ప్రభుత్వ విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రాష్టంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన విజయ్కు చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు స్వాగతం పలికారు. సమావేశంలో మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు తమిళనాడు రాష్ట మంత్రులు కూడా పాల్గొన్నారు. దక్షిణాదిలో నదుల అనుసంధానంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారని, సముద్రంలోకి వృధాగా పోతున్న వేలాది టీఎంసీల నీటిని సద్వినియోగం చేస్తూ దక్షిణాది రాష్టాల రైతులకు మేలు చేసేలా గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రతిపాదించారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. మొత్తం 20 రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించామని, వారు చెప్పిన ముఖ్యమైన అంశాలను గుర్తించామని తెలిపారు. వారి సూచనలు సలహాలు పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్ట ప్రకారమే నామినేషన్ల స్వీకరణ, ఇతర అంశాలన్నీ ఉంటాయని, అందులో ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. రాజకీయ పక్షాల ప్రతినిధులు ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు సహా సంబంధిత పత్రాల విషయంలో జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని, ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు రాష్ట ప్రభుత్వం తెలిపిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని అనిల్ చంద్ర వెల్లడిస్తూ,
1: 2-3 మంత్స్ నుంచి జిల్లాకి మేము రాశాము. ఇక్కడ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్లో ప్రాపర్ పోలీస్ బందోబస్తు ఉండాలి. సో దీని కొరకు పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయాలి. అక్కడ స్పెషల్ పోలీస్ బందోబస్తు పెట్టాలని మేము అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని రిప్రజెంటేషన్స్ మా దగ్గర వచ్చినాయి పారామిలిటరీ ఫోర్సెస్ని పోస్ట్ చేయమని, అది మేము పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించాము, వారు అసెస్ చేస్తారు.
0: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నగరానికి విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ శాఖ కార్యదర్శి కె కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తదితరులు తమిళనాడు ముఖ్యమంత్రికి అమ్మవారి శేషవస్తాలు, ప్రసాదాలు, దివ్య చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, నగర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని, గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నమైన NH-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు 8,91,00,000 రూపాయలతో అభివృద్ది చేసిన 4 వరుసల రహదారిని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా 6,31,00,000 రూపాయలతో రహదారి విస్తరణ పనులు చేపట్టామని, అర్బన్ ఇన్ఫ్రాస్టక్చర్ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు 2,60,00,000 రూపాయలతో సెంట్రల్ డివైడర్, వీధి దీపాలు, సుందరీకరణ తదితర పనులు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్టంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రోగుల అవసరాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను

0: గణనలోకి తీసుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో పీఎంఎన్డీపీ కింద 61 కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటికి అదనంగా కొత్తగా రానున్న 22 కలిపి మొత్తం 83 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు పేదలకు మరింత చేరువ అవుతాయని వెల్లడించారు. ఇవి కాకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా 170 కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు 90 కోట్ల రూపాయల విలువైన డయాలసిస్ సేవల్ని రోగులు పొందారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ, గౌరవప్రదమైన జీవనం, న్యాయపరమైన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2019లో ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా తక్షణ ట్రిపుల్ తలాక్ పద్దతిని చట్టవిరుద్దంగా ప్రకటించడంతో పాటు ఈ విధంగా విడాకులు ప్రకటించే భర్తకు శిక్ష విధించే నిబంధనలను ప్రవేశపెట్టింది. ముస్లిం సమాజంలో తలాక్ ఏ బిద్దత్గా పిలిచే తక్షణ ట్రిపుల్ తలాక్ పద్దతిలో భర్త వరుసగా 3 సార్లు తలాక్ ప్రకటించడం ద్వారా వివాహాన్ని తక్షణమే రద్దు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్దతి వల్ల మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్న దృష్ట్యా 2017లో షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్ పద్దతిని చెల్లనిదిగా ప్రకటించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు చేపట్టింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లుకు పార్లమెంటు, ఆ తర్వాత రాష్ట్రపతి నుండి ఆమోదం లభించడంతో ఈ చట్టంలోని నిబంధనలు 2018 సెప్టెంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: కుచ్ ముస్లిం బహనోనే అదాలత్ మే అప్నే హక్కో కి లడాయి లడి, చునావ్ అప్నీ జగా పర్ హోతే హై, రాజనీతి అప్నీ జగా పే హోతీ హై, లేకిన్ హిందుస్తాన్ కి ముస్లిమాన్ ఔరతో కో ఉన్కా హక్ దిలానా, భారత్ కే సంవిధాన్ కే తహత్ దిలానా, యే సర్కారో కి ఔర్ సమాజ్ కి జిమ్మేవారీ హోతీ హై. ఇస్ దేశ్ మే ముస్లిం బహనో కో భీ తీన్ తలాక్ కహ కర్కే బర్బాద్ కర్నే వాలా లోగో కో భీ ఆజ్ కే యుగ్ మే బర్బాద్ కర్నే కా మౌకా నహీ దియా జా సక్తా, ఇన్ మాతా ఔర్ బహనో కి రక్షా హోనీ చాహియే.
0: కడప అమీన్ పీర్ దర్గాలో ఏటా జరిగే ఉర్సు ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్గా ప్రతినిధులు ఆహ్వానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కలిసి ఆహ్వానం అందించారు. ఈ నెల 24 నుంచి 30 తేదీ వరకు కడప అమీన్ పీర్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వారు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఉర్సు ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్దలతో నిర్వహించాలని దర్గా ప్రతినిధులకు ఆయన సూచించారు. హిందూ ముస్లిం ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం మన సమాజ బలమని, ఆ విలువలను మరింత బలోపేతం చేసే వేదికగా అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు నిలవాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రైతులకు 157 ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. ఇప్పటికే 4 విడతల్లో 554 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశామని, మిగిలిన 184 మంది రైతులకు త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు సమావేశమయ్యారు. ప్రభుత్వ విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల రాష్ట్రంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ వైశ్విక అనిశ్చితతానాం మధ్యేపి भारतस्य आर्थिक विकासः सुदृढतया

0: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఈరోజు బాలవిహార్ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా గణపూర్వం శ్రీ చింతలపాటి బాపిరాజా బాలుర ఉన్నత పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం విందాము. మరి ముందుగా
3: మన పెద్దక్క వచ్చింది, చూడండి ఏం పాడుతుందో వినండి.
4: నా పేరు ఎం సుజాత, నేను పాట పాడుతూ నా

వాడు చేసే చిలుకేగా నవ్వాలి నవ్వాలి పాపాయి రే. మంచి పూల జల్లలే శ్రావణ మేఘపు హరివిల్లి ఆడుతున్నది అది గోనెమలి ఈడ ఉన్నది నిప్పుకో పొదల.

0: மஞ்சு புலா ஜல்லல்லே, சிராவண மேக புகறிவில்லை, கங்கா கௌதமி பொங்கல்லே, பண்ட பொலாலா பாட்டல்லே, கங்கா கௌதமி பொங்கல்லே, பண்ட பொலால் பாட்டல்லே.
1: మరి పెద్దక్కయ్య నవ్వాలి అంటూ పాట పాడింది.
2: ఇక తమ్ముడు వచ్చాడు సాయికృష్ణ ప్రసాద్, పాట పాడతానంటున్నాడు.
3: నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిట తండ్రి నీ పిల్లల మేమెల్లా, మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నా

0: సాయి కృష్ణ ప్రసాద్ చాలా చక్కగా చెప్పాడు. ఇంకో చిట్టు తమ్ముడు వచ్చాడు సూర్యనారాయణ, జెండా పాట పాడతానంటున్నాం, విందాం ఒకసారి పాట.
1: ఎంత మంచి జెండరో మువ్వల్లరి జెండరో, ఎంత మంచి జెండరో మువ్వల్లరి జెండరో, పతి ఆట మీ నోట పాడించే ఈ పాట, పతి ఆట మీ నోట పాడించే ఈ పాట, ఎంత మంచి జెండరో మువ్వల్లరి జెండరో, ఎంత మంచి జెండరో మువ్వల్లరి జెండరో, పైగల కాషాయ రంగు ఏమన్నది తెలుసునా, పైగల కాషాయ రంగు ఏమన్నది తెలుసు, త్యాగం నిస్సత్తు అయితే తక్కువేమి కాదురా, త్యాగం నిస్సత్తు అయితే తక్కువే కాదురా, ఎంత మంచి జెండరో మువ్వ జెండరే, ఎంత మంచి జెండరో మువ్వల్లరి జెండ, మధ్యనున్న తెలుపు రంగు ఏమన్నది తెలుసునా, మధ్యను తెలుపు రంగు ఏమన్నది తెలుసు, శాంతిగా ఉంటే చాలు సౌఖ్యమే లేదురా, శాంతిగా ఉంటే చాలు సౌఖ్యమే లేదురా, ఎంత మంచి జెండరో మువ్వల్లరి జెండ, అడుగునున్న ముదురాకు బచ్చ ఏమన్నది తెలుసునా, అడుగునున్న ముదురాకు బచ్చ ఏమన్నది తెలుసు, నా వల్లే దేశమంతా పచ్చగా ఉండాలని, నా వల్లే దేశమంతా పచ్చగా ఉండాలని, ఎంత మంచి జెండరో మువ్వల్లరి జెండరు, ఎంత మంచి జెండరో.

0: భావము వల్ల అరిగండ. మా జనున్న ధర్మచక్రం ఏమన్నది తెలిసిన, మా జనున్న ధర్మచక్రం ఏమన్నది తెలిసిన, ధర్మపదం వీడపదం పదపదా కదిలిపోమంటున్నాడు. ధర్మపదం వీడపదం పదపదా కదిలిపోమంటున్నాడు. ఎంత మంచి ఎండరో మువ్వల్లరి జెండరు, ఎంత మంచి ఎండరో మువ్వల్లరి జెండరు.
1: చక్కగా పాడాడు జెండా పాట తమ్ముడు. మరి తర్వాత ఆడపిల్ల చదువుకోవాలి, ఆడపిల్లలు ఉద్యోగాలు చెయ్యాలి అని ఎదుగుతూ మన ఇద్దరు అక్కయ్యలు వచ్చారు ఆడపిల్ల చదువు అవసరం ఏమిటనే విషయం చెప్పడానికి. విందాము చక్కగా. సాయి దుర్గా, లీలేశ్వరి ఏం చెబుతారు విందామా ఒకసారి.
2: చెల్లి, నేను సైన్యంలో చేరుతున్నాను.
3: అక్కడ ఏం చేస్తావక్క?
2: విమానాలు నడుపుతాను.
3: అమ్మో, విమానాలు నడపడమే భయం లేదు?
2: ఎందుకు భయం? ఇప్పుడు నడుపుతున్న వాళ్ళంతా ఎట్లా నడుపుతున్నారనుకున్నా వాళ్లకు లేని భయం నాకెందుకు? అట్లా అనుకోబట్టే ఆడవాళ్ళు వంటింటికి అంటుకుపోతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు చేయని పనులే లేవు. ఇంజనీర్లు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వ్యవసాయం, వ్యాపారం, రాజకీయాలు, ఆడవాళ్ళు పని చేయని రంగాలే లేవు. అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు.
3: మరి యుద్ధం కూడా చేస్తారా?
2: చేస్తారు. రుద్రమాదేవి, రజియా సుల్తాన్, చాంద్ బీబి, ఝాన్సీ లక్ష్మీబాయి, జోన్ ఆఫ్ ఆర్క్, వీళ్ళంతా యుద్ధాలు చేయలేదా?
3: ఆడవాళ్ళు కూడా యుద్ధాలు చేస్తారా?
2: పూర్వంలో ఆడవాళ్ళదే రాజ్యమట చెల్లి, ఇంట్లో పెత్తనం కూడా ఆడవాళ్ళదేనట.
3: మరి ఇప్పుడు ఇంట్లో నాన్న ఎట్లా చెప్తే అట్లాగే జరుగుతుందిగా. ఏమన్నా అంటే ఆడవాళ్ళకేం తెలుసు అంటారే.
2: పూర్వం మనలో చాలా దురాచారాలు ఉండేవి చెల్లి, ఎంత ఘోరంగా ఉండేవనుకున్నావు? చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, 10-15 రోజులు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అంటే నువ్వు నమ్మలేవు.
3: అరే, అంత చిన్న పిల్లలకు పెళ్ళా?
2: అవును, నిజమే చెల్లి.
3: ఎందుకక్క?
2: డబ్బుల కోసం ముసలివాళ్ళు డబ్బిచ్చి ఆడపిల్లల్ని కొనుక్కునేవాళ్ళు. ఆ ముసలిమొగుడు చేస్తే ఆ జన్మంతా అలా ఉండవలసిందే. అత్తగారింట్లోనో అమ్మగారింట్లోనో చాకరీ చేయాల్సిందే. కొన్ని చోట్ల చనిపోయిన భర్తతో పాటు భార్యను కూడా చితి మీద పెట్టి కాల్చివేసేవాళ్ళు. దీన్నే సతీ సహగమనం అన్నారు.
3: అమ్మో, బ్రతికుండగానే తలుచుకుంటేనే భయం వేస్తుంది.
2: రాజా రామ్మోహన్ రాయ్, మహాత్మా జ్యోతిరావు పులే, ఈశ్వరచంద్ర, విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు ఇంకా చాలామంది స్త్రీ అభ్యుదయానికి కృషి చేశారు.
3: సరే అక్క, నువ్వు నాకు చెప్పిన ఈ విషయాలన్నీ నేను నా స్నేహితులతో చెప్తాను. నాకు స్కూల్కి టైం అవుతుంది, నేను వెళ్ళి తయారవ్వాలి.
2: సరే, వెళ్ళిరా.
1: మరి విన్నాం కదా, ఆడపిల్ల చదువుకోవాలి, ఆడపిల్ల అభివృద్ధి చెందడానికి ఎంతమంది కృషి చేశారనే విషయం అక్కయ్యలు బాగా చక్కగా చెప్పారు. ఇంకొక అక్క వచ్చింది, జీ రేణుక అక్క, దేశభక్తి గేయం పాడతానంటూ.

0: జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృతకాండం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండకోన వాగు పాడు సంస్కృత గీతం. గుండె గుండె కలుసుకుంటే సమరసభావం, చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతఖండం ఒక అమృత భాండం.
1: తర్వాత అన్నయ్య వచ్చాడు, సాయి కుమార్ అన్నయ్య ఒక కవిత చెబుతానంటు పూజ అనే కవిత చెబుతాడు.
2: మా ఇంటి పక్కన ఉన్నాడు తేజ, వాడు చేశాడు పూజ, నాకు ఇచ్చాడు కాజా, నా చెవిలో పెట్టాడు రోజా.
1: చిట్టి తమ్ముడు వచ్చాడు పరిగెట్టుకుంటూ, ఆయన అర్జున్ ఒక మంచి పద్యం చెబుతాడట ఇప్పుడు, విందాం మన అందరం.
3: రత్తి లేని ఏట రాత్రి నిద్ర చేటు, భక్తి లేని పూజ పత్రి చేటు, నీతి లేని చదువు జీతాలు చేటు, లలిత సుగుణ జాల తెలుగు బాల, బడికి నడవలేడు పాఠాలు వినలేడు, చిన్న పద్యం అప్పచెప్పలేడు, రాజరాజ బిడ్డరా నేటి విద్యార్థి, లలిత సుగుణజాల తెలుగు బాల.
1: లలిత సుగుణజాల తెలుగు బాల అంటే చక్కగా పద్యాలు చెప్పాడు కదా, మరి ఆ పద్యాలు ఇందులోవి మనం ఒకసారి విందాం. కరుణశ్రీ అని పేరు పొందిన జంజాల పాపశాస్త్రి గారు రాసినటువంటి లలిత బాల అనేటటువంటి పుస్తకంలో పద్యాలు అవి. డి సంధ్య అనే చిట్టి చెల్లాయి వచ్చింది ఇంకొక పద్యం చెప్పడానికి, ఆ పద్యం కూడా విందాం.
4: అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు జల్లగాను, కంచు మృగునట్లు కనకంబు మృగున, విశ్వదాభిరామ వినురవేమ. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు, బహుళ

0: శ్రద్ధ చేయము చెయ్యవచ్చు. సహన యొక్కటబ్బా చాలా కష్టం బురా విశ్వదాభిరామ వినురవేమ.
1: విశ్వదాభిరామ వినురవేమ అంటూ ఈ చెల్లాయి కూడా చక్కగా చెప్పింది పద్యాలు. వేమన శతకం నుంచి పద్యాలు చెప్పింది. తర్వాత గాయత్రి అనే చెల్లాయి వచ్చింది, ఒక గేయం పాడుతుంది ఇప్పుడు.
2: తీనిల తీటల మాటలు.

0: దేశమాతనే కొలిచెదమా. ఎందరు వీరుల త్యాగ ఫలం మన నీటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకుని మన మానస వీధిని నిలుపుకుని తేనెల తీటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా.
1: తర్వాత చిట్టి చెల్లెలు ఇద్దరు వచ్చారు, దేవి శిరీష. ఒక మంచి దేశభక్తి గేయం పాడి వినిపిస్తారు మనకి.

0: జానకుమార్ చిట్టి తమ్ముడు వచ్చాడు ఒక పద్యం చెప్పడానికి. ఆ పద్యం కూడా విందాం.
1: ఎద్దునెక్కిన శివుడు గద్దెనెక్కిన విష్ణు హంసనెక్కిన బ్రహ్మ అందమునుగాను బద్ద కొమ్ము ఎద్దు బల్లపైన కర లలిత సుగుణ జాల తెలుగు బాల కట్టుకున్న సతిని నట్టేటలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సందులకెక్కువాడు చాచు పెద్దమ్మర లలిత సుగుణ జాల తెలుగు బాల.
0: ఏ వెంకటేష్ ఒక కవిత చెప్పడానికి ముందుకు వచ్చాడు, ఆ కవిత ఏదో విందాం.
2: బడి నిండా బానిసలేనా బందికాన బాల్యమేనా బఠానీలు గుల్లశనగలు తాయిలాల వాటాలేవి ఊపిరి సల్పని నక్టైలు గాలిదూరని సాక్స్ బూటులు ప్రెస్టేజీకి చిహ్నాలై ప్రగతి పదంలో పరుగులు పెట్టే కాన్వెంట్ కపోతాలు మీరు ఉరుకుల పరుగుల టైం సెన్స్తో ఆటోరిక్షా తొక్కిసలాటలో అలుపెరగని ప్రయాణికులు మీరు బ్రేక్ పడిందా వాచ్మ్యాన్ బాకులాంటి చూపు ప్రిన్సిపాల్ గన్షాట్ రూటు తలచి తలచి వణికిపోయే భావి భారత విధాతలు మీరు గాంధీ అయినా గాడ్సే అయినా తేడా లేదు హోంవర్క్ రూళ్ళు వేలకు నింపితే చాలు చెమ్మచక్కలు ఉప్పు బిద్దెలు తొక్కుడు బిల్లలు వినలేదు చక్కిలాల తాటితానను తిననేలేదు వైకుంఠపాలి లాంటి జీవితాన్ని కాన్వెంట్ నిచ్చెనతో గబగబా ఎక్కేసి పరీక్షల అరికాసుని దాటేయాలని డాలర్ సెంచరీలు కొట్టేయాలని పరుగులు తీసే పాపం పసివాళ్ళు.
0: కొంతమంది చిట్టి తమ్ముళ్ళు వచ్చారు ఒక నాటకం వేస్తామని చెప్పేసి లోవరాజు సత్యనారాయణ గణపతి జగదీష్ సుబ్రహ్మణ్యం హీరోలు అనే నాటకం వేస్తారట, విందాం ఆ నాటక.
3: ఎప్పుడొచ్చాం కదా సార్, వచ్చామా లేదా పెన్ దిగిందా లేదు కావాలి సార్.
4: వెళ్ళి కూర్చో. ఏరైతే స్లిప్ ఎందుకు కట్టారా?
3: స్లిప్ పెడితే చూసేస్తావా? అన్ని చూసేస్తావు, బుడ్లో పూసేస్తావు.
4: బయటికి వెళ్ళిపో. చరణం నువ్వెందుకు పెట్టారా? ఎన్ని దెబ్బలు కొట్టాలి నువ్వే చెప్పు.
3: ఎన్ని దెబ్బలన్నా కొట్టండి మాస్టర్, 100కి ఎక్కువ అన్నా పర్లా, తక్కువ కొండ చూసుకో. సేత్కాన్
4: సర్లే సిద్ధార్థ, ఏం రాసారో పేపర్లు చెప్పు.
3: సార్ నా మైండ్ గ్రౌండ్ ఆడిపోయిన సేవం కనబడితే తెమ్మని రాసింది సార్.
4: సర్లే కూర్చో. అరే అదవ వెళ్ళి ఆడిని కేకేసుకురా.
3: ఈ అదవ చెప్తే నేను వెళ్ళాలా, వెళ్ళగదా.

0: అప్పుద్దా కూర్చో. ఏం రేలేదు ఎప్పుడన్నా?
1: రెండోళ్ళారా, బాగా చదవండి అన్న.
0: ఈ అందరూ స్లిప్లు పెట్టారు. మహేష్ చూడండి, స్లిప్లు ఎట్టుకుని ఉన్నాడు. అందరు పేపర్లు ఇవ్వండి. అరే మహేష్, నువ్వు స్లిప్ పెట్టలేదండి. నువ్వు ఎగ్జామ్ పేపర్ పోదులు స్లిప్ ఇచ్చావా? స్లిప్ ఇస్తావా? ఇస్తావా?
1: ఇస్తావా?
0: ఇస్తావా? స్లిప్ ఏమని పెడతావా? పెడతావా? పెడతావా?
2: మరి విన్నారు కదా, చిట్టి తమ్ములు వేసినటువంటి నాటక. చక్కగా వాళ్ళ వాళ్ళ పేర్లతోటి చిన్న చిన్న డైలాగులు చెప్పారు. మరి ఇంకొక తమ్ముడు వచ్చాడు. తమ్ముడు నీ పేరేంటి?
3: ఏ వెంకటేష్.
2: ఏం చెబుతావు తమ్ముడు నువ్వు?
3: ఎయిడ్స్ గురించి ఒక పాట పాడబోతున్నావు.
2: పాట పాడతావా? పాడు.
3: దయలేని ఓ లోకమా, నాపై కరుణ చూపుమా, ఒక్క నిమిషం నా కోసం వెక్కిరింతను మానుమా. మూకల ఈటెల మాటలలోన, చీదరింపుల విదిలింపులోన, కరకు చూపుల కష్టములోన, తల్లడిల్లి దగ్ధమయ్యే దూదెపింజనేను, దూదెపింజనేను. పెద్దల తప్పుకు రూపం నేను, చేయని పాపపు శిక్షను నేను. హెచ్

0: పెద్ద మనసుతో ఆలోచించండి, హెచ్ఐవి పాజిటివ్గా మారబోకండి, ఎయిడ్స్ భూతాన్ని పెంచబోకండి, బిడ్డల గతిని బురద జల్లకండి, బురద జల్లకండి.
1: విన్నాం కదా, చక్కగా పాట పాడాడు తమ్ముడు. మరి పెద్దలు తెలియకుండా చేసినటువంటి తప్పుల కోసం పిల్లలు పడేటటువంటి ఆవేదన అర్థం చేసుకుని పెద్దలు సక్రమ మార్గంలో నడుస్తారని పిల్లవాడు చక్కగా సందేశం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మన చిట్టి తమ్ముళ్ళు, చిట్టి చెల్లాయిలు, అక్కలు, అన్నలు అందరూ మనకి ఎన్నో మంచి విషయాలు పద్యాల ద్వారా, పాటల ద్వారా, కవితలు, జోక్స్, చాలా చక్కటి ఉపన్యాసాలు, సంభాషణలు చెప్పారు కదా. మరి మన అందరం కలిసి ఒకసారి అభినందించండి చప్పట్ల ద్వారా. ఇంతవరకు బాలవిహార్ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా గణపురం శ్రీ చింతలపాటి బాపిరాజ బాలుర ఉన్నత పాఠశాల బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నాము. ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఎస్ పెద్దిరాజు గారి ఆధ్వర్యంలో తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి తెలుగు మాస్టారు మరియు సిహెచ్ వెంకటరత్నం గారు తెలుగు మాస్టారు వ్యాఖ్యాతలుగా ఈ కార్యక్రమాన్ని వ్యవహరించారు.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: పండ్లు కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. ఇటీవల బొప్పాయి, ఖర్బూజా, దోస ఇటువంటి పండ్ల రకాలకు, అలాగే టమాటో, మిరప, బెండ చిక్కుళ్ళు, తీగజాతి కూరగాయల్లో అనేక రకాలైన వైరస్లు వివిధ పేర్లతో పంట మొక్కల్ని ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ వైరస్ తెగుళ్ల వల్ల పంటల్లో 25 నుండి 75% వరకు పంట దిగుబడులు కోల్పోతున్నారు. వైరస్ తెగులు ఆశించిన పంటను కాపాడుకునేందుకు రైతులు విపరీతంగా పురుగు మందులు, తెగుళ్ల మందులు పిచికారీ చేసినా కూడా లాభం కనిపించట్లేదు. వాస్తవానికి వైరస్ తెగులను పూర్తిగా నిర్మూలించడం లేదా నివారించడానికి ఇప్పటి వరకు మందులు ఎక్కడా లేవు. ఈ వైరస్ తెగులు పంటకి సోకకుండా నియంత్రించటం లేదా నిరోధించటం మాత్రమే మనం చేయగలం. పంటకు ఈ తెగులు సోకిన తర్వాత పూర్తిగా

నివారించలేం లేదా నిర్మూలించలేం. ఈ క్రమంలో వైరస్ తెగుళ్లు రైతు సాగు చేసిన పంటలకి సోకకుండా నియంత్రించాలంటే మొదట ఈ వైరస్ గురించిన అవగాహన అనేది ఉండాలి. వైరస్ అనేది అతి సూక్ష్మమైన ప్రోటీన్ కవచం కలిగిన ఏకకణ జీవులు. వీటిని మన కంటితో కానీ సాధారణ మైక్రోస్కోప్తో కానీ చూడలేము. కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే వీటిని చూడగలం. ఇవి స్వతహాగా వృద్ధి చెందవు. వైరస్ కణాలు విభజనకు, వృద్ధి చెందడానికి మొక్కల జీవకణాలు తప్పనిసరిగా అవసరం. మొక్కల్లో ఈ వైరస్ కణాలు వృద్ధి చెందుతూ మొక్కల జీవకణాలపై దాడి చేసి వ్యాధులు లేదా తెగుళ్లు కలగజేస్తాయి. ఈ వైరస్లు ఒక మొక్క నుంచి మరో మొక్కకు స్వతహాగా వ్యాప్తి చెందవు. వైరస్లు వ్యాధి సోకిన మొక్కల నుండి ఆరోగ్యమైన మొక్కలకు ఆకులపైన, రెమ్మలపైన ఏర్పడిన గాయాల ద్వారా, వ్యవసాయ పనిముట్ల ద్వారా, పొలంలో తిరిగేటప్పుడు రైతులు కాళ్లు చేతుల రాపిడి ద్వారా, రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక పురుగులు, తామర పురుగులు, నులి పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వైరస్ కలిగిన మొక్కలతో ఆరోగ్యమైన మొక్క రాపిడి జరిగినప్పుడు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్లు మొక్క చనిపోయే వరకు మొక్క జీవకణాల్లోనే ఉండి మొక్కలకి హాని చేస్తాయి. వైరస్ సోకిన మొక్కలపై రసం పీల్చే పురుగులు ఆశించి వాటి ఆకుల్లో రసం పీలిస్తే వైరస్ కణాలు రసం ద్వారా పురుగుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. తిరిగి ఈ పురుగులు ఆరోగ్యంగా ఉన్న మొక్కల నుండి రసాన్ని పీల్చినప్పుడు పురుగుల నోటి భాగాల ద్వారా ఈ వైరస్లు ఆరోగ్యవంతమైన మొక్కలకు వ్యాపిస్తాయి. అలాగే రైతులు వైరస్ తెగులు సోకిన మొక్కల్ని రాపిడ్ ద్వారా తాకి తిరిగి ఆరోగ్యమైన మొక్కల్ని తాకినప్పుడు కూడా రాపిడ్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. పంట లేనప్పుడు వైరస్లు పొలం లోపల లేదా పొలం గట్టు మీద పెరుగుతున్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి. వైరస్ కణాలు ఎండిపోయిన మొక్కల కణజాలంలో జీవించలేవు, అంతరిస్తాయి. పొలంలో తిరిగి వైరస్లకు అనువైన పంటలు సాగు చేసినప్పుడు కలుపు మొక్కల్లోని వైరస్లు తిరిగి పంట మొక్కలకి వ్యాప్తి చెంది పంటలకి నష్టాన్ని కలిగిస్తాయి. మొక్కల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు ప్రస్ఫుటంగా, వైవిధ్యంగా, సులభంగా గుర్తుపట్టే విధంగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నవిగా పసుపు రంగుగా మారి పాలిపోయి కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకుల మీద అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద పసుపు చారలు ఏర్పడి గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్య భాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకులు ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారుతాయి. మొక్క చివరి ఆకులు ఎండి చనిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకులు ముడతలు పడి ముడుచుకొని బంతులాగా మారుతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లోని ఆకుల్లో ఆకుపచ్చని ప్రాంతాలు కృంగి కనిపిస్తాయి. ఆకులు గరుగ్గా మారి అంచుల వైపుకు ముడుచుకొని నిక్కబొడుచుకొని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కలో ఆహారోత్పత్తి తగ్గి మొక్కలు నీరసించిపోతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి పైకి కిందకి ముడుచుకొని వికారంగా మారుతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి కణుపుల మధ్య దూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయ కట్టడం తగ్గుతుంది. గొడ్డు చెట్లుగా మారచ్చు. కాయలు సాధారణ ఆకారాన్ని కోల్పోయి సైజు తగ్గుతుంది. కాయల మీద గుండ్రని వలయాలు లేదా రింగులు ఏర్పడతాయి. బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ తెగులు ఆశించిన మొక్కల్లో కాయలపై మధ్యభాగం ఆకుపచ్చగా ఉండి రింగులు వందల సంఖ్యలో ఉంటాయి. వీటి వల్ల నాణ్యత లోపించి మార్కెట్కి పనికిరావు. రైతులు సాగు చేయదలిచిన పంటలో వైరస్ తెగులను తట్టుకునే రకాలను అందుబాటులో ఉన్న ఉద్యాన శాఖ అధికారుల ద్వారా లేదా ఉద్యాన పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుని వాటిని సాగు చేసుకుంటే తొలి దశలోనే ఈ తెగుళ్లను కొంతవరకు తప్పించుకోవచ్చు. ఉదాహరణకు టమాటోలో అర్క రక్షక్, అర్క సామ్రాట్, అర్క అనన్య రకాలు, బెండలో అర్క అనామిక, అర్క అభయ రకాలు, ఫ్రెంచ్ బీన్స్లో అర్క అర్జున్ రకాలు వైరస్ తెగుళ్లని తట్టుకుంటాయి. తోటలన్నీ సాగు చేసేందుకు ఎంచుకునే పొలం చుట్టుపక్కల లేదా పరిసరాల్లో వైరస్ తెగులు సోకిన తోటలు లేదా మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ తోటల్లోని వైరస్ ఆశించిన మొక్కల నుండి కొత్త తోటలకి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఒకే పొలంలో ప్రతి సంవత్సరం ఎక్కువ కాలం ఒకే పంటని వేయడం వల్ల వైరస్ వృద్ధి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతిని పాటించాలి.
పంటలు లేని సమయంలో వైరస్లు పొలాల గట్లపైన ఉన్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి.

0: పొలంలో పళ్ళు లేదా కూరగాయలు సాగు చేసే ముందు పొలం గట్లపైన పొలం చుట్టుపక్కల కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా కలుపు నివారణ చర్యల్ని చేపట్టాలి. దీనివల్ల పంటకు ఇతర చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది. సాగు చేయదలిచిన పొలానికి విరివిగా సేంద్రీయ ఎరువును ఎకరానికి 200 కిలోల వేపపిండిని ట్రైకోడెర్మా విరిడి జీవ నియంత్రణ మందుతో కలిపి ఉపయోగించడం వల్ల పంటకు చీడల బెడద చాలా వరకు తగ్గుతుంది. పొలంలో నారు మొక్కలు నాటే ముందు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరన్ 3G గుళికల పురుగు మందును బోదల్లో వేసుకోవడం వల్ల తొలిదశ నుంచే వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల తాకిడిని నివారించవచ్చు. మొక్కలు నాటే ముందు బోదలపై పరిచే మల్చింగ్ షీట్ సూర్యరశ్మికి మెరిసేదాన్ని ఎంచుకుంటే రసం పీల్చే పురుగుల బెడద చాలా వరకు తగ్గించవచ్చు. పళ్ళు లేదా కూరగాయలు సాగు చేసే పొలం చుట్టూ గట్ల వెంబడి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసె గింజలు 2 వరుసలు, మొక్కజొన్న 2 నుంచి 3 వరుసలు కంచి పంటగా సాగు చేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు బయట నుండి తోటలోపలికి రాకుండా రక్షణ వలయంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలామంది రైతులు నారు మొక్కల్ని ప్రైవేట్ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. కాబట్టి నారు మొక్కలను రసం పీల్చే పురుగులు చొరబడని 40 సైజు కలిగిన మెష్ నెట్ హౌస్లో పెంచితే తెగుళ్లు లేని ఆరోగ్యమైన నారుని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో రైతులు ఏమాత్రం రాజీ పడినా వైరస్ తెగుళ్ల బారి నుండి తప్పించుకోలేరు. సొంతంగా నారు పెంచుకునే రైతులు విధిగా విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చే పురుగులను, విత్తనం ద్వారా వ్యాపించే వైరస్లను నివారించవచ్చు. నారు మొక్కల్ని పొలంలో నాటే 2 నుండి 3 రోజుల ముందు ఇమిడాక్లోప్రిడ్ లేదా అసిటమిప్రిడ్ మందు ద్రావణం నారు మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పొలంలో వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించేందుకు జిగురు పూసిన నీలం రంగు అట్టలు, పసుపు రంగు అట్టల్ని ఎకరానికి 25 చొప్పున ఉంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రైతులు తోటను ప్రతిరోజు నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడైనా వైరస్ సోకిన మొక్కని గనుక గమనిస్తే వెంటనే అవి ఇతర మొక్కలకు తగిలి రాపిడి కాకుండా జాగ్రత్తగా వాటిని పెరికి కాల్చేయాలి. తోటలో వైరస్ లక్షణాలున్న మొక్కల్ని గమనించినా లేదా రసం పీల్చే పురుగుల ఉనికిని గమనించినా వెంటనే వాటి నివారణకు థయోమిథాక్సామ్ లీటర్ నీటికి 0.2 గ్రాములు లేదా ఎమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాములు లేదా అసిటమిప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాముల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కాపుకొచ్చిన మొక్కల్లో వైరస్ వల్ల పచ్చదనం కోల్పోయి పాలిపోయిన ఆకుల్లో ఆహారోత్పత్తిని మెరుగుపరిచి మొక్కల్లో కాయల దిగుబడి నాణ్యత పెంచేందుకు లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా, 3 గ్రాముల ఫార్ములా 4 సూక్ష్మ పోషక మిశ్రమాన్ని కలిపి అవసరాన్ని బట్టి 4 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి.
1: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి, పశు సంపదపై ఎల్లినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలు ఈ అంశం గురించి కృష్ణాజిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి ఆశాలత గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో జలశక్తి అభియాన్ ఈ కార్యక్రమం గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన శివపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట జలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి

తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 భక్త అంబరీష హరికథాగానం వింటారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం వింటారు. 27వ భాగం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు. ఇప్పుడొక చిత్రగీతం.

0: అక్కాచెల్లెళ్ళ చిత్రానికి పి సుశీల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణిచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వసారి

0: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నారు. రాష్టపతి భవన్లో జాతీయ రక్షణ కళాశాల 66వ కోర్సు సిబ్బంది, కోర్సు సభ్యులు రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, భద్రత సాంకేతిక రంగాల్లో మారుతున్న పరిస్థితులు సరికొత్త సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయని, ఇవి మరింత మెరుగైన సన్నద్దతను కోరుతున్నాయని తెలిపారు. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని పేర్కొన్నారు. జాతీయ భద్రత కేవలం సైనిక సామర్థ్యాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చేందుకు శాస్త్రీయ సంస్థలు, సాయుధ బలగాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్నప్పటికీ నిర్ణయాధికారాన్ని పూర్తిగా సాంకేతికతకు వదిలివేయలేమని, సమతుల్య విధానం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధాన మోదీ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాల్లో వేళ్లూనుకుందని తెలిపారు. కేవలం ముందుకు సాగే సామర్థ్యమే కాకుండా ఇతరులను సాధికారత వైపు నడిపించే శక్తే అసలైన అధికారమని చెప్పారు. డిజిటల్ శక్తి ఈ పరివర్తనకు ప్రధాన చోదక శక్తుల్లో ఒకటిగా ఉద్భవించిందని, ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ శక్తి భారతదేశానికి మరింత విశాలమైన అవకాశాలు తెరిచిందని స్పష్టం చేశారు.
1: ఇన్నోవేషన్ కి పవర్ భీ ఐసీ హీ హై. ఏక్ ఐడియా కో ప్రోడక్ట్ మే బదల్నా, ఏక్ ప్రాబ్లమ్ కో సొల్యూషన్ మే బదల్నా, యే అప్నే ఆప్ మే ఏక్ బడీ క్షమతా హై. లేకిన్ జబ్ యే అవసర్ సమాజ్ కే అధిక సే అధిక లోగో కో మిల్తా హై, తో శక్తి కా సంతులన్ బన్తా హై, ఔర్ ఇస్కా ప్రభావ్ కై గుణా బఢ్ జాతా హై. భారత్ కి స్టార్టప్ జర్నీ ఇసీ బదలావ్ కా ఉదాహరణ హై.
0: భారతదేశ సామర్థ్యాలు ఇతర దేశాలకు కూడా కొత్త అవకాశాలు లభించేలా చూడడమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని ప్రధాని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుండి పైకి తీసుకొచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ సవరణ బిల్లు 2026కు సంబంధించి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైస్వాల్, ఈ ప్రతిపాదిత చట్టంలోని ప్రధాన నిబంధనలు యుపీఏ ప్రభుత్వం 2010లో తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ చట్టంలోని వాటిలాగే ఉన్నాయని తెలిపారు. సైబర్ మల్బార్ చర్చి, రామకృష్ణ మఠం, ఇస్కాన్ తదితర సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను కమిటీ విన్న తర్వాత ఈ విషయాలు వెల్లడించారు. 2010 నాటి చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే ఎన్జీఓల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, సంబంధిత రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండేదని, అయితే ప్రస్తుత సవరణలో ఆ అధికారాన్ని ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగానికి అప్పగించారని తెలియజేశారు. బిమ్స్టెక్ మొట్టమొదటి హోంమంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక సహకారానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించిందని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఉగ్రవాద నెట్వర్క్కు చోటు దక్కకుండా చూడడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
2: ఆతంకవాదియో ఉన్కే సహాయకో అపరాధిక నెట్వర్క్ విత్తీయ ఛానల్ ఔర్ సీమా పార్ గతివిధియో పర్ సత్యాపిత్ తథా కార్వాయి యోగ్య సూచనా కా సమయ పర్ ఆదాన్ ప్రదాన్ హమారీ సామూహిక సురక్షా కో మజబూత్ కర్ సక్తా హై.
0: బంగాళాఖాతం పరిసర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్లో భారత్తో పాటు మరో 6 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.

0: భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, గతంలో ఎన్నడూ లేనంత బలమైన దౌత్య బంధం ఇరు దేశాల మధ్య కొనసాగుతోందని భారత్లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలియజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేల మధ్య ఉన్న పరస్పర అవగాహన అద్భుతమని ఆయన అభివర్ణించారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీ పర్యటనకు రానున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమాపేశాలు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అనితా ఆనంద్ భేటీలను ఆయన ప్రస్తావించారు. అలాగే కెనడా వాణిజ్య మంత్రి మనిందర్ సిద్ధు త్వరలో భారత్లో పర్యటించనున్నట్టు తెలియజేశారు. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి, యోగాతో సహా చర్మ సంబంధిత వ్యాధుల నిర్వహణపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ ఈ పత్రాన్ని రూపొందించింది. వివిధ ఆయుష్ వైద్య విధానాల్లో క్లినికల్ కేర్ విషయంలో మరింత ఏకరూపత, నాణ్యత ప్రమాణాలు, ఆధారపూర్వక అభ్యాసాన్ని తీసుకురావడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. ఆయుష్ విధానాలను జాతీయ ఆరోగ్య సంరక్షణతో అనుసంధానించడంలో ఈ మార్గదర్శకాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ప్రామాణికమైన వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా రోగుల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని, ప్రజారోగ్యంలో ఆయుష్ పాత్ర మరింత బలపడుతుందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణకు ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన, మత్తు పదార్థాలకు దూరంగా ఉండే యువత ఎంతో అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరిట నిర్వహించిన యువ సంవాద్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మాదక ద్రవ్యాల బారిన పడే ఏ సమాజమైనా మొత్తం తరాన్నే నష్టపోతుందని రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నషాముక్త్ భారత్ సాధనలో అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా కృషి చేయడం అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. క్రికెట్ రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అరుదైన గౌరవం దక్కింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ షఫాలి వర్మ ఈ అవార్డును గెలుపొందారు. షఫాలీకి ఈ పురస్కారం దక్కడం ఇది రెండవసారి. పురుషుల విభాగంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు స్థాయిలో ఐదవసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని బిమ్స్టెక్ ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పశు సంపదపై ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలు ఈ అంశం గురించి కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి ఆశాలత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితమవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, పశు సంపదపై ఎల్ నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలు, డాక్టర్ పి ఆశాలత గారితో పరిచయం.
3: రైతు సోదరులందరికీ కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం ఎల్ నినో సమయంలో పశువుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మనం గమనిస్తూ ఉన్నాం, ఒక రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దీన్నే శాస్త్రవేత్తలు ఎల్ నినో అని చెప్తున్నారు. మనమే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఒకసారి విపరీతమైన వర్షాలు పడతాయి, అలానే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. మనమే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు నోరులేని మూగ జీవాలు అలాగే పశువులు విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో పశు పోషకులు కానీ అలాగే పాడి చేసుకుంటున్నటువంటి రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో ఆకాశవాణి స్టూడియోస్లో డాక్టర్ పి ఆశాలత గారు ఉన్నారు. నమస్కారం మేడం.
4: నమస్తే అండి.
3: మేడం, మీరు ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్లో ఎల్పిఎం లైవ్ స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ విభాగంలో ఉన్నారు కదా మేడం, ప్రొఫెసర్గా. రైతు సోదరులందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది ఎల్ నినో అంటే ఏమిటో. ఎల్ నినో సమయంలో పశువుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు సోదరులు చెప్పే ప్రయత్నం చేద్దాం. ముందుగా పశువుల్లో ఈ ఎల్ నినో సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎండ దెబ్బ తగులుతుందని అన్నారు. మామూలుగా మనకంటే తెలుసు ఎండ దెబ్బ ఎలా ఉంటుంది, ఏం చేయాలని. పశువుల్లో ఈ ఎండ దెబ్బ గురించి ఎలా ఉంటుంది ఒకసారి వివరించండి మేడం.
4: సో ఎల్ నినో అంటే ఏంటంటే మహాసముద్రంలో ఉష్ణోగ్రత నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటామండి. దీని వలన ఏంటంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి, అట్లాగే అధిక ఉష్ణోగ్రత పెరుగుతుంది అన్నమాట. అంటే భూమి యొక్క ఉపరితలం బాగా వేడెక్కడం వల్ల ఏంటంటే ముఖ్యంగా పశువులు ఏంటంటే ఈ యొక్క పెరిగిన ఉష్ణోగ్రతని తట్టుకోలేవు కాబట్టి వాటి మీద ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఉష్ణోగ్రతని కాపాడుకునే శక్తిని కోల్పోతాయి పశువులు. అలాగే ఈ అధిక ఉష్ణోగ్రతతో పాటు ఏంటంటే గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉండటం వల్ల పశువులకి మరింత హాని ఎక్కువ కలిగిస్తుంది అన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే ఎండ దెబ్బ అని అంటాం అన్నమాట. పశువులు సహజంగా ఏంటంటే 18 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతని సమర్థవంతంగా ఉంటాయండి. అంటే ఆ టైంలో ఏంటంటే పాల ఉత్పత్తి గాని అలాగే పునరుత్పత్తి ఇది గాని బానే ఉంటుంది అన్నమాట పశువుకి. అయితే ఈ 35 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏంటంటే మనుషులు కూడా ఎఫెక్ట్ అవుతారు, అలాగే పశువులు కూడా. ముఖ్యంగా అవి జీవాలు ఎక్కువ తట్టుకోలేవు కాబట్టి చిన్న జీవాలు, షీపు, గోటు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అయితే దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే తీవ్రమైన వేసవికాలం. ఎల్ నినో అంటే మామూలు వేసవికాలం కన్నా ఎక్కువ ఎండలు ఉండటం అనే దాన్ని తీవ్రమైన వేసవికాలం కింద పరిగణించవచ్చు. అలాగే వాతావరణంలో అధిక తేమ ఎక్కువగా ఉండటం. ఈ యొక్క పరిస్థితుల గురించి తెలియక ఏంటంటే రైతులు ఎక్కువగా ఈ పశువుల్ని ఎండలో మేపుతూ ఉంటారన్నమాట. అది కూడా ముఖ్య కారణం అవుతుంది. అలాగే తగినంత నీరు లభ్యత లేకపోవటం. అంటే ఈ వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఏంటంటే పశువులు తాగటానికి కానీ చెరువుల్లో కానీ కుంటల్లో కానీ నీళ్లు లేకపోవటం వల్ల ఏమవుతుంది, పశువులు ఎదటానికి కానీ లేకపోతే ఉష్ణ తాపాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు ఉండవన్నమాట. అలాగే తక్కువ స్థలంలో ఎక్కువ పశువులను కూడా రైతులు కొంతమంది పెడుతూ ఉంటారండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏంటంటే గాలిలో తేమ ఎక్కువవుతుంది, సరి అయిన వెంటిలేషన్ కూడా లేకపోవటం వల్ల ఏంటంటే ఆ ప్రభావం అంతా కూడా పశువు మీద పడుతుంది అన్నమాట. ఇలాంటి ఎఫెక్ట్ ఎక్కువగా వేటిలో ఉంటుందంటే దూడలు, గొర్రెల్లో ఎక్కువగా ఉంటుందండి. అలాగే మేకపిల్లల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. చూడు పశువులు, పాలు ఇచ్చే పశువులు, అలాగే నలుపు వన్నే ఉన్న పశువులు అన్నమాట. అంటే ముఖ్యంగా గేదెలు. గేదెలు ఎక్కువగా నల్లగా నలుపు రంగులో ఉంటాయి కాబట్టి ఆ పశువుల మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సరే,

0: దీనివల్ల ఏమైతుందంటే పశువుల ఈ యొక్క ఉష్ణోగ్రత నియంత్రించుకోకపోవటం వల్ల శరీరం ఉష్ణోగ్రత 107 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు పశువు ఏమవుతుందంటే మేత తినకుండా బలహీనంగా తయారవుతుందండి, నోరు తెరిచి చొంగకార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఆయాసంగా నాలుకను బయటకు పెట్టడం, అలాగే పాల ఉత్పత్తి ఏంటంటే 50% వరకు పడిపోతుంది అనమాట. శ్వాసక్రియ రేటు కూడా కొంచెం పెరిగి గుండె కొట్టుకునే రేటు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుందండి. అంటే ఇవన్నీ కూడా రైతు గనక అబ్జర్వ్ చేయకపోతే ఏంటంటే ప్రసూ స్పృహ తప్పి ఏంటంటే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ రైతు ఉష్ణోగ్రత పెరిగింది అనగానే ఇమీడియట్ గా దగ్గరలో ఉన్నటువంటి పశువైద్యాధికారిని సంప్రదించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఏది పాల ఉత్పత్తి తగ్గినా తీసుకోవాలి, లేదా చొంగకార్చడం జరిగినా చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేయాలి. అలాగే హార్ట్ బీట్ పెరిగిందా, లేకపోతే శ్వాస ఎక్కువగా తీసుకుంటుందా పశువు, ఆయాస పడుతుందా, ఇలాంటి లక్షణాలన్నీ కూడా రైతు గమనించి ఆ యొక్క లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఎండదెబ్బ యొక్క లక్షణాలండి.
1: మేడం, ఇప్పుడు ఈ ఎండదెబ్బ లక్షణాలు గమనించారనుకోండి రైతు సోదరులు, ఎటువంటి చికిత్స మనకు అందుబాటులో ఉంది, పశు వైద్యులు ఎటువంటి చికిత్స అందిస్తారు మేడం?
0: మామూలుగా ఏంటంటే కొంచెం శరీర ఉష్ణోగ్రత నార్మల్ కన్నా కొద్దిగా పెరిగినప్పుడు ఏం చేస్తామంటే శరీరాన్ని నీటితో తడిపితే సరిపోతుందండి. అలాగే పశువుల శాలలు ఏమైతే ఉన్నాయో వాటి చుట్టూ కూడా గోనె సంచులు దొరికితే వాటిని తీసుకుని, లేదంటే కొనుక్కునైనా సరే రైతులు తెచ్చుకోవాలండి. వాటిని తడిపేసి పాకల చుట్టూ కట్టినా కూడా పశువుకి చల్లటి వాతావరణం అందుతుంది అనమాట, చల్లటి గాలి అందిస్తాము. అలాగే ఏంటంటే ఒకవేళ శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే సెలైన్లు పెడతారండి, అంటే డాక్టర్ గారిని సంప్రదించి సెలైన్లు ఎక్కించుకోవాలి. అలాగే 10 లీటర్ల వరకు చల్లని ఎనిమా ద్వారా చల్లటి నీళ్లు ఇవ్వటం వల్ల పశువు ఏంటంటే ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. అంటే ఈ ఎనిమా ఎప్పుడు చేస్తారంటే అది ఉష్ణోగ్రత అనేది శరీర ఉష్ణోగ్రత మనం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో అనమాట. అలాగే ఎలక్ట్రోలైట్స్, విటమిన్ సిలు, అలాగే బి కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా ఏంటంటే పశువు యొక్క ఇమ్యూనిటీని పెంచుతాయి అనమాట. అలాగే రైతులు ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి. అంటే ఒక 20 లీటర్ల నీటిని ఎలక్ట్రోలైట్స్ తయారు చేసుకోవాలి అంటే సోడియం క్లోరైడ్ ఒక 160 గ్రాములు, అలాగే పొటాషియం క్లోరైడ్ 20 గ్రాములు, అంటే 4 స్పూన్ల వరకు పడుతుందండి. కాల్షియం క్లోరైడ్ 10 గ్రాముల వరకు కలపాలండి. అలాగే ప్రొపిలిన్ గ్లైకాల్ 300 ml, ఇవన్నీ కలిపి కూడా తయారు చేసుకున్నట్లయితే రైతు ఇంట్లోనే, అంటే ఒక్కోసారి ఏంటంటే పశు వైద్యాధికారి అందుబాటులో ఉండకపోవచ్చు, అప్పుడు ఇంట్లోనే వాటికి పశువులకు తాగించవచ్చండి. అలాగే ఒకవేళ దూడలు ఉంటాయి, చిన్న దూడలు ఉన్నట్లయితే ఈ సోడియం క్లోరైడ్ 5 గ్రాములు, పొటాషియం క్లోరైడ్ 1 గ్రాము కలపాలండి. సోడియం ఎసిటేట్ అనేది ఉంటుంది 5 గ్రామ్స్, అలాగే డెక్స్ట్రోజ్ అంటే ఇమ్మీడియట్ గా శక్తి రావడం కోసం 10 గ్రాములు, వీటిని అన్నింటిని కూడా కలిపి చిన్న చిన్న దూడలకు ఇవ్వచ్చండి.
1: డాక్టర్ ఆశాలత్ గారు, ఇప్పుడు ఎండదెబ్బ తగిలిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ఎండదెబ్బని మనం నియంత్రించడానికి ఏం మార్గాలు ఉన్నాయి, దానికి చేయాల్సినటువంటి యాజమాన్యం ఏ విధంగా ఉంటుందో ఒకసారి వివరించండి.
0: అంటే ముఖ్యంగా ఈ యొక్క పశువుల పాకలు నిర్మించుకునేటప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఎండ పడేటట్టుగా కూడా పాకలు నిర్మించుకోకూడదండి. అంటే ఒకవేళ పశువుల పాకల నిర్మాణం స్థితిలో ఉన్నప్పుడే డైరెక్ట్ గా ఎండ పడకుండా చూసుకోవాలండి. అలాగే ప్రతి పాకలో కూడా గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించేటట్లు చూసుకోవాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్లు పాకల చుట్టూ ఏంటంటే పెద్ద చెట్లు నాటారనుకోండి, ఆ చెట్లు కూడా ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రతని తగ్గించి చల్లటి గాలిని పశువుల పాకలో వీచేటట్లుగా తోడ్పడతాయండి. అలాగే పశువుల పాకల చుట్టూ కూడా ఏంటంటే గోన సంచులను కట్టి ఆ గోన సంచులను తడుపుతూ ఉన్నప్పుడు కూడా ఏంటంటే చల్లటి వాతావరణాన్ని పశువుకి అందించినట్లు అవుతాం. అలాగే స్ప్రింక్లర్స్ ఒకవేళ రైతుకి పశువు పాక మీద కొంచెం పెట్టాలి అనుకున్నప్పుడు, అంటే డబ్బు పెట్టగలడు అనుకున్నప్పుడు మనం ఏంటంటే చిన్న చిన్న స్ప్రింక్లర్స్ కానీ, లేకపోతే స్ప్రేయర్స్ దొరుకుతాయండి చిన్న చిన్నవి అవి కానీ, లేదంటే ఫ్యాన్లు కూలర్లు ఇలాంటివి అంటే అందుబాటులో ఏముంటే అవి వాటిని వాడి ఆ యొక్క పశువుల పాక యొక్క ఉష్ణోగ్రతను తగ్గించినట్లయితే పశువు శరీర ఉష్ణోగ్రత కూడా పెరగకుండా చూసుకోవచ్చండి. అట్లాగే ఏంటంటే మేత మేపేటప్పుడు కూడా మనం కొంత జాగ్రత్త తీసుకోవాలండి. అంటే ఉదయం పూట 6 నుంచి 10 సమయంలో మాత్రమే బయటికి వదలాలండి. అలాగే సాయంత్రం పూట అయితే 4 గంటల నుంచి 6 గంటల సమయంలో మాత్రమే పశువుని బయటకు తీసుకెళ్లినట్లయితే ఎండ తీవ్రత అనేది పశువు మీద పడకుండా ఉంటుందండి. అది ముఖ్యంగా చూసుకోవాలి. అలాగే రైతుకు గనక సమీకృత దాణా అందుబాటులో ఉన్నట్లయితే ఆ సమీకృత దాణా అంటే ఏంటంటే ఈ మినరల్ మిక్సర్స్ అట్లాగే కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటామండి, ఇవి వీటితో పాటు ఈ ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా అందించినట్లయితే పశువు యొక్క రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా ఈ యొక్క ఎల్నినో బాధ నుండి, అంటే ఎండదెబ్బ నుంచి కానీ అధిక ఉష్ణోగ్రత నుంచి కానీ పశువుని కాపాడుకోగలిగిన వారం అవుతాడు. అలాగే ఏంటంటే రాత్రిపూట కుదిరితే ఏమిటంటే ఎండుగడ్డి పెట్టేసి పగటిపూట పచ్చిగడ్డి పెట్టినట్టయితే కూడా

0: వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతను తగ్గించిన వాళ్ళం అవుతాము. ఆ తర్వాత ఏంటంటే, ఒకవేళ పశువుని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి గనక మనము రవాణా చేయాలి అనుకుంటే, చల్లని టైంలో మాత్రమే, అంటే పొద్దున్నే గాని లేకపోతే సాయంత్రం పూట గాని మాత్రమే ఆ రవాణాని చేపట్టాలండి. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా గేదెలు లేదా ఆవుల పెంపకాన్ని చేపట్టాలండి. గేదెల్లో ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి, అంటే వాతావరణాన్ని బట్టి కూడా మార్చుకోవచ్చు. బట్ అదేంటంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది మాత్రమే చేపట్టుకోగలుగుతారు అనమాట. అలాగే వేడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని దేశవాళీ ఆవుల్ని మనం పెంచుకుంటే ఇంకా మంచిదండి. అంటే అది రైతు యొక్క దీన్ని బట్టి మనం పెంచుకోవాలండి.
1: మేడం, ఇప్పుడు ఎల్నినో పరిస్థితుల్లో వచ్చేటువంటి వ్యాధులు ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా? అంటే స్థానిక వ్యాధులు అలాంటివి, అలాంటివి వచ్చినప్పుడు మనం నియంత్రణ ఏ విధంగా చేపట్టుకోవాలో కూడా చెప్పండి మేడం.
0: అంటే ఈ ఎల్నినో పరిస్థితులు ఏంటంటే, ముఖ్యంగా సమతుల్య ఆహారం మనం అందించకపోయినా, ఖనిజలో ఉన్న మిశ్రమాలు మనం అందించకపోయినా, ప్రోబయోటిక్స్, ఇమ్యూన్ సప్లిమెంట్స్ మనం ఇవ్వకపోయినా, ఏంటంటే ఎక్కువగా ఏంటంటే కీటకాలు గాని గోమారులు, ఈగలు ఇలాంటివి ఎక్కువగా ప్రబలి రకరకాల వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయండి. దీనికి ఏంటంటే, పరిశుభ్రమైన దాణాన్ని పశువుకి పరిశుభ్రమైనటువంటి తొట్టెల్లో మాత్రమే అందించాలండి. బూజు పట్టిన దాణా గాని, బూజు పట్టిన గడ్డిని గాని ఉపయోగించకూడదండి. అలాగే పశువు తాగే పాత్రలు గాని, తర్వాత తొట్టెలను గాని రోజు శుభ్రపరచాలండి. ఆ తర్వాత త్రాగునీటి నిల్వలను ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో నీరు లభ్యత లేకపోతే ఏమవుతుందంటే, పశువుకి సరైన టైంలో నీరు అందించకపోయినా, అలాగే పశువులు కడగటానికి గాని, స్ప్రింక్లింగ్ చేయడానికి గాని నీరు లభ్యత లేకపోయినా కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుందన్నమాట. అలాగే సకాలంలో మనం టీకాలను అందిస్తూ ఉండాలన్నమాట. వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల ఏంటంటే రకరకాల వ్యాధులకు గురి అయ్యే ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ యొక్క టీకాలను మనం అందించాలండి. ఆ యొక్క టీకాలను ఏంటంటే గవర్నమెంట్ సప్లై ఉంటుందండి, FMD అంటారు లేకపోతే HS అంటారు. ఈ యొక్క వ్యాక్సిన్స్ అనేవి త్రూ గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ఇస్తారు కాబట్టి ఆ యొక్క వ్యాక్సిన్స్ అనేవి పశువులకు మనం అందించాలండి. అలాగే ఏంటంటే, ఒత్తిడి పశువుకి ఎక్కువగా గురవుతుంది కాబట్టి అధిక వేడి సమయంలో పశువుల్ని మనం ఇందాక చెప్పినట్లుగానే రవాణా చేయకూడదు. బలహీనమైన పశువులు ఏమన్నా ఉన్నా, లేకపోతే ప్రెగ్నెంట్ యానిమల్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని కూడా మనం రవాణా చేయడాన్ని ఆపేయాలండి. తర్వాత ఆకస్మికంగా ఆహారము లేదా డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా అలాంటి పశువులను ఏంటంటే ఈ రవాణా చేయడానికి కూడా, ఆహారం తినకుండా ఉన్న పశువులను కూడా ఆపేయాలండి రవాణా చేయటం అనేది. సరే, ఈ యొక్క రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఏం చేయాలంటే, మనం ముఖ్యంగా పోషకాహారం సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా సమతుల్య ఆహారాన్ని పశువుకు అందించాలండి. అలాగే ప్రతి ఆహారంలో ప్రతి రోజు కూడా ఈ యొక్క ఎలక్ట్రోలైట్స్, మినరల్ మిక్సర్స్ అనేవి అందుతున్నాయా లేదా అనేది చూసుకోవాలండి. అలాగే సకాలంలో ప్రతి పశువుకి కూడా డీవార్మింగ్ ఏజెంట్స్ మనం వాడుతూ ఉండాలండి. అలాగే ఎల్నినో పరిస్థితులు ఏంటంటే పునరుత్పత్తి మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే పునరుత్పత్తి సమయంలో ఏంటంటే పశువు సరిగ్గా ఎదక రాకపోవడము, ఈ ఎక్కువగా ఒత్తిడికి గురైన పశువు ఏం చేస్తుందంటే సైలెంట్ హీట్ వస్తుందన్నమాట. అంటే ఎద లక్షణాలు రైతు గుర్తించలేకపోతాడండి. దీనికి కారణం కూడా ఏంటంటే సమతుల్య ఆహారం పశువుకి దొరకపోవడం అండి. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల ఈ యొక్క బాడీలో రిజర్వ్స్ ఏమైతే ఉంటాయో పశువులు, అవన్నీ కూడా నార్మల్ మెయింటెనెన్స్ కోసం వాడటం వల్ల నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అనేది పశువుకి కదులుతుందండి. దానివల్ల ఏంటంటే ఈ యొక్క బరువు తగ్గటమే కాకుండా సరైన సమయంలో పునరుత్పత్తి లక్షణాలను కూడా అది ప్రదర్శించలేకపోతుంది. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏంటంటే మెదడులోని పునరుత్పత్తి హార్మోన్లు స్రావాన్ని తగ్గిస్తాయి అన్నమాట. అంటే సకాలంలో అది ఎదక రాకపోవడము, ఎద లక్షణాలు కనబడకుండా ఉండటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే అండం సరిగ్గా వృద్ధి చెందకపోవడం, అండోత్పత్తి ఆలస్యం కాగటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలండి. హార్మోన్ ఇంజెక్షన్స్ తో పాటు వాటికి సమతుల్య ఆహారం, మెయిన్ గా చూడాల్సింది మినరల్ మిక్సర్ సరిగ్గా అందుతుందా లేదా, అందులో కంప్లీట్ మినరల్స్ ఈ పశువుకి ఏమైతే కావాలో, చిన్నవైనా చిన్న జీవాలైనా సరే పెద్ద పశువులకైనా ఏం కావాలి అనేది ఆ మినరల్ మిక్సర్స్ లో ఉంటాయి కాబట్టి పశువుకి అందిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలండి.
1: మేడం గారు, ఇప్పుడు రైతు సోదరులు గేదెలు ఆవుల మీద ఆధారపడేది పాల ఉత్పత్తి కోసం. ఈ ఎల్నినో పరిస్థితుల్లో ఈ గేదెలు గాని పశువులు గాని ఒత్తిడి గురైనప్పుడు పాల ఉత్పత్తి మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా?
0: తగ్గుతుందండి. అలాంటి తగ్గకుండా ఉండాలంటే ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు ఇందాక చెప్పినట్టుగానే, అంటే చల్లని వాతావరణంలో పశువుల్ని కట్టేయటము, అలాగే చల్లని సమయంలోనే అంటే పొద్దున్న 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం పూటేమో 4 నుంచి 6 గంటల వరకు పశువుని మేతకమే తీసుకెళ్ళడం. బయట వనరులు లేవు, మేపు వనరులు లేవు అంటే ఇంట్లోనే కట్టేసేసి కాన్సన్ట్రేట్ ఫీడ్, సమతుల్య ఆహారం ఇవ్వడము, అలాగే ఆ సమతుల్య ఆహారంతో పాటు మినరల్ మిక్సర్స్ ఇవన్నీ అందిస్తే ఏంటంటే మనం కొంత శాతం

0: మన అంటే 50% తగ్గినా కూడా ఇంకో 20% అన్న మనం పెంచుకునే అవకాశం ఉంటుందండి.
1: మేడం మరొక ప్రశ్న, ఈ ఎల్నినో సమయంలో పశువులకి పరాన్న జీవుల నుంచి రక్షించడం ఏ విధంగా మేడం?
0: సరైన మేపు వనరులు లేకపోవడం వల్ల పశువు యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అనమాట. తద్వారా ఏంటంటే రకరకాల పరాన్న జీవులు, పొట్ట జలగ గాని, కార్జపు జలగ గాని, బెబీషియా, రకరకాల జలగలు పశువుల్లో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే గొర్రెలు మేకల్లో కూడా ఏంటంటే కాక్సిడియా వంటి పరాన్న జీవులు, పేలు, పిరుదులు ఇలాంటివన్నీ కూడా పశువుని ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంటుంది అనమాట. సరే, ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే వీటికి సక్రమంగా ప్రతి నెల, అలాగే చిన్న చిన్న పశువులకైతేనేమో పుట్టిన వెంటనే 15 రోజులకి, తర్వాత నెల రోజులకి, తర్వాత ప్రతి నెల కూడా డీవార్మింగ్ అనేది అందించాలండి. అది పశువు యొక్క బాడీ వెయిట్ ని బట్టి వైద్యాధికారిని సంప్రదించి మనం అందించాలండి.
1: రైస్ సోదరులు ఎటువంటి సందర్భంలో వెంటనే పశు వైద్యాధికారిని కలవాలి మేడం? ఎటువంటి లక్షణాలు కనిపించినప్పుడు, అంటే కొన్నిసార్లు మనమే చూసుకోవచ్చులే పశువుని అనుకుంటారు, అలా కాకుండా ఎటువంటి తీవ్రమైన లక్షణాలు కనపడినప్పుడు పశు వైద్యాధికారిని కలవాలి?
0: అంటే ముఖ్యంగా ఏంటంటేనండి, శరీర ఉష్ణోగ్రత 107 కన్నా ఎక్కువ పెరిగినప్పుడు, 107 ఉందంటేనే ఇంక ఎక్కువైనట్టండి. సో అలాంటి సమయంలో పశు వైద్యాధికారిని సంప్రదించాలి. ఒక్కోసారి అంటే ఒకవేళ ఉష్ణోగ్రత నార్మల్ గా ఉన్నా కూడా పశువు మేత మేయలేకపోవడం, లేదంటే సొంగ కార్చటం, లేదంటే ఊపిరి ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివి అంటే కొంచెం ఎక్కువ టైమ్స్ తీసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసి ఇమీడియట్ గా మనం పశు వైద్యాధికారిని సంప్రదించినట్లయితే దానికి తగినటువంటి అంటే అసిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే చేయగలుగుతారండి. అంటే ఏదైతే రైతు చెప్తారో దాన్ని బట్టే పశు వైద్యాధికారి తగు నివారణ చర్యలు తీసుకుంటారు.
1: మేడం ఇప్పుడు మేతకు వచ్చినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పచ్చిగడ్డి దొరికే అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి. కాస్త వాళ్ళు ఎత్తిపెట్టుకుంటే ఎండుగడ్డి లభ్యత ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఈ మోతాదు ఎలా చూసుకోవాలి మేడం? పచ్చిగడ్డి అందుబాటులో లేదు, ఎండుగడ్డి మాత్రమే ఉంది, వాటికి ఎటువంటి గడ్డి అందుబాటులో తేవాలి?
0: గడ్డి అందుబాటులో అంటే ఏంటండి, జనరల్ గా కరువును తట్టుకునే కొన్ని పశుగ్రాసాలు ఉంటాయండి, హైబ్రిడ్ నేపియర్ అని, అలాగే ఇంకోటి పారాగ్రాస్. పారాగ్రాస్ ఏంటంటే వన్స్ ఒకసారి వేస్తే ఎక్కువగా అట్లాగే ఒకవేళ వరిగడ్డి మాత్రమే ఉందనుకోండి, దాని యూరియాతో సుపోషకం చేసి కూడా అందించవచ్చండి. అంటే మనం వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి అనుకున్నప్పుడే రైతు నిల్వల్ని ఏర్పాటు చేసుకోవాలండి. అలాగే సైలేజ్ అనేది తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే పశుగ్రాసాలు ఎక్కువ ఉన్న సమయంలో రైతు తగు చర్యలు చేపట్టి స్టోర్ చేసుకుంటే ఉపయోగపడుతుందండి. అలాగే ఎండుగడ్డి మామూలుగా హార్వెస్టింగ్ అయిపోయిన వెంటనే దొరుకుతుంటుంది, దాన్ని స్టోర్ చేసుకుని ఈ వర్షాభావ పరిస్థితుల్లో వాడుకున్నట్లయితే ఉంటుంది. అలాగే ఏంటంటే కొన్ని కాన్సన్ట్రేట్ ఫీడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి రైతు గనక పశువు మీద వెచ్చించగలరు అనుకుంటే ఈ యొక్క కంప్లీట్ దాణాన్ని తయారు చేసుకోవచ్చు, లేదంటే బయట కొనైనా సరే పశువుకి అందించాల్సిందండి. అందిస్తేనే దాని యొక్క పునరుత్పత్తి గాని ఉత్పత్తి గాని మనం పెంచగలిగిన వాళ్ళు అవుతాం, లేదు పెరగకపోయినా పశువు దాని మెయింటెనెన్స్ వర్క్ అన్నా సరే అది ఉంటుందండి.
1: మేడం డాక్టర్ అశాలత గారు, చివరిగా ఈ ఎల్నినో సమయంలో పశు పోషణలో రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్పండి మేడం.
0: ముఖ్యంగా సమతుల్య ఆహారం పశువుకు అందుతుందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే ఎండుగడ్డి రాత్రిపూట పెట్టడం, పచ్చిగడ్డి దొరికినప్పుడు పచ్చిగడ్డి పగటిపూట పెట్టినట్లయితే ఆ యొక్క శరీర ఉష్ణోగ్రత పెరగకుండా మనం పశువుని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. అలాగే సమతుల్య ఆహారం ఏదైతే దొరుకుతుందో, అంటే కాన్సన్ట్రేట్ ఫీడ్ ఏదైతే దొరుకుతుందో, ఆ ఫీడ్ లో ఏంటంటే ఈ యొక్క మినరల్ మిక్సర్స్ గానీ అలాగే వైటమిన్స్ గానీ యాడ్ అవుతున్నాయా లేదా, లేదంటే కొంచెం ఎక్కువ ఖర్చు ఉన్నా కూడా కొంచెం యాడ్ చేసినట్లయితే పశువు యొక్క రోగ నిరోధక శక్తి పెంచటమే కాకుండా తగ్గించిన వాళ్ళం అవ్వమన్నమాట. అంటే రోగ నిరోధక శక్తి పెరిగితే ఏమవుతుంది, ఇలాంటి వర్షాభావ పరిస్థితులే కానివ్వండి, లేదంటే మేత దొరకని పరిస్థితులే అవనివ్వండి, లేదు ఎక్కువ ఉష్ణోగ్రత ఎండదెబ్బను కూడా పశువు కాపాడుకోగలుగుతుందండి.
1: ధన్యవాదాలండి డాక్టర్ పి ఆశాలత గారు. ఈరోజు రైతు సోదరులకి ఎల్నినో సమయంలో పశువుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పశువులు రోగాలు బారిన పడకుండా వాటికి ఎటువంటి మేత అందించాలి, అలాగే వాటి యొక్క షెడ్లు ఎలా నిర్మాణం చేపట్టుకోవాలి, అలాగే వాటికి నీటి లభ్యత, ఈ విషయాలన్నీ చక్కగా తెలియజేశారు. రైతు సోదరులందరూ ఈ విషయాలు గుర్తుంచుకుని పశువుల్ని ఈ ఎల్నినో సమయంలో జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.
2: పశు సంపదపై ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలు. కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి ఆశాలత గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వివిధ పంటల్లో సరైన మొక్కల సాంద్రత వల్ల అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. వివిధ పంటల్లో ఎక్కువ దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో సరైన మొక్కల సాంద్రత ముఖ్యమైనది. మొక్కలు నీరు, నేలలోని పోషకాలు, వెలుతురు వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే సరైన సాంద్రతలో మొక్కలు ఉండాలి. నిర్ణీత విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు కలిగి ఉండాలో తెలిపేదే మొక్కల సాంద్రత. ఏ పంటలో అయినా మొక్కల సాంద్రత

మూడు ముఖ్యమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి విత్తన బరువు, సాళ్ల మధ్య దూరం, ఒకే సాలెలో మొక్కల మధ్య దూరం, మొక్క ఎదుగుదల, మొక్క యొక్క విస్తీర్ణం,

0: తక్కువగా ఉండడానికి కారణాలని కనుక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే తక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, విత్తనంలో మొలక శాతం తక్కువగా ఉండడం, విత్తన శుద్ధి చేయకపోవడం, మొలక దశలోనే పురుగులు తెగుళ్ళు వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కలు చనిపోవడం, నేల సమతలంగా లేకపోవడం వల్ల సరిగా మొలవకపోవడం, నేలలో సరిపడా తేమ లేక సరిగా మొలవకపోవడం, విత్తనం లోతుగా పడ్డం వల్ల మొలకెత్తకపోవడం, కూలీలు సరైన దూరంలో విత్తనాన్ని నాటకపోవడం, ఎద్దుల గొర్రె మీద విత్తనాలను నైపుణ్యం లేని మనుషుల చేత విత్తించటం, కొన్ని రకాల పంటల్ని వెదజల్లే పద్ధతిలో విత్తటం, ఉదాహరణకి వరి మాగాణిలో అపరాలను వెదజల్లడం, ఇంకా విత్తడానికి ఆధునిక వ్యవసాయ యంత్రాలను వాడకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలు. ఇక మొక్కల సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాల్ని గనక మనం చూసినట్లయితే, ఖాళీలు ఏర్పడే దిగుబడి అదేవిధంగా తగ్గుతుంది. నీరు, వెలుతురు, ఎరువులు, పురుగు మందులు పూర్తిగా సద్వినియోగం కావు. నేల వినియోగం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగి కలుపు నివారణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే ఎక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, సాళ్ల మధ్య సాళ్లలో మొక్కల మధ్య తక్కువ దూరంలో విత్తడం, అధికంగా ఉన్న మొక్కల్ని తొలిదశలో తీసివేయకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలు. ఇక ఈ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాలని గనక మనం చూస్తే, మొక్కలు వెలుతురు కోసం పోటీపడి పొడవుగా పెరిగి లేదా పొట్టిగా మరీ బలహీనంగా తయారవుతాయి. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే?
2: మత్లబ్?
1: దేఖ్ బేటా, తూ జో యే అంధాధున్ రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ, తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ? హై? అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలహాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, హాన్, మాటీ భీ తందురుస్త, ఔర్ లోగ్ భీ. అరే పహలీ వాలీ బాత్ కహాన్?
2: परम तो सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच
1: है? एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: ಕಿಸಾನ್ವಾಣಿ ಪ್ರಾಯೋಜಿತ
1: లడ్డు ఇవ్వండి.
2: పావు కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా? ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే బిఎస్బిడి అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ఏటీఎం ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి.

0: అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
1: ఆర్బీఐ అంటుంది బీఎస్బీడీ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె లెనిన్.
3: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
4: నమస్తే సార్.
3: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలని చేపడుతుందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కు సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
4: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీలో భాగంగా మనం 2.0 కూడా వర్క్స్ స్టార్ట్ చేశాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసిపట్టే విధంగా మనము ఎస్జీటీలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడము, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.0 కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచులకు వర్క్స్ని పూర్తి చేయడం జరిగింది May 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎస్జి మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీవోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వీవోలు వీవోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం. 808 అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1లోని 2026 పాంఫాండ్స్ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫాండ్స్ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంపాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే ఒక విలేజ్లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంపాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి చేప పిల్లల్ని, ఒక 2,000 చేప పిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే వివి రామ్జీలోని మనకి బండ్ ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakhs మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
3: అయితే ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
4: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంపాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12 15x15 ఇలాంటి పాంపాండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్కి 40 చొప్పున మనం వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త కూస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్తో విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి, అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
3: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
4: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి

0: అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ సక్సెస్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోర్ వేసి ఫెయిల్యూ అయిన చోట ఈ ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి? ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు.
0: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోనే ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్ తో చేస్తాము, లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫాండ్ అనమాట. సో పామ్ ఫాండ్ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని కానీ ఈ పంట పొలాలని కానీ గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్లోని ఈ పంటకుంట అనేదాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్కి ఒక ఊటకుంట, అంటే 400. సో ఇది ఫేజ్ వన్. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు 1000 పామ్ ఫాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పామ్ ఫాండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2-2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చిందంటే 3400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తము మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది, అంటే ఒక పామ్ ఫాండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి కుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించవచ్చును కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గానీ ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మాకు 2-2 కావాలి, 2-2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డ్ మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనుక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్ అలాగే డిహెచ్ఎస్ఓ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు.

0: హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుందా, నిరంతర ప్రక్రియన?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అంటే మాకు ఈ సీజన్లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం మూలన, తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితేమి, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా, వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండే రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే విబి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెల్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట చలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.
4: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకటాచలపతి. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తున్న ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తజనులను సంరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీవెంకటేశ్వరునిగా స్వయం వ్యక్త అర్చాస్వరూపుడై తాను అవతరించి భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. స్వామివారికి నిర్వహింపజేసేటటువంటి నవరాత్ర బ్రహ్మోత్సవాలలో తాను పూటకొక్క వాహనం మీద విహరిస్తూ అద్భుతమైన దర్శన భాగ్యం చేత భక్తుల అజ్ఞానాన్నంతటినీ కూడా నశింపజేసి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కటాక్షింపజేసే పరమాత్మ యొక్క దివ్యమైన వైభవాన్ని తెలిపేటటువంటి వాహనాలలో స్వామి దర్శనాన్నిస్తూ ఉంటాడు. అలా బ్రహ్మోత్సవ

ఉత్సవాలలో తాను రెండవ రోజు రాత్రి హంసవాహనాన్ని అధిరోహించాడు పరమాత్మ. హంసవాహనము అనేటటువంటిది జ్ఞానమునకు చిహ్నము అని అన్నారు. కనుక జ్ఞానప్రదాత అయినటువంటి, జ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ జ్ఞానమును అనుగ్రహించడం కోసమని చెప్పి తాను చేత వీణధరించి చక్కగా ఆ తిరువీధులలో తాను హంసవాహనాన్నికి విహరిస్తూ ఉంటే, ఆ స్వామి వైభవాన్ని చక్కగా కీర్తిస్తూ ఆళ్వారుల యొక్క ప్రబంధంలో ఉన్నటువంటి స్వామి వైభవాన్నంతా కూడా జియర్ స్వాముల వారు చక్కగా కీర్తన చేస్తూ స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలా కలియుగ ప్రత్యక్ష దైవము కలయంద్రతివాహన కాంతులతో జలజాక్షుని దివ్య సుజాత జనున్ నిలయంబుగ వెంకట నిత్య విభున్ విలయన్ కనుగొందురు వేడుకతో అని ఆ స్వామి యొక్క వాహన వైభవాలు చెబుతూ ఉన్నారు. ఆ కాంతి ఎలా ఉందయ్యా అంటే నలుదిక్కులా కూడా ప్రసరింపజేస్తూ ఉన్నాడు తన యొక్క దివ్యమైనటువంటి శోభను, కాంతిని. రథవాహన రథివాహన కాంతులతో మహారథములు, ఆయన యొక్క వాహనములన్నీ కూడా అద్భుతమైనటువంటి వాహనములు. అలాంటి వాహనములను అధిరోహించినటువంటి వాడై హంస గరుడ శేషాది దివ్య వాహనముల యొక్క కాంతులతో, దివ్యమైనటువంటి శోభతో తాను చక్కగా తిరువీధుల్లో విహరిస్తూ ఉంటే కళాబృందములన్నీ కూడా, నలుమూలల నుంచి వచ్చినటువంటి కళాబృందములన్నీ కూడా స్వామిని సేవించి తరిస్తూ ఉన్నారట. అలా ఆ జలజాక్షుని యొక్క కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామి నేడు చక్కగా సరస్వతీదేవిగా తాను హంసవాహనం మీద కూర్చొని చేత వీణను ధరించినటువంటి వాడై తాను తిరువీధులలో భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ ముందర అశ్వరాజులు, గజరాజులు, హయరాజులు టీవీగా స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ, రాజరికాన్ని ప్రకటింపజేస్తూ జగదేక సార్వభౌముడు ఈ తిరువీధులలో విహరిస్తూ ఉంటే తాము తమ యొక్క అధికారాన్ని పొందాలి అని చెప్పి స్వామిని సేవిస్తూ ఉన్నాయట. అలా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తూ ఆ తిరువీధులలో స్వామి విహరిస్తూ ఉన్నాడు. అలా హంసనెక్కినటువంటి ఆ స్వామిని గురించి చెబుతూ అంటారు, ఆయన సరస్వతి రూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పరమాత్మ సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి విచక్షణను ఇచ్చేటటువంటి పరంధాముడు. తాను హంసను నెక్కి వివేకము హంసముగన్ సత్యధన్మహారములెల్లన్ హంసగతింబూనియొసంగుచు సంసార భయంబు బాపు సర్వేశ్వరుండై. తాను సకల జోకాలకు కూడా అధిపతి అయినటువంటి పరంధాముడు, భక్త సులభుడై భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తులకు సౌలభ్యమనేటటువంటి తన గుణాన్ని దర్శింపజేస్తున్నటువంటి వాడై తాను ఈ తిరువీధులలో బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి సరస్వతీదేవి స్వరూపుడై దర్శనాన్నిస్తున్నాడు అన్నారు. మరి ఏమిటయ్యా ఈ హంసకున్నటువంటి గొప్ప వైభవము అని అంటే, అది పాలను నీళ్లను వేరు చేస్తుంది అని అంటారు. ఈ హంసలు ఆ యొక్క పాలను నీళ్లను వేరు చేసేటటువంటి దుగ్ధ జల భేద విధి యందు ప్రసిద్ధమైనటువంటివి అని అన్నారు. అంటే పాలు అనేటటువంటిది అమృతంతో సమానమైతే ఆ నీళ్లు అనేటటువంటి అజ్ఞానాన్ని రెండింటినీ కూడా అమృతమేదో అమృతం కానిదేదో తెలుసుకునేటటువంటి జ్ఞానం కలిగినటువంటిది హంస. మరి అలాంటి హంసవాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తున్నాడయ్యా అనంటే, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అని వివేచించుకునేటటువంటి జ్ఞాన హారాలను భక్తులకు అనుగ్రహింపజేయడం కోసమని చెప్పి అనేక విధములైనటువంటి రత్నహారములు ధరించినటువంటి ఆ పరంధాముడు తాను సరస్వతీదేవిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా చక్కటి ఆభరణముల యొక్క కాంతితో ఆ పాపిటి బిళ్ళలు, చంద్రవంకలు, భుజకీర్తులు, అలాగే స్వామి చేత ధరించినటువంటి ఆ వీణ, ఆ వీణ అనేటటువంటిది సంసారమును తెలియజేసేటటువంటి దానికి ప్రతీక అయితే, ఆ సప్త తంత్రులు సప్త నాడులకు ప్రతీకలై అలాగే సప్త చక్రములకు కూడా ప్రతీకలై అవి ఆ స్వామి ఏ విధంగా అయితే మనకు ప్రాణములకు ఆధారభూతుడై తాను నిలిచి ఉన్నాడో అలా ఆ స్వామి యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాయి. కనుక సర్వేశ్వరుడు తన కృపతో భక్తుల యొక్క అజ్ఞానాన్ని, సంసార భయాలను పూర్తిగా తొలగింపజేసి సకల శ్రేయస్సులను కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు.
అలా పరమాత్మ యొక్క

ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని, అది వెంకటాచలము యొక్క దివ్యమైనటువంటి వైభవం, అలాంటి ఆ వైభవాన్ని తెలియజేస్తున్నటువంటి వాడు తాను దివ్య సుజాత జనున్నన్నాడు. అంటే ఉత్తమ జన్మలు పొందినటువంటి వాడు అని. ఉత్తమ జన్మ ఏమిటయ్యా అనంటే మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటారు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో. ఎన్నో జన్మల యొక్క పుణ్యము పరిపక్వమైతే తప్ప మానవ జన్మ లభించదట. అలాంటి ఆ మానవ జన్మ ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి నైవ చ జన్మకోటి సుకృతై పుణ్యైన్ వినా లభ్యతే అని అంటాడు. 80 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ లభించడము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చేసినటువంటి ఎన్నో పుణ్యములు అవి పక్వమై ఆ జన్మ లభించినప్పుడు ఆ జన్మ ద్వారా ఏం చెయ్యాలయ్యా, సమస్త పాపములను కూడా నశింపజేసి మోక్షాన్ని పొందగలిగేటటువంటి స్థితిని అనుగ్రహించేటటువంటి పరమాత్మ పాదార విందములను తాను నిరంతరము కూడా సేవించాలి. అందుకే పరమాత్మ తాను వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్తమైన అర్చాస్వరూపంతో భక్తకోటి యొక్క సమస్త పాపరాశిని కూడా నశింపజేస్తాను అని చెప్పి పరంధాముడు తాను దివ్యమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా వేం సర్వపాపమాహు కటస్థాహ ఉచ్యతే పాపదహనాతేవ వెంకటాచల ఉచ్యతే అని అన్నాడు. ఆ వెంకటాచల క్షేత్ర వైభవం ఏమిటయ్యానంటే అందులో వేం కట అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి. ఆ వేం అనేటటువంటిది సమస్త పాపరాశిని తెలియజేస్తే కటశబ్దం ఆ పాపరాశిని అంతటినీ కూడా నశింపజేస్తుంది. అలా పాపరాశిని నశింపజేయడం కోసం బ్రహ్మోత్సవాలలో భక్త సులభుడైనటువంటి పరంధాముడు తానే భక్తుల వద్దకు తన చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ కటాక్షింపజేస్తూ చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను, నన్ను ఆశ్రయించండి, ఆశ్రయించి తరించండి అని చెప్పి తాను చక్కటి ఆభరణముల యొక్క కాంతితో గజపుష్పమాలల యొక్క శోభతో హంసవాహనాన్ని అధిరోహించి చేత వీణను ధరించినటువంటి వాడై ఆ కమలనేత్రుడైనటువంటి పరమాత్మ భక్తులకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా వేడుకతోన కనుగొందురు విలయన్ భక్తితో అని అన్నారు. ఆయన ప్రకాశం ఎటువంటిదయ్యానంటే దేదీప్యమానమైనటువంటి ప్రకాశం. సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి ఆ పరంధాముడు, స్వయం ప్రకాశకుడైనటువంటి పరంధాముడు తాను ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ అత్యంత భక్తి ఉత్సాహాలతో ఆనందోత్సాహాలతో ఆ భక్తజనులందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. గోవింద పరమానంద ఆశ్రితానంద నువ్వు తప్ప అనుగ్రహించేటటువంటి వాడెవరో లేడయ్యా అని చెప్పి ఆ పరంధాముని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుమల క్షేత్రంలో స్వయంగా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని వీక్షిస్తూ ఉంటే మనం ఆకాశవాణి ద్వారా పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని శ్రవణం కీర్తనం విష్ణోహో అని నవవిధ భక్తుల్లో అద్భుతమైనటువంటి భక్తి మార్గం శ్రవణమయ్యా అన్నారు. ఆ భక్తి మార్గంలో భగవన్ నామ శ్రవణం అనేటటువంటిది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణగణాలను వినడమే ఆ పరమాత్మ యొక్క సాయుజ్యానికి మనల్ని తీసుకెడుతుంది. కనుక అలాంటి అద్భుతమైన పరంధాముని యొక్క హంసవాహన విశేష గుణ వైభవాన్నంతటినీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. అలా హంసనెక్కినటువంటి ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అనంటే వెన్నెల వన్నెమై మెరుపు వెల్ల

ఎత్తినిల విద్యలు నేర్చిన వారికి చూచున్ వెన్నెల వేళ సంచపై వేడుక వచ్చాడు స్వామి గొల్చుడి. ఆ స్వామి ఎలా ఉన్నాడు అనంటే చంద్రకాంతితో సమానమైనటువంటి ప్రకాశంతో విరాజిల్లుతూ ఉన్నాడు. అందుకనే వెల్లని వల్వలు అని అన్నారు. ఆ తెల్లని గొడుగుల కింద స్వామివారు తెల్లని వస్త్రాన్ని పట్టు పుట్టము కట్టినటువంటి అమ్మవారి స్వరూపంతో దర్శనాన్నిస్తూ ఉన్నాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలలో హంసవాహనారూఢుడైనటువంటి పరంధాముడు. మరి చేతిలో ఏమిటయ్యా? వీణయుదాల్చేయున్. చేతిలో ఉన్నటువంటి వీణ ఏమిటి అనంటే అది ఏడు తంత్రులు కలిగినటువంటిది. ఆ సప్త చక్రములను కూడా శాసించేటటువంటి పరంధాముడు తాను ఆ చేత వీణను ధరించినటువంటి వాడై తిరుమల గిరులలో కలిదోషహారుడైనటువంటి ఆ శ్రీనివాస

దేవదాసుని యొక్క గోవిందనామస్మరణ ప్రతిధ్వనిస్తూ ఉండగా భక్తజన సందోహాల మనస్సులను పులకరింపజేస్తూ ముగ్ధ మనోహర రూపంలో తాను గానప్రదాతగా తిరువీధులలో కనుల విందుగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అలా అనుగ్రహిస్తున్నటువంటి ఆయన దృష్టి ఏమిటి అనంటే, వెన్నెల చల్వ చూపులన్ చంద్ర కిరణములు ఎంత చల్లదనాన్ని, హాయిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయో తన చల్లని చూపుల చేత భక్తుల తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేసి కటాక్షింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అందుకనే ఆయనకు మంగళాశాసనం చేస్తూ హస్తగిరి అన్నన్ స్వామి వారు అంటారు, దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అని అంటారు. అంటే ఆ స్వామి దయ ఎటువంటిదయ్యానంటే సమస్త జీవకోటిని కూడా ఉద్ధరించేటటువంటి అమృత ప్రవాహమట. ఆ సముద్రంలోని అలలు నిరంతరము కూడా ఒడ్డును తాకుతూ చల్లటి స్పర్శను ఎలా కలిగిస్తాయో అలా ఆ స్వామివారి యొక్క కటాక్ష వీక్షణలు భక్తులపై నిరంతరం ప్రవహిస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమైనటువంటి తాపాలనన్నింటినీ కూడా క్షణకాలంలోనే చల్లారుస్తాయి అని అన్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహం అంత విశేషమైనటువంటిది. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆ ఆశ్రయించినటువంటి వారిని అహం దూరదస్తే పదాంభోజయుగ్మం ప్రణామేచ్చయాగత్య సేవాంకరోమి సగృత్సేవయ నిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని ప్రార్థన చేస్తారు. అయ్యా, నేనెక్కడో దూరంగా ఉన్నాను, రాలేకపోయాను, బ్రహ్మోత్సవాలలోని కమనీయమైన సుందర దివ్య రూపాన్ని దర్శించలేకపోయాను, ఆ మనోహరమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొందలేకపోయాను అని చింతించక్కర్లేదట. ఆ స్వామి వెంకటాచలం ఏ దిక్కున ఉందో ఆ దిక్కుకు వెళ్ళి ఒక్కసారి నమస్కరిస్తే చాలట, తన భక్తుని ఇక్కడ నుంచే తాను అనుగ్రహించేటటువంటి నిరతిశయమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు పరంధాముడు. అందుకనే అహం దూరదస్తే పదాంభోజయుగ్మం, నీ పాదాలను ఆశ్రయించాలని నేను చాలా దూరం నుంచి కూడా వచ్చానయ్యా, ఒక్క క్షణమాత్ర దర్శన భాగ్యం చేత నన్ను అనుగ్రహించు అంటే చాలు, క్షణమాత్ర కాలంలోనే ఆయన సకలములైనటువంటి ఐశ్వర్యాలను కూడా అనుగ్రహింపజేసి తరింపజేసేటటువంటి వాడు. కనుక అలాంటి స్వామి యొక్క కృపా వీక్షణలు ఈ హంసవాహనం మీద ఆయన చల్లగా చూస్తూ అందరినీ కూడా కటాక్షింపజేస్తూ ఉన్నటువంటి వాడు. వెల్లువగొల్పు కృపారసంబున తన యొక్క ఆ కృపా ప్రవాహం చేత భక్త కోటినంతటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి ఆ పరంధాముడు చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం ఏమిటి అనంటే, ఎంతటి నిరతిశయమైనటువంటి వాత్సల్యము అనంటే ఆ పరంధాముడి యొక్క వాత్సల్యము, ఒక లేగ దూడను ఆవు ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుంటుందో తనను నమ్మినటువంటి వారిని, తనను ఆశ్రయించినటువంటి వారిని, తన పాదములను నిరంతరము కూడా నమ్మినటువంటి వాడిని, తన నామస్మరణ చేసినటువంటి వాడిని ఆయన ఆ విధంగా దగ్గరకు తీసుకుంటాడట. ఏమిటయ్యా ఆ నామస్మరణం యొక్క వైభవము, ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి నామం ఏమిటి అనంటే, ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి గోవింద నామస్మరణ. గోవింద అని ఆర్తితో పిలిస్తే చాలు, పులకరించిపోతాడు. తన భక్తుడు ఆర్తితో పిలిచాడని భక్తుని కోసం వైకుంఠాన్నే విడిచి వచ్చినటువంటి ఆ పరంధాముడు, మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం ధరణ్యాం అవతీర్ణోసి వరేణ్యో వరదోర్చిత అని అన్నారు. తన భక్తుల కోసమని చెప్పి నిర్హేతుకమైనటువంటి కృపా విశేషం చేత భక్తుని అనుగ్రహించాలి, ఆర్తితో ఉన్నటువంటి వారిని కటాక్షించాలి, తనను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించాలి అని చెప్పి సకల ఐశ్వర్యాలకు, ఆనందాలకు నిలయమైనటువంటి వైకుంఠాన్ని విడిచి భూలోక వైకుంఠంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. అలాంటి స్వామి నామస్మరణ ఏం చేస్తుందయ్యా అనంటే, స్థలేషు దుర్గేషు జలేషు ఖేషు గర్భేషు అరణ్యేషు చ కైతవేషు నామైవ భావ్యం కలు సర్వలక్షణం మాయావినో విశ్వకుటుంబినస్తే. స్వామి, నీవు ఇందుగలడందు లేవని సందేహము వలదు అని ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడే, అలా నిన్ను నమ్మినటువంటి వాణ్ణి ఎక్కడ ఉన్నా వాణ్ణి రక్షిస్తావయ్యా, నీ నామాన్ని చెబితే అని అన్నారు. ఏమిటయ్యా అదంటే, అక్కడ స్థలములందు, దుర్గములందు, జలములందు, ఆకాశమునందు, గర్భమునందు, అరణ్యమునందు, చివరకు ఆ కపట విషయముల్లో కూడా, అంటే ఏదైనా దుఃఖ సమయం

ప్రాప్తమైనప్పుడైనా సరే నీ నామస్మరణ చేస్తే చాలు గోవిందా అని ఆర్తితో అంటే చాలట ఆ స్వామి వెంటనే విశ్వకుటుంబీకుడు అని అన్నారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు తానై వచ్చి తన భక్తుని ఆదరించి రక్షిస్తాడు అని అన్నారు. అందుకనే ఏమిటయ్యా ఆయన రక్షణ విధానము అని అంటే ఆయన జగద్రక్షణ విధానం చాలా అద్భుతంగా చెబుతారు. వాత్సల్యాధవయ ప్రధాన సమయ దార్తార్థి నిర్వాపణాత్ ఔదార్యాదగ శోషణాదగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతామభవత్యేతే సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః. ప్రహ్లాదుడు, విభీషణుడు, కరిరాజు, అహల్య, ధ్రువుడు ఏ విధంగా అయితే పరంధాముని సేవించారో, వారిని ఏ విధంగా తాను అనుగ్రహించాడో, వాత్సల్యాత్ అన్నారు, దగ్గరకు తీసుకున్నాడు ప్రహ్లాదుని, తాను చక్కగా ఆ దైత్యుని మర్దించి ప్రహ్లాదుని మాట నిలపడం కోసం తాను స్తంభంలో వచ్చినటువంటి వాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనం మీద ఉండి నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తానయ్యా అన్నాడు, వెన్నెల వంటి కీర్తినిస్తానన్నాడు, విద్యలు నేర్చిన వారికి ఇచ్చుచున్నానన్నాడు, స్వచ్ఛమైనటువంటి వెన్నెల వలె ఉండేటటువంటి ఆ కీర్తి ప్రతిష్టలన్నింటినీ కూడా ఇస్తానన్నాడు. మరి విద్యలు నేర్చిన వారు అంటే అర్థమేమిటయ్యా? చదువులు నేర్చినటువంటి వారు. ఆ చదువులంటే ఏమిటి అని అంటే చాలా చక్కగా ప్రహ్లాదుడి మాటలో చెబుతాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చదువులంటే ఏమిటి అని అంటే చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటే కదా చదువు. ఆ చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటటువంటి చదువు నేర్చుకోమన్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఆశ్రమానికి పంపుతూ ఉన్నాడు గురుకులానికి. అలా గురువుల దగ్గరికి పంపుతూ అన్నాడు ఆయన, చదువని వాడగ్నుండగు చదివిన సద సద్వివేక చతురత గలుగున్, చదువుగవలయును జనులకు చదివించెదనార్యుల చదువుము తండ్రి. చదువు అంటే ఏమిటయ్యా అనంటే పోతన మహాకవి చాలా చక్కగా చెబుతూ అన్నాడు ఆయన, చదువు అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదయ్యా, అసలైన చదువు ఏమిటి అనంటే సదసద్వివేక చతురత కలుగున్, సత్ అసత్ ఏది మంచి ఏది చెడు అనేటటువంటి జ్ఞానం ఇవ్వాలి. మరి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడెవడయ్యా? పరమాత్మ. అందుకనే ఆయన హంసవాహనాన్ని అధిరోహించాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి జ్ఞానప్రదాత అయినటువంటి ఆ పరంధాముడు తాను వీణాపాణి అయి సరస్వతీదేవిగా, సరస్వతీదేవి అనంటే జ్ఞానం, ఆ జ్ఞానమును అనుగ్రహించేటటువంటి పరంధాముడు ఆయన. ఆయన యొక్క పదరేఖల్లో అంటే పాదముల యందు ఉన్నటువంటి రేఖల్లో చెబుతూ అంటారు, సర్వావిద్య దదామీతి పదరేఖ దరహ అని అంటాడు. పాదముల యందు ఆయన ఒక రేఖను ధరించి ఉండి ఆ రేఖ యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అనంటే కోరిన వారికి కోరిన విద్యలన్నింటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అలాంటి వెన్నెల వేళ అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిదే చదువు, పరంధాముని యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటిదే చదువు. అలాంటి చదువులు నేర్చినటువంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి వాడై వెన్నెల వేళ చక్కగా ఈ శరద్ ఋతువులో చల్లని ఆ గాలులు వీస్తూ ఉండగా నిశిలో ఆ చంద్రుని యొక్క వెన్నెల కిరణములు తృతీయ నాడు చక్కటి ఆ కిరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి వాడై సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. శరద్ ఋతువు స్వచ్ఛమైనటువంటి రాత్రివేళ తిరువీధులలో తిరుమలేశుని ఆ హంసవాహన సేవ చాలా నేత్రపర్వంగా సంచ అని అన్నారు ఇక్కడ. సంచపై అనంటే ఆ హంసవాహనం పైన ఆనందోత్సవాలతో బ్రహ్మోత్సవ శోభతో ఆ స్వామివారు చక్కగా పిలిస్తే పలికేటటువంటి కొండల రాయుడు దివ్యమైనటువంటి వైభవంతో అప్రాకృతమైనటువంటి శరీరము ఆ తెల్లని వస్త్రముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి మెరుపులతో ప్రకాశిస్తూ ఉండగా దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో భక్త బృందాన్నంతటినీ కూడా అనుగ్రహింపజేస్తూ తాను తన దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ తన యొక్క దృక్కులను ఆ యొక్క వెన్నెల వంటి చల్లని అమృతాన్ని కురిపించేటటువంటి కరుణా దృక్కులను భక్తకోటిపై అనుగ్రహింపజేస్తూ తాను నిరంతరము కూడా తన భక్తులను రక్షిస్తాననేటటువంటి ఆ ప్రతి

తాను నెరవేరుస్తున్నటువంటి వాడై జ్ఞానులకు సకల విద్యలను కూడా ప్రసాదిస్తూ హంసవాహనంపై వేడుకగా వస్తున్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇక్కడ చాలా చక్కగా వైభవంగా తెలియజేస్తూ ఉన్నారు. అలా స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. మరి ఆ హంసవాహనం అంటే ఏమిటయ్యా, ఆ హంస స్వరూపం ఏమిటి అని అంటే దోషహీనత్వాదహం సారత్వాత్ సహా అని అన్నారు. ఉపనిషత్తులు ఆ పరమేశ్వరునే హంసగా కీర్తిస్తున్నాయి. మనం నిరంతరము చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో అది హంస అన్నారు. మరి ఆ హంస జపం ఎలా చేయాలి అని అంటే ఇంద్రియముల నిగ్రహించి ప్రాణముల మనసమును గూర్చి వాణితో కలిపి హంస ఎనగ నొప్పు హంస మంత్రంబు యోచించి నిరతము యోజింపవలయు. ఇక్కడ ఇంద్రియములు నిగ్రహించాలి. ఇంద్రియములు ఏమిటి అని అంటే శబ్ద రూప రసగంధ స్పర్శలు అని అన్నాడు. అంటే వినకూడనివి, తినకూడనివి, చూడకూడనివి, స్పర్శించకూడనివి ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు మనస్సు పరిగెడుతుంది. మరి ఆ మనస్సును నియంత్రించాలి అని అంటే ఇంద్రియములు నియంత్రించాలి. ఇంద్రియములు ఎలా నియంత్రిస్తావయ్యా, చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం అని అన్నారు. మనస్సు అనేటటువంటి అగ్ని ఆ యొక్క అద్దాన్ని ఏదయ్యా నియంత్రిస్తుంది అని అంటే అది భగవన్నామస్మరణ. కలియుగంలో అత్యంత విశేషమైనటువంటిది భగవన్నామస్మరణ. కలి వినాశన, కలి యొక్క దోషాలన్నింటినీ కూడా నశింపజేసేటటువంటిది. అలాంటి ఆ భగవన్నామస్మరణ చేత గోవింద గోవింద గోవింద అని ఆర్తితో ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూప వైభవాన్ని నిరంతరం కూడా మనన చేస్తూ ఉంటే ఆ మనస్సు ఎక్కడికి కూడా పారిపోకుండా అది నియంత్రించబడుతుందట. అలా మనస్సును నియంత్రించి ప్రాణములను శ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటిదే ప్రాణము. ఆ ప్రాణముని ఆ ప్రాణమును నడిపేటటువంటి వాడు ఎవడయ్యా, పరంధాముడు. కనుక ఆ ప్రాణముల్ని నియంత్రించమన్నాడు. ఎలా నియంత్రించాలి, ప్రాణాయామం ద్వారా నియంత్రించాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా ఆ యొక్క శ్వాస తీసుకోవడం, శ్వాస విడవడం, అలా విడిచేటప్పుడు హం, తీసుకునేటప్పుడు సహా, ఇవే హంస జపము, అజపా జపము అని అన్నారు దాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి ఆ జపము నిరంతరము కూడా మనిషి చేస్తూనే ఉంటాడు. అందుకనే హంస ఎనగన్ ఒప్పు, హంస అనే పేరుతో అలరారేటటువంటి హంస మంత్రం అది. అలాంటి ఆ హంస మంత్రాన్ని యోచించి నిరతమున్ యోజింపవలయో, నిరంతరము కూడా అది మనస్సు ఆ హంస మంత్రాన్ని మనస్సులో జపం చేయాలి. అది మన ప్రమేయం లేదు. ప్రమేయం లేకుండగానే పరమాత్మ యొక్క అధీనమైనటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. హంస జపం చేస్తూనే ఉంటాం, కానీ దాన్ని నియంత్రించి చేస్తే ఆ పరమాత్మ యొక్క తత్వం మనకు అవగతమవుతుంది అని అన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ హంస వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఆ జ్ఞానాన్ని మనకు అందించాలి. అలాంటి సప్తాంబుదీరంజక రాజహంసం అని అన్నాడు శుక మహర్షి. ఆ వెంకటాచల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఘనవేంకటపతి ఎవరయ్యానంటే సప్త సముద్రాలు, సప్త ద్వీపాత్మకమైనటువంటి ఈ భూమండలానంతటినీ కూడా రంజింపజేసేటటువంటి గొప్ప రాజహంస ఇక్కడ విరాజిల్లుతోందయ్యా. ఆ హంసను సేవిస్తే చాలు, ఆత్మ అనాత్మతత్వాన్ని ఇస్తుంది, జ్ఞాన అజ్ఞానాలను తొలగింపజేసి ఆ యొక్క విచక్షణను, జ్ఞానమేదో అజ్ఞానమేదో, సారమేదో నిస్సారమేదో, ధర్మమేదో అధర్మమేదో తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేశారు. అలాంటి ఆ హంస పరమహంస అయినటువంటి పరమాత్మ తాను నేడు ఆ హంసవాహనాన్ని అధిరోహించాడు. అలా మనస్సు అంటే మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చానన్నారు. శుద్ధమైనటువంటిది అశుద్ధమైనటువంటిది అని అన్నారు. అశుద్ధం అంటే ఏమిటయ్యా, కోరికలతో ఉన్నటువంటిది. కనుక అలాంటి కోరికలన్నింటినీ కూడా నశింపజేసి మనకు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను వేడుకుంటూ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తపసమందార నాకు దయసేయగదే అని ఆ దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించే జ్ఞానాన్ని అనుగ్రహించమని స్వామిని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా అద్భుతమైనటువంటి ఆ దివ్య నామస్మరణతో మారుమోగుతోంది ఈ తిరుమల క్షేత్రం.

0: అంతా కూడా అలాంటి పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసౌ సోహమస్మి అన్నాడు. ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినటువంటి నేత్రములే కదయ్యా నేత్రములు. ఆ కమనీయమైన హంస వాహన స్వరూపంలో విరాజిల్లుతున్నటువంటి దేదీప్యమైన కాంతితో ప్రకాశిస్తున్నటువంటి పరంధాముని యొక్క హంస సేవలు హంసవాహన సేవలో జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీనివాసుని యొక్క తత్వాన్ని అద్భుతంగా కమనీయమైనటువంటి దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేసేటటువంటి ఆ స్వామి వైభవాన్ని వెన్నెల వంటి చల్లని చూపులతో ఆర్తుల యొక్క తాపత్రయాలన్నింటినీ కూడా నశింపజేస్తూ వరదహస్తుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మననం చేసుకుందాం. ఆ పరంధాముని యొక్క మనోహరమైనటువంటి గుణగణాలనన్నింటి మన యొక్క హృదయంలో పదిలం చేసుకుందాం. ఆ స్వామి వెంకటాచల క్షేత్రం ఏ వైపు ఉందో ఆ వైపున తిరిగి చక్కగా పరంధాముని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చెబుతూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మను వేడుకుందాం. హంసవాహన రూఢ గోవింద గోవింద, ఆపద మొక్కుల వాడ అనాథరక్షక గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పి వెంకటాచలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, ఆర్ రామగోవిందరెడ్డి, వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పి వెంకటచలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవులకు రాజ్యసభ సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేశారు. భారత్ 2027లో 7% జీడీపీ వృద్ది సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసింది. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో మొబైల్ డేటా లభ్యతతో విద్యార్థులకు డిజిటల్ విద్య, చిన్న వ్యాపారులకు కొత్త కస్టమర్లను చేరుకునే అవకాశాలు, యువతకు ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ దేశంలోని ప్రతి పౌరుడికి సాధికారత కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులకు భారత్ సరైన గమ్యస్థానం అవుతుందని, డిజిటల్ నైపుణ్యాలు భారత్కు కీలకంగా నిలుస్తాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ బలమైన పునాదులపై భారత్ ఆర్థిక అభివృద్ది కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ది రేటు 7.8% నమోదైందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
2: బ్లూంబర్గ్ ఎకనామిక్ ఫోరం కి థీమ్

0: दुनिया में उभरती नई पावर्स पर केंद्रित है। हर युग में पावर के अपने स्रोत रहे हैं, अपनी परिभाषा रही है, लेकिन 21वीं सदी में, खासकर तीसरे दशक में एक बड़ा बदलाव हो रहा है। लेकिन साथियों, असली सवाल यह नहीं है कि पावर किसके पास है।
1: లడఖ్ భారతదేశంలో అంతర్భాగమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. చైనా వైపు నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఈ వాస్తవాన్ని మార్చలేవని పేర్కొంది. లడఖ్పై చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియా సమావేశంలో ఎదురైన ఒక ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని 28 ప్రాంతాలకు సంబంధించిన ప్రామాణిక స్థలనామాలు, భౌగోళిక విశేషాల పేర్లను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో గుర్తించినట్లు హోంమంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. లడఖ్ ప్రాంతానికి చెందిన అధికారులు స్థానిక భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. బిమ్స్టెక్ దేశాల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం దొరకకుండా సభ్య దేశాలన్నీ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను దాచడం, వారికి శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం వంటి కార్యకలాపాలకు బిమ్స్టెక్ దేశాల్లో ఎలాంటి అవకాశం ఉండకూడదని చెప్పారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య పరస్పర నమ్మకం, సహకారం ఉంటేనే ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయగలమని తెలిపారు. ఒక దేశ భద్రతా వ్యవస్థ మరో దేశ భద్రతకు కూడా ఉపయోగపడేలా పనిచేయాలని సూచించారు. ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో అన్ని దేశాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని అమిత్ షా పేర్కొంటూ,
2: ఏక్ సదస్య దేశ్ కీ సురక్షా పూరే క్షేత్ర కీ సురక్షాకో మజబూత్ కర్తీ హై. ఇస్ మంత్ర కే సాథ్ భారత్ एक शांतिपूर्ण, सुरक्षित और समृद्ध बंगाल की खाड़ी क्षेत्र के लिए सभी सदस्य देशों के साथ विश्वास, सम्मान और सहयोग बढ़ाने तथा इस बैठक के ठोस परिणाम प्राप्त करने के लिए प्रतिबद्ध है।
1: केंद्र पार्लियामेंट्री व्यवहारालु समाचार प्रसार शाखल सहाय मंत्री डॉक्टर एल मुरुगन तन मंत्री पदवुलकु राज्यसभा सभ्यत्वानिकी राजीनामा चेशारु. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శ్రామిక కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన తాను ప్రధానమంత్రి నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలిలో పనిచేసే అవకాశం లభించడం తన జీవితంలో అత్యంత గొప్ప గౌరవమని మురుగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయికి తిరిగి వెళ్లి పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ 2029 లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాస్త్రీయ సంస్థలు, సాయుధ దళాల మధ్య సన్నిహిత సహకారం జాతీయ భద్రతకు కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 66వ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సు అధ్యాపకులు, శిక్షణార్థులతో సమావేశమైన సందర్భంగా రాష్టపతి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత, సాంకేతిక రంగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా సంక్లిష్టమైన కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆధునిక యుద్ద తంత్రాలు సంప్రదాయ రంగాలకే పరిమితం కాకుండా సైబర్ భద్రత, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ వంటి రంగాలకు విస్తరించాయని, ఈ నేపథ్యంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలకు ప్రాధాన్యం పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
3: 66th National Defence College course. I am happy to address this gathering of senior officers. I extend a warm welcome to all of you. The security and technological landscapes are changing rapidly, bringing new and complex challenges. These advancements call for greater preparedness, strategic foresight, and the ability to adapt to changing circumstances. I extend my best wishes to each one of you for success in your future endeavors.
1: భారత్ 2027 7% జీడిపి వృద్ది సాధిస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనాను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ కుదుర్చుకున్న పలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు

0: కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు సరఫరా వ్యవస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఇంధన ఆహార ధరలు పెరుగుతుండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తీవ్రతరం కావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తట్టుకునే సామర్థ్యం క్రమంగా బలహీనపడుతోందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూడా భారత్ వృద్దిపై ఐఎంఎఫ్ సానుకూల అంచనా వ్యక్తం చేసింది. ఎంపిక చేసిన వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే పర్సన్ టు మర్చెంట్ యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ను దీపావళి తర్వాత అమలు చేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ వెల్లడించింది. పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని యూపీఐ సేవల స్టీరింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. ఈ విధానం అమల్లోకి వచ్చే తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణ కోసం విపక్షాలు, విద్యార్థి, పౌర సంఘాలు ఏకతాటిపై నిలబడి ఐక్య పోరాటం చేస్తున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన తన నివాసంలో ఇండి కూటమి నాయకులకు, పౌర విద్యార్థి సంఘాల ప్రతినిధులకు ఈరోజు తేనీటి విందు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ఓటు చోరీకి బాధ్యులైన వారిని కోర్టు ముందు నిలబెట్టడమే ప్రతిపక్షాల లక్ష్యమన్నారు. జంతర్ మంతర్ను డీనోటిఫై చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజలంతా తమతో ఉన్నారని, దేశ భవిష్యత్తు కోసమే తాము పోరాటం చేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా యువత, ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించిన దేశవ్యాప్త సామాజిక మాధ్యమ ప్రచార కార్యక్రమం జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ ఈరోజు ప్రారంభమైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, 55 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మై భారత్ వాలంటీర్లు, నేషనల్ క్యాడెట్ కోర్ క్యాడెట్లు, నియమిత క్లాస్ 1 అధికారులు ఈ ప్రచారంలో భాగస్వాములవుతున్నారు. క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సకాలంలో పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం, వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స పొందేలా చూడడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యాలు. అలాగే క్షయవ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు, వివక్షను తగ్గించడం, చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా పూర్తి చేసేలా ప్రోత్సహించడం ద్వారా ముఖ్యంగా బలహీన అణగారిన వర్గాలకు సహాయం అందించనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవులకు, రాజ్యసభ సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేశారు. భారత్ 2027లో 7% జీడీపీ వృద్ది సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరు వింటున్న ఆ పాట హరే రామ హరే కృష్ణ చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ గానం, ఆనంద్ బక్షి సాహిత్యం, రాహుల్ దేవ్ బర్మన్ సంగీతం.

చిత్రజగత్ కార్యక్రమంలో పాత హిందీ చిత్ర గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్త అంబరీష హరికథాగానం వింటారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి. వినండి భక్త అంబరీష హరికథాగానం.

ఆకాశవాణి ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్వాంజలు. ఈనాటి సత్కథ భక్త అంబరీష. పురుషులలో పుణ్యపురుషుడు, భక్తాగ్రగణ్యుడు, నిరంతర హరినామామృత పానమత్త చిత్తుడు, నాభాగ మహారాజ గర్భ సుక్తి ముక్తాఫల నందనుడు అంబరీషుడు.

హృదయంలో ధర్మాన్ని నాలుగు పాదములను తూచా తప్పక ప్రజలను కన్నబిడ్డల కంటే మిన్నగా చూస్తూ సమస్త లోకాలకు శాంతిని కలుగజేస్తూ రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నాడు అంబరీషుడు.

అంబరీషుడు మీనాక్షి అనేటువంటి కన్యను కళ్యాణమాడాడు. ఒకరోజు అర్ధాంగి అయిన మీనాక్షిని చూసి, దేవి, రాజ్యభోగాలను చాలా కాలంగా అనుభవించి విసిగి వేసారిపోయాను. మన కుమారునికి రాజ్యాభిషేకాన్ని, రాజ్య పట్టాభిషేకం జరిపించి నేను విష్ణుప్రీతి కొరకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అన్నది నా ఆకాంక్ష, నా అభిలాష. అందుకు మరి నీ అభిప్రాయమేమిటి అన్నాడు. ఆ మాట విని వినగానే ఒక్కసారిగా

మీరు లేకుండా ఒక్క క్షణమైనా నేను జీవించగలనా? నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి. నేను మీ సేవ చేసుకుంటూ నా జన్మ పునీతం చేసుకుంటాను. సతికి పతియే దైవమని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయే, నా మనవి మన్నించండి, నా కోరిక నెరవేర్చండి అని అర్థించగాని అర్ధాంగి మీనాక్షిని హృదయానికి హత్తుకొని ఆనందించిన అంబరీషుడు ఒక చక్కని సుముహూర్తంలో కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యాన్ని చేరి చక్కని కుటీరాన్ని ఏర్పరుచుకుని మునుల సహవాసంతో ఒకనొక సమయంలో ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాడు. వశ్చర కాలం ఆ యొక్క వ్రతం పరిపూర్ణంగా కొనసాగింది. ఆ తర్వాత

ఇలా ద్వాదశీ వ్రతం సాగిస్తున్నాడు. ఘనాపాఠీలు వేదాలు చదువుతున్నారు. ఒక ప్రక్క తర్క వితర్క వ్యాకరణాలను వాదిస్తున్నారు. సూర్య నమస్కారాలతో, యాజక శ్రేష్ఠులతో, అతుల తపో నిష్ఠా గరిష్ఠులతో, తత్వజ్ఞాన పరాయణులతో ఆశ్రమమంతా శ్రీహరి నామామృతంతో కళకళలాడుతోంది. నారాయణ ప్రీతికరమైన వ్రతాన్ని ఆచరిస్తున్న సమయంబున క్రూర బుద్ధితో దూర్వాసుడు అనేటువంటి మహర్షి ఎట్లాగైనా ఆ వ్రత భంగం చెయ్యాలి అనేటువంటి దుష్టబుద్ధితో ఒకనాడు ఆశ్రమానికి ఏతెంచి, నాయన అంబరీష, లోక కళ్యాణార్థం మంచి వ్రతానికి నాంది పలికావు, నా ఆశీస్సులు నీకు ఎల్లవెళ్ళలా ఉంటాయి. అయితే ఆకలి బాధతో బొగలుచున్నానయ్యా, కాస్త ఆతిథ్యం అందించగలవా అని అడిగాడు. ఆహా, అతిథి దేవోభవ, తప్పక ఆతిథ్యమిస్తాను అన్నాడు. సరే, శుచిగా స్నానం చేసి వస్తాను అని చెప్పి దూర్వాసుడు కాళింది అనే నదిలో మునిగి దాగున్నాడు. ఎంతసేపటికి ఆయన రావకపోవడం చేత అంబరీషుడు అంతర్మథనం కొనసాగించాడు. ఇటు చూస్తే ద్వాదశి వ్రత పారణ ఘడియలు ముంచుకొస్తున్నాయి, అటు చూస్తే అతిథి ఇంకా రాలేదు. అతిథికి ఆతిథ్యం పెట్టకుండా ముందు తాను స్వీకరించకూడదు, అలా అని పరగడుపున వ్రతపారణ పూర్తి చెయ్యకూడదు. ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చెయ్యండి అని అక్కడి వేద పండితులను అడుగగా వాళ్ళందారు ముక్తకంఠంతో, నాయనా,

అతిథి రాక కోసం ఆలస్యం చెయ్యకుండా సలిల భక్షణంబు అని విధాన సమ్మతంబు అన్నారు. వెంటనే సలిల భక్షణం చేశాడండి అంబరీషుడు. అగ్గి మీద పడ్డ గుగ్గిలల్లో భగ్గుమన్నాడు. దూర్వాసుడు పరుగు పరుగున వచ్చి, ఓయి అంబరీష, ఓ అరి దురాత్మ, ఓ అరి దురాత్మ, కుచ్చమతి నోడక కఠినాత్మకుండవై పారడ

తన జడను మంత్రించి విసిరాడు. ఒక భయంకరమైనటువంటి ఘోర శక్తి ఉద్భవించింది. దాని ఆకారం చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులై చెల్లా చెదురయ్యారు. ఎట్లా ఉంది దాని యొక్క ఆకృతి? అభ్రం లిహాద

ఆ భయంకరమైనటువంటి ఘోర శక్తిని చూసి అందరూ గజగజ వణికిపోతున్నారు. ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీహరిని మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా అంబరీషుడు వేడుకుంటున్నాడు. స్వామీ,

పరంధామ, నా ద్వాదశి వ్రత పారణ ముగిసిన పిదప నేనేమైనను నాకు చింత లేదు. నిశ్చింతతో నీ చెంత చేర్చుకో స్వామి. ధర్మ నిర్ణయం చేసిన పెద్దలు చెబితేనే కదా సలిల భక్షణం చేశాను. నిన్ను మనసారా మదిలో నమ్మి ఈ ప్రయత్నం చేశాను. నన్ను పాలముంచినా నీటముంచినా నీదే భారం. నేను నిమిత్త మాత్రుణ్ణి. సర్వకాల సర్వావస్థల యందు నిన్ను నమ్మి సేవించిన భక్తుని కాపాడకున్ననిక జనులందరూ నాస్తికులై ఆర్ష సంస్కృతి సంప్రదాయాలు ఆశికత్వం నశిస్తుంది. దేవ మహానుభావ దీనబాంధవ జనార్దన జగద్రక్షక సర్వసర్వం సహాచక్రమేలే పరమాత్మవని నమ్మిన వాడనే దేవ, నాపై నీకెందుకింత కినుక అని అంబరీషుడు శతవిధాల సర్వాంతరయామిని త్రికరణ శుద్ధిగా ఎలుగెత్తి పిలిచాడు. స్వామి తన భక్తులకు ఎటువంటి ఆపద కలిగినా చూస్తూ ఉండడు. అందుకే సుదర్శన చక్రానికి పని కల్పించి ఆ చక్రాన్ని సంధించారు స్వామి. ఆ చక్రం ముందుగా ఆ ఘోర శక్తిని రూపుమాపి అంబరీషుని అనుగ్రహించి దూర్వాసుని వెంట తరిమి బాధిస్తోంది. ఆ చక్రజ్వాలలను ఆపడం ఎవరి తరం కాదు. ముందుగా దేవేంద్రుని దగ్గరికి వెళ్ళి దూర్వాసుడు శరణు వేడాడు. అంతా తన యొక్క అనుభవాన్ని ఇంద్రుడు దూర్వాసునికి తెలియచేస్తున్నాడు. ఏమయ్యా, నీలాగే నేను కూడా అహంకారంతో కన్ను మిన్ను గానక ఒకనాడు ఏం చేశానో తెలుసా? యాదవులందరూ గోపూజ చేస్తూ గోవర్ధనగిరికి మొరుక్కుతున్నారు. అప్పటిదాకా నన్ను సేవించేవారందరూ ఒక్కసారిగా గోవర్ధనగిరికి మొరక్కడం నేను చూసి సహించలేక మేఘాలను పిలిపించి ప్రళయాన్ని సృష్టించమన్నారు. ఆ మహాప్రళయం ఎలా ఉంది?

వెరుపులతో గుట్టు మేటి పిరుంగుల మ్రోతలకు మూర్చపోవారు. ఏనుగు తొండముల

సమయ కాలం విదేయని తలంచువారు అశనరిద్రల నెరుగక ఎడరువారు అనుచు కృష్ణుని వేడెరు

ప్రకృతి ప్రళయ తాండవం చేస్తోంది. ఆ వికృత రూపాన్ని చూసి యాదవులందరూ కూడా భయభ్రాంతులై ప్రాణాల మీద ఆశ వదిలిన వారై చేయునది లేక ఆనందనందనుని యశోదాసుతుని ఇట్లు ప్రార్థించసాగారు.

ఆ నందాది యాదవులు ఇట్లా వేడగా, దేవేంద్రుని పన్నాగమని ఎంచినటువంటి పరమాత్మ తన కేలను గోవర్ధనగిరిని ఎత్తి యాదవులనందరినీ కూడా కాపాడడం జరిగింది. ఆ సమయంలో నాకు గర్వభంగం జరిగిందయ్యా. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ఆయన సుదర్శన చక్రానికి ఎదురు వెళ్ళగలను? నేను ఆయన ప్రియ స్నేహితుణ్ణి, మా స్నేహానికి భంగపాటు కలిగించకు, కాబట్టి వచ్చిన దారినే వెళ్ళిపో అన్నాడు దేవేంద్రుడు. ఇక చేసేది లేక అక్కడ నుండి బ్రహ్మ నిలయానికి చేరుకున్నాడు దూర్వాసుడు ప్రాణ భయంతో. అప్పటికే ఈ విషయాన్నంతా కూడా గ్రహించినటువంటి సృష్టికర్త విధాత, ఏమయ్యా దూర్వాస, వేద వేదాంగములలోని రహస్యాన్ని గ్రహించిన జ్ఞానివి, నీవు చేయదగిన పని ఇదేనా? అందరికీ చెప్పవలసిన వాడవు, నీకు నేను చెప్పాలా? ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. అహంకారంతో కన్ను మిన్ను గానక ఈనాడు ప్రాణభయంతో వణికిపోతున్నావు. నేను నీలాగే

హరి ఎదుట అహంకారంతో ప్రవర్తించి క్షిన్నుడనయ్యాడు. అది ఎలాగందువా? ఒకనొక సమయంలో గోవులను గోప బాలకులను రహస్య మందిరంలో నేను బంధించాను. ఈ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఎట్లా ఛేదించగలడా అని నేను ఆలోచించాను. కానీ నా గర్వాన్ని పటాపంచలు చేసే విధంగా ఆ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఛేదించి గోవులను గోపకులను అందరినీ సురక్షితంగా వారి నెలవులకు చేర్చాడు. ఆ రకంగా నాకు గర్వభంగం జరిగింది. ఆ చక్రజ్వాలలను ఆర్పడం నా వల్ల అయ్యే పని కాదు, కాబట్టి మరొక్కదారి చూసుకో అనగానే చేసేది లేక భిన్నవదనుడై అక్కడ నుండి కైలాసానికి పరుగులు తీస్తూ ఉన్నాడు.

ఈశ్వర పరమేశ్వర కైలాస నివాసి ఉమామహేశ్వర నందివాహన నాగాభరణ అంటూ శంకరుని పాదాలు పూలతీగలు అల్లుకుపోయాడు దూర్వాసుడు. ఆ విషయాన్నంతయో గమనించి, నాయన దూర్వాస ఎంత వాడవు, ఎందుకయ్యా నీకిటువంటి దుష్టబుద్ధి దుర్బుద్ధి? సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నావు. నిన్ను రక్షించడానికి ఎవరూ సిద్ధపడరు. పైగా ఎలాంటి వారైనా గర్వంతో ప్రవర్తిస్తే తలక్రిందులవుతారన్న విషయం నీకు తెలియదా? ఒకనొక సమయంలో నేను కూడా హరిచేతుల్లో పరాభవించబడ్డాను. ఆ కథ ఏమందువా వినునాయన అని తన యొక్క అనుభవాన్ని దూర్వాసునికి వెల్లడి చేస్తున్నాడు శంకరుడు. ఒకనొక సమయంలో నన్ను దర్శించడానికి శ్రీమన్నారాయణుడు కైలాసానికి ఏతెంచగా నేను గర్వంతో ఆనాడు ఆడుదారివై అసురులకు అన్యాయం చేసి అమరులకు అమృతాన్ని పంచావు. నేడు నీ ప్రజ్ఞ చూపించి నన్ను భ్రమింపజేయగలవా అని నేను మీసం మెలేశాను. అంత వనజాక్షుడు నవ్వుతూ ఏమన్నాడో తెలుసా?

శంకర, నీవు నన్ను ఎగతాళి చేస్తున్నావా? సరేనయ్యా, నాకు కూడా సమయం వస్తుంది, అప్పుడు చూద్ది గాని నా యొక్క ప్రజ్ఞ నా పాఠం. పైగా మీసం మెలేసి పౌరుషవాక్కులు మాట్లాడుతున్నావు. సగము మగవాడవీవో, సగము మాత్రమే మగవాడవైన నీవు మీసం మెలేసి నన్ను ఎగతాళి చేస్తున్నావా? సగము మగవాడవీవో, మీసము దువ్వీ

అని పలికి వనజాక్షుడు వైకుంఠాన్ని చేరాడు. నేను ఆ మాటలు పూర్తిగా మరిచిపోయాను. ఒకానొక సమయంలో విశ్రాంతి కొరకై వనభూముల జరించుచుండగా నాకు ఒక మృదు మధుర మంజుల స్వరరాగం వినిపించింది. ఆహా, ఆ కంఠస్వరం ఎవరిది అని ఆ వనమంతా వెతకగా ఒక సుందరీ లలామ కనిపించింది. ఆహా, అది వసంత ఋతువు. ఆ వన సౌందర్యం చాలా శృంగార భరితంగా ఉంది. ఆ వనిన్ వసంత లక్ష్మి.

అటువంటి సుందర నందనోద్యాన వనమధ్యంబున చంద్రకాంత శిలావేదికపై అందాల సుందరిలా అపరంజి బొమ్మలా ముద్దుగుమ్మలా ముసిముసి నవ్వులతో తన్మయత్వంతో చక్కగా పాటలు పాడుకుంటోంది ఆ త్రిజగన్మోహన సుందరి లలామా.

ఇలా గానం చేస్తున్న ఆ రమణీ లలామను చూసి శంకరుడు ఆశ్చర్య చకితుడై, ఆహా, ఏమి ఈమె సోయగం! యవ్వన సంశ్రిత, రూప పరిపూత, లావణ్య పరిగత, సౌభాగ్య పరివృత, వినయ సంపన్న, సర్వలక్షణ సమన్విత అని పుష్పం చుట్టూ తుమ్మిద తిరుగుతున్నట్లుగా ఆమె చుట్టూ పచారులు చేస్తూ ఉన్నాడు. సుందరి, నీ అందం చూస్తుంటే అది నా ముందరకాళ్ల బంధంగా మారింది. నిన్ను వీడి ఒక్క క్షణమైనా నేను జీవించగలనా అని ఆమె అందాన్ని వర్ణిస్తూ ఉన్నాడు.

ఆమె అందచందాలు ఒక్కొక్కటిగా వర్ణిస్తూ నేను మాట్లాడుతూ ఉండగా, దూర్వాస ఏం జరిగిందో తెలుసా? అనుచునే బల్కుచుండ క్రొవ్వాడి వాల్చూపు గాలమునందగులుకున్న నా మనోవీరం జప్పునం పైకి లాగి తన మిటారంపు గబ్బిగుబ్బ చెక్క వలకం విండునర్చి జారిపోనీయనట్లయారంబుగా పయ్యద సర్ది క్రియాశూన్యుండ చాలు చాలు నీ మాటల సరసమని ఎగతాళిచేయు గమనికం కీల్చడు కుచ్చుల్దూగాడ నీవా మన్మధుని జయించినావని ఈ సడించుగతి చిరునవ్వు నన్మూతి విరచి సరిసరి జగద్గురుండ ఇది ఆని ఆత్మజ్ఞానమని నిరసించిన నాగులం గట్టలం జరిచి వాగుబాగు నిక్కముగ నిండు మగవాడవైనదను దిక్కించుకోమన్నట్లు చెంగున కురంగమూలి దాటి పరివిడుచు నిన్గూడక మారరని భీరంపు పల్కుల వెంట దరుమునన్ మాటి మాటికి బెదురు చూపుల వెందిరిగి చూచుచు బంతంబున వేగంబు రెట్టించి ఇది దొరికితివి దొంగయని సమీపించు నా చేతి కందీయందని లాగునం నక్క చిక్కులం పరివిడుచు ఆడుదాని పాటి పరివిడు లేకుండెనేయని చిన్నతనంబున దొర్లింటి పగరెట్టించి సమూలంబుగ మధైర్యమున్ గబలించి మదిల్చి మిల్చి భూతపతినయ్యునం వీడించు మహోగ్రగ్రహ గ్రహోగ్రకందలంచి మిక్కిలి భయంబును రాళ్ళప్పలు గట్టుపుట్టలు మిర్రు పల్లంబులనక ఇట్టి కుసుమ కోమలు ఎట్లు నన్ను అతిక్రమించి పరిగెత్తుచున్నది దేవాయయోయని ఆశ్చర్యము ముప్పిరుగునుడెందంబున నీ తారశిల్లిని గొలది తాదూరమగుచు తుదకు వేల్పు సానులు కొల్వనిండ కొల్వున్న పార్వతీ సమీపంబుడాసి యో సోదరీ పరికిల్తు ఎంత వాడెట్లు భ్రమింపనోయని నిలుచున్నదరి నీ కామాంధుడనై ఎరులుంట ఎరుంగక అప్పుబోడిన్ కౌగిటన్

అంత పరమశివుణ్ణు సిగ్గుపడి నారాయణునికి క్షమార్పణ చెప్పుకున్నాడు. స్వామి మన్నించి వైకుంఠం చేరాడు. ఈ కథా విధానాన్ని శంకరుడు దూర్వాసునికి తెలియచేసి, నిన్ను రక్షించగలిగిన వాడు సర్వజగద్రక్షకుడైన ఆ మహావిష్ణు ఒక్కడు తప్ప అన్యులు అనర్హులు, నీవు వైకుంఠవాసునే శరణు వేడు అనగానే వైకుంఠానికి పరుగులు తీశాడు దూర్వాసుడు. సరసిజాక్ష కరుణాకర రావే చక్రజ్వాలల సమయం.

దేవాది దేవ దివ్య ప్రభావ శరణు శరణు అంటూ ఒక దివ్య సౌధాంతరమున అచ్చరులు సురటీలు విసర భాగవతోత్తముల బరాబరులు సేయ శేషశయ్యను చతుర్భాహయుక్తుండై నీలనీరద శ్యాముండై కోటి కందర్పతుల్య ప్రభాదివ్య దేహుండై వజ్ర వైఢూర్య మాణిక్య భాస్వత్ కిరీటుండై రమాసహితుడై ఉన్న శ్రీహరి దివ్య పాదారవిందాలను దూర్వాసుడు కూలతీగల అల్లుకుపోయాడు. స్వామి,

మహాపరాధానికి ఒడిగట్టానయ్యా. ఇంకెప్పుడు నీ భక్తులకు హాని తలపెట్టను. నా అపరాధాన్ని మన్నించి నన్ను చరితార్థుని చేయవలసినదిగా నిన్ను అర్థిస్తున్నారు. ఆ చక్రజ్వాలలను ఆర్పివేయండి, నాకు ప్రాణరక్షణ కల్పించండి. ప్రాణదాత ప్రభో అంటూ జగద్రక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, లీలామానుష విగ్రహ స్వరూపుడైన ఆ సర్వాంతర్యామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థించాడు దూర్వాసుడు. శరణన్న శత్రువునైన కాపాడే ఉదారుడు స్వామి, నాయన నీరు పల్లల్లో నిలువ ఉన్నట్లుగా నేను భక్తుల హృదయాలలో నిలిచి ఉంటాను. సుదర్శనాన్ని సంధించడమే జరిగింది, దాని ఉపసంహారం నా చేతులలో లేదు. అది నా భక్తుడైన అంబరీషుని అధీనంలో ఉన్నది. కాబట్టి నీవు అతనిని శరణు వేడడమే మంచి పని అని పలికి అంబరీషుని కడకు దూర్వాసుని పంపించాడు మహావిష్ణువు. తన భక్తునికే అగ్రస్థానమిచ్చారు. సరే, పరుగు పరుగున వచ్చి అంబరీషుని యొక్క పాదములపై పడి కన్నీళ్లతో అంబరీషుని యొక్క పాదాలు ప్రక్షాళన చేసి తాను ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు దూర్వాసుడు. నాయన నీవు భక్తాగ్రగణ్యుడవు, మహావిష్ణువు హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించావు. నీ భక్తి అమోఘం, నీ శక్తి అనిర్వచనీయమైనది. నీవు చేసేటువంటి ఆ వ్రతానికి భంగం కలిగించాలి అనేటువంటి దుష్టబుద్ధితో నా సర్వనాశనాన్ని నేనే కారణమయ్యాను. కాబట్టి నీవు ఆ సుదర్శనాన్ని మళ్ళా యథాస్థానంలో ఉంచి నన్ను అనుగ్రహించవయ్యా అంబరీష అని ప్రార్థించేసరికి ఎదురుగా వస్తున్నటువంటి సుదర్శనానికి భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఇలా ప్రార్థించసాగాడు అంబరీషుడు.

అలా ఎప్పుడైతే అంబరీషుడు సుదర్శనానికి సంస్కారంగా నమస్కారం చేసి ఆ సుదర్శనాన్ని కీర్తించాడో, సు అంటే మంచి, దర్శనం అంటే చూడడం, మంచిని మాత్రమే చూస్తుంది, చెడును ఖండిస్తుంది, అది దాని సహజ స్వభావం. చక్కగా అంబరీషుని యొక్క మాటలు ఆలకించి ఆనందంగా వైకుంఠాన్ని చేరింది సుదర్శనం. దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించమని అర్థించి తాను ఆటంకం కలిగించినటువంటి వ్రతాన్ని తాను దగ్గర ఉండి పూర్తిగా వించి తన యొక్క మహాపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అంబరీషుడు ఆ వ్రతాన్ని పరిసమాప్తి గావించి విష్ణు ప్రీతిని చేసి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన శుభాశీస్సులు అందుకుని స్వామివారి యొక్క వైకుంఠధామాన్ని చేరి తరించాడు భక్తాగ్రగణ్యుడైనటువంటి కృతయుగ భక్తుడు అంబరీషుడు. అలా స్వామి సన్నిధానంలో స్వామివారిని కీర్తించసాగాడు. జయ జయ నారాయణ.

అల ప్రసన్న హృదయుడై స్వామిని మనసార కీర్తించాడు. ఈ కథాసుధను హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించారు. ఈ కథ విన్నటువంటి భక్తులకు అకాల మృత్యువు తొలగి సర్వసుఖ శాంతులు కలుగుతాయి, అందరి మనోభీష్టం సిద్ధిస్తుంది. అఖిల లోకాల వారు అఖిల లోకాలు కన్నటువంటి ఆదిదంపతులైన ఆ లక్ష్మీనారాయణులకు ఈ విధంగా మంగళహారతులు సమర్పించారు.

మీరింతవరకు జనసేవయే దేశసేవ ధారావాహిక కార్యక్రమం 27వ భాగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రసార విశేషాలు. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, డాక్టర్ కడియాల రామ్మోహన్ రావు. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ మహాచండి అలంకారం, దేవీ కీర్తనలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారం గురించి విశ్లేషణ వింటారు విశ్లేషకులు డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ. అనంతరం బాలల హక్కులు పరిరక్షణ అడ్వకేట్ శ్రీ రావెల సాంబశివరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. తర్వాత గ్రామీణ యువతకు సృజనాత్మక కళలు శ్రీ కామ సోమరాజు గారి ప్రసంగం వింటారు. చివరిగా లలిత గీతం. ఈ అంశాలు ఉంటాయి. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ యు విజయభాస్కర్ రావు. 8:35 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. 9:05 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గాత్రం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం వింటారు. ప్రజాసేవతో దేశసేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి రాష్ట అధికార ప్రతినిధి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి సాధినేని యామిని శర్మ, పరిచయకర్త శ్రీమతి కె రాణి. అనంతరం రావోయి అతిథి. 10:30 దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు. ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ అబీబ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. అనంతరం రావోయి అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:40 కార్మికుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాచండి అమ్మ విశిష్టత, శ్రీమతి కె స్వరాజ పద్మజ గారి ప్రసంగం వింటారు. అనంతరం భక్తిగీతాలు ప్రసారమవుతాయి. పంచదారకు సహజ ప్రత్యామ్నాయాలు శ్రీమతి కుస్మనీల గారి ప్రసంగం వింటారు. చివరిగా శ్రీ మహాచండీదేవి అలంకారం విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ కార్యక్రమం, 4:30 మృచ్చకటికం నాటకం, సంస్కృత పాఠం వింటారు. అధ్యాపకులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త. 4:45 శ్రీ ఆత్మకూరి పరిశుద్ధం బృందం వారు ఆలపించిన జానపద గీతాలు వింటారు. 5:00 చిత్రగీతాలు. 5:30 యువవాణి కార్యక్రమం. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో మూత్రపిండాల వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ధారావాహికలో ఉబ్బు కామెర్లు, లక్షణాలు, నివారణ మరియు వైద్య చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ ఎన్ అమ్మన్న గారితో పరిచయం 2వ భాగం వింటారు. 7:15 పంటసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వాటి ప్రాముఖ్యత. డాక్టర్ పి శ్రీలత గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం విశేషాలు. ఈ అంశాలుంటాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు, బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం వింటారు. నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం ఎ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 తిరుమలలో శ్రీవారి నవ

శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం వింటారు. 8:50 దేశభక్తి గీతం, 9:30 వేయి లేఖలు నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి గాయత్రీదేవి, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. రాత్రి 10:00 రాగంతానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుదుక్కొట్టే ఆర్ రామనాథన్ గారి వయలిన్ వాద్యం వింటారు. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణ. 10:45 ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:10 జనసేవయే దేశసేవ ధారావాహిక కార్యక్రమంలో 28వ భాగం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు. పరీక్షించి గాని మనిషిని విశ్వసించకు, విశ్వసించిన వారికి నీ ప్రాణం ఇవ్వు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:50 దాటి 25 సెకండ్లు. ఈ ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. FM 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.